ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శుభోదయం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 21వ తారీఖు శనివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై ఇంకా ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లపై కూడా ప్రసారం ప్రారంభం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ.

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయమానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

ఇది ఇయాల్టి ప్రార్థన. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. సమయం 6:39:35.

ఇలా రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యేటి కార్యక్రమాల వివరాలు సమయాలు యోడంబావుకు అంబటాల సంగతులుంటాయి. కార్యక్రమంలో ఇలా ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆ దేవేందర్ రావు బొడగమ్మధుబాబు సంభాషణలు 13వ భాగంలో వొకాబులరీ గురించి మొదటి సంభాషణ ప్రసారమవుతుంది. ఇక ముచ్చటా కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట పెడతారు పి అశోక్. ఎనిమిదిన్నరకు పుస్తకంతో కార్యక్రమం ప్రసారమవుతుంది. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించి విశేషాలుంటే రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక సినిమా పాటల కార్యక్రమాలు పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమం ఉంటుంది. పొద్దుమట 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి మీ మాటలు మీకోసం పాటలు. ఇక రాత్రి 7:45 హుషారు సరదా సంబరపరిచే జోరైన సినిమా పాటల కార్యక్రమం ఉంటుంది. 10:30 వినుండ్రి

శ్రీమాధురిమలో హాయ్ అయిన పాటలు. ఐదున్నరకు కథిందాం కార్యక్రమంలో ఎలా కథలు, ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి భరణే రహస్యం కథా ప్రసారమవుతుంది. రచన చంద్రప్రతాప్ కందేటి, ఈ కథను చెప్తారు ఈ వరలక్ష్మి. స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథా ప్రసారమవుతుంది. రచన కన్నగంటి అనసూయ, ఈ కథను చెప్తారు జి జ్యోతి. యువవాణి యువజనుల కార్యక్రమంలో 5:45 ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన మౌనికతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెట్టేది జి గంగామణి. అట్లనే వందే మాతర శ్రీనివాస్ పాడిన యువజన గీతం కూడా ప్రసారమవుతుంది. 6:20 వినుండ్రి మన పురాణాలు. ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పే బాలనాగమ్మ బుర్ర కథ 8వ భాగం ప్రసారమవుతుంది. జానపద గీతాలు నుండి 6:45 ఇయల నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం వడ్డల్ కనకాపూర్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం పాడిన భజనలు మొదటి భాగం ప్రసారమవుతాయి. 7:00 విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. ఇలా పొజ్జమట్టు ఏడుంబావుకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఈ కార్యక్రమ సమర్పణ అయ్యేలా యు దినేష్. ఇయల్లటి కార్యక్రమాలు వానాకాలం కంది సాగులో మెలకుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చటుంటది. ఇంకా రైతు అంతరంగం కార్యక్రమంలో మొక్క వరి పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోనం గ్రామానికి చెందిన రైతు వెంకగారి వెంకట్ తో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెట్టేది కేలిని. ఇక 7:45 పొజ్జామట్టు విశాఖపట్నం భోగాపూర్లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగే శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది. అట్లనే 9:30 పుస్తకంతో కార్యక్రమం ఉంటుంది. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగం సరస్వతి రాణే గురించి విశేషాలుంటాయి. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇక శామే గజల్ కార్యక్రమంలో పివి శ్రీనివాస్ పాడిన గజల్లు 9:45 వింటారు. ఇవి ఇయల్ల మీరినే కార్యక్రమాలు వివరాలు కార్యక్రమాల సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:45 వస్తున్నది. గుడిసెపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతాయి. వార్తల అనంతరం ఏడుంబావుకు అంబటాల సంగతులతో కనుద్దాం. ట్యూన్ చేసే ఉంచండి మరి 100.2 FM మనస్సు నిండా.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురానికి చేరుకోనున్నారు. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతం పలకనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సహా 17,900 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో విశాఖపట్నంలో

0: ని తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం, విద్యుత్ ప్రసార వ్యవస్థలు, జాతీయ రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక స్మారకాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం నుంచి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్దికి దోహదపడే ఏవియేషన్, ఏరోస్పేస్ హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు కళలు, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అలంకరించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడి డిస్ప్లే వాల్ను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 13,500 మంది గిరిజన మహిళలు, బాలికలు థింసా నృత్యంతో ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో భారత పరిశ్రమల సమాఖ్య ఉత్తర భారత ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు. 2037 నాటికి రాష్ట్రాన్ని $1 trillion ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యమిస్తూ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, ప్రపంచస్థాయి సంస్థల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ 2026 రెండో ఎడిషన్ నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: I would really recommend the students to participate at the events like these to understand what the industry is looking at, what the industry wanted you to become, and how the industry would really appoint you in the next level. The students have to be come out with a very quality knowledge. They have to be very skillful. They have to be an asset to the organization, in fact. That is how the organizations are looking at. So if you see the recent times, how the government is also adopting the technology. And we really go into the grassroots level to adopt the technology to take decisions which are adaptive, which gives a good solution for a good governance.
0: ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరగడంతో మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజువేను కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ నిన్న పరిశీలించారు. వరద క్రమంగా పెరుగుతున్నందున అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద ప్రవాహం పెరగడంతో ముక్తేశ్వరం, కోటిపల్లి రేవులో రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో నిన్న మొన్న పడిన వర్షాలకి గోదావరిలో వాటర్ లెవెల్స్ ఆర్ రైజింగ్ స్లోలీ. మనకి ఇప్పుడు ధవళేశ్వరంలో విల్ బి రీచింగ్ ఫస్ట్ లెవెల్ వార్నింగ్. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ మనకి క్రాస్ ఓవర్స్ ఉంటాయి, ఫ్లడ్ లెవెల్స్ ని, వాటర్ ని క్రాస్ చేసి వెళ్లాల్సి వస్తుందో అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తీసుకుంటున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేశాము. జిల్లాలో అందరికి కూడా మై రిక్వెస్ట్ ఈజ్, సో కమింగ్ 3 to 4 డేస్ కొంచెం లెవెల్స్ ఆఫ్ గోదావరి అగ్రెసివ్ గా ఉంటాయి. దయచేసి ఎక్కడ కూడా డోంట్ వెంచర్ ఇన్ టు వాటర్స్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా ప్రదర్శించిన గిరిజనుల సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధికంగా 13,000 మంది గిరిజన బాలికలు ఒకేసారి థింసా నృత్యం ప్రదర్శించడంతో ఈ ఘనత దక్కింది. నిన్న నిర్వహించిన ఈ ప్రదర్శనను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి అన్ని ప్రమాణాలు సరిపోవడంతో ఈ ప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో అధికారికంగా నమోదు చేసి సంబంధిత ధృవపత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గిరిజన బాలికల ప్రతిభకు ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్దికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 80 లక్షలకు

0: పైగా ముద్ర రుణాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వాటా 53% ఉందన్నారు. ఒక్కో మహిళకు 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, పీఎం స్వనిధి పథకం కింద జులై 20 నాటికి 65,000 మందికి 1,387 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో మహిళల నేతృత్వంలో 11,60,000 పైగా ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో ఉద్యోగాలకు అవసరమైన శిక్షణ, ఉద్యోగ మేళాలతో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన పాస్పోర్ట్, ఆయా దేశాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతను టామ్కామ్ సంస్థ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. శక్తి శాఖపై ఆ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు మధ్యప్రాచ్య దేశాలకు వెళుతుంటారని, ఈ క్రమంలో వారు ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే వారికి పాస్పోర్ట్లు ఇప్పించడంతో పాటు వారు వెళ్లే దేశాల్లోని మ్యాన్ పవర్ కంపెనీలతో ఒప్పందాలను టామ్కామ్ సంస్థ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఉత్తరాంధ్రలోని 6 జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఈరోజు పంపిణీ చేయనున్నారు. 50,09,529 మంది పింఛన్దారులకు 2,198,31,00,000 రూపాయలను పంపిణీ చేయనున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో మొత్తం 11,98,044 మంది లబ్ధిదారులకు 514,42,00,000 రెండు రోజుల క్రితమే పంపిణీ చేసినట్లు తెలిపారు. వాతావరణం. దక్షిణ గుజరాత్, ఉత్తర మహారాష్ట్రల మీదుగా ఉన్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను వాట్సాప్ ఆధారిత ఏఐ సాంకేతికతతో ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఏకదివసీయ ఆంధ్రప్రదేశ కర్ణాటక యాత్రాయాం భవిష్యతి. ఆంధ్రప్రదేశ ప్రధానమంత్రి భోగాపురం ఇత్యత్ర అల్లూరి సీతారామరాజు అంతారాష్ట్రీయ విమానస్థానకస్య ఉద్ఘాటనం కరిష్యతి. సార్వజనిక నిజ సహభాగిత ప్రారూపస్యాంతర్గతం 675,000 కోటి రూప్యకాధికేన వ్యయేన నిర్మితం తదంతారాష్ట్రీయ విమానస్థానకం ప్రతివర్షం 60,00,000 యాత్రిణాం సేవా ప్రదాతుం వినిర్మితమస్తి. ప్రధానమంత్రి 80,000-800,000 రూప్యకాధిక వ్యయయుతా రాష్ట్రీయ రాజమార్గ పరియోజనాః రాష్ట్రాయ సమర్పయిష్యతి. తాసాం శిలాన్యాసం అపి కరిష్యతి. ఆంధ్రప్రదేశ యాత్రానంతరం ప్రధానమంత్రి కర్ణాటకస్య మైసూరునగరం గమిష్యతి, యత్ర స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రస్య వివేక స్మారకస్య ఉద్ఘాటనం కరిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ అపశబ్ద ప్రయోగ ద్వేష భావన చ కస్యాపి సమస్యాయాః సమాధానం న భవతః. असौ मार्गभ्रष्टेभ्यः युवभ्यः

0: अभावम् आवहन अवदत् यत्ते दण्डनीयाः न अपितु राष्ट्रनिर्माणस्य राष्ट्रहितस्य च भावनया सम्यक् मार्गे प्रेरणीयाः. सामाजिक संचार पटलेषु प्रसारिते एकस्मिन् दृश्य श्रव्य सन्देशे प्रधानमन्त्री राष्ट्रीय राजधान्याः जंतर मंतर स्थले सद्यः एव जातायाः तस्याः घटनायाः उल्लेखम् अकरोत् यस्मिन् तस्मै तस्य दिवंगत मात्रे च अपशब्दाः प्रयुक्ताः आसन्. सः अवदत् यत् एषा घटना देश विदेशेषु बहुभिः जनैः दृष्टा. एतादृशस्य आचरणस्य विषये समाजे विद्यमानः आक्रोशः निराशा च स्वाभाविकौ स्तः. प्रधानमन्त्री अवदत् यत् एतादृशान् युवकान् न्यायालयीय प्रक्रियासु न निवेशयेत्, सामाजिक तिरस्कारस्य भाजनं वा न कुर्यात्, अपि तु समाजेन तान् सस्नेहं स्वीकृत्य सम्यक् मार्गः प्रदर्शनीयः.
1: बचपन में गलतियां होती है और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े. देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है.
0: केंद्रीय मंत्रिमंडलेन प्रधानमंत्री सूर्य सरोवर योजना अनुमोदिता. एषा योजना ऊर्जा संचयन प्रणालीभिः युक्तानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासाय प्रवर्तिता अस्ति. केंद्रीय मंत्रिमंडलस्य उपवेशनानन्तरं नवदिल्ल्यां वार्ताहरान् संबोधयन् सूचना प्रसारण मंत्री अश्विनी वैष्णवः अवदत् यत् अस्याः योजनायाः अन्तर्गतं 5000 मेगावाट मितानां क्षमतायुतानां फ्लोटिंग सोलर फोटोवोल्टिक इति परियोजनानां विकासः भविष्यति. ताभिः सह स्थापितानां ऊर्जा संचयन प्रणालीनां न्यूनतम संचयन क्षमता द्विहोरात्मिका भविष्यति. केंद्रीय मंत्रिमंडलेन प्रधानमंत्री किसान सम्मान निधि योजनायाः अस्मात् वर्षात् 31,000+ वर्षपर्यन्तं प्रवर्तनस्य निरन्तरतायै अपि अनुमोदनं प्रदत्तम्. भारतम् अवदत् यत् पाकिस्तानाधिकृतस्य जम्मू कश्मीर प्रदेशस्य तथा कथितानि निर्वाचनानि पाकिस्तान प्रशासनस्य अपमानस्पदम् एव सन्ति. नवदिल्ल्यां वार्ताहरैः सह वार्तालापं कुर्वन् विदेश मन्त्रालयस्य प्रवक्ता रणधीर जायसवालः अवदत् यत् पाकिस्तानस्य प्रशासनं POJK इत्यत्र शान्तिप्रियाणां नागरिकाणां विरुद्धं निष्ठुरं बलप्रयोगं निरन्तरं करोति. विदेशमंत्री डॉक्टर एस जयशंकर गतसायं ईरान देशस्य विदेशमंत्रिणा अब्बास अराघची इत्यनेन सह दूरभाषया वार्तालापम् अकरोत्. अस्मिन् वार्तालापे सः अस्मिन् क्षेत्रे प्रवर्तमानायाः शत्रुतायाः विषये भारतस्य गभीरां चिन्तां प्रकटितवान्. राष्ट्रमंडल क्रीडासु भारतस्य पदक संख्या 23 यावत् वर्धिता, यस्मिन् 5 स्वर्ण पदकानि, 12 रजत पदकानि, 6 कांस्य पदकानि च सन्ति इति वार्ताः.
2: ఆకాశవాణి శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు.
3: రైతులు ప్రజలను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఎల్నినో ప్రభావాన్ని సమిష్టిగా అధిగమిద్దామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రత్యామ్నాయ కార్యాచరణపై కరీంనగర్ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లాపై సమీక్షించారు. ఎల్నినో ప్రభావం, ప్రాజెక్టులో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, 6 తడి పంటల ప్రోత్సాహం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో రానున్న రోజుల్లో కూడా ఆశించిన స్థాయిలో వర్షం కురవకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపు రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. తాగునీటి కొరత తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ, ఇరిగేషన్, భూగర్భ, విద్యుత్ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్లకు వివరించాలన్నారు. మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా రైతులు ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతలు నిర్మించాలని, ఇందుకు కలెక్టర్లు చొరవ చూపాలని సూచించారు. వర్షాలు సమృద్దిగా కురవాలని ధర్మపురి, కొండ కొండగట్టు, కాళేశ్వరం, వేములవాడ ఆలయాల్లో వరుణయాగాలు, ప్రత్యేక పూజలు చేద్దామన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. అనంతరం శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన పనులను చేపట్టాలని అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి నదీ తీరంలో నిర్మించే ఘాట్ల వద్ద నీటి సౌకర్యం ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. మంథని మున్సిపల్ పరిధిలో చేపట్టిన అన్ని అభివృద్ది పనులను పుష్కరాల వరకు పూర్తి చేయాలన్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు 6 తడి పంటలు వేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. నంది మేడారం రైతు వేదికలో 6 తడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. అంతకుముందు పైడి చింతలపల్లి, రచ్చపల్లిలో ఎస్ఐఆర్ ప్రక్రియ పరిశీలించారు. నంది మేడారంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఇందిరమ్మ ఇళ్లకు గృహప్రవేశం చేయించారు. వరి సాగుపై పూర్తిగా ఆధారపడకుండా వ్యవసాయ అధికారుల సూచనలను పాటించాలన్నారు. మంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశపెట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలు దేశంలోనే నెంబర్ 1 గా నిలిచాయని ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణారావు అన్నారు. ఓదెల మండలంలో 70 లక్షల వ్యయంతో నిర్మించిన తహసీల్దార్ కొత్త భవనాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి విప్ విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓదెలలోని కోర్టుకు త్వరలోనే పక్కా భవనం నిర్మిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు 6 తడి పంటలు సాగు చేయాలని సూచించారు. వర్షాభావం అధిగమించేందుకు ఇదే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రామగుండంలోని పెద్ద చెరువులో పూడికతీత చేపట్టి 6,50,00,000 రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ది చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ది పనులను కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామితో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. హౌసింగ్ బోర్డులో శిథిలావస్థకు చేరి కూలిపోయిన సింగరేణి క్వార్టర్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో అర్హులైన లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గోదావరి నది వరకు రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గతంలో లబ్ది పొందుతున్న 1,53,582 మంది రైతుల ఖాతాల్లోకి 161.39 కోట్లు చేరాయి. ఈ క్రాప్ నమోదు ఆధారంగా 54 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా నమోదైన 1,068 మంది రైతులకు దశల వారీగా నిధులు జమ కానున్నాయి. ఎన్టీపీసీ ప్రభావిత పునరావాసాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా కృషి చేస్తున్నామని దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సామంత అన్నారు. మేడిపల్లి సెంటర్ సమీప వృత్తి విద్యా శిక్షణా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సీఎస్ఆర్ ద్వారా 10,000 మంది విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. రాఖీ సామంత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను ప్రోత్సహించడంలో ఎన్టీపీసీ నిరంతర ప్రయత్నాలు చేస్తోందన్నారు. సింగరేణి గనుల్లోని పని స్థలాల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడాన్ని యాజమాన్యం నిషేధించింది. పనులు పక్కన పెట్టి వీడియోలు తీస్తూ, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు సామాజిక మాధ్యమాలపైనే దృష్టి పెడుతున్నారనే కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు భూగర్భ గనుల సందర్శనకు వెళ్లినప్పుడు ఇష్టానుసారంగా వీడియోలు, ఫోటోలు తీయడం, వారితో కార్మికులు, ఉద్యోగులు సెల్ఫీలు దిగడం చేస్తున్నారు. ఇవి నిబంధనలకు విరుద్ధమని యాజమాన్యం చెబుతోంది.
2: శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 18,000 కోట్ల రూపాయలతో చేపట్టిన జాతీయ రహదారులు, విద్యుత్, సెమీకండక్టర్ యూనిట్లు సహా అనేక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. తొలుత విశాఖపట్నం భోగాపురం వద్ద నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో సుమారు 5,640 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేయబడిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం సంవత్సరానికి 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు. నూతన విమానాశ్రయం ఈ ప్రాంతంలో వైమానిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం,

0: వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు గణనీయమైన ఊపునిస్తుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో 460 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇక 5,550 కోట్ల రూపాయలతో కర్నూల్ 4వ దశ పునరుత్పాదన కేంద్ర ప్రాజెక్టు శంకుస్థాపన, 3,550 కోట్ల రూపాయల కర్నూల్ పవన విద్యుత్ ప్రాజెక్టు, 800 కోట్ల వ్యయం కాగల అనంతపురం సౌర విద్యుత్ ప్రాజెక్టు, లింగ సముద్రం వద్ద పెంచలకోన ఏర్పేడు 565 జాతీయ రహదారి సహా ప్రధానమంత్రి ఇతర ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. నూతన రహదారి ప్రాజెక్టు విజయవాడకు పరిసర నగరాలతో గల రద్దీని తగ్గించి అనుసంధానాన్ని మెరుగుపరచగలదని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మంది సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగా కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్పై యువతనుద్దేశించి పోస్ట్ చేసిన వీడియో సందేశంలో దారితప్పిన యువత పట్ల సానుభూతితో మెలగాలని, వారు జాతి నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు మద్దతునివ్వాలని ప్రధానమంత్రి కోరారు. ఇటీవల దేశ రాజధాని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ తనను, స్వర్గస్థురాలైన తన తల్లిని కొంతమంది దుర్భాషలు ఆడడాన్ని దేశం సహా ప్రపంచం చూసిందని, అయితే అటువంటి యువతను కోర్టుకు ఈడ్చి సామాజిక వివక్షకు గురిచేయడం కన్నా వారిని సరైన దారిలో పెట్టడమే సబబని చెప్పారు. దేశం పలు రంగాల్లో వేగవంతంగా అభివృద్ది చెందుతూ ముందంజలు వేస్తోందని, యువత ఇందులో భాగమై తమ కలలను సాకారం చేసుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है. एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. समाज भी मेरी इस बात को स्वीकार करे. मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े.
0: నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ది కోసం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశం అనంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 5,070 కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ పథకం 5 ఏళ్లపాటు అమల్లో ఉంటుందని, దీనికోసం అదనంగా ఎలాంటి భూసేకరణ అవసరం లేదని, ప్రస్తుతం ఉన్న జలాశయాలు, కాల్వలు, పారిశ్రామిక చెరువులను ఉత్పాదక ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
2: सोलर कैपेसिटी पर कैपिटा के हिसाब से देखें तो वर्ल्ड हाईएस्ट देश में लगी है. वाटर बॉडीज हैं, डैम्स हो, लेक्स हो, कैनाल्स हो, उन सब का उपयोग करके जो सोलर पावर जनरेशन कैपेसिटी क्रिएट करना है उसका अप्रूवल लिया गया है. आज 102 गीगावाट यानी 1,00,000 मेगावाट की कैपेसिटी पोटेंशियल है भारत में. टोटल 5,000 मेगावाट फ्लोटिंग सोलर पीवी फोटोवोल्टेक कैपेसिटी भारत में क्रिएट की जाएगी. 5 साल की स्कीम है. 1 करोड़ पर मेगावाट का इसका सपोर्ट दिया जाएगा स्कीम में. प्रोजेक्ट्स विल बी सिलेक्टेड थ्रू टैरिफ बेस्ड कॉम्पिटेटिव बिडिंग. 10 मिलियन टन्स ऑफ CO2 एमिशंस को ये प्रिवेंट करेगा.
0: आकाशवाणी वार्ताल विंटुनारु. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 84,084 కోట్ల రూపాయల వ్యయంతో రానున్న 5 ఏళ్లపాటు చేపట్టనున్న సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్కు కూడా కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ సరఫరా వ్యవస్థలో ఈ పథకం అనేక సమగ్ర పద్ధతులను ప్రవేశపెడుతుందని, తద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వలను అందుబాటులోకి రాగలవని భావిస్తున్నట్లు చెప్పారు. దేశీయ చమురు సహజ ఉత్పత్తి పెంపు, గణనీయమైన ఉపాధి అవకాశాలు, స్వయం ప్రతిపత్తి సాధన వంటి అనేక ప్రయోజనాలు ఈ పథకం వల్ల ఒనగూడగలవని వైష్ణవ్ చెప్పారు. వచ్చే 5 ఏళ్లపాటు పీఎం కిసాన్ పథకాన్ని కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. 2026-27 నుంచి 2030-31 మధ్య అమలయ్యే ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్ల రూపాయలను కేటాయించామని మంత్రి చెప్పారు.

0: పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పాక్ ప్రభుత్వ దళాలు దాడి చేయడం పట్ల భారత్ తీవ్ర నిరసన తెలియజేసింది. స్థానిక ప్రభుత్వం అక్కడ ఎన్నికల పేరిట నిర్వహించిన తంతును ప్రజలు తిరస్కరిస్తున్నట్లు స్పష్టమైందని మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ప్రజలపై విరుచుకుపడ్డ పాక్ తాజా చర్యల వల్ల 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దమన నీతిని అంతర్జాతీయ సమాజం పరిశీలించి ఆ దేశానికి బుద్ది చెప్పాలని జైస్వాల్ అన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ భారతదేశంలో అవిభాజ్యమైనవని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
1: पिछले कुछ दिनों में पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में शांतिपूर्ण नागरिकों के खिलाफ लगातार निर्मम बल रूथलेस फोर्स का इस्तेमाल कर रहा है और इस सख्त कार्रवाई में 40 से ज्यादा लोगों की मौत हुई है और कई एक और लोग घायल हुए हैं. एक हिंसक शासन का सामना करते हुए वहां के लोगों ने अंतर्राष्ट्रीय संगठन से गैर कानूनी हत्याओं की स्वतंत्र जांच की मांग की है. हम आग्रह करते हैं कि अंतर्राष्ट्रीय समुदाय को पाकिस्तान की हरकतों की बारीकी से जांच करनी चाहिए और उसके अत्याचारों के लिए जवाबदेह
0: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. భారత్ దౌత్యపరమైన చర్యలకే ప్రాధాన్యం ఇస్తుందని ఈ సందర్భంగా చేసిన సోషల్ మీడియా పోస్టులో జైశంకర్ స్పష్టం చేశారు. క్రీడలు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకం సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన ఆస్మితా డే, హర్ష సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని జోడించారు. అథ్లెటిక్స్లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్విత్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథలాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరు లిఖించుకున్నారు. ఇక భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. 5 బంగారు, 12 వెండి, 6 రజత పతకాలతో మొత్తం 23 మెడల్స్తో భారత్ 10వ స్థానంలో కొనసాగుతోంది. 128 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవి చేపట్టిన యాండీ బర్న్హామ్ కు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేస్తూ ఆయన పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ద్వేషం, దూషణలు ఎటువంటి సమస్యకైనా పరిష్కారాలు కాబోవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన, సముద్ర మంథన్, పీఎం కిసాన్ పథకాలకు ఆమోదాన్ని తెలియజేసింది. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో జూడోలో స్వర్ణ పథకం, జావెలిన్ త్రోలో 2 పథకాలతో భారతీయ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చూపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

అంబడాళ్ళ సంగతులు. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా ఆదర్శంగా సాగుతుంది. ఈ అల్లటి అంబటాల సంగతులు. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు 13వ భాగంలో వొకాబులరీ గురించి మొదటి సంభాషణ, ఇంకా ముచ్చట కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇంకా మరిన్ని అంబటాల సంగతులు ఉంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు తెలుగు తిథి, స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం, ఆషాఢమాసం, కృష్ణపక్షం తిథి తదియ, శతభిష నక్షత్రం ఈరోజు శనివారం.

తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కాసేపిందాం ఊపిరి వాద్య సంగీతం.

0: నా పేరు డాక్టర్ ఎం సునీల్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యాన విభాగం, వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్. ముఖ్యమైనటువంటి కూరగాయల విషయానికి వచ్చినప్పుడు పందిరి కూరగాయలు లేదా తీగజాతి అంటే మనకు ఈ బీరా, సోర, కాకర ఇలాంటి వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఈ లేత దశలో ఈ మొక్కలు ఎదుగుతున్నటువంటి తొలి దశలోనే గుమ్మడి పెంకు పురుగులు అనేటటువంటి చిన్న పురుగులు, ఇవి నారింజ రంగులో ఉంటాయి. ఈ రెక్కల పురుగులు ఎగురుతా ఉంటాయి. ఈ యొక్క పురుగులు ఏంటంటే ఈ ఆకులను బాగా కొరికి తినేస్తా ఉంటాయి. అదేవిధంగా అప్పుడప్పుడే వస్తున్నటువంటి పూతను కూడా కొరికి తినేస్తా ఉంటాయి. వీటి వలన కూడా బాగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పురుగులను నివారించడానికి మనకు మనం మలాథియన్ అనేటటువంటి మందునైతే కనుక లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ప్రధాన కూరగాయ పంటలలో సరైన మెలకువలు పాటిస్తే కనుక మంచి దిగుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది.
1: పందిరి జాతి కూరగాయల సాగులో పురుగుల నివారణ గురించి చెప్పిండ్రు ఇప్పటిదాకా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుబొలు తామరా బొరద పుల్లా
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.

0: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: అంబటాల సంగతులలో ఇప్పుడు విందాం. ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా అంటూ విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు. 13వ భాగంలో వొకాబులరీ గురించి ఇవాళ మొదటి సంభాషణ.
5: గుడ్ మార్నింగ్ సార్.
6: గుడ్ మార్నింగ్ మధు. ఈరోజు లెర్నింగ్ స్కిల్స్ లో 7వ యూనిట్ అయినటువంటి వొకాబులరీ గురించి తెలుసుకుందామా మరి?
5: ఓకే సార్.
6: వొకాబులరీ అంటే పదాల విజ్ఞానం, నాలెడ్జ్ ఆఫ్ వర్డ్స్, వర్డ్ పవర్ అని కూడా అంటారు. ఈ వర్డ్స్ యొక్క పవర్ ఎంత ఎక్కువ ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ను అంత శక్తివంతంగా ఉపయోగించగలగడానికి మనకు వీలుంటుంది. అయితే ఈ వొకాబులరీని పెంచుకోవడానికి లేదా ఇంప్రూవ్ చేసుకోవడానికి బుక్స్ చదవడం, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ చదవడం, అంతేకాకుండా ప్రతిరోజు ఒక డిక్షనరీ రెఫర్ చేయడం ద్వారా తప్పకుండా వర్డ్ పవర్ పెంచుకోవడానికి వీలుంటుంది. అయితే కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ లో అంటే పోటీ పరీక్షలలో యాంటనిమ్స్, సినానిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, హోమోనిమ్స్ ఇట్లాంటి పదాలను టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా?
5: ఓకే సార్. ముందుగా యాంటనిమ్స్ గురించి వివరించండి.
6: ఓకే. యాంటనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు. ఒక పదానికి ఆపోజిట్ అర్థాన్ని ఇచ్చేదే యాంటనిమ్. గుడ్ అంటే బ్యాడ్, రైట్ అంటే రాంగ్, ఈజీ అంటే హార్డ్, పువర్ అంటే రిచ్, ఇట్లా ఉంటాయి. అయితే మనము వివిధ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ ను దృష్టిలో పెట్టుకుని కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ లో మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ఆబ్జెక్టివ్ టైప్ రూపంలో ఈ యాంటనిమ్స్ ను ఎలా ఇస్తారో చూద్దామా?
5: ఓకే సార్.
6: అయితే మధు, నీకు ఇచ్చిన పట్టిక నుండి ఒక 10 యాంటనిమ్స్ ను కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ లో ఎలా ఇస్తారో అలా చదువుతూ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
5: ఓకే సార్. ఫస్ట్ వన్, యాంటనిమ్ ఆఫ్ హ్యాపీ ఇస్ డాష్. ఏ అన్ హ్యాపీలీ, బి అన్ హ్యాపీ, సి అన్ హ్యాపీనెస్. ఆన్సర్ ఇస్ బి అన్ హ్యాపీ.
6: ఎందుకంటే హ్యాపీ అనే పదము ఒక యాడ్జెక్టివ్, విశేషణము, కాబట్టి మనం కూడా దానికి ఆన్సర్ కూడా యాడ్జెక్టివే సెలెక్ట్ చేయాలి. హ్యాపీ సంతోషకరమైన అంటే, అన్హ్యాపీ అంటే నిరుత్సాహకరమైన, అలా ఉంటుంది.
5: ఓకే సార్. సెకండ్ వన్, యాంటనిమ్ ఆఫ్ ఎబిలిటీ ఇస్ డాష్. ఏ అనేబుల్, బి ఇనేబుల్, సి ఇనేబిలిటీ. ఆన్సర్ ఇస్ సి ఇనేబిలిటీ.
6: ఓకే. ఎబిలిటీ అంటే సమర్థత, ఇది ఒక నౌన్ ఫామ్ కదా, కాబట్టి దానికి వ్యతిరేక పదము అసమర్థత అంటే ఇనెబిలిటీ అనేది రావాలి, అదే ఆన్సర్. క్వశ్చన్ ఎలా ఉంటుందో, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఉంటుందో ఆన్సర్ కూడా అదే పార్ట్ ఆఫ్ స్పీచ్ లో ఉండాలి.
5: ఓకే సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆంటనమ్ ఆఫ్ రికగ్నైజ్ ఈస్ డాష్. ఏ అన్రికగ్నైజ్, బి డి రికగ్నైజ్, సి డి రికగ్నైజేషన్. ఆన్సర్ ఇస్ బి డి రికగ్నైజ్.
6: రికగ్నైజ్ అంటే గుర్తించుట, వర్బ్ కదా. ఆన్సర్ కూడా డి రికగ్నైజ్ అంటే గుర్తింపు తొలగించుట, మళ్ళీ ఆన్సర్ కూడా వర్బే అవుతుంది. ఓకేనా?
5: ఓకే సార్. నెక్స్ట్ వన్, ఆంటనిమ్ ఆఫ్ ఫియర్ఫుల్లీ ఈజ్ డాష్. ఏ ఫియర్లెస్, బి ఫియర్లెస్లీ, సి ఫియర్లెస్నెస్. ఆన్సర్ ఇస్ బి ఫియర్లెస్లీ.
6: ఇచ్చిన పదము ఫియర్ఫుల్లీ, యాడ్వర్బ్, క్రియా విశేషణం ఉన్నది అంటే భయంకరంగా. మరి దాని ఆపోజిట్ వర్డ్ కూడా ఫియర్లెస్లీ, భయం లేకుండా, యాడ్వర్బే అవుతుంది. ఓకే.
5: ఓకే సార్. నెక్స్ట్ వన్, ఆంటనిమ్ ఆఫ్ పార్టిసిపేషన్ ఈజ్ డాష్. ఏ నాన్ పార్టిసిపేషన్, బి నాన్ పార్టిసిపేట్, సి నాన్ పార్టిసిపేటరీ. ఆన్సర్ ఈస్ ఏ నాన్.

0: வைரஸ் இஸ் டேஷ்? ஏ நான் வைரஸ், பி ஆன்டி வைரஸ், சி வைரஸ்லெஸ். ஆன்சர் இஸ் ஆன்டி
1: வைரஸ். வைரஸ் அனேది నౌన్ ఫామ్ అయినప్పుడు దాని ఆపోజిట్ వర్డ్ కూడా యాంటీ వైరస్, అగైన్ నౌన్ ఫామ్. ఓకేనా?
0: ఓకే సార్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆంటోనిమ్ ఆఫ్ బిలీఫ్ ఈస్ డాష్. ఏ డిస్ బిలీఫ్, బి నాన్ బిలీఫ్, సి అన్బిలీవ్. ఆన్సర్ ఈస్ ఏ డిస్ బిలీఫ్.
1: అది బిలీఫ్ అంటే నమ్మకము, నౌన్ ఫామ్ కదా, కాబట్టి ఆపోజిట్ వర్డ్ ఆన్సర్ కూడా మరొక నౌన్ కావాలి, దట్ ఈస్ డిస్ బిలీఫ్, అపనమ్మకము, నమ్మకం లేకపోవడము. ఓకేనా?
0: ఓకే సార్. నెక్స్ట్ వన్, ఆంటోనిమ్ ఆఫ్ లీగల్ ఈస్ డాష్. ఏ అన్లీగల్, బి ఇల్లీగల్, సి లీగాలిటీ. ఆన్సర్ ఈస్ బి ఇల్లీగల్.
1: ఓకే, లీగల్ చట్టబద్ధమైన, అది యాడ్జెక్టివ్. దానికి ఆపోజిట్ వర్డ్ మళ్ళీ యాడ్జెక్టివ్ అవుతుంది, దట్ ఈస్ ఇల్లీగల్, అంటే చట్ట వ్యతిరేకమైన. ఓకే
0: ఓకే సార్. నెక్స్ట్ వన్, ఆంటోనిమ్ ఆఫ్ విన్ ఈస్ డాష్. ఏ ఎల్ ఓఎస్ఈ లూజ్, బి ఎల్ ఓఎస్ఈ లూజ్, సి ఎల్ ఓఎస్ఎస్ లాస్. ఆన్సర్ ఈస్ బి ఎల్ ఓఎస్ఈ.
1: విన్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కావాలి. ఆన్సర్ ఏమిటి? విన్ అనేది ఒక వర్బ్, గెలుచుట. దానికి ఆన్సర్ ఏముండాలి? లూజ్, ఓడిపోవుట. అంటే ఇచ్చిన పదం వర్బ్ అయితే ఆన్సర్ కూడా వర్బే. ఓకేనా?
0: ఓకే సార్.
2: మధు, మనం ఇప్పటి వరకు కొన్ని ముఖ్యమైన ఆంటోనిమ్స్ ను పరిశీలించడం జరిగింది. అయితే కొన్ని ఆంటోనిమ్ పదాలకు ఎడమ వైపున కొన్ని అక్షరాలను చేర్చడం ద్వారా ఆంటోనిమ్స్ ను తయారు చేశాము. ఈ పద్ధతిని ప్రీఫిక్సింగ్ పద్ధతి అంటారు. కలిపే అక్షరాలను ప్రీఫిక్సెస్ అని అంటారు. ఇలాంటి ప్రీఫిక్సెస్ లో ముఖ్యమైనవి ఐఎన్ ఇన్, యుఎన్ అన్, ఐఎం ఇమ్, డిఈడి, ఏఎన్టిఐ యాంటీ, ఎట్సెట్రా. ఉదాహరణకు ఇన్ తో తీసుకున్నట్టయితే ఎబిలిటీకి లెఫ్ట్ సైడ్ ఏం కలిపాము? ఇన్ఎబిలిటీ. ఓకేనా? సమర్థత, అసమర్థత. మరి బిలీవెబుల్, నమ్మదగిన, దీనికి ఎడమ వైపున ఏం కలిపాము? అన్బిలీవెబుల్, నమ్మలేని. ఓకే, ఇప్పుడు పాసిబుల్ అనే పదం ఉన్నది, సాధ్యమైన, దానికి ఎడమ వైపున ఐఎం, ఇంపాసిబుల్, సాధ్యము కాని. తర్వాత వైరస్ అనే పదం ఉన్నది, దానికి లెఫ్ట్ సైడ్ ఏం కలిపాం? యాంటీవైరస్. ఓకేనా? అలాగే రికగ్నైజ్, గుర్తించుట, దానికి లెఫ్ట్ సైడ్ ఏం కలిపాము? డీరికగ్నైజ్. ఓకేనా? లీగల్, దానికి లెఫ్ట్ సైడ్ ఏం కలిపాము? ఐఎల్, అంటే ఇల్లీగల్. ఇలాగా పదానికి లెఫ్ట్ సైడ్న చేర్చబడే లెటర్స్ ను ప్రీఫిక్సెస్ అంటారు. మరి సఫిక్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫియర్ఫుల్, భయంకరమైన అనే పదానికి ఫియర్లెస్, అంటే కుడివైపున చేర్చాము. ఎల్ఈఎస్ఎస్ అనేటువంటి అక్షరాలను కుడివైపున చేర్చడము, దీనిని సఫిక్సింగ్ పద్ధతి అంటారు, సఫిక్సెస్ అంటారు. అంటే ఈ విధంగా ఇవ్వబడిన ఆంటోనిమ్ పదాలను మరి వాటికి ఆపోజిట్ వర్డ్స్ చెప్పడానికి లేదా రాయడానికి కొన్ని పదాలకు లెఫ్ట్ సైడ్న కొన్ని లెటర్స్ కలుపుతాము, వాటిని ప్రీఫిక్సెస్ అంటారు. రైట్ సైడ్ కూడా కొన్ని పదాలను కలుపుతాము, వాటిని సఫిక్సెస్ అంటారు.
0: అదే విధంగా కొన్ని సినానిమ్స్ గురించి కూడా తెలుపండి.
1: తప్పకుండా. సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు లేదా నానార్థాలు. ఒక పదాన్ని ఇస్తే ఆ పదానికి చెందిన అర్థానికి దగ్గరి సంబంధం ఉన్నటువంటి వేరువేరు పదాలనే సినానిమ్స్ అంటారు. అంటే ఇవ్వబడిన పదం యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ అవసరం లేదు, ఆ ఇవ్వబడిన పదం యొక్క అర్థానికి దగ్గర పోలికలున్నటువంటి, దగ్గరి సంబంధం ఉన్నటువంటి అర్థాలిచ్చేటువంటి డిఫరెంట్ వర్డ్స్. ఉదాహరణకు మరి హ్యాపీనెస్ అంటే ప్లెజర్, గెయిటీ, జాయ్, ఇట్లా. ఈ విధంగా సినానిమ్స్ అంటే వేరువేరు పదాలు, అంటే ఇవ్వబడిన పదం యొక్క దగ్గరి సంబంధం ఉన్న అర్థాన్నిచ్చే డిఫరెంట్ వర్డ్స్నే సినానిమ్స్ అంటారు. అయితే మధు,

0: మీకు ఇవ్వబడినటువంటి పట్టికలోని కొన్ని ముఖ్యమైన సినానిమ్స్ చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
1: ఓకే సార్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎబిలిటీ, సమర్థత.
0: ఎబిలిటీ అంటే సమర్థత. దీనికి సినానిమ్స్ కెపాసిటీ, కేపబిలిటీ అని చెప్పుకోవచ్చు.
1: ఓకే సార్. నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్, అందమైన.
0: ఇదొక యాడ్జెక్టివ్. దీనికి సినానిమ్స్ గా ప్రెట్టీ, ఎలిజెంట్ అని చెప్పుకోవచ్చు.
1: నెక్స్ట్ వన్ సార్ చూజ్, ఎంపిక చేయు.
0: ఇది వర్బ్. దీనికి సినానిమ్స్ సెలెక్ట్, పిక్ అని చెప్పుకోవచ్చు.
1: ఓకే సార్. నెక్స్ట్ వన్ డిఫెండ్, కాపాడు.
0: డిఫెండ్ కాపాడుట అంటే సేవ్, ప్రొటెక్ట్, సపోర్ట్ ఇట్లాంటి పదాలను సినానిమ్స్ గా చెప్పుకోవచ్చు.
1: ఓకే సార్. ఎడ్యుకేషన్ విద్య,
0: విద్య అంటే లర్నింగ్, స్టడీ అనేటువంటి పదాలను సినానిమ్స్ గా మనం తీసుకోవచ్చు.
1: నెక్స్ట్ వన్ ఫెయిత్, నమ్మకం.
0: నమ్మకం ఇది నౌన్ ఫామ్ అంటే ట్రస్ట్ లేదా బిలీఫ్ ఇట్లాంటి పదాలు చెప్పుకోవచ్చు సినానిమ్స్ గా.
1: గ్లాడ్, సంతోషకర.
0: ఇది యాడ్జెక్టివ్ అంటే హ్యాపీ, చియర్ఫుల్, జాయ్ఫుల్ ఇలా చెప్పుకోవచ్చు.
1: నెక్స్ట్ వన్ హానెస్టీ, నిజాయితీ.
0: నిజాయితీ ఇది ఒక నౌన్ ఫామ్. ఓకేనా?
1: ఓకే.
0: అంటే దీనికి ఇంటెగ్రిటీ, ప్యూరిటీ అని చెప్పుకోవచ్చు. ఇవి సినానిమ్స్ గా.
1: ఓకే సార్. నెక్స్ట్ వన్ ఐడిల్, సోమరి.
0: ఇది యాడ్జెక్టివ్. లేజీ, ఇనాక్టివ్, లెథార్జిక్ అని చెప్పుకోవచ్చు. ఇవి సినానిమ్స్ గా.
1: ఓకే సార్. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాడ్, పిచ్చి.
0: ఇది యాడ్జెక్టివ్, విశేషణ పదం అంటే లూనటిక్, ఇన్సేన్ అనే పదాలు సినానిమ్స్ గా చెప్పుకోవచ్చు.
1: ఓకే సార్.

0: ఇప్పుడు దాకా విన్నారు ఆంగ్లంపై పట్టు సాధించడం ఎలా. విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకులు ఆర్ దేవేందర్ రావు, బొడగం మధుబాబు సంభాషణలు. 13వ భాగంలో వొకాబులరీ గురించి మొదటి సంభాషణ. అది
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ಪುರುಷೋತ್ತಮ ದಾಸ್ ಟಂಡನ್ ಇವಲ್ಲ ತನ್ನ ಜಯಂತಿ. ఆయన భారత స్వాతంత్ర సమర యోధులు. హిందీకి భారతదేశ అధికార భాషా స్థాయిని సాధించేందుకు విశేష కృషి చేసిండ్రు. ఈయనకు రాజర్షి అన్న బిరుదు కూడా ఉంది. పురుషోత్తమ్ దాస్ టండన్ అలహాబాద్లోని ఒక ఖత్రి కుటుంబంలో జన్మించిండ్రు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడై చరిత్రలో ఎంఏ డిగ్రీని పొంది 1906లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని షురూ చేసిండ్రు. 1908లో తేజ్ బహదూర్ దగ్గర జూనియర్ న్యాయవాదిగా అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం యొక్క బార్లో పనిచేసిండ్రు. ప్రజా కార్యకలాపాలపై 1921లో మంచి దృష్టి పెట్టడానికి న్యాయవాద వృత్తిని త్యజించిండ్రు. ఇక స్వాతంత్రోద్యమం అంటే 1899లో విద్యార్థి రోజుల నుంచి భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నారు. 1906లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అలహాబాద్కు ప్రాతినిధ్యం వహించిండ్రు. టండన్ 1919లో జలియన్ వాలా భాగ్ ఉదంతాన్ని అధ్యయనం చేసిన కాంగ్రెస్ కమిటీలో పనిచేసిండ్రు. లాలా లజపతిరాయ్ స్థాపించిన సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ సొసైటీకి అధ్యక్షునిగా కూడా పనిచేసిండ్రు. 1920లలో సహాయ నిరాకరణోద్యమంలో, 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్ళిండ్రు. ఇక 1931లో గాంధీ లండన్లో జరిగిన

0: రౌండ్ టేబుల్ సమావేశం నుండి తిరిగి రాక మునుపే అరెస్ట్ చేయబడిన వ్యక్తులలో నెహ్రూతో పాటు టండన్ కూడా ఉన్నారు. రైతు ఉద్యమంలో ఈయన పోషించిన పాత్రకు గాను చిరస్మరణీయుడైండ్రు. 1934లో బీహార్ ప్రాంతీయ కిసాన్ సభకు అధ్యక్షునిగా కూడా పనిచేసిండ్రు. 1937 జులై 31 నుండి ఆగస్టు 10 వరకు 1950 వరకు 13 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ శాసనసభ స్పీకర్గా కూడా పనిచేసిండ్రు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంబటాళ్ళ సంగతులు ఇవి. ఇప్పుడు విందాం తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత. దీని గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట ప్రసారమవుతుంది. వారితో ముచ్చట పెడతారు పి అశోక్. ఆ ముచ్చటను మనం ఇప్పుడు వినేద్దాం. తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యత గురించి తెలియపరుస్తున్నారు.
1: తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార విషయాల గురించి మనకు తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార నిపుణురాలు డాక్టర్ జి ప్రియా సుగంధి గారు ఉన్నారు. మరి వారి మాటల్లోనే విందాం. నమస్కారం డాక్టర్ ప్రియా సుగంధి గారు.
2: నమస్కారం అండి.
1: ముందులో చెప్పండి, మరి అసలు ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఏంది? ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? దీని యొక్క ఉద్దేశం ఏమిటి సార్?
2: ఈ మధ్యలో చాలా తక్కువ మంది తల్లులు పాలిస్తున్నారు. ఆ తల్లిపాలని ప్రోత్సహించడం కోసం, తల్లిపాలు ఇవ్వాలి, ఇవ్వడం మంచిది అని చెప్పడం కోసం, వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసము, ఇంకా ఎంతో మంది తల్లుల్ని ఏ ప్రాబ్లమ్స్ రావు, తల్లిపాలిస్తే బిడ్డకి మంచిది, అదేవిధంగా తల్లి కూడా మంచిది అని చెప్పడం కోసము ఎక్కువ అవగాహన ఇవ్వాల్సి వస్తుంది. అవగాహన అనేది ఒక డేట్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి సంవత్సరంలో 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు, అంటే మొట్టమొదటి వారము ఆగస్టులో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే తల్లిపాల వారోత్సవాన్ని ముఖ్యంగా తల్లిపాల విలువలు ప్రచురించడానికి, అదేవిధంగా అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
1: తల్లిపాలు తాగితే బిడ్డ ఎలాగో బలంగా పెరుగుతాడు, కానీ పాలను పిల్లలకు ఇవ్వడం వల్ల తల్లికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
2: తల్లిపాలు గురించి వచ్చేసరికి మొట్టమొదటిది ఏంటంటే తల్లికి బిడ్డకి అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది. మామూలుగా ఏమనుకుంటారంటే తల్లి నుండి పాలు వెళ్ళిపోతాయి గనుక తల్లి బలహీనమైపోతుంది, ఇంకా వేరే జబ్బులు రావచ్చేమో అని చెప్పేసే ఉద్దేశాలు కొంతమందికి ఉన్నాయి, అపోహలు ఉండొచ్చు. కానీ పాలు తల్లి బిడ్డకిచ్చినప్పుడు తనలో ఉన్న మొట్టమొదటి ఏంటంటే విషయం, ఒత్తిడి తగ్గిపోతుంది, మానసిక ఒత్తిడి తొలగిపోతుంది. అదేవిధంగా తల్లికిను బిడ్డకి మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అంటే గర్భధారణ సమయంలో వారి బరువు పెరగాలి. మామూలుగా అయితే ఆ బరువు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే బిడ్డని కన్న తర్వాత బరువు అదేవిధంగా ఉంటా ఉంటారు చాలా మంది తల్లులు. ఆ బరువుని తగ్గించడానికి క్యాలరీస్ ఈ పాల ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట. దాని ద్వారా ఆమె కొన్ని వ్యాయామాలతో పాటు ఈ విధంగా తల్లిపాలు ఇస్తే గనక తప్పకుండా తను మంచి బరువుని మెయింటైన్ చేయొచ్చు. అదొకటి. ఇంకా కొంతమంది తల్లులు పాలు ఇవ్వకుండా ఉంటా ఉంటారు, అంటే జాబ్స్ కారణంగానో, లేకపోతే ఉద్యోగాలు చేయడం వలనో, లేకపోతే బిడ్డకి దూరంగా ఉండడం వలనో, ఏదో కారణాల వలన పాలు ఇవ్వకపోవడం వలన ఏమవుతుందంటే పాలు గడ్డకట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలా పాలు గడ్డగట్టినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని తొలగించడానికి ముఖ్యంగా లోపల ఫామ్ అయ్యే ఆ పాలను బయటికి పంపించడమే ఉత్తమం. లేకపోతే 1-2 రోజుల్లోనే పాలు ఇవ్వకపోతే బాలింతలు చాలా క్లియర్ గా తెలుస్తుంది వాళ్ళకి, ఆ నొప్పులు రావడము, లేకపోతే గడ్డలు ఫీల్ అవ్వడము, అవన్నీ తెలుస్తుంటాయి. ఇవి కనుక కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు లోపల పొరల్లో ఆ గడ్డలు అలా ఉండిపోయి అవి వేరే గడ్డలుగా మారే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫైనల్ గా అది నిర్లక్ష్యం చేస్తే గనక ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా దారితీస్తుంది. సో వాటిని మనం తగ్గించవచ్చు. ఇంకా బిడ్డకు కూడా ఎక్కువగా పోషకాలు ఉంటాయి, తల్లికి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది.
1: తల్లిపాలల్లో చూసుకున్నట్లయితే ఎలాంటి పోషకాలు ఉంటాయి? ఈ తల్లిపాలని పిల్లలు తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి పోషకాలు అందుతాయి?
2: ప్రతి ఒక్క ఆహారాన్ని తయారు చేయడానికి మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తా ఉన్నారు, కానీ తల్లిపాలను మాత్రం తయారు చేయలేకపోయారు. ఎందుకు అని అంటే అందులో ఉన్న పోషక విలువలు ఏమిటా అని శాస్త్రవేత్తలు చాలా మంది ప్రయోగాలు

0: చేసినప్పటికీ సేమ్ న్యూట్రియన్స్, సేమ్ పోషకాలు ఉన్న పాలని ఉత్పత్తి చేయలేకపోయారు. అందుకనే తల్లిపాలు ఉత్తమమైనవి అని చెప్తా ఉంటారు. ఇంకా అది కూడా ఎంత నిజం అంటే, ఫస్ట్ 2 రోజులు వచ్చే మురుపాలు అని అంటారు, ఆ మురుపాలుని కొలెస్ట్రమ్ అంటారు. ఆ కొలెస్ట్రమ్ కొంచెం పసుపు రంగులో చిక్కగా ఉంటుంది. ఆ పాలు చాలా మంచివి. అంటే మనం మామూలుగా ఆవులకి గేదెలకి వచ్చే జున్ను పాలు అంటాం కదా, ఆ జున్ను పాలు మనం తీసుకున్నప్పుడు ఎంతో చిక్కగా ఉంటాయి. అదే విధంగా తల్లిపాలు కూడా చాలా ఉత్తమమైనవి. ఎందుకు అంత చిక్కగా ఉన్నాయి అంటే, అధికమైన పోషకాలు అంటే ఇమ్యూనిటీకి సంబంధించి గాని, యాంటీబాడీస్ రిలీజ్ చేయడానికి గాని, ఏమైనా వ్యాధులు వాటిని ఎదుర్కొని ఫైట్ చేయడానికి గాని కావాల్సిన అన్ని పదార్థాలు అందులో ఉంటాయి. ఇంకా ప్రోబయోటిక్స్ అని చెప్పేసి మంచి బ్యాక్టీరియా, అంటే చెడ్డ బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు లేదా వైరస్లు ఎంటర్ అయినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా కూడా ఇందులో ఉంటుంది. ఆ మంచి బ్యాక్టీరియాని వేసి తయారు చేసే విధంగా శాస్త్రవేత్తలు తయారు చేయలేకపోయారు అన్నమాట. అందులో క్యాలరీస్ అనేవి మామూలుగా అయితే న్యాచురల్ ఫుడ్స్ లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి, కానీ ఈ తల్లిపాలలో క్యాలరీస్ అంటే శక్తికి కావలసినవి 65 కిలో క్యాలరీస్ ఉన్నప్పటికీ మిగిలినవి మాంసకృతులు గాని, ఇంకా పాలంటేనే ఓకే నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు ఉండడం వల్లనే బిడ్డ ఈజీగా తాగగలుగుతుంది. దాంతోపాటు అత్యధికమైన పోషకాలు ఉన్న ఈ తల్లి పాలల్లో విటమిన్ సి నుండి ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియాతో పాటు అదేవిధంగా వివిధ ఖనిజాలు, వివిధ విటమిన్లు, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఫ్యాట్ అయితే 4 నుండి 5 గ్రాముల వరకు ఉంటుంది 100 ml తీసుకుంటే గనక. అయితే వీటి వలన బిడ్డకి వచ్చే పోషకాలు ఎంత బాగుంటాయంటే, 6 నెలలు తను గనుక బిడ్డ గనుక పాలు మంచిగా తీసుకున్నప్పుడు కనీసం 8 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ 2 నెలలు. తర్వాత ఆ పాలు 6 నెలల వరకు తీసుకున్నప్పుడు ఆ బిడ్డలోనే ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం 6 నెలల బిడ్డలు ఎలా ఉంటారు, ఎంతో బొద్దుగా ఉంటా ఉంటారు కొంతమంది పిల్లలు, కొంతమంది ఏమో సన్నగా ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళకి కొంచెం ఫీడింగ్ తక్కువ ఉన్నది, వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేయడం వల్ల లేకపోతే బయటకు వెళ్లడం వల్ల దూరంగా ఉండడం వల్ల ఓన్లీ 2 టైమ్స్ లేదా 3 సార్లు అట్లానే 2-3 సార్లు కన్నా ఎక్కువ ఫీడింగ్ చేయలేకపోవడం వల్ల ఆ యొక్క బిడ్డలు కొద్దిగా సన్నగా ఉండడం, లో వెయిట్ ఉండడం, లేకపోతే కొంచెం జ్వరాలు జలుబులు తొందరగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత ఎక్కువ సార్లు బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డకి ఎక్కువగా పోషకాలు మనం ఇవ్వచ్చు.
1: అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కొంతమంది తల్లులకు అసలు బిడ్డలు పుట్టగానే పాలు రావు, కొంతమంది తల్లులకు ఈ పాలు అనేటివి తక్కువ వస్తాయి. మరి అలాంటి తల్లుల కోసం మరి పాలు ఎక్కువ రావడానికి లేక పాలు పెరగడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా, వాటి వివరాలు చెప్పండి.
0: తల్లిపాలు కొంతమంది బాలింతలకి ఉంటాయంటారు, కొంతమందికి కొద్దిగా వస్తున్నాయంటారు. అంటే వివిధ రకాల వాళ్ళు తినే ఫుడ్ ఆహారాన్ని బట్టే తల్లి పాలు కూడా ఉంటుంది. ఎంత మంచిగా ఆహారం తింటే అంత మంచిగా ఈ పాలు కూడా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా పాలు ఉత్పత్తి అవడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అవసరము. ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా కావాలి అని అంటే గనక మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది. అంటే పప్పులు, ఇంకా అలాగే ఇంకా నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు, అందులో కూడా ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి. అయితే డ్రై ఫ్రూట్స్ అని నట్స్ ఉంటాయి కదా, వాటి వలన కూడా ఎక్కువగా తల్లిపాలు ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని ప్లేసెస్ లో ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్లేసెస్ లో చూస్తే గనక, ఈ ట్రైబ్స్ దగ్గర అంటే గిరిజన ప్రాంతాల్లో చూస్తే గనక సామలు అనే దాన్ని ఎప్పటి నుండో ఇచ్చేవారు. అది ఎందుకు అని అంటే బాలింతలకి పాలు పట్టడమే కాకుండా వారి పొట్ట కూడా మంచిగా నార్మల్ అయిపోయి, శాగింగ్ అంటే వేలాడటం అనేది తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. అదే విధంగా ఆ సామల్లో ఉన్న పోషకాలు వలన తల్లిపాలు పెరుగుతాయి. అదే కాకుండా కొంతమంది వెల్లుల్లి తినమంటారు. వెల్లుల్లి అంటే బాలింతకి వెల్లుల్లి, ఇంకా వెల్లుల్లి కారం అంటారు. అంటే ఎగ్జాక్ట్ గా వెల్లుల్లి కాకుండా కొంచెం నూనెలో లేదా నెయ్యిలో వేయించి వెల్లుల్లి, దాన్ని కారం కొంచెం కలిపి అది తిన్నప్పుడు నెయ్యి వేస్తున్నారు కనుక ఆటోమేటిక్ గా వేడి తగ్గుతుంది, దాని వలన పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ 2 బాగా చేస్తున్నారు. ఇంకొకటి ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మామూలుగా బయట దొరుకుతూ ఉంటాయి కాయం అని చెప్పేసి, కాయంలో అన్ని బాగా వేడి చేసేవి ఉంటాయి, అలాగే మినుములు అని, సొంటి అని, ఇంకా మిరియాలని, పిప్పళ్ళు, బెల్లంతో కలిపి వేసి నెయ్యిలో వేయించి వాళ్ళు ఇస్తారు అన్నమాట. కాయమంటే ఎవరైనా చెప్తారు, దాని వలన కూడా వాళ్ళకి పొట్ట తగ్గి దాని వలన కూడా పాలు ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే మినిమం 7 నుండి 8 వెల్లుల్లు పాలల్లోనే ఉడకబెట్టి మామూలు పాలల్లో ఆ పాలు కనుక తల్లి తాగితే తప్పకుండా తొందరగా పాలు పడతాయి.

0: అంటే ఒక గంటలోనే పట్టే విధంగా ఉంటాయన్నమాట. పిల్లలు ఏడుస్తున్నా లేకపోతే లేవు అని అనుకునే సమయంలో అది పెట్టుకోవచ్చు. అవే కాకుండా ప్రకృతి పరంగా దొరికే దిల్ లీవ్స్ అంటారు. దిల్ లీవ్స్ అంటే శతపుష్టి ఆకులు, దాన్ని సోయకూర అంటారు. ఆ ఆకులను గనక తింటే, అంటే అలాగా పచ్చివి కాకుండా ఏదైనా పచ్చడి లాగా చేయడమో లేకపోతే కషాయం లాగానో లేకపోతే ఏమైనా కర్రీస్ లో చేసి తల్లి తింటే గనక తప్పకుండా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ప్రోలాక్టిన్ హార్మోన్ కూడా ఎక్కువగా విడుదలైనప్పుడు పాలు ఉత్పత్తి పెరుగుతుంది. దాంతోపాటు వీళ్ళకి ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ అవసరం ఉంటుంది. ఆక్సిటోసిన్ అంటే పాలు పట్టనీ కానీ ఆ పాలు బయటికి రావాలి. బిడ్డ తాగుతున్నప్పుడు బయటికి రావాలి అంటే ఆక్సిటోసిన్ కావాలి. ఇప్పుడు మామూలుగా గేదెలకి ఆవులకి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అందుకనే మనకు పాల ఉత్పత్తి బాగా పెరుగుతూ ఉన్నది. ఇంజెక్షన్ ఇచ్చి మరీ ఆ పాలు తీస్తూ ఉంటారు. సో ఇక్కడ మదర్స్ కి అలా ఇంజెక్షన్ మనం ఇవ్వలేము, ఎందుకంటే అది బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది కనుక. ఇక్కడ ఆక్సిటోసిన్ ఆటోమేటిక్ గా బాలింతలకు వస్తాయి, అలాగే ఆవుల్లోనూ గేదెల్లో కూడా వస్తాయి. అది ఉత్పత్తి పెంచడం కోసం లేదా బయటికి రావడం కోసం ఆక్సిటోసిన్ అనేది అవసరమవుతుంది. ఈ ఆక్సిటోసిన్ కూడా ఉండడం వల్ల బిడ్డ ఈజీగా పాలు తాగడానికి అవకాశం ఉంటుంది.
1: కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే తమ తల్లులు చనిపోతూ ఉంటారు, మరి అలాంటి పిల్లలకు తల్లి పాలు అందడం కష్టమవుతుంది. మరి అలాంటి పిల్లలకు ప్రత్యామ్నాయంగా మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీయచ్చు, లేకుంటే ఇంకేమైనా పాలు తాపచ్చా?
0: ఇంకేమైనా పాలు అంటే అసలు తల్లిపాలకి ఇంకా ఆల్టర్నేటివ్ వేరేది లేనే లేదని చెప్పాలి. ఇంకా వేరే పాలు తాగాలి అనే ధ్యాస అనేది రానే రాకూడదు. అవును, తల్లులు చనిపోయిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి తల్లిపాలు ఒకవేళ దొరకదు అనే సమయంలో లేదా వ్యాధులు ఉన్న తల్లులకి పుట్టిన పిల్లలకి ఆ పాలు ఏ విధంగా ఇవ్వాలంటే, ఈ రోజుల్లో ఏమవుతుందంటే బాగా మంచిగా తాగి ఏ జబ్బులు లేని తల్లులు ఉన్నారు కొంతమంది, ఆ తల్లులు వాళ్ళ పిల్లలకి సంతృప్తిగా ఇచ్చిన తర్వాత మిగిలిన పాలని కలెక్ట్ చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మదర్స్ మిల్క్ బ్యాంక్ కూడా ఉంటున్నాయి. ఈ మధ్యన చూస్తున్నాము కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా కొంచెం ఇప్పుడిప్పుడే మనకి అవగాహన పెరుగుతూ ఉండడం వల్ల ఒక మెషిన్ లాగా ఉంటుంది. ఆ మెషిన్ పెట్టిన వెంటనే పాలు ఉత్పత్తి అయ్యి డైరెక్ట్ గా స్టెరిలైజ్ అయిన బాటిల్స్ లోకి నింపుకోవచ్చు. ఆ బాటిల్స్ ని తల్లి లేని పిల్లలకి ఇస్తే గనక వాళ్ళు బ్యాంకులో పెట్టడం వల్ల అలాంటి తల్లి లేని పిల్లలకి తీసుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఈ తల్లులకు కూడా ప్రోత్సాహకరంగా అవార్డ్స్ ఇవ్వడము, సర్టిఫికేట్స్ ఇవ్వడము అట్లా చేస్తున్నారన్నమాట. గవర్నమెంట్ తరఫు నుండి అవి జరుగుతున్నాయి, కొంతమంది ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. సో తల్లులు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వడంతో పాటు ఒకవేళ ఉద్యోగం సమయంలో ఇంట్లో లేకపోయేటప్పుడు ముందే మార్నింగే తీసేసి ఆ బాటిల్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి కొద్ది తర్వాత ఒక గంట గంటకి అది కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పాలు తాగిపిస్తే గనక బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అంటే వేరేగా మెషిన్స్ తో ఎందుకు అనే విధంగా ఆలోచించకుండా ఈ రోజులు మారుతున్నాయి గనక దాన్ని బట్టి ఉద్యోగాలు మానుకోలేరు గనక దాన్ని బట్టి కూడా మనం ఆలోచించి అవి బాటిల్స్ లో తీస్తే తప్పేమీ లేదు. అది కూడా డైరెక్ట్ గా బాటిల్ తీసిన వెంటనే క్లోజ్ చేసేయడం వల్ల దానికి వేరే బయట నుండి సూక్ష్మజీవులు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అటువంటి పాలు అబ్సల్యూట్లీ తల్లి పాలు చాలా ఉత్తమమైనవి. అవే ఆ పిల్లలకి ఎవరైతే తల్లులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తే గనక చాలా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది, అరే నా బిడ్డలాగానే వేరే బిడ్డలకు కూడా మేము ఇస్తున్నాము అనే సంతృప్తి కలుగుతుంది అన్నమాట.
1: సాధారణంగా తల్లులకు ఏ వ్యాధులుంటే వాళ్ళు పాలు ఇవ్వకూడదు అంటారు?
0: ఏ వ్యాధులున్నా సరే మామూలుగా పిల్లలకి పాలు ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ పాల ద్వారా మొత్తం పోషకాలతో పాటు వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే మధుమేహ వ్యాధి గాని కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, అంటే అది అంటువ్యాధులు కాకుండా ఉండి ఉంటాయి. అటువంటివి ఉంటే గనక ఇవ్వచ్చు, తల్లి పాలు బిడ్డలకి ఇవ్వచ్చు. మధుమేహ వ్యాధి గాని బీపీ గాని ఇంకా వేరే ఏమైనా ఆస్మా అలాంటివి అని కానీ అంటువ్యాధులు ఉండే ఉంటాయి, టీబీ అని చెప్పేసి ఇంకా హెచ్ఐవి అలాంటివి ఏంటంటే ఆ ద్రవాల వలన పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది గనక అవి రాకుండా ఉండేందుకు అటువంటి తల్లుల్ని అవాయిడ్ చేయమని చెప్తారు. ఆ సమయంలో ఈ తల్లి పాలు మంచిగా ఉపయోగపడతాయి.
1: చివరి మేడం, కొంతమంది తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తమ అందం పోతుందని లేకుంటే పరిమాణం తగ్గిపోతుంది అని కొంచెం అపోహలు ఉన్నారు, అది ఎంతవరకు నిజమంటారు?
0: ముఖ్యంగా బాలింత

0: అంటే ఈ గర్భం దాల్చిన తర్వాత బిడ్డలను కనిన తర్వాత కొంతమందికి బ్యూటీ కాన్షియస్ అనేది ఉంటుంది. అంటే పిల్లలకి పాలు ఇవ్వడం వలన చాలా అంటే శరీరం వికారంగా మారుతుందేమో, లేకపోతే చూడటానికి అందంగా అనిపించదేమో అనే ఆలోచనలో ఉంటా ఉంటారు. కానీ అదే సమయంలో ఏం చేయాలంటే తల్లికి బిడ్డ అనేది ప్రాముఖ్యం. ఒకసారి బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డకి ఏ విధంగా ఆరోగ్యం పెంచాలి అనేది తల్లి మీద ఆధారపడి ఉంటుంది. ఈ తల్లులకి ఏంటంటే వ్యాయామం చేస్తూ తల్లిపాలు ఇస్తే గనక తప్పకుండా వారి శరీర ఆకృతి ఏమాత్రము తగ్గిపోదు. అదేవిధంగా మనం ఎంతో మంది చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో గ్లామర్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు, మూవీస్ లో పనిచేసే వాళ్ళు కూడా తల్లిపాలను ఇవ్వడం ఎంతో ఆదర్శకరంగా చేస్తూ ఉన్నారు. సో అదే సమయంలో వాళ్ళు వ్యాయామం చేసి మునిపటి విధంగానే వెయిట్ తగ్గి బరువు తగ్గి సన్నగా మళ్ళీ అదే విధంగా ఉంటున్నారు. అదేంటంటే మామూలుగా పనిచేసుకునే వాళ్ళకి ఉండట్లేదు, అదేవిధంగా కొత్తగా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళకి కానీ లేకపోతే అందులోని కొత్తగా బయటికి వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం భయం ఉంటుంది అన్నమాట. అలాగా ఏమైనా అవుతుందేమో, బాగోదేమో, ఆలోచన దృక్పథాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో మార్చుకుని తల్లిపాలు చాలా విలువైనవి బిడ్డకి. ఆ తల్లిపాలు తప్ప ఇంకా ఏది ఆరోగ్యం ప్రసాదించలేదు. మొట్టమొదటిగా ఎప్పుడైతే ఒక 6 నెలలు ఇచ్చామో 6 నెలలు 60 సంవత్సరాల వరకు పనికొస్తూ ఉంటుంది. 6 నెలలు అనేది మినిమం, కానీ తల్లిపాలు 2 సంవత్సరాల వరకు ఇస్తే గనక తప్పకుండా ఆ బిడ్డ ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. శరీర ఆకృతి పోవడము అనేది అంత అపోహ. ఇంకా ఆ ఇచ్చే పొజిషన్ అనేది మార్చుకోవాలి. అంటే బిడ్డని కొంచెం లైట్ గా పైకి లేపి తల దగ్గర అలా ఇచ్చినప్పుడు తప్పకుండా అది మెయింటైన్ అవుతున్నది, ప్రాబ్లం ఏముండదు. ఆకృతి పోవడం గాని ఇంకా వేరే వ్యాధులు రావడం గాని అలాంటివి ఉండకుండా తల్లికి బిడ్డకి అనుబంధం పెరుగుతుంది, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఇద్దరు.
1: ఇప్పుడు దాకా విన్నాం తల్లిపాల వారోత్సవాలు ప్రాముఖ్యత గురించి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చటాది. వారితో ఇప్పటిదాకా ముచ్చట పెట్టిండ్రు పి అశోక్. అన్ని కార్యక్రమాలలో తెలంగాణ మాండలికాన్ని వాడుతున్న ఒకే ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ కూడా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నేత అన్నా బాహుసాటే జయంతి ఇయ్యల్ల ఈయన దళిత ఉద్ధరణకు అవిరాల కృషి చేసిండ్రు. ఆయన సంఘ సంస్కర్త, జానపద కవి, రచయిత కూడా. ఆయన అంటరాని సమాజంలో జన్మించిండని అంటూ ఉంటారు. కానీ తర్వాత ఆయన అంబేద్కరైట్ అయినరు. ఆయన దళిత సాహిత్యం వ్యవస్థాపక పితామహుడిగా పేరు సంపాదించుకున్నారు. అట్లనే సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో ఆయన కీలక పాత్రను పోషించిండ్రు. రష్యా యూనివర్సిటీల్లోనూ ఆయన రచించిన పుస్తకాలుంటాయి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా గుర్తింపు సంపాదించిండు. 2022లో రష్యా రాజధాని మాస్కోలో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసిండ్రు. అన్నా బాహుసాటే మరాఠీ భాషలో 35 నవలలు రాసిండ్రు. వాటిలో ఫకీరా నవల ఒకటి, 19వ ఎడిషన్లో ఇది ఉంటుంది. 1961లో ఇది రాష్ట్ర ప్రభుత్వ అవార్డును అందుకుంది. ఇది కథానాయకుడి కథను చెప్పే నవల. ఫకీరా అనే ఒక బలిష్టమైన యువకుడు, అతని ఫీట్ బ్రిటిష్ రాజ్లోని తన కమ్యూనిటీ ప్రజల హక్కుల కోసం పోరాడడం, గ్రామంలోని దుష్టశక్తుల పట్ల అతని శత్రుత్వం అయితే కథ ముందుకు సాగడానికి కారణం జోగిన్ అని పిలువబడే మతపరమైన అభ్యాసం, ఆచారం. ఇది తదుపరి చర్యలకు మార్గం చూపుతుంది అని ఆయన రచించిన చిన్న కథలతో కూడిన 15 సంకలనాలుంటాయి. వాటిలో పెద్ద సంఖ్యలో అనేక భారతీయ 27 భారతీయేతర భాషల్లోకి అనువదింపబడ్డాయి. నవలలు, చిన్న కథలతో పాటు ఆయన ఒక నాటకం, రష్యాపై ఒక ట్రావెల్ లాగ్, 12 స్క్రీన్ప్లేలు, 10 బల్లాడ్లను మరాఠీ పొవాడా శైలిలో రచించిండ్రు. పొవాడా, లవ్ని వంటి జానపద కథా శైలులను ఆయన ఉపయోగించడం వలన అతని కృషి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫకీరాలో ఆయన ఫకీరా అనే కథానాయకుడిగా గ్రామీణ సనాతన వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ తన సమాజాన్ని ఆకలితో అలమటించకుండా రక్షించడానికి బ్రిటిష్ రాజ్ని చిత్రించిండు.

0: తా నాయకుడు అతని సంఘం తర్వాత బ్రిటిష్ అధికారులచే అరెస్టు చేయబడి హింసించబడతారు. ఫకీరా చివరికి ఉరితో చంపబడతాడు. ఇట్లా ఎన్నో ఆసక్తికరమైన కథలను, నవలలను అన్నా భావుసాటే తన కలంతో పరిమళింపజేసిండ్రు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటెనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఇవి ఇయాల్టి అమ్మటాళ్ల సంగతులు. రేపు 7:30 నుండి 8 గంటల దాకా రేపటి అంబటాళ్ళ సంగతులు మీకోసం సిద్ధంగా ఉంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. గుడిసెపట్లో సమాచార్ ప్రభాత్, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇక 100.2 ఎఫ్ఎంలో 8:30 పుస్తకంతో కలుద్దాం. జూన్ చేసి ఉంచుండ్రి మరి 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించి విశేషాలు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: దీనానాథ్ మంగేష్కర్ అనగానే గుర్తుకు వచ్చే పేరు లతా మంగేష్కర్ది. అవును, నిజమే. లతా మంగేష్కర్ తండ్రే దీనానాథ్ మంగేష్కర్. ఆమెను బడే బాప్ కీ బేటీ అనవచ్చు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో, మరీ ముఖ్యంగా మరాఠీ నాటక రంగంలో విశేష కృషి చేసి కీర్తి పతాకాన్నెగురవేసి హిందుస్థానీ సంగీత ప్రపంచంలో ఒక శకాన్ని శాసించిన వ్యక్తి దీనానాథ్ మంగేష్కర్. అంతేకాదు, లతా మంగేష్కర్తో పాటు మరో 3 సంగీత రత్నాలను భారతీయ సంగీత ప్రపంచానికి కానుకగా సమర్పించి కీర్తిశేషుడైనాడు. లతా, ఆశ, ఉష, మీనా మంగేష్కర్లేగాక హృదయనాథ్ మంగేష్కర్ అని ఒక పుత్రరత్నాన్ని కూడా సంగీత ప్రపంచానికి అందించినాడు. హృదయనాథ్ మంగేష్కర్ మంచి సంగీత దర్శకునిగా పేరుగాంచినాడు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి 4 కుమార్తెలే. వారి సతీమణి సుశీలా నారాయణ

రెడ్డి గారు పరమపదించిన సందర్భంలో నాలుగు నదుల తల్లి అని ఒక ఎలిజీ రాసినారు. ఆ విషాద గీతం తెలుగు సాహిత్యంలో వేగుచుక్కవలే వెలుగుతూ ఉన్నది. రెడ్డిగారి కూతుర్ల పేర్లన్నీ నదుల పేర్లే గనుక నాలుగు నదుల తల్లి అన్నారు. అట్లాగే పండిత్ దీనానాథ్ మంగేష్కర్ను నలుగురు గాయనీమణుల తండ్రి అనవచ్చునేమో. ఈ కూతుర్ల వలన అతని కీర్తి ప్రపంచవ్యాపితమైంది. గోవా దగ్గరుండే మంగేషి గ్రామంలో దీనానాథ్ మంగేష్కర్ 29 డిసెంబర్ 1900లో జన్మించినాడు. అతని తండ్రి గణేష్ భట్. మంగేషిలోని శివాలయంలో పూజాదికాలు నిర్వర్తించే కరాడే బ్రాహ్మణుడతడు. శివాలయంలో ప్రతినిత్యం అభిషేకం చేస్తాడు గనక అతన్ని అభిషేకి అని అనేవారు. దీనానాథ్ తల్లి ఆ ఆలయంలో సంగీత నృత్య ప్రదర్శనలిచ్చే యశోబాయి రాణి అనే దేవదాసి. అయితే దీనానాథ్ తన పేర చివర కరాడే అభిషేకి అని కాకుండా తాను నివసించే ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకొని మంగేష్కర్ అయినాడు. అతనికిద్దరు చెల్లెళ్ళు, ఒక తమ్ముడు. విజయ, దేవయాని చెల్లెళ్ళైతే కమలానాథ్ తమ్ముడు. దీనానాథ్ మంగేష్కర్ను మిత్రులు దీనా అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. తమ 5 సంవత్సరాల అతి పిన్న వయస్సులోనే గ్వాలియర్ ఘరానాకు చెందిన బాబా మహేశల్కర్ వద్ద సంగీతంలో ఓనమాలు దిద్దుకున్నాడు. తర్వాత గాయనాచార్య పండిత్ రామకృష్ణ బువా వజే వద్ద గండాబంధన శిష్యుడై సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు. అయినా అతని సంగీత పిపాస తీరలేదు. బికనీర్కు చెందిన పండిత్ మణిప్రసాద్ తండ్రి పండిత్ సుఖదేవ్ ప్రసాద్ వద్ద కిరాణా ఘరానా సంగీతం నేర్చుకున్నాడు. 11 సంవత్సరాల వయసులోనే కిర్లోస్కర్ నాటక సమాజంలో చేరి నటించడం మొదలుపెట్టినాడు. అతని సుందర సుదృఢ రూపం, కిన్నెర కంఠం విని ముగ్ధులైన బాలగంధర్వ అతడు తమ గంధర్వ నాటక కంపెనీలోనికి వస్తే రూపాయల నాణేలతో తివాచీపరిచి ఆహ్వానిస్తానన్నాడంటే అతని గాత్రమాధుర్యం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. బాలగంధర్వ కిర్లోస్కర్ కంపెనీని వదిలి గంధర్వ నాట్య మండలి స్థాపించిన తదుపరి దీనానాథ్ కిర్లోస్కర్ కంపెనీలో ప్రవేశించినాడు. దానిని బల్వంత్ నాట్య మండలి అని కూడా అనేవారు. ఈ కంపెనీలో ప్రఖ్యాత మరాఠీ కవి రచయిత రామ్ గణేష్ గడ్కరీ ఉండేవారు. అతడున్నన్ని రోజులు ఈ కంపెనీ జ్వాజ్వల్యమానంగా వెలిగిపోయింది. దీనానాథ్ మంగేష్కర్ స్త్రీపాత్ర పోషణలో బాలగంధర్వతో పోటీ పడేవాడు. అతడు నటించి పేరు పొందిన వాటిల్లో ముఖ్యంగా భావబంధన్లో లతిక, పుణ్యప్రభావులో కాళింది, ఉగ్రమంగల్లో పద్మావతి, రణధుందుబిలో తేజస్విని, రాజసన్యాసిలో శివాంగి మొదలైన పాత్రలు దీనానాథ్ మంగేష్కర్కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినాయి. దీనానాథ్ నాట్యశాస్త్రంలో కూడా ప్రవేశమున్నవాడు కనుక ఉగ్రమంగళ్ నాటకంలోని పద్మావతి పాత్రలో నాట్యం చేస్తూ గానం చేసి ఛాడో ఛాడో బిహారీ అనే ఠుమ్రి ప్రేక్షకులను ఉర్రూతలోగించేది. అయితే దీనానాథ్కు తను నటించిన పాత్రల్లో భావబంధన్ నాటకంలోని లతిక పాత్ర చాలా ఇష్టమైనది. కాబట్టి తన పెద్ద కూతురు పేరు లతిక అని పెట్టుకున్నారు. దీనానాథ్ మంగేష్కర్ మొదటి భార్య నర్మద, కానీ ఆమె పేరు మార్చి శ్రీమతి అని పెట్టుకున్నాడు. వారి కూతురు లతిక, కానీ అచిరకాలంలోనే ఆ తల్లి కూతుర్లు ఇద్దరూ మరణించినారు. ఆమె చెల్లెలు సేవంతిని పునర్వివాహం చేసుకున్నాడు దీనానాథ్. ఆమెను కూడా శ్రీమతి అనే పిలిచేవాడు. ఆమెను శుద్ధమతి అని కూడా అంటారు. వారిద్దరికీ 4 కుమార్తెలు, 1 కుమారుడు జన్మించినారు. పెద్ద కూతురు హరిదయ, ఆశా, ఉషా, మీనా, కొడుకు హృదయనాథ్ మంగేష్కర్. మొదటి భార్య కూతురైన లతికను మర్చిపోలేదు దీనానాథ్. పెద్ద కూతురైన హరిదయను లతా అని పిలిచేవాడు. ఆ విధంగా హరిదయ పేరు మరుగున పడిపోయి లతాగానే మిగిలిపోయి తర్వాతి కాలంలో లతా మంగేష్కర్గా హిందీ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిపోయింది హరిదయ. మళ్లీ ప్రస్తుతానికి వస్తే దీనానాథ్ మరాఠీ నాటకాలేగాక హిందీ నాటకాలను కూడా ప్రదర్శించినాడు. విశ్రామ్ బేడేకర్గా పిలువబడే విశ్వనాథ్ చింతామన్ బేడేకర్ రచించిన బ్రహ్మకుమారి నాటకం,
స్వాతంత్ర్య వీర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ రచించిన శన్యస్త ఖడ్గ్ నాటకంలో దీనానాథ్ నటించి గానం చేసిన నాట్యగీతాలకు చాలా ప్రచారం కలిగింది. ముఖ్యంగా సావర్కర్ నాటకంలోని దివ్య స్వాతంత్ర రవి అనే నాట్యగీతం అతనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. స్వాతంత్రాకాంక్ష నరనరాన జీర్ణించుకున్న మరాఠీ ప్రజలు దివ్య స్వాతంత్ర రవి అని ఎవరు ఆ నాట్యగీతాన్ని ఎత్తుకున్నా దీనానాథ్ మంగేష్కర్ గానే భావిస్తారు, అతన్ని గుర్తు చేసుకుంటారు. హోంరూల్ ఉద్యమం కోసం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ విరాళాలను సేకరిస్తున్న వేళ దీనానాథ్ పుణ్యప్రభావ్ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించి వచ్చిన డబ్బును లోకమాన్యునికి అందించి చరితార్థుడైనాడు. ఈ నటగాయకునికి ప్రఖ్యాత రచయిత కొల్హట్కర్ మాస్టర్ బిరుదును ప్రదానం చేసి గౌరవించినారు. పండిత్ బిరుదుకు సమానార్థకమైన ఆంగ్లనామే మాస్టర్. ఆ కాలంలోనే మాస్టర్ కృష్ణారావు అని మరో గాయకుడు కూడా ఉన్నాడు. మాస్టర్ అంటే గురువుగారనే అర్థమున్నప్పటికీ కేవలం సంగీతాచార్యులనే మాస్టర్ అంటున్నారు. మరాఠీ వాళ్లు తమ సహజోచ్చారణలో మాస్టర్ను మాస్టర్ అంటారు. తెలుగులో ప్రథమా విభక్తి ప్రత్యయం చేర్చుకుని మాస్టారు అంటున్నాం. ఆంధ్రులైతే మేస్టారు అంటారు. మాస్టార్, మేస్టారు, ఈ రెండు భ్రష్టరూపాలే. ఇంతవరకు చెప్పుకున్నది దీనానాథ్ మంగేష్కర్ జీవితంలోని ఒక పార్శ్వం మాత్రమే. అతని రెండో పార్శ్వం జ్యోతిష్య శాస్త్రం. ఈ శాస్త్రంలో అతని పరిశోధన ప్రామాణికమైనది. దీనానాథ్ ఇందోర్లో నివసించే కాలంలో అక్కడి ప్రముఖ జ్యోతిష్య పండితుడు శంకర్ శాస్త్రి ఘట్పాండేతో పరిచయం ఏర్పడి తర్వాత జ్యోతిష్య ఆని సంగీత్ అనే లక్షణ గ్రంథం రాయడానికి దిశానిర్దేశం జరిగి ఆ గ్రంథరచనకు నాందీవాచకమైంది. జ్యోతిష్యానికి సంగీతానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని విశ్లేషించిన అపురూప పరిశోధనా గ్రంథమది. గానానికి గ్రహానికి ఉన్న సంబంధమేమిటి? ఏ గ్రహం ఏ స్వరానికి అధిపతి? రాగరాగినుల స్వరూపం ఎట్లా ఉంటుంది? వాటి రంగు, వాటి వర్ణన సంగీత శాస్త్రంలో ఎట్లా ఉన్నది? సింధీ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిపోయింది హరిదయ. మళ్లీ ప్రస్తుతానికి వస్తే దీనానాథ్ మరాఠీ నాటకాలేగాక హిందీ నాటకాలను కూడా ప్రదర్శించినాడు. విశ్రామ్ బేడేకర్గా పిలువబడే విశ్వనాథ్ చింతామన్ బేడేకర్ రచించిన బ్రహ్మకుమారి నాటకం, స్వాతంత్ర వీర్ సావర్కర్, వినాయక్ దామోదర్ సావర్కర్ రచించిన శన్యస్త ఖడ్గ్ నాటకంలో దీనానాథ్ నటించి గానం చేసిన నాట్యగీతాలకు చాలా ప్రచారం కలిగింది. ముఖ్యంగా సావర్కర్ నాటకంలోని దివ్య స్వాతంత్ర రవి అనే నాట్యగీతం అతనికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. స్వాతంత్రాకాంక్ష నరనరాన జీర్ణించుకున్న మరాఠీ ప్రజలు దివ్య స్వాతంత్ర రవి అని ఎవరు ఆ నాట్యగీతాన్ని ఎత్తుకున్నా దీనానాథ్ మంగేష్కర్ గానే భావిస్తారు, అతన్ని గుర్తు చేసుకుంటారు. హోంరూల్ ఉద్యమం కోసం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ విరాళాలను సేకరిస్తున్న వేళ దీనానాథ్ పుణ్యప్రభావ్ నాటకాన్ని ఊరూరా ప్రదర్శించి వచ్చిన డబ్బును లోకమాన్యునికి అందించి చరితార్థుడైనాడు. ఈ నటగాయకునికి ప్రఖ్యాత రచయిత కొల్హట్కర్ మాస్టర్ బిరుదును ప్రదానం చేసి గౌరవించినారు. పండిత్ బిరుదుకు సమానార్థకమైన ఆంగ్లనామే మాస్టర్. ఆ కాలంలోనే మాస్టర్ కృష్ణారావు అని మరో గాయకుడు కూడా ఉన్నాడు. మాస్టర్ అంటే గురువుగారనే అర్థమున్నప్పటికీ కేవలం సంగీతాచార్యులనే మాస్టర్ అంటున్నారు. మరాఠీ వాళ్లు తమ సహజోచ్చారణలో మాస్టర్ను మాస్టర్ అంటారు. తెలుగులో ప్రథమా విభక్తి ప్రత్యయం చేర్చుకుని మాస్టారు అంటున్నాం. ఆంధ్రులైతే మేస్టారు అంటారు. మాస్టార్, మేస్టారు, ఈ రెండు భ్రష్టరూపాలే. ఇంతవరకు చెప్పుకున్నది దీనానాథ్ మంగేష్కర్ జీవితంలోని ఒక పార్శ్వం మాత్రమే. అతని రెండో పార్శ్వం జ్యోతిష్య శాస్త్రం. ఈ శాస్త్రంలో అతని పరిశోధన ప్రామాణికమైనది. దీనానాథ్ ఇందోర్లో నివసించే కాలంలో అక్కడి ప్రముఖ జ్యోతిష్య పండితుడు శంకర్ శాస్త్రి ఘట్పాండేతో పరిచయం ఏర్పడి తర్వాత జ్యోతిష్య ఆని సంగీత్ అనే లక్షణ గ్రంథం రాయడానికి దిశానిర్దేశం జరిగి ఆ గ్రంథరచనకు నాందీవాచకమైంది. జ్యోతిష్యానికి సంగీతానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని విశ్లేషించిన అపురూప పరిశోధనా గ్రంథమది.
గానానికి గ్రహ

0: గ్రహానికి ఉన్న సంబంధమేమిటి? ఏ గ్రహం ఏ స్వరానికి అధిపతి? రాగరాగినుల స్వరూపం ఎట్లా ఉంటుంది? వాటి రంగు, వాటి వర్ణన సంగీత శాస్త్రంలో ఎట్లా ఉన్నది? సూర్యకిరణాల ఆవిష్కరణ సమయంలో అవి ఎటువంటి రంగులను ప్రసరిస్తాయి? వాటికీ రాగాలతో సంబంధమేమిటి? రాగరాగినుల సమయాసమయాలను నిర్ణయించడంలోని ఆంతర్యమేమిటి? సూర్యోదయాత్పూర్వం, సూర్యాస్తమయం తర్వాత గానం చేసే రాగాలు, ఉదయ సాయం సంధ్యల మధ్యకాలంలో గానం చేయబడే సంధి ప్రకాశ రాగాలు, రాత్రి మొదటి జాములో గానం చేయబడే రాగాలు, అర్ధరాత్రి కంటే ముందు గానం చేయబడే పూర్వాంగ ప్రధాన రాగాలు, ఆ తర్వాత గానం చేయబడే ఉత్తరాంగ ప్రధాన రాగాలు, వాటి స్వరూప స్వభావాలను, ఆ సమయాలకు ఉన్న సంబంధం ఎటువంటిది, ఆ రాగాలకు వాది సంవాది స్వరాలను ఎందుకట్లా నిర్దేశించినారు అనే అంశాలను విపులంగా విశ్లేషిస్తూ సాగింది ఆ రచన. మహారాష్ట్ర ముఖ్యమంత్రి యశ్వంతరావు చవాన్ ఇంట్లో ఒకసారి సత్యనారాయణ వ్రతమైన పిదప అక్కడికి వేంచేసిన గాయికా గాయకులను సన్మానించి హీరాబాయిని పాడమని అభ్యర్థించినారట ముఖ్యమంత్రి గారు. సమయంగాని సమయంలో పాట కచేరీ ఏమిటి? హిందీలో బేవక్త్కి రాగిణి అంటారు. అది అన్నం తిన్న తర్వాత గానం చేయటం కుదరదు. కాని అడిగింది ముఖ్యమంత్రి. అది ఆదేశం కాదు, అభ్యర్థన. అటువంటి ధర్మ సంకటంలో పడిపోయిన హీరాబాయి బరోడేకర్ను ఆదుకున్నవారు దీనానాథ్ మంగేష్కర్. ఆ సమయంలో ఏ రాగం పాడవచ్చునో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలియజేసి సభను స్నేహపూరిత వాతావరణంలో సంపన్నం చేయించినాడు. హీరాబాయి బరోడేకర్ దీనానాథ్ మంగేష్కర్ కంటే 5 సంవత్సరాలు చిన్నది కనుక దీనానాథ్ ఆమెను చెల్లిలాగా అభిమానిస్తే ఆమె అతన్ని అన్నయ్యలాగా గౌరవించింది. అందుకే ఆ తరువాతి కాలంలో లతా మంగేష్కర్ తన తండ్రి పేరు మీదుగా దీనానాథ్ మంగేష్కర్ గౌరవ పురస్కారాన్ని ప్రారంభించి మొదటి పురస్కారాన్ని హీరాబాయి బరోడేకర్కే ఇచ్చింది. ఆ సమయంలో వృద్ధాప్యం వల్ల లేవలేని స్థితిలో ఉన్న హీరాబాయి ఇంటికి లతా మంగేష్కర్ స్వయంగా వెళ్లి ఆ పురస్కారాన్ని అందించి పాదాభివందనం చేసి ధన్యురాలైంది. ఆనాటి కళాకారులకు భేషజాలేమీ ఉండేవి కావు అనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అయితే దీనానాథ్ మంగేష్కర్ ఇంత కష్టపడి తయారు చేసిన అపురూపమైన వ్రాతప్రతి అచ్చుకు నోచుకోలేదు. దాన్ని అచ్చువేయడానికెవరూ ముందుకు రాలేదు. ఎవరికీ ఉపయోగపడని కవితా సంకలనాలెన్నో గ్రంథరూపం దాలుస్తాయి. కాని ఇటువంటి అపురూప గ్రంథాలకు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఆ వ్రాతప్రతి కాలగర్భంలో కలిసిపోవడానికి కారణం దారిద్ర్యమే కాని మరొకటి కాదు. అనారోగ్య కారణాల వల్ల దీనానాథ్ మంగేష్కర్ 1942 తమ 42 సంవత్సరాల వయస్సులో సర్గస్థుడైనాడు. దీనానాథ్ మంగేష్కర్ పాడిన సాహిత్యం, సంగీతం అన్నీ అర్ధాంతరంగానే ముగిసినట్టు అతని జీవితమూ అర్ధాంతరంగానే ముగిసింది. దీనానాథ్ మంగేష్కర్ పూణేలో మరణించే నాటికి లతా మంగేష్కర్కు 13 సంవత్సరాల వయస్సు మాత్రమే. అకాల వైధవ్యం పొందిన తల్లి, 3 చెల్లెళ్ళు, తమ్ముని పోషణ భారమంతా లతా మంగేష్కర్ లేత భుజస్కందాలపై పడింది. చిరునవ్వుతో ఆ భారాన్ని స్వీకరించిన లతా మంగేష్కర్ చివరి వరకు మోస్తూనే ఉన్నది. తన కుటుంబం కోసం అవివాహితగానే మిగిలిపోయింది. ఆమెకు పైతృకమైన ఆస్తి పాటలు పాడటం ఒక్కటే. దీనానాథ్ మంగేష్కర్ కూతురుగా దీనురాలైన లతా మంగేష్కర్ను మరాఠీ చిత్రసీమ ఆదుకున్నది, ఆదరించింది. తర్వాత హిందీ చిత్రసీమలో ప్రవేశించిన లతా దీదీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే లేకపోయింది. సినీ సంగీతంలో తారాజువ్వలా దూసుకుపోయిన లతా మంగేష్కర్ పాడినన్ని సినీ గీతాలు ఎవ్వరూ పాడలేదు అనేది నిర్వివాదాంశం. తండ్రిని అత్యధికంగా ప్రేమించిన లతా మంగేష్కర్ ప్రతి సంవత్సరం మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ గౌరవ పురస్కారాన్ని అర్హులైన సంగీతజ్ఞులకు అందిస్తున్నది. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను హార్థికంగా ఆదుకుంటుంది. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ పేరుతో పూణేలో ఒక హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ స్థాపించి పేదవారికి కల్పతరువుగా మార్చింది. తమ తండ్రి రుణం తీర్చుకోలేనిదని చెప్తూ ఉడతాభక్తిగా ఇవి చేస్తున్నానని వినయంగా విన్నవించుకుంటుంది. పుత్రుడంటే పున్నామ నరకాన్ని దాటించేవాడంటారు. ఇక్కడ పుత్రిక ఆ పనిచేసింది. భారత తపాలా శాఖ వారు 29 డిసెంబర్ 1993 పండిట్ దీనానాథ్ మంగేష్కర్ తపాలా బిళ్ళ విడుదల చేసి గౌరవించింది. మహారాష్ట్రలో పండిట్ దీనానాథ్ మంగేష్కర్ జయంతులు వర్ధంతులు జరుపుకుంటూ ఉంటారు. దీనానాథ్ మంగేష్కర్ మరణించలేదు. అతని సంగీతం లతా మంగేష్కర్ కంఠంలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నది. రోజంతా మోగే వివిధ భారతి స్టేషన్లో ఏదో ఒక సినిమా నుండి లతా మంగేష్కర్ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఏ తండ్రికైనా ఇంతకంటే కావలసిందేముంటుంది? అందుకే మన ప్రభుత్వం బేటీ బచావ్ బేటీ పడావ్ అనే నినాదాన్నిస్తున్నది.
1: పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటిదాకా విన్నాం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం 17వ భాగంలో పండిత్ దీనానాథ్ మంగేష్కర్ గురించి విశేషాలు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇయ్యల రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణే గురించి విశేషాలుంటాయి. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. ఇదే భాగం రేపొద్దుగల్లా 8:30 పునః ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

Singili. సినిమా పాటల జుంబిడి. మనసు స్పందిస్తే మాట పాటవుతుంది. పాటకు మాటలను కలిపి స్వరం అందిస్తే రాగమై కమ్మని భావమై మనసుకు హత్తుకుంటుంది. చిరుగాలి సవ్వడిగా చిటపట చినుకుల అలజడిలా జడివాన తాలూకు ఈ మేఘాల ఉరవడివేలా అచ్చేసింది ఈ సింగిడి ఈ సందడి పాటల ఉరవడి. తొలిపాటను వినేద్దాం, మరి సింగిడిని శురువాత్ చేసేద్దాం. మరి కార్యక్రమానికి మీ పసందైన పాట కోసం ఫోన్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండుండ్రీ.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా. ఇది సింగిల్ కార్యక్రమం. కార్యక్రమానికి ఫోన్ చేయండి మీ పసందైన పాట కోసం. మరి మా ఫోన్ నెంబర్లు 2300081, మరొక నంబరు 2950081. ఈ రెండు నంబర్లల్లో ఏ నంబర్కైనా ఎంత దూరం నుంచైనా ఎక్కడి నుండి అయినా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు. నెట్వర్క్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, మీ కాల్ కలుస్తుంది, మీ కాల్ మేము లిఫ్ట్ చేస్తాం, మీతో మాట్లాడతాం, మీకు ఇష్టమైన పాటను మేము తప్పకుండా వినిపిస్తాం. మరి కాల్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఫోన్ నెంబర్లు మరోసారి చెప్తున్నా, 2300081, మరొక ఒక ఫోన్ నెంబరు 2950081. ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు, మీ పసందైన పాట అడగచ్చు.
1: జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి. ఆహా, ఇదే ఇదే అని అంటారు.

లోకంలో ఎక్కడ లేని చల్లని హాయిని పంచేది నాన్న ప్రేమ మాత్రమే. అందుకే నాన్నే స్వయంగా పాట పాడి మనకు ఆ ప్రేమను పంచితే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఈ పాటలో మనం ఇప్పటిదాకా వినేసినాం. అయితే శ్రోతలు, మీరు కూడా ఇట్లా మంచి పాటల్ని, మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మాకు వెంటనే ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్లు ఇప్పటికే ఇంతవరకే చెప్పిన, మరోసారి కూడా గుర్తు చేస్తున్నా, మా ఫోన్ నెంబర్లు సింగిడికి ఫోన్ చేసేందుకు 2300081, మరొక నెంబరు 2950081. ఈ రెండు నెంబర్ల ఏ నంబర్కైనా ఎక్కడి నుండైనా ఎంత దూరం నుండైనా ఫోన్ చేయొచ్చు. 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడదాం మరి. హలో హలో హలో, నమస్కారం, చెప్పండి, ఎవరు, ఎక్కడ నుండి?

0: ఎక్కడ నుండి? పవన్ ఎక్కడ నుండి? పవన్ ఓకే, తప్పకుండా. ఏ పాట వింటారు గబ్బర్ సింగ్ లో? ఓకే, తప్పకుండా మీకోసం మీరు అడిగిన పాట వినిపించేస్తున్నా, వినండి. మరి ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.
1: అట్లా నవ్విసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండి.

0: ஜான் மொட்டிமலா கஜா பபலா நடுவுல தாமரா புரத புள்ளா
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
7: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది.

0: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: సింగిడి కార్యక్రమానికి ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, అనుముల మోహన్ వరంగల్ జిల్లా నుంచి. హలో. హలో హలో, నమస్తే, చెప్పండి. ఓకే, చెప్పండి అనుముల మోహన్ గారు, బాగున్నారా?
4: బాగున్నా మేడం, మీరు?
3: బాగున్నామండి.
4: మేడం, మాకు రాజన్న సినిమా నుండి ఒక పాట వినిపించండి.
3: ఓకే, తప్పకుండా అండి, పాట వినిపిస్తున్నా. అందరు బాగున్నారు కదా మరి?
4: మేడం, మా కుటుంబ సభ్యుల పేరు చెప్తున్నా.
3: ఓకే, ఫస్ట్ ఫటాఫట్ చెప్పేసేయండి, టైం మనకు తక్కువ ఉంది కాబట్టి.
4: సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, యమ్మన రేడియో వింటున్న శ్రోతలందరి కోసం మీకు వస్తుంది.
3: ఓకే, తప్పకుండా పాట వస్తుంది, వినేద్దాం మరి. ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు.

తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీళ్ళందరూ ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నారు. సీను చిత్రం నుంచి అల్లో నేరేడు అనే పాటను కోరుతున్నారు. తప్పకుండా మీకోసం ఈ పాటను ప్రసారం చేస్తాను. ధన్యవాదాలండి ఉత్తరం ద్వారా పాటను కోరినందుకు. మీరు కూడా ఇట్లా ఏ జిల్లా నుంచైనా, ఏ ప్రాంతం నుంచైనా, ఏ ఊరు నుంచైనా, ఎంత దూరం నుండైనా మాకు ఆకాశవాణికి ఉత్తరాన్ని పంపచ్చు, సింగిడి కార్యక్రమానికి ఉత్తరం పంపచ్చు, మీ పసందైన పాటను అడగచ్చు ఉత్తరం ద్వారా. అయితే ఉత్తరం రాయడానికి మా చిరునామా టు ది స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్, విద్యానగర్, ఆదిలాబాద్, తెలంగాణ రాష్ట్రం, పిన్కోడ్ 504001. ఈ చిరునామాకు మీ ఉత్తరాలను చేరవేయండి, మీ పసందైన పాటను ఉత్తరం ద్వారా అడుగుండ్రీ.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 FM మనస్సు నిండా సింగిడి కార్యక్రమం. ఇది భీమసరణ గ్రామం నుంచి ఒక కాలర్ ఫోన్ లైన్లో రెడీగా ఉంది మాట్లాడడానికి. హలో హలో హలో హలో
1: హలో
0: చెప్పండి, ఎవరు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? భీమసరణ నుండి. హలో మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో హలో చెప్పండి, మీ వాయిస్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మరి మాట్లాడండి కదా. మీ పేరేంటి? నిర్మల. నిర్మల భీమసర్లో ఉన్నదన్నట్టు. హలో, ఏ పాట వింటారు నిర్మల? అన్నమయ్య నుంచి. ఓకే, తప్పకుండా మీకోసం పాట వినిపిస్తున్నా. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. పాట వినిద్దాం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డీఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి. మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డీఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ని సంప్రదించగలరు.
1: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సింగిడి కార్యక్రమం. ఇది 10 గంటల దాకా సింగిడి మీకోసం సిద్ధంగా ఉంది. కార్యక్రమానికి ఫోన్ చేయండి, మీ పసందైన పాట అడుగుండ్రి. ఇప్పుడైతే ఒక కాలర్ ఉన్నారు ఫోన్ లైన్లో, మాట్లాడదాం. వజ్రపొచ్చన్న ఊరు పేరు ఏదో తెలుసుకుందాం. హలో హలో, నమస్తే. కొంచెం గట్టిగా మాట్లాడతారా, మీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు. హలో, మీ వాయిస్ గట్టిగా, కొంచెం గట్టిగా మాట్లాడండి.
2: చెప్పండి మేడం.
1: ఓకే, ఏ పాట వింటారు? ఇప్పుడు వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. ఓకే, తప్పకుండా. పుష్పాటు సినిమాలో కూడా ఉంది, కొత్త పాట ఉంది. ఓకే, బోనాల పాట మీకోసం వినిపిస్తున్నా. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. పాటినండి.

0: As a lawyer, my life runs on.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

0: 10 లక్షల లాటరీ నాకా.
1: అసలు పేరు మజ్హబీన్ బనో. ఆమె నాజ్ అనే పేరుతో రచనలు చేసింది. సినిమాకి ట్రాజెడీ క్వీన్గా ఆమెను అభివర్ణించేవాళ్లు ఆ కాలంలో. బాలీవుడ్లో అత్యంత గొప్ప నటిగా మంచి పేరును సంపాదించింది. ఇక బాలీవుడ్లో ఎంతో గొప్ప పేరు సంపాదించిన వాళ్ళు చాలామంది నటీమణులు ఉన్నారు. వాళ్ళలో అంటే ఒక ప్రత్యేకత తనకి, తను గాయకురాలు కూడా, కవయిత్రి కూడా, ఇంకా మంచి నటి హీరోయిన్గా కూడా ఎంతోమంది పెద్ద పెద్ద హీరోల దగ్గర నటించింది తను. ఆమె ఎవరో కాదు, నటి మీనా కుమారి. ఈరోజు తన జయంతి. అయితే తన చిన్నతనం నుంచి చనిపోయేదాంక దాదాపుగా 30 ఏళ్ల కెరీర్లో 90 సినిమాలలో ఆమె నటించింది. సినిమాకి ట్రాజెడీ క్వీన్గా ఆమెను అభివర్ణిస్తూ ఉండేవాళ్ళు ఆ కాలంలో. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్గా నిలవడం విశేషం. అయితే ఇప్పటి తరానికి కూడా ఆమె నటించిన సినిమాలలోని పాటలు సరదాగా హుషారుగా పాడుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆమె పేరును కూడా తలుచుకుంటూ ఉంటారు, ఆమెను తలుచుకుంటూ ఉంటారు. ఆమె విశిష్టతలను కొన్నిటిని ఇప్పటి కాలం వాళ్ళు కూడా తలుచుకుంటూ ఉంటారు, ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. అయితే వాటిలో ఆమె సినిమాలలో ఒకటి సాహిబా బీబీ ఔర్ గులాం, మేరే అప్నే సినిమా, ఆర్తి, ఇంకోటి పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయే, ఫుట్పాత్, చార్ దిల్ చార్ రహేనే, డేర్ ఆజాద్, మిస్ మేరీ, శారదా, దిల్ ఏక్ మందిల్, కాజల్, ఇట్లా ఎన్నో సినిమాలలో తను నటించింది. మంచి మంచి సినిమాలలో నటించి

0: గొప్ప పేరును సంపాదించుకుంది. అయితే కోహినూర్ వంటి సినిమాలు ఇప్పటికీ తరానికి కూడా తెలియడం విశేషం. మీనా కుమారి బాలనటిగా గాయన్గా కూడా గాయన్గా పాడింది, ఇంకా బాలనటిగా కూడా తను నటించింది. ఇక కొన్ని సినిమాలలో వినోద్ మెహతా దర్శకత్వంలో వినోద్ మెహతా దర్శకత్వంలో ఒక సినిమాలో తను నటించింది. అయితే అప్పుడు వినోద్ మెహతా ఒక సందర్భంలో మాట్లాడుతూ ట్రాజెడీ కింగ్ దిలీప్ కుమార్ కూడా ఆమెతో నటించేటప్పుడు అంత బాగా చేయలేక ఇబ్బంది పడేవాడట, అంటే ఆమె అంత అందంగా ఆమె అంత హాయిగా నటించలేక చాలా ఇబ్బంది పడేవాడు దిలీప్ కుమార్ అని అప్పటి కాలంలో వినోద్ మెహతా ఒక సందర్భంలో గుర్తు కూడా చేసిండట. అట్లనే రాజ్ కుమార్ డైలాగులు మర్చిపోయేవారు మీనాకుమారితో నటించేటప్పుడు. మధుబాల కూడా మీనాకుమారి అభిమాని. ఆమె మీనాకుమారి గురించి మాట్లాడుతూ తన గొంతు చాలా విశేషమైంది, ఏ ఇతర హీరోయిన్కి అలాంటి గొంతే లేదు అని ఎంతో కొనియాడుతుండేనట. అంత గొప్ప మీనాకుమారిది ఈరోజు జయంతి. తన కోసం ఈ పాట వినేద్దాం మరి, తనను స్మరించుకుంటూ.
1: अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें.
0: మీరు వింటున్న పాట దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయా చిత్రంలోనిది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇవాళ నటి తాప్సి పుట్టినరోజు. తను జుమ్మంది నాదం చిత్రం ద్వారా ఎంతో మంచి పేరును సంపాదించింది, ఒక మంచి నటిగా గుర్తింపును కూడా పొందింది. అయితే తన చదువు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత ఫుల్ టైం మోడలింగ్గా పనిచేసి మోడలింగ్లో ఎక్కువ టైంను వెచ్చించి 2008 టాలెంట్ షో గేట్ గార్జియస్కు ఎంపికైంది. ఇక చివరికి ఆమె నటనకు ఆ ప్రోగ్రాం తన నటనకు దారితీసింది. తర్వాత ఎన్నో టెలివిజన్ ప్రకటనలలో కూడా ఆమె స్పాట్స్లలో కనబడుతూ ఉంటుంది. మోడలింగ్ చేసే రోజుల్లో అనేక టైటిల్స్ని తను గెలుచుకుంది. ఫెమినా మిస్ ఇండియా పోటీలలో ప్యాంటలూన్స్ ఫెమినా, మిస్ ఫ్రెష్ ఫ్రెష్, సఫీ ఫెనీమా, మిస్ బ్యూటిఫుల్ స్కిన్ అని ఇట్లా చాలా మంచి మంచి పేర్లను తను టైటిల్స్ని గెలుచుకుంది. మరి తాప్సీ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి ఈ పాట వినేద్దాం తన పుట్టినరోజు సందర్భంగా.

ఇక ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి వానలు కొంచెం జోరుగానే పడుతున్నాయి. పడిన సమయంలో మంచి చల్లని వాతావరణాన్ని కూడా అందిస్తున్నాయి. చిన్న చిన్న కుంటలు నదులు కూడా ఏరులై ప్రవహిస్తున్నాయి. ఇక ఈ టైంని శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచు ఈ టైంలో అంటే శరీరం మంచి ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అయితే పాతకాలంలో వర్షాలు బాగా పడే టైంలో ఒక మంచి పాయసాన్ని చేసుకొని తాగుతుంటారట. అంటే అప్పుడు రకరకాల డ్రై ఫ్రూట్స్ అవి ఇవి లేకుండే, కానీ పాయసానికి ఏమైతే ముఖ్యమైన అవసరాలు ఉంటాయో అవి మాత్రం దొరికేవి. నెయ్యి, పాలు పాయసానికి ముఖ్యంగా కావాల్సినవి అవైతే ఖచ్చితంగా దొరికేవి. అవి దొరికిన వాటితో మంచి పాయసాన్ని చేసుకొని తాగేవాళ్ళు. ఈ పాయసం 100 రెట్ల శక్తిని మన శరీరానికి అందిస్తుంది. ఉదయం సాయంత్రం రోజు అంటే పొద్దున గిన్నెడు సాయంత్రం గిన్నెడు తిన్నా కూడా కొండను పిండి చేసేంత శక్తి ఈ పాయసం ద్వారా మనం అందుకోవచ్చు. రోజంతా ఒక మంచి ఉల్లాసాన్ని కూడా అనిపిస్తూ ఉంటుంది మనసుకి ఈ పాయసం తాగితే. అదేంటో కాదు, ఫూల్ మఖానా పాయసం. అంటే ఫూల్ మఖానా ఇప్పుడే కాదు, ఇప్పుడు సూపర్ మార్కెట్లలో కనిపిస్తూ ఉంటాయి ఫూల్ మఖానా, కానీ ఇప్పటిది కాదు, అది ఎంతో పాతకాలం నాటిది. అది ఆ పాతకాలంలోనే చాలామంది వీటిని పాయసంలో పాయసం తయారు చేసుకొని తాగేవాళ్ళు. అది కేవలం మంచి ఆరోగ్యం కోసం, అట్లా తినడానికి తీయగా ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటూ ఎంతో బలాన్ని ఇచ్చే ఆహారం అది ఫూల్ మఖానా. ఈ పాయసం కోసం ఏమేం కావాలంటే ముఖ్యంగా ఇది ఒక తీపి వంటకం కాబట్టి మనకు కావాల్సినవి పాలు, ఫూల్ మఖానా, తర్వాత బెల్లం ముక్కలు, నెయ్యి, బాదం పప్పులు. ఇక మనకు డ్రై ఫ్రూట్స్ అయితే ఏమైనా వేసుకోవచ్చు. ముఖ్యంగా కావాల్సినవి మాత్రం పాలు, ఫూల్ మఖానా, బెల్లము, నెయ్యి, ఇవి మాత్రం తప్పకుండా కావాలి. డ్రై ఫ్రూట్స్ ఎన్ని కావాలంటే ఎన్ని రకాలు మనకు మీకు అందుబాటులో ఉంటే అన్ని రకాలుగా వేసుకొని ఆ పాయసాన్ని తయారు చేసుకొని హాయిగా తాగుండ్రి. ఇంటిల్లిపాది చాలా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండొచ్చు. ఆరోగ్యం ఎంతో కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అంటే సమయం దొరికినప్పుడు రోజుకు 2 సార్లు కాకపోయినా కూడా వారంలో 1-3 సార్లు అయినా ఈ పాయసం, ఫూల్ మఖానా పాయసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మంచి పోషక విలువలు కూడా మనకు దీంట్లో పుష్కలంగా దొరుకుతాయి. అంటే కొండను పిండి చేసే శక్తి కూడా దొరుకుతుంది. అంటే పాతకాలం వంట అనగానే ఖచ్చితంగా అది బలమైందే అయి ఉంటుంది. ఇక మనం ఎక్కువగా చెప్పుకునే అవసరం ఉండదు, దాన్ని మనం తయారు చేసుకొని తినేయడమే అంతే ఇగా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
2: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
1: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
2: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
1: 9491399052.
2: గుర్తుంచుకోండి,
1: లాభవాణి,
2: ఆకాశవాణి,
1: శుభవాణి,
2: ఆకాశవాణి.
1: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
3: ఇది ఇయాల్టీ సింగిడి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. 5 గంటలకు ప్రసారమయ్యే మాడి చెప్పుండ్రి పాటై నుండ్రి కార్యక్రమం, రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమంలో ఫోన్ చేసి మాట్లాడచ్చు, మీ పసందైన పాటలు అడగచ్చు. ఇక రేపటి సింగిడిలో మరిన్ని పాటలు, మాటలు, ముచ్చర్లతో మా రేడియో నేస్తం సిద్ధంగుంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 10 గంటలుగా వస్తున్నది. గుడిసెపట్లో వివిధ భారతీ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
4: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 3 ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తున్న గోదావరి నది ఉధృతిని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. ఉధృతి తగ్గే వరకు అధికారులు అందుబాటులో ఉండి నిర్వాసితులకు, ప్రజలకు సహాయక చర్యలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లు 2026పై నేడు సెలెక్ట్ కమిటీ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం జరపనుంది. ఈ సమావేశంలోని బిల్లులోని వివిధ నిబంధనలపై సమీక్షించనున్నారు. రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. పర్యటనలో రాష్ట ఐటీ పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనితీరు, ప్రస్తుత పరిస్థితులు, నిర్వహణ అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్కుల స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 25.35 టీఎంసీలుగా ఉంది. రాష్టంలో నేటి నుంచి మరో 5 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని సూచించింది. నేటి నుంచి 3 నెలల రేషన్ కోటా బియ్యం సరఫరా ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లో రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. కేంద్ర ఆదేశాలతో రాష్టంలోని రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు 7 రూపాయలకి కిలో గోధుమల పంపిణీ చేయనున్నారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం నామినేషన్ల దాఖలకు చివరి తేదీని కేంద్ర ప్రభుత్వం జులై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించింది. నేషనల్ అవార్డ్స్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 1 ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో 2,442 కిలోమీటర్ల మేర 54 జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేల నిర్మాణానికి సంబంధించి బిడ్లు ఆహ్వానించనున్నామని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది. 1.8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సంస్థ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అని నేను మీ ఆర్జుషిని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు విందాం. సో మరి మొదటగా సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి పాట, రాజేష్ పాడినటువంటి నిన్నే పెళ్లాడతా. మరి ఈ సినిమాల నుంచి ఈ పాటతో మన షోని స్టార్ట్ చేస్తున్నాను. మరి 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలుంటే 0402324 0852కి వాట్సాప్ చేయండి.

0: ಸ್ವಾಸ್ಥ್ಯ ವರದಾನ. ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో నిన్నే పెళ్లాడుతా సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట విన్నారు. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎక్కడి నుంచి అంటే, నమస్కారం శ్రీని గారు. నమస్కారం అండి. మాకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వినిపించండి, ప్రేమదేశం సినిమాల నుంచి పాట వినిపించండి అంటూ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, భవ్యశ్రీ, సుధా, రమయ్య, చైత్రిక మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతున్నారు. ప్రేమదేశం సినిమాల నుంచి రేపు ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి మన ఎఫ్ఎం లిజనర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ ఈ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాట వినిపిస్తాను. అండ్ అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మరి లిజనర్స్, వినే లిజనర్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటున్నారా? అయితే 0402324052కి వాట్సాప్ చేయండి. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం నుంచి లక్ష్మణ్, నవనీత్, నిఖిత, నితిన్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట

సమరసింహారెడ్డి సినిమాల నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత కలిసి పాడినటువంటి అందాల ఆడబొమ్మ పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే మాకోసం ఒక మంచి పాటను మాకోసం వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుంచి మెసేజ్ చేశారు. రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర నుంచి మెసేజ్ చేశారు. సో సుచిత్ర నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి మెసేజ్ చేశారనమాట. సో పైన కింది పైనకి రాశారు, బట్ మీరు అడిగినటువంటి పాట తప్పకుండా వినిపిస్తాను. సో మరి మీరు కూడా 1996 నుంచి విడుదల 0402324085 కి వాట్సాప్ పంపించండి, అండ్ డ్రైవ్ చేస్తూ ఈ పాటలు వింటూ అలా మీ పని చేసేసుకోండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, అండ్ ఎస్ దోస్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా వెల్గొండి మండలం గొల్నేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరి, దీక్షిత్ మెసేజ్ చేశారు. భారతీయుడు సినిమాల నుంచి యేసుదాస్ గారు పాడినటువంటి పచ్చని చిలుకలు తోడుంటే పాటను మా కోసం ఇవాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి వాహిద్ రుమాని, మొహమ్మద్ జమీర్, ఫసీ జునేద్, జుబేర్, ముఖరామ్, నుమాన్, ఫుక్రాన్, జకీర్, ఫజిల్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. అండ్ ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ హిట్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఆర్మూర్ నుంచి రాధా, కుమారస్వామి, రియాన్ష్, సహర్ష్ మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట ధర్మచక్రం సినిమా నుంచి ధీర సమీరే పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ పోతంగల్ నుంచి సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య, సంతోషిని. మరి మీ అందరి కోసం ఎంఎం శ్రీలేఖ సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలు చిత్ర కలిసి ఆలపించినటువంటి ఈ గీతం మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట పెళ్లి సందడి సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండి రావరాల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, వారి కోసం పెళ్లి సందడి సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మేము ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు పెట్టినాం. 1996 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీ ఫేవరెట్ పాటలు వినాలనుకుంటే 04023240852 కి వాట్సాప్ పంపించండి అని మెసేజ్ అని చెప్పాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి దివాకర్, విమల, యష్ణ, తనిష్క మెసేజ్ చేశారు. మరి శుభోదయం ఎవర్ గ్రీన్ హెడ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం ప్రేమించుకుందాం రా సినిమాల నుంచి మేఘాలే తాకింది పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్. అలాగే వరంగల్ నుంచి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శ్రీ శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ మెసేజ్ చేశారు వరంగల్ కాసిబుగ్గ నుంచి ఇదే పాటను కోరుతూ. మరి వారి కోసం ప్రేమించుకుందామ్రా సినిమాల నుంచి బాలు చిత్ర కలిసి పాడినటువంటి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకోసం.
1: నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఆరంభం కాబోతున్న శుభక్షణాలివే. ఇదిగో భోగాపురం, ఆకాశ దేశాన ఆంధ్రప్రదేశాన ఆషాఢమాసాన భోగాపురం విమానాశ్రయం శుభావిష్కారానికి ఈ అమృత ఘడియలు. శరవేగంతో, మనోవేగంతో కాదు, వాయు వేగంతో నిర్మాణమైన ఈ విమానాశ్రయ శుభారంభం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆరంభోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కృతం కానున్న ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్దేశితం అయినటువంటి ఈ మధుర మనోజ్ఞ క్షణాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులతో రూపుదిద్దుకుంది. ప్రజల ఆశలు నెరవేరుస్తూ అభివృద్ధికి గోపురంగా, ప్రయాణికులకు విమానాల సవ్వళ్లు చేసే నూపురంగా, ప్రగతిశీలతకు కాపురంగా, భోగాపురంగా, ఇంకా చెప్పాలంటే ఇది భోగాపురమా, కేవలం భోగాపురం కాదు వైభోగాపురం, అంటే వైమానిక సంపత్తి నిండిన భోగ భాగ్యాలపురం భోగాపురం. ఎయిర్బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు సైతం ల్యాండ్ అయ్యేలా 3800 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో క్యాటై రన్వే సిద్ధం కాగా, సుమారు 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా విశాలమైన ప్యాసింజర్ టెర్మినల్ని మనం ఆనందిస్తాం, ఆపేక్షిస్తాం, దాన్ని చూడాలని ఉబలాట పడతాం. మొదటి దశలో ఏటా 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం, రాబోయే రోజుల్లో 18 మిలియన్లకు విస్తరించాలని ఈ ప్రణాళికల్ని రూపొందించి గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర విమానయాన వసతులతో పర్యాటకం, వాణిజ్యం, వివిధ రంగాల అభివృద్ధికి బీజావాపనం జరిగింది. ఇక్కడే దేశీయ అంతర్జాతీయ విమానాల రాకపోకలతో ఈ ప్రాంతానికి దేశ విదేశాలతో అనుసంధానం మెరుగుపడేలాగా ఈరోజు ఇప్పుడు అదుగో ఆరంభోత్సవానికి అన్ని విధాల సంసిద్ధమైనటువంటి భోగాపురం విమానాశ్రయంలో ఉన్నాం. ఎప్పుడెప్పుడా అని ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగి శుభవేళ ఆకాశ మార్గాన ఎగిరే విమానాలు, అలాగే అత్యవసర ప్రయాణాలకు అనుకూలంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయిక రంగ ప్రముఖులకు, సామాన్యులకు, మాన్యులకు, అసామాన్యులకు అందుబాటులో ఉండి నేల నుంచి ఆకాశ వీధిలో యానం చేయడానికి అన్ని విధాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళిక తన విజయధ్వజంగా ఈనాడు ఇక్కడ ఈ శుభావిష్కారానికి సంసిద్ధంగా ఉంది భోగాపురం విజయనగరం జిల్లాలోని ఈ విమానాశ్రయం సులభతరమైన ప్రయాణం అంటే 40 చెక్ఇన్ కౌంటర్లు, 12 డిగ్రీ యాత్ర ప్యాడ్స్, సెల్ఫ్ సర్వీస్ బ్యాగేజ్ డ్రాప్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు, ప్రయాణికులకు షాపింగ్, వినోదం కోసం వ్యాపారాత్మకమైనటువంటి అవకాశాలు, రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ అవుట్లెట్లు కూడా కొలువుదీరున్నాయి. తుఫాన్లను సైతం తట్టుకునేలా గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలను సైతం నిరోధించే సైక్లోన్ రెసిస్టెంట్ డిజైన్తో నిర్మితమైనటువంటి ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇది మణి మకుటం. ఒక రెవట అలా వీస్తే ఏమవుతుందో అని బెంగబడిపోతాం. అలాంటిది హాయైన ప్రయాణంలో రెక్కలల్లారుస్తూ దూసుకుపోయేటటువంటి విమానాలని మనమంతా కూడా ఇక్కడ నుంచి అధిరోహించి మన మన లక్ష్యాల్ని భద్రంగా చేర్చడానికి అన్ని విధాల 55 మీటర్ల ఎత్తులో 360 డిగ్రీల విహంగ వీక్షణ సేవలు అందించేలా ఎంటీసీ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ చూస్తూ ఉంటే
2: అటు సాంకేతికతను, ఇటు పర్యావరణ సమతుల్యతను రెండిటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయంలో కృత్రిమ మేధ, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్, ఎయిర్ సైట్ 4.0 సాంకేతిక పరిజ్ఞానాలు, ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్, బయోమెట్రిక్ ప్యాసింజర్ ప్రాసెసింగ్, ఆటోమేటెడ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ వ్యవస్థలు, ఇంటెలిజెంట్ ఆపరేషనల్ మానిటరింగ్ సొల్యూషన్స్ లాంటి

0: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలు కార్యాచరణ సామర్థ్యాన్ని, ప్రయాణికుల సౌకర్యాన్ని, భద్రతను మెరుగుపరుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే వనరుల సమర్థ వినియోగానికి దోహదపడతాయని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో అనేక పర్యావరణ హిత సౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటిలో తక్కువ విద్యుత్తును ఉపయోగించే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, విద్యుత్తును ఆదా చేసే లైటింగ్, 5 మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థ, స్మార్ట్ బిల్డింగ్ నిర్వహణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ కార్యక్రమాలు, విద్యుత్ వాహన ఛార్జింగ్ వసతులు, పర్యావరణ పర్యవేక్షణ చర్యలు ఉన్నాయి. హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా ఈ టెర్మినల్ను నిర్మించారు. యుఎస్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్లో నమోదు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ పైకప్పు సాంప్రదాయ చుట్టిల్లు కాటేజీలను, అరకులోయ ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబిస్తుంది. అలాగే ఎగిరే చేప కదలికలను గుర్తుచేసేలా ప్రాంతీయ నిర్మాణ శైలి, ఆధునిక విమానాశ్రయ డిజైన్ మేళవింపుగా దీనిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకం, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఈ విమానాశ్రయం గణనీయమైన రీతిలో ప్రోత్సహిస్తుందని, ఈ ప్రాంతంలో విమానయాన అనుసంధానాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఇక
1: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతున్న మధుర సన్నివేశం ఇదిగో. సంప్రదాయ కళలు, జానపద కళారీతులు, నృత్యాలు, గరగ నృత్యాలు, అనేకానేకమైన జానపద కళల మధ్య విచ్చేసిన అతిథులందరూ కూడా ఈ విమానాశ్రయ వైభవాన్ని పరస్పరం వర్ణించుకుంటూ అశేష ప్రజానీకం ఇక్కడ కొలువుదీరి ఉన్నారు. ఆ నృత్య భంగిమలు, ఆ చిందులు, కనువిందులు, ఎగిరే విమానాలు, వచ్చేటటువంటి ప్రయాణికులు, ఈ సందోహాన్ని మనకి ఇప్పుడే ఇక్కడే ప్రేక్షక సమూహంలోని ఉత్సాహం, వయస్సుతో నిమిత్తం లేకుండా భారతమాత ఒడిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాలకు, విజయనగరానికి దరిదాపుగా ఇదిగో భోగాపురం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వ సన్నద్ధంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా గ్రీన్ పోర్ట్ ఎయిర్పోర్ట్ ఘనంగా ప్రారంభం కానుంది. భోగాపురంలో జిఎంఆర్ అత్యంత ఆధునిక హంగులతో నిర్మితమై జాతికి అంకితం కానుంది. వాణిజ్య సర్వీసులు ప్రారంభోత్సవం జరిగాక మనకి విశాఖపట్నంలోని మొత్తం ప్రజానీకము ఉత్తరాంధ్రకి సంబంధించి విజయనగరానికి చేరువుగా ఉన్నటువంటిది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా ఉంది సుమా అనేలా ఎగిరే చేప. చేప నీళ్లలో ఉంటే గెంతులాడుతుంది, కానీ ఎగురుతుందా? ఎగురుతుంది. అన్ని సౌకర్యాలు ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రయాణికుల సౌకర్యార్థం అన్నప్పుడు మనకి చేప నీళ్లలోంచి గాలిలోకి ఎగిరితే అది విమానం. జలాల్లో ఉంటే ప్రయాణికులకు జరగబోతున్నటువంటి వాయువేగాల సన్మానం. ఈ రెండిటిని కలగలిపి ఈనాడు ఈ ఆకృతిలో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఎయిర్పోర్ట్ కోసం ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. ఎన్ని అద్భుతాలు! అత్యంత భారీగా నిర్మించిన రన్వే, దేశంలో పొడవైన రన్వేల్లో ఒకటిగా 3.8 కిలోమీటర్ల రన్వే అదిగో సంసిద్ధం. దీనివల్ల బోయింగ్ 777, ఎయిర్ బస్ A330 లాంటి భారీ అంతర్జాతీయ విమానాలు సులువుగా ల్యాండ్ అవుతాయి. అల్లూరి సీతారామరాజు జాతీయోద్యమ వీరుడు ఈనాడు ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థకి ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం ద్వారా మనం ఆ మహావీరుని త్యాగఫలాన్ని గగన శిఖలకి ఎగిసేటటువంటి విమానయానం ద్వారా అనునిత్యం స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపు అల్లూరి సీతారామరాజు జనించిన 129 ఏళ్ల తర్వాత ఆయన పేరుతోటి ఈ మహోద్యమమైన సాంస్కృతిక రంగ అభివృద్ధి కోరుతూ, సార్వత్రికమైన ప్రగతిని ఆశిస్తూ, పారిశ్రామిక పథంలో ఈ అభివృద్ధి రథం మునుముందుకు సాగడానికి, గగన మార్గాన ప్రయాణించడానికి మనం ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అనే పేరు పెట్టుకున్నాం. ఈ పేరు

0: ఎలా నిలబడుతుంది? ఆకాశ మార్గంలో విజయ పతాకంగా, వీర విహారంగా భరతమాత త్రివర్ణ కేతనం, మువ్వన్నెల జెండా రెపరెపలాడుతున్నంత ఆకర్షణీయంగా విమానాలు దూసుకుపోతూ ఉంటే, ఆ విమానయానం చేస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్న లక్ష్యం వైపు దేశభక్తి ప్రపూరితంగా, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్లాలన్నా, ఏ విదేశాలు పర్యటించాలన్నా సరే ఆదేశం మన హృదంతరంలో ఉన్నటువంటి దేశభక్తి ప్రపూరితం, దానితో ముడిపడినటువంటి సాంకేతిక లక్ష్యాలు, మూల్యాలు, విలువలు, వీటన్నిటిని పట్టుకొని రెక్కలల్లారుస్తూ వెడుతూ ఉంటే, ఆ రెక్కలు తొడిగిన వేళ కలల అలల చప్పుడు సముద్ర తీరంలో వినబడుతూ ఉంటే, ఎగిరే చేప ఆకృతిలో ఉన్న ఈ ప్రాంగణంలోంచి విమానాలు ఎగసే వేళ, దూసుకుపోయే వేళ ఎప్పుడు అని మనం చూస్తున్న శుభక్షణం ఇది.
1: ఇంత అద్భుతంగా ఈనాడు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన కేంద్రం ప్రారంభోత్సవంలో, దీనికన్నా ముందుగా మనం మాట్లాడుకోవలసింది అంతర్జాతీయ విమానాశ్రయ ఆవిర్భావం గురించి. ఇక ప్రాజెక్టు ఆవిర్భావం విషయానికొస్తే, రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు కొత్త పెట్టుబడులు, మెరుగైన విమాన రవాణా అవసరం ఏర్పడింది. విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖకు చెందిన ఐఎన్ఎస్ డేగా పరిధిలో ఉండడం వల్ల విస్తరణకు పరిమితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో కొత్త అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇక 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, పర్యావరణ అనుమతులు, ఇతర ప్రాథమిక అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దశలో వేల ఎకరాల భూసేకరణ చేపట్టబడింది. భూసేకరణ సందర్భంగా రైతులతో చర్చలు, పరిహారం, పునరావాసం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. పర్యావరణ రక్షణ, కేంద్ర ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ కూడా కొనసాగింది. 2019 ఫిబ్రవరి 14 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రధాన నిర్మాణ సంస్థ ఎంపిక, పూర్తి నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. 2019లో ప్రభుత్వం మారిన తరువాత ప్రాజెక్టు పునః సమీక్ష జరిగింది. అనంతరం జీఎంఆర్ గ్రూప్కు చెందిన జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను పీపీపీ విధానంలో విమానాశ్రయ అభివృద్ది సంస్థగా ఎంపిక చేశారు. 2022లో కేంద్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కీలక ఒప్పందాలు పూర్తయ్యాయి. 2023 మే 3 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేశారు. ఈ దశ నుంచి భారీ స్థాయిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
0: అత్యంత వేగంగా ఈ పనులు సాగుతూ ఉంటే, మరోపక్క చేసేవారికి ఆనందంతో కూడిన శ్రమ, చూసేవారికి ఉత్తరాంధ్ర ఆర్థిక మణిహారాన్ని ఎలాగ అల్లుతూ వెళ్తున్నారో కదా అనే ముచ్చట. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ప్రాంతాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పర్యాటకం అభివృద్ధి చెందదు. ఐటీ, ఫార్మా రంగాలు అబ్బో ముందుకి దూసుకు వెళ్లడమే, పరిశ్రమలు భారీగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఇక కార్గో హబ్ ఈ విషయానికొస్తే, ప్రత్యేక కార్గో టెర్మినల్ ద్వారా ఫార్మా, సీఫుడ్, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు చాలా సులభతరం కానున్నాయని నిపుణుల అంచనా. ఆ అంచనా నిజం కూడా. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన చాలా చాలా అంశాలని మనం చూడొచ్చు. ముఖ్యంగా విమానాశ్రయం అనగానే విమానాలు వస్తాయండి, వెళ్తాయండి, ప్రయాణికుల పద్ధతిలో వెళతారు, ఇది ఎక్కడైనా ఉన్నదే. కానీ భోగాపురం, అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ విమానాశ్రయం, ఉత్తరాంధ్ర జిల్లాలోని ఇటు విశాఖపట్టణానికి 45 కిలోమీటర్ల దూరంతో, అటు విజయనగరానికి 25 కిలోమీటర్ల చేరువులో నిర్మితమైన ఈ విమానాశ్రయం లోపల స్థానిక హస్తకళల వైభవం

0: ഓ, വൈമാനിക പ്രയാണ ശബ്ദം ഒക പക്ക ഉണ്ടേ, വിമാനം വീണാവാദനം ഈ രണ്ടിട്ടിക്ക് കുതിർത്തുന്നാ പൊന്തന അണ്ടേ, അതുഗോ കുഢ്യ ചിത്രാലുക బొబ్బిలి వీణల ప్రదర్శన, అలాగే ఏటికొప్పాక బొమ్మల గురించి, పొందూరు ఖాదీ విశేషాలు, పలాస్ జీడిపప్పు ఇలాంటి వాటి గురించి అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడబోతున్నాం. ఎన్నెన్నో కళాఖండాలు అఖండంగా ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయం నుండి ఖండాంతరాలకు విమానాలు వెళ్లే అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు, అంటే 40 తనిఖీ కౌంటర్లున్నాయి. ప్రయాణికులకు బోర్డింగ్ ప్రక్రియ వేగంగా పూర్తవడానికి వీలుగా మొట్టమొదటి దశలోనే ఈ 40 అధునాతన చెకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. మరి డీజీ యాత్ర, 12 డీజీ యాత్ర పాస్, పేపర్లెస్ అంటే కాగితం ముక్క అవసరం లేకుండా కేవలం ముఖం చూసి దాని గుర్తింపుతోటి అంటే ఫేషియల్ రికగ్నిషన్ ప్రయాణం కోసం 12 డీజీ యాత్ర గేట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీనివల్ల క్యూ లైన్ లో నిలబడే సమయం చాలా వరకు తగ్గుతుందన్న సంగతి మనకు తెలుసు. అయితే టెర్మినల్ వైశాల్యం మాట ఏమిటండి, 62,500 చదరపు మీటర్ల భారీ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించారు. దాన్ని మనం కనువిందుగా చూస్తాం, దాని ద్వారా సౌకర్యాన్ని పొందుతాం.
1: ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి దేశం మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వీరుడు, గౌరవార్థం ఆయన పేరిట భావితరాలు గుర్తించుకోవాలి అని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పొందిన ఈనాటి మన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు తొడిగే కార్యక్రమం. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో ఎంతో ఎంతో అద్భుతమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుదీర్ఘమైన రన్వే, 3,800 మీటర్ల పొడవైన ఈ రన్వే, కోడ్ ఎఫ్ కోడ్ ఈ ప్రమాణాలతో నిర్మించిన ఈ రన్వే, బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330 వంటి ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ ప్యాసింజర్ కార్గో విమానాల ల్యాండింగ్ కి అనువైదిగా ఉన్నది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక మొదటి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ప్రారంభమైనప్పటికీ భవిష్యత్తులో 4 కోట్ల మందికి విస్తరించే అవకాశమున్న మాస్టర్ ప్లాన్ కూడా సంసిద్ధమైంది.
0: ఫ్లైఓవర్ రోడ్డు విషయానికి వస్తే ఎందుకు అంటే ట్రాఫిక్ లేని ప్రయాణం, ఇది సముద్ర తీర రహదారికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైఓవర్ రోడ్డు జాతీయ రహదారి NH-16 నుండి నేరుగా ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డుకి అనుసంధానం చేసే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు మనకి పూర్తి కావడం, దానివల్ల వచ్చే సదుపాయం అందరికీ గత విమానాశ్రయాలతో అనుభవైక వేద్యమే, అది ఇప్పుడు ప్రజలకు అంకితం కానున్నాయి. ఇవి మాస్టర్ ప్లాన్ రోడ్ గ్రిడ్ అంటే VMRDA దాదాపు అత్యధికమైనటువంటి వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవైన రోడ్ గ్రిడ్ ని ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ నగరం లోపలి ట్రాఫిక్ అంతా ఇబ్బంది పడకుండా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేలాగా ఈ అనుసంధాన మార్గం ఉంటుంది. మొదటి దశలో 60 లక్షల మంది సామర్థ్యంతో ఇది ఆరంభమవుతును. రెండవ దశలో 1.2 కోట్లు, మూడవ దశ పూర్తయ్యేసరికి ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణికుల్ని ఇది సౌకర్యం కలిగించేలాగా విస్తృతి కానుంది. భవిష్యత్ అవసరాల కోసం దాదాపు చాలా ప్రగతిశీలమైనటువంటి ప్రణాళికలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్న విమానాశ్రయం. ఇంచుమించుగా ప్రారంభోత్సవం ఇవాళ అని అనగానే ప్రయాణికుల్లో, ప్రజల్లో, చుట్టుపక్కల వాళ్ళలో, ఎక్కడెక్కడి వాళ్ళలో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎలాంటి పాత నిర్మాణాలు లేని సరికొత్త విశాలమైనటువంటి స్థలంలో కొత్తగా నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రధానంగా ఎలాంటి రన్వేలు ఏమీ లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత మంచి ప్రణాళికతోటి ఆకృతితోటి ఉండడాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఎందరో

0: ఎందరో ఈనాడిక్కడ ప్రేక్షకులుగా ఆహూతులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూడడం, సంబంధితమైనటువంటి సచివులు సందేశాల్ని అందించడం, ఆధునిక సాంకేతికతతో కొత్త కొత్త ప్రణాళికలతో జనోపయోగంగా నగర వాతావరణాన్ని ఎంతమాత్రము కూడా ఇబ్బంది కలిగించకుండా నిర్మించిన ఇది జాతికి అంకితం కావడం ఒక సుకృతం. ప్రభుత్వం, సంస్థ, ప్రజల కోసం ఇంత భారీ ప్రాజెక్ట్ని దేశ ప్రజల సేవ కోసం, వాడిక కోసం అధికారికంగా అప్పగిస్తున్నటువంటి ప్రజారాధనీయమైనటువంటి సన్నివేశం, ప్రజలకు అందరికీ కూడా ఇది ప్రత్యక్ష పరోక్షమైన సేవలు అందిస్తుంది. ప్రముఖులెందరో దీని గురించి చక్కగా చర్చించుకుని విశదంగా ఇది ఎలాగ జనోపయోగమో ఈ విమానాశ్రయం గురించి మాట్లాడుకోవడం మనకి వినిపిస్తుంది, మాట్లాడాలని మనకు కూడా అనిపిస్తుంది. ఈనాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయబడుతున్న ఈ విమానాశ్రయం విశాఖపట్టణానికి ఉత్తర దిశలో ఉత్తరాంధ్ర ప్రజలకు అంతర్జాతీయ స్థాయి వైమానిక అనుసంధానాన్ని చేరువ చేయడం కోసం, దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనువుగా రూపకల్పన చేసి విమానాశ్రయం ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాల్ని అందించడంతో పాటు సరుకుల రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, పర్యాటక రంగ విస్తరణకు కొత్త పుంతలు తొక్కుతూ ఎగిరే చేప మన కోసం అందుకోండి అన్నట్టుగా ఆశలను రేకెత్తించి దూరాశలన్నిటినీ కూడా తీర్చేలా దూర ప్రయాణాలకు అనువుగా ఇక్కడ ఉంది. ప్రజలంతా కూడా ఈ అమృత క్షణాల కోసం, అద్భుత ఘడియల కోసం ఎదురు చూస్తున్నారు.
1: మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి తెలుసుకోవాలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఇది కీలకంగా భావిస్తున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంపై ఉన్న రద్దీని తగ్గించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి రవాణా సౌకర్యాలను అందించడం ఈ విమానాశ్రయం ప్రధాన లక్ష్యం. ఇక ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత విషయానికొస్తే, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం వల్ల ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో వ్యాపార కార్యకలాపాలు వేగవంతమవుతాయి. అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థిక, సామాజిక ప్రయోజనాల విషయానికొస్తే, ఈ విమానాశ్రయం వల్ల హోటళ్లు, రవాణా, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాలు అభివృద్ధి చెందే అవకాశముంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కూడా ఈ ప్రాజెక్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా ఈ విమానాశ్రయం వల్ల పర్యాటక అభివృద్ధి జరుగుతుంది. అరకులోయ, బొర్రా గుహలు, భీమునిపట్నం బీచ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు చేరుకోవడం మరింత సులభతరమవుతుంది. దీనివల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. అంతటి అద్భుతమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ విశేషాలలోకొస్తే, మొదటి దశలో సుమారు 3,800 మీటర్ల పొడవైన రన్వే, ఆధునిక ప్రయాణికుల టెర్మినల్, కార్గో టెర్మినల్, ట్యాక్సీవేలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఆధునిక భద్రతా వ్యవస్థలు, పర్యావరణ హిత నిర్మాణం, ఇటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. 2024 తరువాత నిర్మాణ పనులు వేగంగా కొనసాగాయి. రన్వే, టెర్మినల్ భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్, నీటి సదుపాయాలు, కార్గో మౌలిక వసతులు పూర్తయ్యాయి. 2026 జనవరిలో విజయవంతమైన వాలిడేషన్ ఫ్లైట్ నిర్వహించడం ద్వారా విమానాశ్రయం కార్యాచరణకు సిద్ధమైందని నిరూపితమైంది. ఇక 2026 జులై నాటికి విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ కూడా లభించింది. ప్రాజెక్టు పూర్తయినట్టు ప్రకటించబడింది. ఈనాడు అంటే ఈరోజు 2026 ఆగస్టు 1 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం మరికొద్దిసేపటిలో ఘనంగా ప్రారంభోత్సవం కాబోతోంది.
0: ప్రగతికి కేంద్ర బిందువు,

అటు చూస్తే అపారమైన సింధువు సముద్రం. ఈనాడు అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ స్థాయి మౌలిక వసతులతో నిర్మిలమైన ఈ విమానాశ్రయం మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి హస్తాల మీదుగా ఆరంభమై జాతికి శుభాంకితం కానుంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేక్షక సమూహం చాలా క్రమశిక్షణతో వారికి నిర్దేశించిన స్థలాలలో ఆసనాలలో సుఖోపవిష్టులై ఉన్నారు. ప్రముఖులెందరో ఈ విమానాశ్రయం గురించి, దీని ఏర్పాట్ల గురించి, అభివృద్ధి గురించి, సాధించబోయే ప్రగతి గురించి కూలంకషంగా, సాంకేతికమైనటువంటి పరిణామాల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఆ శుభక్షణాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అవి ఇక్కడ ఈ స్థలంలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ విమానాశ్రయ ప్రేక్షక స్థానాలలో ఉన్నవారికి ఇది కనువిందు. మరి ఇక్కడే కాసింత దూరంగా ఉన్నవాళ్ళకి ఎలాగ అంటే, దానికి కూడా తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేసింది. ఒక ప్రధాన వేదిక, దానికి రెండు వైపులా ఉపవేదికలు, మొత్తం 3 లక్షల మంది కూర్చోడానికి ఈ ఏర్పాట్లు, ఎక్కడికక్కడ గ్యాలరీలు, ఎంత దూరం నుంచైనా సభావేదిక కనిపించేలా అన్ని చోట్ల భారీ ఎత్తున తెరలు ఏర్పాటయ్యాయి. భద్రత ఏర్పాట్లు, చాలా చాలా చాలా కెమెరాల పర్యవేక్షణలో మనం ఉన్నాం. మన ముఖంలోని ఆనందం, మన ముఖంలోని అభిప్రాయ వ్యక్తీకరణ, కవళికలు, కదలికలు అన్నీ కూడా చక్కగా కనిపించేలాగా, వేదిక మీద జరిగే వేడుకంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా, ప్రతి ఒక్కరూ వేదిక ముందు భాగంలోనే ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మధురానుభూతిని కలిగిస్తూ, మనోజ్ఞ క్షణాల్ని మనసులో నిలుపుతూ, ఏ విమానం ఎప్పుడు ఇక్కడ ఆగుతుందో అందరికీ తెలుసు, ఎవరు దిగి దీన్ని జాతికి అంకితం చేస్తారో కూడా తెలుసు, తెలిసిన విషయమైనా కళ్ళెదుట పడే వరకు ఆ వేడుక గురించి ఎన్ని మధురమైన ఊహలు, మనోజ్ఞమైన భావనలు. భోగాపురం విమానాశ్రయం ఆరంభమైతే ఎంత ప్రగతి అన్నది ఊహలకు అందేది కాదు, వాస్తవంలో నిలబడేది. అలాంటి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తూ మొత్తం అంతా కూడా అన్ని ఏర్పాట్లతో, ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా ల్యాండ్ అయ్యేలాగా 3.8 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పున 2 రన్వేలు, ఫార్మా ఆక్వా సముద్ర సంపద ఎగుమతులతో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడేలా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ లాజిస్టిక్ జోన్, 2 అంతస్తుల్లో 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల టెర్మినల్ భవనం, కేంద్రీకృత డిజైన్, సులభతరమైన చెక్ఇన్, సహజ కాంతి, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రపంచస్థాయి వసతులు మనం ఇక్కడ చూడగలం. 55 మీటర్ల ఎత్తులో, 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏటీసీ టవర్, 360 డిగ్రీల్లో ఏరోడ్రోమ్, విమాన సమాచార సేవలు, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాల్, ఎంఆర్ఓ, ఏప్రాన్లు, విమానాలు కడిగే ప్రదేశాలు, ఎయిట్ సైడ్, ల్యాండ్ సైడ్, సర్క్యులేషన్, హ్యాంగర్లు, ఇంజిన్, రన్అప్ వేలు, నైపుణ్యాభివృద్ధి ప్రోత్సాహానికి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధి వేగవంతానికి ఈ విమానాశ్రయం, ప్రగతికి ఇది ఆశ్రయం, సౌఖ్యానికి శుభాశ్రయం, సుఖానికి భద్రతో కూడిన ప్రయాణానికి ఇది చిరు విలాసం, పెను వికాసం, మొత్తం మీద ప్రయాణ సౌకర్యానికి ఉల్లాసం. మనసు చేపపిల్లలా ఎగిరిపడుతూ ఉంటే ఆ మనసుకి ప్రతీకగా పతాకంలాగా ఈ విమానాశ్రయం ఆకృతి కూడా స్థిరంగా కనబడుతూ ఉంటే మన హృదయానికి, ఈ ఉల్లాసానికి, ఈ ఉత్సాహానికి, ఉత్తేజానికి, ఆనందోద్వేగానికి హద్దులు ఉంటాయా? ఉంటాయి. ఎక్కడ? ఆకాశమే హద్దు. అక్కడిదాకా ఎగురుతూ క్షేమంగా భూమికి చేరి ప్రయాణికుల నుండి హాయైనటువంటి సుఖకరమైన వీడ్కోలు అందుకోవడానికి, విమాన సేవలు అందించడానికి, ఆనందాన్ని చిందించడానికి, మన హృదయాలు వాటిని పొందించడానికి, పొదిగించడానికి, మనల్ని అనేకానేక రంగాల్లో ఎదిగించడానికి, మొత్తానికి గగనంలో

0: ఎగిరించడానికి ఈనాడు అల్లూరి సీతారామరాజు గారి పేరిట నెలకొన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కేంద్రీకృతమై ఉంది, సాంద్రీభూతమై ఉంది, మరికొద్ది క్షణాల్లో ఆరంభం కానుంది.
1: లోహ విహంగం ద్వారా ఉత్తరాంధ్ర వాసుల కలలకు రెక్కలు తొడిగే కార్యక్రమం ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమమైతే, మన ప్రధాని ఈనాటి పర్యటనలో కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవమే కాకుండా మరెన్నో కార్యక్రమాలు, ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి చెందిన కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. వాటిలో భాగంగా విశాఖపట్నంలో 460 కోట్లకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేస్తున్న ASIP సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని కొరియా రిపబ్లిక్ కు చెందిన APACI భాగస్వామ్యంతో ASIP టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ది చేస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్లో తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం. దీనికి ఇండియా సెమీకండక్టర్ మిషన్ పరిధిలో ఆమోదం లభించింది. ఈ ప్లాంట్ ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లను తయారు చేయడంతో పాటు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. అదే సమయంలో సెమీకండక్టర్ తయారీకి తోడ్పాటు అందించేలా పటిష్టమైన అనుబంధ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. ఇదే కాక కర్నూల్ 4 రెన్యూబుల్ ఎనర్జీ జోన్ ఫేజ్ 1 4.5 గిగావాట్ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసే సరఫరా వ్యవస్థకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దీనిని స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా 5,550 కోట్ల పెట్టుబడితో పవర్ గ్రిడ్ అమలు చేస్తోంది. అనంతరం 3,550 కోట్ల వ్యయంతో నిర్మించే కర్నూలు పవన విద్యుత్ జోన్, సౌర విద్యుత్ జోన్ ఆంధ్రప్రదేశ్ పార్ట్ A పార్ట్ B ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అలాగే 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ట్రాన్స్మిషన్ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు.
0: ఆ ప్రారంభాల మధ్య ఈ సంరంభం కళా సౌరభం కుడ్జాల మీద చిత్రించినటువంటి ఆ చిత్రాలు, అలాగే వివిధ వర్ణాలతోటి కనువిందు చేస్తూ అటు ఇటు కుడ్జ చిత్రాలు, నడుమ నడకదారి, వాటన్నిటితో పాటు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్న ఆంగ్లాక్షర తోరణం, ఎగిరే చేప ఆకృతిలో శుభాకృతిలో మనం ఎంత ఎత్తు నుంచి చూసినా అందంగా హాయిగా కనబడుతూ అక్కడికే వెళ్ళి ఇక్కడి నుంచి 4 అడుగులు ముందుకు వెళ్ళామనుకోండి, విమానాశ్రయం, ఇక్కడ జనాశ్రయం, వీళ్ళందరూ మనమందరం కలిసి మేం భారతీయులం, భారతీయ విమానయాన శాఖ ప్రగతి చిహ్నం, సంకేతం, అంతర్జాతీయానికి మన అభివృద్ధి సందేశం అన్నట్టుగా భారత ప్రధాని శుభావిష్కరణ చేసినటువంటి ఈనాటి ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అదుగో తరలి వెళుతున్నటువంటి ప్రధానుల వారి మార్గంలో ముచ్చటిస్తూ ఆ హస్తకళా నైపుణ్యాన్ని పరికిస్తూ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఈ తంబురని మనశ్రుతిగా వింటూ అందరూ ప్రముఖులంతా కూడా ఈనాడు ఇక్కడ ఒక ఛాయాచిత్రంగా తీర్చిదిద్ది గగనయానానికి ఈ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ భోగాపురం విమానాశ్రయం శుభారంభం చేసి తొలి అడుగు ఒక కలల రెక్క రెక్కలల్లారుస్తూ ఎగిరిన ఈ గాలి ఓడ అంటే ఈ విమానం, దీన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టి మొత్తం భారతీయ ప్రగతికి ఇది తోరణంగా భాసిల్లుతూ ఈ ద్వారాన్ని, ఈ ద్వారా ఈ ఉత్తరాంధ్ర రాజమార్గం ఆకాశయానానికి అటు వ్యాపార వాణిజ్య సాంస్కృతిక విద్యా రంగాలకి వెరసి ప్రగతి ధర్మ చక్రంగా భాసిల్లే జాతీయ పతాకంలాగా గర్వంగా అందంగా ఆనందంగా గగన వీధిలో తలెత్తుకొని ఎగిరేలాగా విమానాశ్రయాన్ని తీర్చిదిద్ది శుభారంభ కార్యక్రమానికి పుష్కలమైనటువంటి ఆరంభ క్షణాల్ని మనం సంసిద్ధం చేసుకుంటూ యావత్ ప్రజానీకం దేశమంతా కూడా దీన్ని వీక్షించడం, ఉత్తరాంధ్ర

0: ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సముల్లాసంగా స్వీకరిస్తూ ఈ ప్రగతి పతాకాన్ని ఎగరేయడానికి నేను సైతం మేము సైతం అంటూ వ్యక్తి వ్యక్తి వ్యవస్థగా వ్యవస్థ ఒక సంస్థగా సంస్థ సమస్తంగా మారి దేశ ప్రగతి కోసం పాటుపడే అడుగులు పడుతున్న ఈ క్షణాల అడుగడుగున నీరాజనాలు అందుకునే అభివృద్ధి కోసం సంకల్ప సిద్ధి కోసం చిత్తశుద్ధి కోసం నిలబడిన విమానాశ్రయం ఒక్క విమానాశ్రయమే కాదు అనేకానేక కార్యక్రమాల ప్రణాళికల ఆచరణల ఆవిష్కరణ కోసం విచ్చేసినటువంటి ప్రధాన మార్గము ప్రధాని మార్గము ఈ పథం సుపథం.
1: సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ని సందర్శించిన ప్రధానమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఆధునిక సదుపాయాలను పరిశీలించి అనంతరం టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను పరిశీలించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై అరకు కాఫీ కియోస్క్ను సందర్శించి అరకు కాఫీని రుచి చూడనున్న ప్రధాని నరేంద్ర మోదీ. అరకు కాఫీకి ఉన్న ప్రత్యేకత శ్రోతలందరికీ తెలిసినదే. ఎక్కడో ప్యారిస్లో ఉన్న ఐఫిల్ టవర్ వద్ద కూడా అరకు కాఫీ స్టాల్ని ఏర్పాటు చేశారంటే అరకు కాఫీకి ఉన్న అత్యంత ఆదరణ, ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా సాగిందన్న ఆ కాఫీని టేస్ట్ చేయడానికి ముందుకు వెళ్తారట మన మాననీయ ప్రధాని నరేంద్ర మోదీ. ఆపై విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలించిన అనంతరం విమానాశ్రయ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి బహిరంగ సభకు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ.
0: ఈనాడు ఇంత సంరంభానికి మూలకర్తగా ఉన్నది మన దేశ అభివృద్ధికి నైపుణ్యాన్ని వినియోగించాలనే ఒక అపూర్వమైన మేథ. అదే ఈనాడు గగన తలానికి భోగాపురం నుండి ప్రధానంగా విమానాశ్రయం నుండి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం కావడానికి ఉత్సాహపడుతున్నటువంటి ఈ విమానాశ్రయం. విమానాశ్రయాన్ని కేవలం ఊహల్లో నిర్మిస్తే చాలదు, దీనికి ఉత్తుంగ తరంగితమైన ఆలోచన విధానం ఉండాలి. ఆ తరువాత దానికి పెట్టే పేరు ఈ దేశ స్వేచ్ఛ కోసం స్వాతంత్రం కోసం విల్లమ్ముల్ని చేతబట్టి ఉల్లమ్ముల్ని గెలిచి తెల్లదొరల తలలని నేల ధూళిలో పొరలాడించినటువంటి అపూర్వ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతోటి దీన్ని నెలకొల్పడం అంటే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలంతటికీ కూడా ఆత్మీయుడు, ఆప్తుడు. అలాగే కొండఫలం కండబలం కబళించే నీచుల్ని తెల్లదొరల్ని పొరలాడించినటువంటి మహావీరుడు. ఆయన ఈనాడు గగనతలాన్ని దాటి దూసుకుని వెళ్ళిపోయిన ఆ వీరాకృతికి మనం ప్రత్యకృతిగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించుకున్నాం. ఇక్కడ ఎప్పుడు అడుగు పెట్టినా ఆ వీరత్వం, ఆ ఆలోచన ధోరణి, ఆ ప్రణాళిక ఇవన్నీ కూడా వెరసి దేశభక్తికి మూలం. వాటి అన్నిటికీ కూడా సాంస్కృతికం కేంద్ర బిందువు. ఇలాగ సాహిత్యాన్ని, సంస్కృతిని, వీరత్వాన్ని, దేశ ఆశయాల్ని, సాధించవలసిన అభివృద్ధిని, నెలకొల్పుతున్న ప్రగతిని, భవిష్యత్ ప్రణాళికల్ని, రేపటి ఆలోచనల్ని, ఇవాల్టి ఆచరణను, వీటన్నిటినీ కూడా ఇరుపక్కల చక్కని రెక్కలుగా చెక్కి ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణాలు చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యానికి మనసున్న మొక్కి తరలే ప్రతి విమానం మన ప్రగతికి సన్మానం. ఎగిరే ప్రతి లోహ విహంగం అభివృద్ధితో ముందుకెళుతున్న మన అంతరంగం. వీటన్నిటినీ జోడించి వెరసి వైమానిక సేవల్ని ఇంపుగా సొంపుగా పెంపొందింపజేసుకోవడానికి ఇక్కడ ఆరంభించాం. దీన్ని ఆరంభించడానికి ప్రధాని విచ్చేసి రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రివర్యులు, అనేకానేక ప్రముఖులు, శాస్త్రవేత్తలు, మేధావులు, చింతనాపరులు, రైతులు, విద్యాధికులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈనాడు తమ ఆలోచన

0: ఆలోచనలతో, తమ ఆలోకనలతో, తమ ఆచరణలతో, తమ చరణాల ప్రతి మొదటి అడుగులతోటి ఈ విమానాశ్రయంలో ఆదర్శనీయమైనటువంటి పదముద్రలని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ అడుగుజాడల్ని మనం మునుముందుకి తీసుకువెళ్లడానికి ఉల్లాసభరితమైనటువంటి వాతావరణంలో ఉద్యుక్తమవుతున్నాం కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి.
1: అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని అల్లంత దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడమే కాదు, మరి ఆ విమానాశ్రయానికి రాకపోకల సౌకర్యాన్ని కల్పించాలి అనే ఉద్దేశంతో ఈనాడు ప్రధాని ఈ అన్ని శంకుస్థాపనలతో పాటు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు, జాతికి అంకితమిస్తారు. NH 365 BG రేచర్ల నుంచి గురువాయిగూడెం వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 365 BG గురువాయిగూడెం నుంచి దేవరిపల్లి వరకు ఉన్న సెక్షన్లో 4 లేన్ల ప్రవేశ నియంత్రిత గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని, NH 67 4 లేన్ల తాడిపత్రి బైపాస్ ను జాతికి అంకితమిస్తారు. NH 565 పెంచలకోన ఏర్పేడు విభాగంలో లింగ సముద్రం వద్ద హైలెవెల్ వంతెనకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులన్నీ విజయవాడ, ఇతర నగరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి, రోడ్డు భద్రతను పెంపొందిస్తాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరాన్ని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయి, అలాగే ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందిస్తాయి.
0: అద్భుతమైన ధింసా నృత్యాల్ని, సన్నివేశాల్ని మనం పరికిస్తున్నాం. పంటలు బాగా పండాలని ఉత్సాహంగా మనసులు ఎగసి పడాలని, చక్కటి వాతావరణంలో గిరిజన కళాకారులు నిర్వహించే ఈ ధింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు లభించడం మన ఆనంద కారణం. దాదాపు 15 రోజుల పాటు శిక్షణ పొంది ఎంతోమంది అసంఖ్యాకంగా ఎర్రని వస్త్ర శోభతో ఆకుపచ్చని పచ్చిక లాంటి ఆ పరదాల మీద అంత సరదాగా చేయడం వెనక ఎంత క్రమశిక్షణ ఉంది. ప్రముఖులందరూ కూడా ఈనాడు దాన్ని ఆనందిస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. ధింసా నృత్యం నడుముల మీద చేతులుంచుకొని ఒకరితో ఒకరు చెట్టాపట్టాలు వేసుకుని అచ్చం మన దేశ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా, దేశ సమైక్యత సంస్కృతికి ప్రతీకగా ఎగురుతున్న ముబ్బన్నెల పతాకగా చిందులు వేస్తూ కనువిందులు చేస్తూ పసందైన గీతాలతోటి అటు భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సంబంధిత శాఖామాత్యులు అందరూ, పౌరులు ఆనందిస్తూ ఉండగా ఈ విమానాశ్రయ ఆరంభానికి ఇంత ఉత్సాహంగా విచ్చేశారు. పుష్పకం నామ భద్రంతే విమానం సూర్య సన్నిభం అన్నారు వాల్మీకి రామాయణంలో. ఆనాడు ఆ పుష్పక విమానాన్ని చూస్తూ సూర్య తేజస్సుతో సమానంగా ఉందయ్యా అని వర్ణించాడు. ఈనాడు మనం ఎక్కబోతున్న, ఎగరబోతున్న విమానాల సంగతి కన్నా ఈ ప్రాంగణము, ఈ వేదిక, ఈ నృత్య పీఠము ఇవన్నీ కూడా పుష్పక విమానానికి సరిసాటిగా అంతమంది ఉన్నా సరే ఇంకా కొంతమంది కళాకారులు చేరి నృత్యం చేయొచ్చు. ఎంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది వచ్చి దీన్ని వీక్షించొచ్చు. ఎంతమంది దీన్ని ఆనందిస్తున్నా ఎక్కడెక్కడి వాళ్ళు కూడా తెరల మీద దీన్ని చూసి తెరలు తెరలుగా వస్తున్న ఆనందాన్ని హర్షధ్వానాల మధ్య ఆనందిస్తూ ఆకలాదిస్తూ దీన్ని సంతోషానికి వారధిగా సారథిగా చేసుకోవచ్చు. అటువంటి రామాయణకాల పుష్పక విమానానికి దీటుగా ఈనాడు ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది. మణులతో, మాణిక్యాలతో, శిల్పాలతో, మృగ చిత్రాలతో ఆనాడు అధిభాసిల్లితే ఈనాడు ధింసా నృత్యాలతో, సత్కృత్యాలతో, చిత్రాలతో, కళలతో, ఎటికొప్పాక బొమ్మలతో, వీణ తంబుర వాద్య పరికరాలతో, తోలుబొమ్మలాట కథాగానాలతో, గరగ నృత్యాలతో యావత్ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక వాద్య నైవేద్య సంభరితమై ఉత్తరాంధ్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి విజయనగరం జిల్లా దరిదాపుల, విశాఖపట్టణానికి దరిదాపుల ఏర్పడిన భోగాపురంలోని, ఇంకా చెప్పాలంటే మనం ఆదిలో అనుకున్నట్టుగా వైమానిక భోగాపురం భోగాపురంలో ఇంత ఉత్సాహం ఇనుమడించింది. అవతల సముద్రం ఉవ్వెత్తున ఎగస్తోంది. దానికి ఒక ప్రత్యేక ముచ్చట, ఎందుకంటే తనలో ఉండే ప్రధాన జీవిని ఆకృతిగా చేసుకొని ఎగిరే చేప సముద్రం ఎగసి ఎగసి ఇక్కడిదా.

0: ఈ చక్రాలుగా ఒక్కసారి తమ ఉచ్ఛ్వాస నిశ్వాసల ఆనంద శబ్దధ్వనులు మనం విమానం ఎగరడం అంటే టేకాఫ్గా ట్రావెలింగ్గా ప్రయాణంగా అలాగే టెర్మినల్కి ల్యాండ్ అయ్యేలాగా తీర్చిదిద్ది ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమానాలు ఎగిరే ఆ కలలు పండే రోజు ఇవాళ అయితే కలల నిండా ఉండే రోజు అతి దగ్గరలోనే ఉందనే భావనతో కదులుతున్నది శకటం.
1: ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల గుండె చప్పుడైన పురాతన జానపద నృత్యం థింసా. థింసా ఈ నృత్యాన్ని 13,000 మంది యువతులు ఏకరూప దుస్తులతో, ఎర్రటి ఏకరూప దుస్తులతో ప్రదర్శిస్తూ ఉంటే ఓపెన్ టాప్ జూప్లో మన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులతో కలిపి ఆస్వాదిస్తున్న ఈ క్షణం అజరామరం, అమృతం. ఇక తరువాత వచ్చే కార్యక్రమంలో 200 మంది విద్యార్థినులతో కూడిన అరుదైన కూచిపూడి నృత్యాన్ని కూడా ప్రధాని ఆస్వాదించబోతున్నారు.
0: కూచిపూడి అంటే తెలుగుదనానికి ప్రతీక. ఆ ప్రతీకలోని వెలుగుదనమే ఈనాడు విమానాశ్రయ శుభావిష్కరణ. దీని ఆవిష్కరణ ఒక సువర్ణాధ్యాయంగా ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు కూడా సులువుగా దిగేలాగా ఏర్పాటు చేశారు. ఫార్మా, ఆక్వా సముద్ర సంపదలు ఎగుమతికి కూడా వీలయ్యేలాగా వీటిని తీర్చిదిద్దారు. భోగాపురం అన్న పేరున్నందుకు భోగ భాగ్యాలతో ప్రజ విలసిల్లడానికి ఉలసిల్లడానికి ఈనాడు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంతలాగా ఏర్పాటైంది. ఈ ఆరంభోత్సవం, ఈ ఆవిష్కరణోత్సవం మన హృదయంలోని అభ్యుదయానికి, మన సాధించబోయే ప్రగతికి తార్కాణంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ. ఒక విమానాశ్రయం నిర్వహణ అంటే అది మాటలు కాదు, కలలకు వచ్చిన రెక్కలు విమానాశ్రయానికి మొలుస్తాయి. ఆ మొలకల్లోంచే అభివృద్ధి వృక్షాలు మొలకెత్తాలి, దానికి ప్రగతిశీల పుష్పాలు పూచి మనం అంతర్జాతీయ స్థాయిలో వాటి ఫలాల్ని ఆనందించాలి, అనుభవించాలి. ఎయిర్ బస్, బోయింగ్ లాంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలాగా దీని నిర్మాణం, 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తులుగా ప్యాసింజర్ టెర్మినల్, మొదటి దశ 6 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అది 18 మిలియన్లకు విస్తరించాలని ప్రణాళికలు. ఈ తీర ప్రాంత వైశిష్ట్యాన్ని చాటేలాగా మనం ఏ ఆకృతిలో దీన్ని నిర్మించుకున్నామో, టెర్మినల్ పైకప్పు సంప్రదాయమైన ట్రిగ్రామ్ థీమ్ ఆర్ట్తో కూడా ఆకట్టుకునేలాగా దీన్ని రూపొందింపజేశారు. ఇది భోగాపురంలోని విమానాశ్రయం యొక్క వివరణ, వర్ణన. అయితే ఇక్కడ కళారూపాలు, వాటికి తోడు ప్రజల ఆశల దీపాలు, ఇవన్నీ కూడా దేదీప్యమానంగా వెలిగేటటువంటి రోజు కోసం మనమంతా ఎదురు చూస్తున్న ఆనాడు ఈనాడే మన కళ్ళ ముందు కనువిందు చేస్తోంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అనగానే భారతీయ ప్రఖ్యాతిని దేశ విదేశాలలో వ్యాపింపజేసే ఒకనొక చలనాత్మక చర్య, ఆచరణాత్మక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితను ప్రపంచానికి చాటి చెప్పడానికి అటు లాజిస్టిక్ కేంద్రంగా, ఇటు గ్లోబల్ కనెక్టివిటీగా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దినదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారతీయ ప్రగతికి కోణం, ఈ విమానాశ్రయం భారతదేశ అభివృద్ధికి దృక్కోణం, ఈ విమానాశ్రయం కళారూపాల ఆవిష్కరణం, ఈ విమానాశ్రయం నుంచి బయలుదేరే ప్రతి విమానం గగనంలో దూసుకుపోయే అల్లూరి సీతారామరాజు బాణం. ఆనాడు ఆ బాణం తెల్లదొరల్ని తరిమి కొడితే ఈనాడు ఈ బాణం ఎల్లవారిని దొరలుగా, దర్జాగా వారి వారి సంపాదనలను, వారి వారి ప్రయాణాలను ఇంపుగా పెంపుగా తీర్చిదిద్దడానికి, పెంపొందింపజేయడానికి, యువత భవిష్యత్ ప్రణాళికలను తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ వ్యాపారాలకు మూలస్థానం. అటు సముద్రం అపారం,

0: పొందాలి అభివృద్ధి వ్యాపారం.
1: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ మైదానంలో జరుగుతున్న ఈ సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ తయారీ రంగానికి చిరునామాగా మార్చే క్రమంలో మరో ప్రతిష్టాత్మక అడుగుపడనుంది. అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిప్ సంస్థ, దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కో లిమిటెడ్ భాగస్వామ్యంతో జిల్లాలో ఆనందపురం మండలం తర్లువాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సెమీకండక్టర్ ప్యాకేజింగ్ ఫెసిలిటీ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 1, 2026 ఉదయం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఏపీ సమాచార సాంకేతిక శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రధానితో ఉండి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆపై ఇండియా సెమీకండక్టర్ మిషన్ ఆమోదం పొందిన దక్షిణ భారతదేశపు మొట్టమొదటి అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓఎస్ఏటీ ఫెసిలిటీగా కూడా ఇది పేరు పొందింది. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో మొత్తం 2,387.81 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకోనుంది. తొలి దశ 542.19 కోట్లు, రెండవ దశ 1,845.61 కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుందని అంచనా. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో 1,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష నైపుణ్య ఉద్యోగాలు, 1,600కి పైగా పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. ఈ పరిశ్రమ ద్వారా సెమీకండక్టర్ ప్యాకేజింగ్ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గడమే కాకుండా దేశీయంగా ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఇదే మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాగా ముందుకు సాగనుంది. ఈ ప్రాజెక్టు కోసం దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కోతో సాంకేతిక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. దీని ద్వారా అంతర్జాతీయ
0: స్థాయిలో విమానాశ్రయ శుభారంభానికి విచ్చేశారు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోదీ గారు. జాతీయ పతాకాల చిహ్నాలతో జన స్వాగతాన్ని అందుకుంటూ సుఖాసీనుడయ్యారు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. వారితో పాటు వేదికకి అభిముఖంగా ఉన్న యావత్ ప్రజానీకం తమ సంతోషాతిరేకాల్ని వ్యక్తం చేస్తూ ఉంటే హాస్య విలాసాలతోటి అభినందనలు చెందిస్తూ భారత ప్రధాని
2: Thank you very much. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గౌరవనీయులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి చేసే ఆత్మీయ సత్కారం, ప్రత్యేకించినటువంటి పొందూరు ఖాదీ జాందాని అంగవస్త్రంతో మన ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి శాలువతో సత్కరించబోతున్నారు. మనందరి కరతాళన ధ్వనుల మధ్య తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు మరి భోగాపురానికి విచ్చేశారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సత్కారం. అలాగే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సంగీత వారసత్వానికి చిరునామాగా శతాబ్దాల చరిత్ర తనలో నిక్షిప్తం చేసుకున్నటువంటి అపురూపమైన బొబ్బిలి ఏకాంత వీణని బహూకరిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు ప్రధాని గారికి. విశిష్ట కళాఖండాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి జ్ఞాపికగా అందించవలసిందిగా సాదరంగా మనవి చేసుకుంటున్నాము. మనందరి చప్పట్ల మధ్య థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని మనవి చేసుకుంటూ ఉన్నాము.
3: నరేంద్ర మోడీ గారి నాయకత్వం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మక భావించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి ప్రీతమ నేత, భారతదేశపు ప్రగతి ప్రదాత, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా నిలబెట్టడానికి నిరంతరం కఠోర పరిశ్రమ చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి, ఆంధ్రప్రదేశ్ గోవా గవర్నర్ శ్రీ అశోక్ గజపతిరాజు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా మిత్రుడు సహచరుడు కేంద్ర మంత్రి అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పల్ నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి లోకో మాధవ్ గారికి, వేదిక మీద ఆశీస్సులైనటువంటి జిల్లా మంత్రులకు, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలు, ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇది ఒక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటివరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విధంగా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజ స్కంధాల మీద వేసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారుల సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరందరూ కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది ఆరవ పర్యాయమైనటువంటి సంగతి. ఈ ఆరు పర్యాయాల్లో మూడు పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకున్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్ల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి అగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా 2014లో

ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రుల. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే, మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉడాన్ పథకం ఏదైతే ఉందో, విమాన పథకంలో సామాన్యుడు కూడా విమానయానం చేయాలనేటువంటి ఆయన యొక్క సంకల్పం, తక్కువ ధరలకే సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటి అవకాశాన్ని ఉడాన్ పథకం ద్వారా ఆయన కలిగించారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు డబ్బున్న వాడికి మాత్రమే సాధ్యమనేటువంటి విషయం నుండి ఇవాళ సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణం చేయాలనేటువంటి ఒక కలను నిజం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. అంతేకాదు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏప్రిల్ 27, 2015 షిమ్లాలో ఉడాన్ పథకం కింద మొదటి విమానానికి జెండా ఊపిన ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి మిత్రులారా. ఆవేళ ఆయన మొదటి విమానానికి జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భంలో హవాయి చెప్పులు వేసుకుని తిరిగేటువంటి సామాన్య ప్రయాణికుడు కూడా, సామాన్య పౌరుడు కూడా ఈ భారతదేశంలో విమానయానం చేయాలి, ఇది నా కళ అని ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని మనం అంతా కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి. ఈరోజు జరుగుతున్నటువంటి విమానాశ్రయ ప్రారంభోత్సవం మోడీ గారి ఆశయ సాధనకు ఆయన యొక్క నిదర్శనంగా మనం అంతా కూడా భావించాలి. శ్రీ ఆనంద్ మాననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ 27 ఏప్రిల్ 2017 షిమ్లా మే ఉడాన్ యోజనకి పహలి ఉడానుకు హరీ జండీ దిక్కాతే సమయ హమ్ ఆప్కే ప్రేరణాదాయ శబ్ద హై జిహా అప్నే కహా థా హవాయి చప్పల్ పహనే వాలా నాగరిక్ భీ హవాయి జహాజ్ మే దిఖే ఏ మేరా సప్నా హై. ఆజ్ ఇస్ ఎయిర్పోర్ట్ కా యా ఉద్ఘాటన్ ఆప్కే విజన్ ఔర్ ప్రతిబద్ధత ఏక్ శాందార్ ఉదాహరణ ప్రస్తుత కర్తా హై. మిత్రులారా, సామాన్యులకు పద్మ పురస్కారాలు అందించాలన్నా, సామాన్య ప్రజలు విమానయానం చేయాలన్నా, చివరికి నాలాంటి ఒక సామాన్య కార్యకర్తని కేంద్ర మంత్రిని చేయాలన్నా అది కేవలం నరేంద్ర మోడీ గారికే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నా. మాననీయ ప్రధానమంత్రి మోదీజీ, సామాన్య లోకంకు పద్మ పురస్కార్ దేనా హో, ఆమ్ జంతోకు హవాయి జహాజ్ కి యాత్రా కరోనా హో, యా ఫిర్ ముజ్ జైసే ఏక్ సామాన్య కార్యకర్తా కో పహచాన్ కార్ మంత్రి బనానో హో, ఏ సబ్ కేవల్ ఆప్కే నేతృత్వ మే హీ సబ్ హో పాయా హై. ఆనరబుల్ ప్రెసిడెంట్ మినిస్టర్, వి ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఫర్ అవర్ ఇండెప్టెడ్ టు యూ సార్. ఈ విధంగా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాం మీకు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, యువ నాయకుడు లోకేష్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ కావాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.

0: Thank you, sir. Thank you very much. Honorable Union Minister for Civil Aviation, Sri Kinjarapu Rammohan Naidu Garini Matladavalsindiga Manavi.
1: నమస్కారం. కోట్లాది మంది దేశ ప్రజల తాలూకా ఆశయాలకు ప్రతీక, దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అలాగే విజనరీ నాయకుడు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే తెలుగు మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతో మంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం, అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అనంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు, మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాలనిదిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి ఈ విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ గాని ఎంతో మంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూశాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిగా నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలు, కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతి యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది, ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది.

మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందన్నది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే. మనకి రెండు విజన్లు ఉన్నాయి, స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ రెండు విజన్లు రెండు కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ రెండు విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఒక ఎయిర్పోర్ట్ ఎక్కడైనా నిర్మించామనంటే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారి చేతుల మీదకే సుమారు 16 ప్రాజెక్టులు ఇక్కడ ప్రారంభించాం భారతదేశంలో. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు కూడా ఇంత ఘనంగా 2-3 లక్షల మంది ప్రజల తాలూకు ఆశీర్వాదం మధ్యలో, ఇది ఏదో ఒక రాష్ట్ర పండుగ అంటున్నారు. ఇది కేవలం రాష్ట్ర పండుగ కాదు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఇంటి పండుగ. ఈ రోజు ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరి గుండెల్లో ఉన్నటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమానికి మనం నిజమైన అర్థం ఈ రోజు సహకారం చేశాం. అర్థమనంటే భవ్యమైనటువంటి ఒక బిల్డింగ్ కట్టడమే కాదు, దానికి చరిత్ర గుర్తుండిపోయేలా మన్యం వీరుడు అర్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం, ఇది ఒక చరిత్ర అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. అడవుల్లో ఎక్కడో వినేటటువంటి పేరు, అడవుల్లో వినేవాళ్ళు అల్లూరి సీతారామరాజు అని, అలాంటి ఆ పేరుని ప్రపంచం మొత్తం మారుమోగుతుంది. అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారనంటే అల్లూరి సీతారామరాజు గారి తాలూకా గడ్డ విమానాశ్రయానికి మేము వెళ్తున్నామని మన యాత్రికులందరూ కూడా గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు ఆ పేరును కూడా మన నరేంద్ర మోదీ గారి తాలూకా అధ్యక్షన కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఈరోజు పెట్టింది. ఇంత ఫోకస్ మన ఉత్తరాంధ్రలో పెట్టిన తర్వాత మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు, ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక పని చేయాల్సింది మనం. మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. అలాగే మన ఆదరణీయ మాన్య ప్రధానమంత్రిజీ, ఆప్కో ఫిర్సే మే భోగాపురం ఆర్ ఉత్తరాంధ్ర ప్రాంతకు క్షేత్రకు స్వాగత్ కర్తా హూ, మే ఇతనా ఎమోషనల్ హూ ఆజ్ క్యూంకి మే భీ ఇసీ ప్రాంత సే ఆతా హూ, కాఫీ సమయ సే హమ్ సునతే ఆ రహే, మేరే బచ్పన్ సే సునతే ఆ రహే, యహాన్ కోయి కిసీ కే లియే అవసర్ నహీ హై, ఉత్తరాంధ్ర సే లోగ్ బాహర్ జాతే రహతే హై కామ్ కే లియే, పర్ ఆప్నే వాదా నిభాయా, ఆప్కే మార్గదర్శన్ మే హమారే చంద్రబాబు జీ కే మార్గదర్శన్ మే యహాన్ పే జో ఇంపాసిబుల్ లగ్తా థా వో ఆజ్ పాసిబుల్ కర్కే దిఖాయా, ఏక్ గేట్వే జైసా విమానాశ్రయ ఆజ్ హమ్నే బనాయా, హవాయి అడ్డా బనాయా, ఔర్ ఉస్కే సాథ్ హీ గూగుల్ జైసే బడే బడే జో గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ హై వో సబ్ భీ ఆజ్ విశాఖపట్నం హమారే ఉత్తరాంధ్ర మే ఆ రహే, యే హమారే సబ్ కే లియే హమారీ జో తాకత్ హై యహాన్ యువాన్ కే లియే యే బహుత్ బడే సౌభాగ్య కీ బాత్ హై, ఆప్నే అప్నా వాదా నిభాయా ఔర్ మే ఇస్ మంచ్ సే ఆప్కో వాదా దేతా హూ, హమారే ఉత్తరాంధ్ర కే యువా సే వాదా దేతా హూ కీ ఆప్కా జో విజన్ హై వికసిత్ భారత్ 2047 కా విజన్ మే ఉత్తరాంధ్ర కా హర్ యువా వ్యక్తి ఆప్కే సాథ్ ఖడా రహేగా, ఆప్కే సాథ్ కామ్ కరేగా, ఏక్ సశక్త్ సంరక్ష భారత్ బనానే కే లియే ఆప్కే సాథ్ హర్ కదమ్ మే యహాన్ కే సారే యువాయే ఆప్కే సాథ్ చల్నే కే లియే తయార్ హై, యే ఇస్ క్షేత్ర కా ఆప్కే సాథ్ హమారా వాదా హై ఔర్ యే వాదా నిభా కర్ రఖేంగే, ఆప్కో హమారే ఆదరణీయ చంద్రబాబు నాయుడు జీ కో మంచ్ పర్ బేటే సభీ కో దిల్ సే మే స్వాగత్ కర్తా హూ, ధన్యవాద్ భీ కర్తా హూ, ఔర్ ఆప్కి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు మనందరికీ కూడా చాలా గర్వంగా ఉంది, కానీ చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోయి ఉండాలి, గుర్తు కూడా పెట్టుకోవాలి. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనంటే ఇక్కడ విమానాశ్రయం పెట్టాలని మొట్టమొదటిగా ఆయన ఇచ్చేస్తే ఆ రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం, మళ్ళీ

0: యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్లీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా తండ్రి గారు మరి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు కూడా ఈ వేదిక ద్వారా నమస్కరించుకుంటూ పెద్దలందరికీ కూడా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కనైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి దింసా నృత్యం చేసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై ఉత్తరాంధ్ర.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, హెచ్ఆర్డి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శ్రీ దారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా మనకు.

विकास पुरुष माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ऑनरेबल गवर्नर ऑफ आंध्र प्रदेश जस्टिस अब्दुल नजीर गारु ऑनरेबल चीफ मिनिस्टर ऑफ आंध्र प्रदेश चंद्रबाबु नायडु गारु मी अंदर की उस्ताद भगत सिंह नाको अन्न समानमैन गौरव उप मुख्यमंत्री पवन कल्याण गारु नाको प्राण समानमैन उत्तरांध्र प्रजलंदरिकी पेरु पेरुना ना हृदयपूर्वक नमस्कारालु भारत माता की जय भारत माता की भारत माता की उत्तरांध्र उत्साहं अदिरिपोयिंदि ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాన్ని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట ఎయిర్ బస్సు వచ్చింది, ఎర్ర బస్సు రాదన చోట మన నమ్మవ గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కనపడుతుంది. నమో కా మత్లబ్ హిమ్మత్, నమో కా మత్లబ్ విశ్వాస్, నమో కా మత్లబ్ సురక్షిత్ భారత్, నమో కా మత్లబ్ దుష్మన్ కో డర్. వికసిత్ హో, గరీబ్ కా కళ్యాణ్ హో, భవిష్యత్ కా గ్యారంటీ హో, హర్ సవాల్ కా ఏకీ జవాబ్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం, కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడి. ఈరోజు ఈ కలియక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు, ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్.

ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగెళ్తున్నామంటే దానికి కారణం మనం నమో ఇస్తున్న సహకారం. ఈరోజు ఎవరు ఉంచిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ ని కూడా కేటాయించింది మన నమో. భారతదేశంలో ఏ ఉక్కు ఫ్యాక్టరీకి ఇవ్వకుండా కేవలం మనకే ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి విశాఖ ఉక్కుని కూడా కాపాడింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిల్లర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. మోడీజీ కా విజన్ ఆర్ నాయుడుజీ కా ఎగ్జిక్యూషన్ ఆర్ దోనో కా ఏకి మిషన్ వికసిత్ ఉత్తరాంధ్ర. ఒక పక్కన మోడీజీ భారతదేశాన్ని ముందలు తీసుకెళ్తుంటే ఇంకో పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి పదంలో పెట్టారు. ఇసి విశ్వాస్ నే ఆజ్ భోగాపురం కు వరల్డ్ మ్యాప్ మే ఏక్ నయీ పెహచాన్ దీ హై. ఎన్డీఏకి కంచుకోట ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్ర అంటే ఎన్డీఏ. మన జరిగిన ఎన్నికల్లో మాకు క్లీన్ స్వీప్ మీరు అందజేశారు, అందుకే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ఎవరు ఊహించిన విధంగా ఈరోజు డేటా సెంటర్స్ వచ్చినాయి, ఉక్కు ఫ్యాక్టరీలు వచ్చినాయి, అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్రాన్ని ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అది మాకు ఉత్తరాంధ్రకున్న కమిట్మెంట్. అద్భుతమైన నదులు, అడవులు, వనరులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదంలో మనం పెడతాం జరిగింది. రాజ్యం నుంచి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంథి మల్లికార్జునరావు గారు రికార్డ్ టైంలో ఏర్పాటు నిర్మించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు. మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ, నాకు తమ్ముడు సమానమైన రాముని కూడా నేను అభినందించాలి. ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా 5 నెలల ముందల ఎయిర్పోర్ట్ పూర్తి చేసి గౌరవ ప్రధానమంత్రి చేతి మీదుగా దేశానికి అంకితం చేస్తాం కూడా జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక అద్భుతమైన వరం. ఉద్యోగాలు, ఉపాధికి కేంద్రంగా మారిపోతుంది. ఇంతేకాదు ఐటీ, ఎలక్ట్రానిక్స్, హాస్పిటాలిటీ, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కి వారధిగా ఈ ఎయిర్పోర్ట్ మారబోతుంది. రోడ్, రైల్, వాటర్, ఎయిర్ కనెక్టివిటీ వల్ల ఉత్తరాంధ్ర ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక పవర్ ఇంజిన్ గా మారబోతుంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వెనుకబడతాం, ఉత్తరాంధ్ర అంటే వలసలు, ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు. అలాంటిది ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉత్తరాంధ్ర అంటే అభివృద్ధి, ఉత్తరాంధ్ర అంటే బంగారు భవిష్యత్తు. ఇక్కడున్న యువకులు విమానం ఎక్కి అవకాశాల కోసం వేరే దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, అవకాశాలు విమానం ఎక్కి ఉత్తరాంధ్రకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైంది. గడిచిన 2 ఏళ్లలో ఇది 5వ సారి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ అన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకు అపారమైన ప్రేమ. ఆంధ్ర ప్రజలు కోరిన అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. మనందరూ ఒక్కసారి ఆలోచించాలి, గుజరాత్ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే అక్కడ కంటిన్యూస్ గా ఒకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి పదంలో ముందలు నడవాలంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా. సంక్షేమం, అభివృద్ధి అనేది ప్రజాప్రభుత్వాన్ని జోడెద్దుల బండి. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతి రాజు గారు కేంద్రంలో సివిలైజేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది, దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి,

0: నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం. అది మా కమిట్మెంట్, అది మా పట్టుదల. ఉత్తరాంధ్రాన్ని నంబర్ వన్ చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, పూరా ఈస్ట్ కోస్టల్ ఇండియా తేజీ సే ఆగే బడ్ రహా హై. ఏ ఈస్ట్ ఇండియా కంపెనీ కా యుగ్ నహీ, ఈస్ట్ కోస్టల్ ఇండియా కా యుగ్ హై. సుందర్బన్ సే శ్రీహరికోట తక్ ఎన్డీఏ కి డబుల్ ఇంజన్ సర్కార్ రాకెట్ కి తర వికాస్ కర్ రహా హై. ఏ హే నమో కా తాకట్ ఔర్ హమారా రెస్పాన్సిబిలిటీ హై 2029 మే ఫిర్ నమో భారత్ దేశ్ కా ప్రధానమంత్రి బన్నే కా. ఏ హే హమారా నమో. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఉత్తరాంధ్ర ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరు చెప్పాలి జై హింద్, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రసంగించవచ్చు.

ఉన్నాక భారతదేశానికి యువ పురుషుడిగా వికసిత్ భారత్ మహాసంకల్పానికి దూరదృష్టి గల రూపకర్తగా ధర్మాన్ని భారతీయ శాశ్వత నాగరికత విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఆశీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకు అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తలవంచదని సవాల్ విసిరిన అసమాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. యాజ్ వి డెడికేట్ దిస్ ఎయిర్పోర్ట్ టు ద పీపుల్, వన్ థాట్ కమ్స్ టు మై మైండ్, అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. Ee roju mana gaurava pradhanamantri Sri Narendra Modi gar chetula meeduga Alluri Sitarama Raju antarjati vimanasthayaniki jatiki deenini ankitam cheyatam Andhra Pradesh abhivruddhi prasthanamlo oka nootana adhyayaniki nandi palugutundi. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర

అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కలల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. ఆనరబుల్ మోదీజీ, యువర్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ అండ్ ఆత్మ నిర్భర్ భారత్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ద నేషన్ అక్రాస్ ఎవ్రీ సెక్టర్, ఫ్రమ్ హైవేస్ టు రైల్వేస్, ఫ్రమ్ పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్స్, ఫ్రమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50 వేల కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13 వేల 400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసింది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నారు. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తా ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. పండ్లున్న చెట్టుకే రాళ్ళేస్తారంటారు. కష్టపడే కుటుంబ సభ్యుడు, తండ్రి కావచ్చు, పెద్ద కొడుకు కావచ్చు, అందరూ అతని మీద పడతారు. నువ్వు ఎక్కువ కష్టపడు, ఎక్కువ తిట్లు తింటావు. అలాంటిది మనం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాం? భారతదేశం ఒక పరిస్థితిలో బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి, దశాబ్దం పై నుంచి మూడోసారి ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజున మన దేశాన్ని నడిపిస్తా ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రిని చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు? ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంత్రులు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో. రాబోడు, ఎందుకంటే మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం,

0: ఎవరు తీసుకోలేరు. ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని దెబ్బలు తిన్నా ఈ రోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. మన ఉత్తరాంధ్రాకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కానీ ఇవన్నీ తట్టుకొని చెయ్యాలి అంటే 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది వెనక్కి లాగుతున్నా, ఒకళ్ళు ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతమంది తిడుతున్నా విమర్శిస్తున్నా తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. నేను ఎందుకు తపన పడ్డాను, నేను అలయన్స్ కోసం ఎందుకు తపన పడ్డాను, మీ నాయకత్వం మాకు కావాలి ఎందుకు తపన పడ్డానంటే, ఈరోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు, ఒక చిన్నపాటి ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే, ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మనం అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభోత్సవం నిలబెట్టిన నిదర్శనం. ముఖ్యంగా 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, పిల్లల్ని సరైన దారిలో పెట్టడం, సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. ఈరోజు పొద్దున్నే ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ చూశాను, ఆయన తిట్టిన ఎన్ని దూషించారో వారిని కూడా పెద్ద మనసుతోటి క్షమించారు ఆయన. అలాంటి ప్రధానమంత్రి గారికి మీ పాదాలకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నిజంగా మీ ఉన్నతి, మీ ఔన్నత్యం ఈరోజు చాలా చాలా స్ఫూర్తిదాయకం. భారతదేశం మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, దేశ ప్రజలందరికీ కూడా ఒక నాయకుడి కష్టాన్ని మనం వెంటనే గుర్తించలేం. అది ఎంత తపన పడుతున్నారు, ఒక కుటుంబాన్ని నడపడం ఎంత కష్టపడుతున్నాం, 140 కోట్ల మంది ప్రజలు నడపడం ఎంత ఆషామాషి వ్యవహారం కాదు. ముందుకు తీసుకెళ్లే నాయకుడికి తెలుస్తుంది, అలాంటి వ్యక్తికి మనం ఏమి ఇవ్వగలం. దేశాన్ని నడిపించడం అంటే రామకార్యం లాంటిది. హనుమంతుడు లంకకు లంఘించినప్పుడు అనేక అవంతరాలు వచ్చినాయి, అనేక అడ్డంకులు వచ్చినాయి. రామకార్యం చాలా గొప్పది. అలాగే ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని ముందుకు నడిపించేది బృహత్కార్యం, అది చాలా మహాకార్యం. అది అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది హనుమంతుడికి మనం ఏమి ఇవ్వగలం. నువ్వెంత గొప్పగా లంఘించావు, ఎంత కష్టపడ్డావు, ఏ దేవతకైనా ఇవ్వాల్సిన స్తుతే. వాళ్ళు మన నుంచి ఏమి కోరుకోరు, ఒక తల్లిదండ్రులకి మనం ఏం కోరుకోరు, అమ్మ నువ్వు మా కోసం కష్టపడ్డావు, నాన్న నువ్వు మా కోసం కష్టపడ్డావని. అలాగే ఈ దేశ ప్రధానికి సెలవు తీసుకోకుండా పనిచేస్తున్న ఈ దేశ ప్రధానికి మనం ఇవ్వగలిగేది మీరు మా కోసం ఎంత కష్టపడ్డారు, మీరు మా కోసం నేను నిరంతరం ఎంత శ్రమ తీసుకున్నారని చెప్పడమే మనందరి కర్తవ్యం. అలాంటి గౌరవ ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా మీరు అనుకున్నంత కాలం అధికారం మీరు వద్దంటే వదలాలి, కానీ అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది, దానికి మేమందరం నిరంతర కృషి చేస్తామని తెలియజేసుకుంటూ భారతమాత ముద్దు బిడ్డ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి ఆయనకి ఇవ్వగలిగేది భారత్ మాతకి జయజయలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత్ మాతాకి గౌరవ ప్రధానమంత్రి గారికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఆశీస్సులు మా అందరికీ కావాలి, రాష్ట్రానికి కావాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్ అండ్ జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దూరదృష్టి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఈ మూడు అంశాల చుట్టూనే వారి దృక్పథం దృఢంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్నది వారి లక్ష్యం. విమానాశ్రయాలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్స్, ఐటీ హబ్స్, లాజిస్టిక్స్ నెట్వర్క్స్, వీటి అభివృద్ధి వారి ప్రాధాన్యత వహిస్తారు. గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం.

దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైనున్న పెద్దలందరికీ, ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్ ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది, ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది, ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండేళ్ల కింద విధ్వంసమైన రాష్ట్రం, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు, అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణమైందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జీఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు, ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైనుంది.

చేస్తున్నాం. రెండు వేల ఇరవై ఎనిమిది అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా, చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఏఎస్ఆర్ ఎయిర్పోర్టు 2703 ఎకరాలు, 5641 కోట్ల రూపాయలు, అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్ లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్ కి జీఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీకండక్టర్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసుకున్నాం. జీఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దశ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుంది. రెండు వేల పదహైదులో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే, గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఈ రెండేళ్లలో ప్రధానమంత్రి గారి సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు సంబంధించి 6,13,00,000 పెట్టుబడులు, ఇవి పూర్తయితే 5,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్రలో వచ్చే 3 ఏళ్లలో 2,784 కోట్లతో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఇది కాకుండా 65 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేరేడు బ్యారేజీని కేంద్రం క్లియర్ చేశారు. దశాబ్దాల కలని నిజం చేస్తాం. ఈ నెల 14వ తేదీన గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. గోదావరి పోల వంశధారిని అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం. ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అరకు, పాడేరు, సుందర

ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు. వేరే ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీలు ఉండవు. వేరే ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే రోజు తొందరలోనే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని కోరేది ఒకటి, ప్రతి వ్యక్తికి అవసరమైన అవకాశాలు కల్పిస్తున్నాం, వాటిని అందిపుచ్చుకోండి. మీ జీవితాలకి మార్చుకుంటూనే సమాజం కోసం ఈ ప్రాంతం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మీ అందరికి గుర్తు చేయాలి. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవేదన గుర్తు చేశారు, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. పిఎం సాబ్, మోడీ సాబ్, ఐఎమ్ టెలింగ్ యూ విత్ మై హార్ట్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ది వరల్డ్ హ్యాజ్ మూవ్డ్ ఫ్రమ్ ఐటీ టు ఏఐ. ది రైట్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. ది రైట్ టెక్నాలజీ ఈజ్ మెచ్యూరింగ్. బట్ వీ నీడ్ లీడర్ టు డెలివర్. డెమోక్రటిక్ కంట్రీస్ ఎవ్రీవేర్ ఆర్ ఫేసింగ్ క్రైసెస్, సర్చింగ్ ఫర్ న్యూ లీడర్స్. వీఆర్ ఫార్చునేట్, ఇండియా ఈజ్ ఫార్చునేట్. దెర్ ఇస్ ఎ టెస్టెడ్ లీడర్షిప్. 25 ఇయర్స్ నరేంద్ర మోడీజీ యాజ్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హాస్ డన్ ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ, గట్టిగా చెప్పాలి, ఈజ్ ది ఓన్లీ వన్ లీడర్ ఇన్ ది డెమోక్రటిక్ వరల్డ్ విత్ ది నాలెడ్జ్, ది టెక్నాలజీ అండ్ ది ఎబిలిటీ టు క్యారీ 144 crore పీపుల్ అండ్ మేక్ దిస్ నేషన్ ఫార్వర్డ్. ఫర్ ది లాస్ట్ 12 ఇయర్స్ ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు కంపేర్ tremendous track record, digital public infrastructure. Today I can say proudly, world largest transactions, digital transactions are happening not in America, not in China, but in India. That is the credit Narendra Modi ji has done. Financial inclusion, జన్ధన్, ఎస్ మోడీ, లౌడర్. సెకండ్, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, ఆర్డినరీ మ్యాన్ జామ్. ఇట్ ఈజ్ ఎ హిస్టారికల్ మూమెంట్ వితౌట్ కరప్షన్. Any benefit is going to the last mile, that is DBT. Nowhere in the world, in India it has been established. Infrastructure, you have seen Bhogapuram, like this so many airports, national highways. I can say proudly, nowhere in the world our national highways can beat. Railways, yesterday high speed trains are coming, and also green hydrogen train has come in India first time. That is what Narendra Modi ji. Ports, metros, green energy. Nobody dreamt 500 gigawatts of green energy. Surya Ghar, and also
he promoted green energy like anything. GST is a breakthrough reform. Welfare, every poor person house, Ayushman Bharat, LPG, JJM, through JJM, every home, he wanted to give tap water. GDP, wealth creation, from 11th place, he brought it to 4th place. That is the pride. National defense and also security. There is no Naxalism, no terrorism. Under his leadership, we are all safe. Foreign policy, one of the best foreign policy. Every country is shocked to hear that. Space, science, technology, if we talk anything, I have seen in my past 5 decades career, 1978 I became first time MLA, 1980 I became minister. First time I have seen a leader with clear clarity. Always he works with a single agenda, nation first. I am asking one thing, how many leaders with dedication they have worked? In my experience, only one leader, that is Narendra Modi, has done extremely good work. He is having a clarity. Vikasit Bharat 2047. There are external factors. Somewhere, somewhere. In India, there is a problem of LPG. This year, environmental imbalance, rainfall, deficiency. With all these things, he is able to manage very effectively with less suffering. He is the leader, I'm telling you. India is going to become 2047, number one country in the world. It is possible with Narendra Modi ji. Always I am saying one thing. Right man, right time, right place is the blessing. Nation is blessed with his leadership. I am appealing entire nation. You have to think only one thing. Without Narendra Modi ji, we cannot imagine 2047. He is the tallest leader in the world. If we go to any country, everybody is respecting. That is the pride he brought for the nation. Hands off to him. All of us have to stand with him. Gettiga lesi nilabadukoni sangeebhavanni telijeyandi. Our commitment for the nation. Nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading.
one leader is leading.

0: that leader is Narendra Modi ji. We have to protect his leadership. All of us have to talk about it. Those who are criticizing him, they have to understand what they have contributed for this nation. He has done for the last 25 years extraordinary work. So with this, Bharat Desanni number one ga nilapette shakti Narendra Modi garikundi. Telugu jati charitra srushtinche shakti manakundi. Alluri Sitaramara spurtito aikyanga adugeddam. Atu kendram, itu rashtram kalisi mundukeldam. Telugu jatini number one ga chesukovalani marokkasari mee andariki vijnapti chestu. Uttarandhra, malli malli cheptunna, inga meeru peda arupulu aruvadaniki ledu. ఉత్తమ ఆంధ్ర నెంబర్ వన్ ఆంధ్ర నెంబర్ వన్ ప్రపంచంలో దేశం రావాలి. విద్యేష్ మరొకసారి మీ ఉత్సాహం చూశాను, మీ కమిట్మెంట్ చూశాను. ఇక్కడ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బయటనున్నారు, ఈరోజే మన గిరిజన పిల్లలు దింసా డాన్స్ చేసి గిన్నీస్ రికార్డు తెప్పించారు, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెప్పించారు. వాళ్ళందరినీ అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆ మధుర క్షణం ఆసన్నమైంది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం శుభ ప్రారంభోత్సవ మహోత్సవం, అలాగే ఇతర ప్రాజెక్టులని లాంఛనంగా ప్రారంభిస్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అన్వీలింగ్ ఆఫ్ ద ప్లాక్ ఫర్ వేరియస్ ప్రాజెక్ట్స్ విచ్ ఎన్కంపాస్ ద షేర్డ్ విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. అభి హమ్ అనురోధ్ కర్తే హై हमारे माननीय प्रधानमंत्री जी बटन दबाकर आविष्करण और लोकार्पण करें.

0: ऊर्जा से भरे हुए भाई राममोहन नायडू जी, चंद्रशेखर पेमसानी जी, भूपति राजू श्रीनिवास वर्मा जी, राज्य सरकार के मंत्री भाई नारा लोकेश जी, उपस्थित अन्य जनप्रतिनिधिगण, देवी और सज्जनों, अमरीकी नमस्कारम।
1: आंध्र प्रदेश गवर्नर अब्दुल नजीर गारिकी, गोवा गवर्नर अशोक गजपति राजु गारिकी, मन मुख्यमंत्रि वर्युलु चंद्रबाबु नायडु गारिकी, उप मुख्यमंत्री सोदरुलु पवन कल्याण गारिकी, మంత్రివర్గంలో నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారికి, చంద్రశేఖర్ పెమ్మసాని గారికి, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ఇతర ప్రజాప్రతినిధులకు, నా సోదర సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం.
0: సాథ్యో, ఆజ్కా దిన్ ఆంధ్రప్రదేశ్ కి వికాస్ కే లియే, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं.
1: मित्रुलारा, ई रोजु आंध्र प्रदेश अभिवृद्धि की स्वर्णांध्र विजन को एंतो कीलकमैन रोजु. ई शुभ संदर्भंगा ई पवित्रमैन मासंलो ఈ పవిత్రమైన ఉత్తరాంధ్ర భూమికి రావడం నాకెంతో సౌభాగ్యంగా భావిస్తున్నాను. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన పాదాలకు నా నమస్కారాలు అర్పిస్తున్నాను. అలాగే కూర్మనాథ స్వామి వారికి, అమ్మ పైడితల్లి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.
0: సాథ్యో, ఆజ్ యహాన్ కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కీ विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
1: मित्रुलारा, ई रोजु दादापु 18,000 कोट्ल रूपायलु विलुवैन अभिवृद्धि प्रोजेक्टुलु प्रारंभोत्सवं मरियु शंकुस्थापन चेसुकुंटुन्नाम. एयरपोर्ट तो पाटु ई प्रोजेक्टुलु आंध्र प्रदेश लो रोड कनेक्टिविटी कूडा मरिंत बलोपेतं चेस्तायि. వీటిలో ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు ఎంత వేగంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాయనడానికి ఒక నిదర్శనం. ఈ ప్రాజెక్టుల కోసం మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు.
0: సాథ్యో, ఆజ్ కా యే ఆయోజన్ నయా ఇతిహాస్, నయే రికార్డ్ ఇసే రచనే కా భీ హై. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही ढीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने दो क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को सुने वाली व्यवस्था एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा ढीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना. मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं.
1: मित्रुलारा, ई रोजु ओक कोत्त चरित्र, ओक कोत्त रिकॉर्ड ने सृष्टिंचिन रोजु कूडा. ఒకవైపు అభివృద్ధి

0: కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. మరోవైపు దింసా నృత్యం కూడా ఒక సాంస్కృతిక రికార్డును సృష్టించింది. ఇది చంద్రబాబు నాయుడు గారి విశిష్టత అనేది నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు అంశాలని టచ్ చేశారు. ఒకటి నింగిని ఆకాశాన్ని అంటే ఎయిర్పోర్ట్ అయితే, మరొకటి గిరిజనుల సోదర సోదరీమణులతో ఈరోజు దింసా నృత్యంతో ఒక రికార్డు సృష్టించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి విజన్. దీనికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
1: 13,000 సే జ్యాదా ఆదివాసీ బహనో ఆర్ బేటియోకి ప్రస్తుతి, ఉన్కా ఉత్సాహ, ఉన్కా అనుశాసన్ ఆర్ ఆదివాసీ సంస్కృతి కా గౌరవ్, యే దృశ్య వాకై అద్భుత్ థా. ఇస్మే దేశ్ కి వివిధత కి జలక్ భీ థీ ఆర్ పీడీ దర్ పీడీ సహజ కర్ రఖీ గయీ జనజాతీయ విరాసత్ భీ థీ. మే ఇస్ ప్రస్తుతి కే లియే ఆప్ సభీ కా ఆర్ విశేష రూప్ సే మేరీ ఆదివాసీ బహనో ఆర్ బేటియో కా బహుత్ బహుత్ అభినందన్ కర్తా.
0: 13,000 మందికి పైగా గిరిజన పిల్లలు మరియు సోదరిమణుల తాలూకా ప్రదర్శన, వారి ఉత్సాహం, వారి క్రమశిక్షణ మన గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక గౌరవం. ఈ దృశ్యం నిజంగా అద్భుతంగా అనిపించింది. దీనిలో మన దేశం తాలూకా వైవిధ్యత కనిపించింది. అలాగే తరతరాలుగా సంరక్షించబడిన గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు మన గిరిజన పిల్లలకు, సోదరిమణులకు, అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజుకి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కీ శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఆర్ ఉత్తర ఆంధ్ర కీ గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్ర ప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం.
0: మిత్రులారా, ఈ నేల అల్లూరి సీతారామరాజు గారి నేల. అల్లూరి సీతారామరాజు గారు ఈ గిరిజన హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారో ఆ పవిత్రమైన భూమిపైనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త రన్వేగా పనిచేస్తుంది. ఇది ఆంధ్ర యువత యొక్క ఉజ్వల భవిష్యత్తుకు ఒక కొత్త లాంచ్ ప్యాడ్ లా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు దేశ ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
1: సాథ్యో, పహలే జబ్ ఎయిర్పోర్ట్ బన్తే థే తో ఎయిర్పోర్ట్ కే నామ్ ఏక్ హీ పరివార్ కే నామ్ పర్ చఢ్ జాతే థే. हमने इस परंपरा को बदला. हमने अयोध्या में एयरपोर्ट का नाम वाल्मीकि के नाम से जोड़ा. हमने पंजाब में संत रविदास जी के नाम से एयरपोर्ट का नाम जोड़ा. और साथियों, केंद्र की एनडीए सरकार ने निर्णय किया है कि इस नए एयरपोर्ट का नाम శ్రీ అల్లూరి సీతారాం రాజు కే నామ్ పర్ హోగా. ఆంధ్రప్రదేశ్ కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, దేశ్ ఆర్ దునియా కా జో భీ నాగరిక్ ఇస్ ఎయిర్పోర్ట్ సే యాత్రా కరేగా, ఉసే అల్లూరి సీతారాం రాజు జీ కే నామ్ సే జన సేవా ఆర్ రాష్ట్ర సేవా కీ ప్రేరణా మిలేగీ.
0: మిత్రులారా, ఒక గతాన్ని మళ్లీ గుర్తు చేసుకుందాం. ఒక సందర్భంలో భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ నిర్మించినా ఒక్క కుటుంబం తాలూకా పేర్లే దానికి పెట్టేవారు. ఆ చరిత్రని మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం తిరగరాసింది. అయోధ్యలో ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే దానికి వాల్మీకి గారి పేరు పెట్టాం. అలాగే పంజాబ్ లో సంత్ రవిదాస్ గారి పేరుతోని ఎయిర్పోర్ట్ ని ప్రారంభించాం. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ఒక ముఖ్యమైన

0: నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ కి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ప్రయాణించే ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరుతో ప్రజాసేవకు దేశ సేవకు కూడా స్ఫూర్తి పొందుతారని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, బీతే 12 ఇయర్స్ మే దేశ్ కే ఏవియేషన్ సెక్టర్ నే అసాధారణ ప్రగతి కీ. 2014 తక్ దేశ్ మే కేవల్ 74 ఎయిర్పోర్ట్ ఆపరేషనల్ థే. ఆజ్ ఏ సంఖ్య 166 హై. ఏక్ సమయ థా జబ్ హవాయి ఉడానే సిర్ఫ్ బడే షహరో తక్ సీమిత్ థీ. ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై.
0: మిత్రులారా, గత 12 సంవత్సరాల్లో దేశంలో విమానయాన రంగం ఒక అసాధారణమైన పురోగతిని సాధించింది. 2014 వరకు దేశంలో కేవలం 74 ఎయిర్పోర్ట్లు ఆపరేషనల్ గా ఉంటే ఈ రోజు ఆ సంఖ్య పెరిగి 166 ఎయిర్పోర్ట్లకి చేరుకుంది. ఒకప్పుడు విమానాశ్రయాలు, విమాన ప్రయాణాలు పెద్ద నగరాలకే పరిమితమయ్యేవి. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో చిన్న పట్టణాల నుంచి సాధారణ ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని తెలియజేస్తున్నాను.
1: 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్య నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజన కే కారణ్ ఆజ్ గరీబ్ పరివార్ కే లోగో కో భీ జహాజ్ మే బైఠనే కా అవసర్ మిల్ రహా హై. ఇస్ యోజన నే గరీబ్ సే గరీబ్ కో అప్నా సప్నా పూరా కర్నే మే మదద్ కీ హై. కుచ్ దిన్ పహలే హీ సర్కార్ నే ఉడాన్ యోజన కే దూసరే ఫేజ్ కీ శురూఆత్ కీ హై. ఇస్ పర్ భీ 29,000 కరోడ్ రూపీస్ ఖర్చ్ కియే జాయేంగే.
0: మిత్రులారా, ఈ 12 సంవత్సరాల్లో కేవలం ఎయిర్పోర్ట్ స్థలక సంఖ్య మాత్రమే పెరగలేదు. మన ఉడాన్ పథకం వల్ల పేద కుటుంబాలకు చెందిన ప్రజలు కూడా మొదటిసారి విమానంలో ప్రయాణించే అవకాశం వాళ్ళందరూ పొందారు. ఈ పథకం అత్యంత పేదవారికి తమ కలలు నిజం చేసుకునే అవకాశం కూడా కల్పించింది. కొద్ది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం తాలూకా ఫేజ్ 2ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా దేశంలో 29,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని తెలియజేస్తున్నాను.
1: సాథ్యో, ఏవియేషన్ సెక్టర్ మే దేశ్ నే ఏక్ ఔర్ బడా మైల్స్టోన్ హాసిల్ కియా హై. కుచ్ హీ దిన్ పహలే కాశీ మే జీ స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కా శుభారంభ హువా. ఆజ్ వహీ మోడల్ పంజాబ్ కే అమృత్సర్ తక్ పహుంచ్ గయా హై. ఇస్సే అమృత్సర్ సే 25 సే జ్యాదా ఇంటర్నేషనల్ డెస్టినేషన్ జుడ్ జాయేంగే. మే ఇస్ ఉపలబ్ధి కే లియే ఆంధ్ర కీ ఇస్ ధర్తీ సే పంజాబ్ కే లోగో కో భీ బధాయి దేతా.
0: మిత్రులారా,
1: హమారే ఆంధ్రప్రదేశ్ కే పాస్ హమేషా సే వికసిత్ భారత్ కా గ్రోత్ ఇంజిన్ బన్నే కా సామర్థ్య రహా హై. ఆంధ్రప్రదేశ్ కే వికాస్ కే లియే హమారే ప్రయాస్ డబల్ ఇంజిన్ కి స్పీడ్ సే ఆగే బడే. ఇస్కే లియే మేనే ఆంధ్ర కే లోగో సే డబల్ ఇంజిన్ సర్కార్ కా ఆశీర్వాద్ మాంగా థా. ఔర్ ఆజ్ చంద్రబాబు నాయుడు జీ కే నేతృత్వ మే, పవన్ కళ్యాణ్ జీ కే నేతృత్వ మే ఎన్డీఏ కీ పూరీ టీమ్ ఆంధ్రప్రదేశ్ కే లియే డబల్ స్పీడ్ సే కామ్ కర్ రహీ హై.
0: మిత్రులారా, విమానయాన రంగంలో దేశంలో మరో పెద్ద రైలు మైలురాయిని మనం సాధించాం. కొద్ది రోజుల క్రితమే కాశీలో ప్రారంభమైన స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్ ఈ రోజు పంజాబ్ లోని అమృత్సర్ వరకు కూడా విస్తరించింది. దీంతో అమృత్సర్ లో 25కి పైగా అంతర్జాతీయ గమ్యాలకు నేరుగా కనెక్ట్ అవ్వడానికి అవకాశం కలిగింది. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్ నేల నుంచే పంజాబ్ ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మిత్రులారా, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా నిలిచే సామర్థ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ వేగంతో మా ప్రయత్నం ముందుకు సాగాలని నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కోసం ఆశీర్వాదాన్ని నేను కోరాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ టీం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ వేగంతో పనిచేస్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను.
1: సాధ్యం

0: आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है। हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो। इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है। इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं।
1: मित्रुलारा, ఈ రోజు దేశం బ్లూ ఎకానమీని నిరంతరం బలోపేతం చేస్తుంది. మా విజన్ ఈ మొత్తం ప్రాంతాన్ని ఒక కోస్టల్ ఎకనామిక్ కారిడార్ గా అభివృద్ధి చేయడం. ఈ లక్ష్యంతో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు మన పాత పోర్ట్స్ అన్నిటినీ కూడా ఆధునీకరిస్తున్నాం. అదే సమయంలో మూలపేట మరియు రామయ్యపట్నంలో కొత్త పోర్ట్స్ ని కూడా మనం నిర్మించబోతున్నాం.
0: సాధ్యం పోర్ట్ డెవలప్మెంట్ కే సాత్ సాత్ పూరే ఆంధ్ర మే हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है। विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं।
1: मित्रुलारा, पोर्टल अभिवृद्धि तो पाटु आंध्र प्रदेश मत्तं हाईवेस एक्सप्रेसवेस नेटवर्क नी विस्तृतंगा पेंचुकुंटू पोतुंदी। विशाखपट्नं रायपुर एक्सप्रेसवे वंटि प्रोजेक्टुलु ई प्रांतानिकि सरिकोत्त वेगान्नि अंदिस्तुन्नायि।
0: साथियों, ये पूरा रीजन देश के बड़े औद्योगिक केंद्रों से आसानी से जुड़े, इसके लिए आज आंध्र प्रदेश में करीब 1,00,000 करोड़ रुपीज की रेलवे परियोजनाओं पर काम चल रहा है। राज्य के पूरे रेल नेटवर्क का इलेक्ट्रिफिकेशन हो चुका है। यहां 70 से ज्यादा रेलवे स्टेशनों को भी आधुनिक बनाया जा रहा है।
1: मित्रुलारा, ये प्रांत मत्तं దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో మరింత సులభంగా అనుసంధానం అవ్వడానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 100,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్ట్స్ తాలూకా పనులు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ అంతా ఇప్పటికీ పూర్తిగా ఎలక్ట్రిఫికేషన్ అయ్యింది. అదేవిధంగా 70కి పైగా రైల్వే స్టేషన్లు కూడా ఆధునీకరిస్తున్నాం.
0: సాధ్యం ఆది క్షేత్ర వికాసమే पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान भी बड़ी भूमिका निभा रहा है। पीएम गतिशक्ति के माध्यम से इस पूरे क्षेत्र में रेल, पोर्ट और एयरपोर्ट को एक साथ जोड़ा जा रहा है। जब यहां यह आधुनिक लॉजिस्टिक नेटवर्क तैयार हो जाएगा तो उद्योगों को बेहतर कनेक्टिविटी मिलेगी, किसानों को फायदा होगा और ईज ऑफ डूइंग बिजनेस भी बढ़ेगा।
1: मित्रुलारा, ఈ ప్రాంత అభివృద్ధితో పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పీఎం గతిశక్తి ద్వారా రైల్ గాని, పోర్ట్ గాని, ఎయిర్పోర్ట్లు గాని ఒక సమగ్ర నెట్వర్క్ గా అనుసంధానం చేస్తున్నాం. ఈ ఆధునిక లాజిస్టిక్స్ నెట్వర్క్ పూర్తయిన తర్వాత పరిశ్రమలకు మరింత మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది, రైతులకి ప్రయోజనం చేకూరుతుంది, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి కూడా మరింత పెరుగుతుంది.
0: సాధ్యం आंध्र प्रदेश हमेशा भविष्य की सोच रखने वाला प्रदेश रहा है। सॉफ्टवेयर, आईटी और टेक सेक्टर में आंध्र के युवाओं ने पूरी दुनिया में अपना डंका बजाया है और इसलिए सरकार यहां के टैलेंट को आंध्र प्रदेश की डेवलपमेंट पावर से जोड़ना चाहती है।
1: मित्रुलारा, ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగే రాష్ట్రం. సాఫ్ట్వేర్ గాని, ఐటీ గాని, టెక్ రంగాల్లో గాని ఆంధ్రప్రదేశ్ యువత ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతిభను చాటుకున్నారు. అందుకే ఇక్కడ యువత తాలూకా ప్రతిభను ఆంధ్రప్రదేశ్ తాలూకా అభివృద్ధి శక్తితో అనుసంధానం చేయాలని ప్రభుత్వం కోరుకుంటుంది.
0: హమారే టాలెంటెడ్ యువాఓ కి ప్రతిభా కా లాభ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ దేశ్ కో జ్యాదా సే జ్యాదా మిలే యే బహుత్ ఆవశ్యక్ హై. इसके लिए हमारा फोकस अब सेमीकंडक्टर जैसे फ्यूचरिस्टिक टेक इंडस्ट्री पर है। विशाखापट्टनम में नए सेमीकंडक्टर प्लांट का शिलान्यास इसी दिशा में एक बहुत बड़ा कदम है।
1: मन प्रतिभावंतुलैन युवत सामर्थ्यं आंध्र प्रदेश के काकुंडा देशानिकि मरिंत उपयोगपडालि. अंदुके इप्पुडु मा दृष्टि सेमीकंडक्टर वंटि फ्यूचरिस्टिक टेक इंडस्ट्रीस पै उंदी. विशाखपट्टनंलो కొత్త సెమీకండక్టర్ ప్లాంట్ తాలూకా శంకుస్థాపన ఆ దిశగా ఒక గొప్ప అడుగుగా నేను భావిస్తున్నాను.
0: చంద్రబాబు కే నేతృత్వమే హమారా ఆంధ్ర అబ్ సాఫ్ట్వేర్ కే సాత్ సాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కా భీ హబ్ బనేగా. ఇస్సే ఆంధ్ర మే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ తయార్ హోగీ, టెక్ ఇండస్ట్రీస్ కే లియే నయా వాతావరణ తయార్ హోగా.
1: చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇకపై మన ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ హబ్ మాత్రమే కాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా కూడా ఎదగబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఫ్యూచరిస్టిక్ జాబ్స్ సృష్టించబడతాయి, టెక్ ఇండస్ట్రీస్ కు అనుకూలమైన ఒక కొత్త ఈకో సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పడుతుంది.
0: సాధ్యం వరల్డ్ ఇకానమీ మే కహీ పై కిసీ భీ గ్రోత్ సెంటర్ కా నిర్మాణ సిర్ఫ్ ఏక్ ఫ్యాక్టరీ సే నహీ హో సక్తా, ఉస్కే లియే ఏక్ పూరే ఈకో సిస్టమ్ కీ జరూరత్ హోతీ హై. ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హమ్ గ్రోత్ కా వహీ ఈకో సిస్టమ్ తయార్ కర్ రహే హై. చంద్రబాబు నాయుడు జీ వ్యక్తిగత స్తర పర్ దిన్ రాత్ మెహనత్ కర్తే హై, ఇసీ కా పరిణామ హై ఆజ్ దునియా కీ కై బడీ బడీ కంపెనీయా యహాన్ నివేశ్ కర్నే అకలీ ఆనా చాహతీ హై.
1: మిత్రులారా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ గ్రోత్ సెంటర్ అయినా ఒక్క ఫ్యాక్టరీతో నిర్మించబడదు, దానికోసం ఒక పూర్తి ఈకో సిస్టమ్ ని మనం ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మనం అలాంటి గ్రోత్ ఈకో సిస్టమ్ నే నిర్మించబోతున్నాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా రాత్రి పగలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు, దాని ఫలితంగానే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాయి.
0: సాథ్యో యహా సెమీకండక్టర్ కే సాత్ సాత్ ఏఐ ఇన్ఫ్రా ఆర్ డేటా సెంటర్ పర్ భీ కామ్ హో రహా హై. గూగల్ నే భీ యహా 15 బిలియన్ డాలర్స్ కే ఏఐ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ కి ఘోషణా కీ హై. ఆర్ భీ కై గ్లోబల్ కంపెనీ యహా నయీ సంభావనాయే దేఖ్ రహీ హై. ఇస్కా బహుత్ బడా ఫాయదా ఆంధ్రప్రదేశ్ కే సాత్ సాత్ దేశ్ కే యూత్ కో హో రహా హై.
1: మిత్రులారా, ఇక్కడ సెమీకండక్టర్ తో పాటు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్స్ రంగాల్లో కూడా వేగంగా పనులు జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ 15 బిలియన్ డాలర్లు విలువైన ఏఐ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ని ఏర్పాటు చేయబోతుంది. ఇంకా అనేక అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ కొత్త పెట్టుబడులకు అవకాశాలు చూస్తున్నాయి. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ యువత కాకుండా దేశ యువతకు కూడా ఒక్క గొప్ప ప్రయోజనం కలగబోతుంది.
0: సాధ్యం ఆంధ్రకి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కేవల్ డిజిటల్ టెక్ తక్ హీ సీమిత్ నహీ హై. నకాపల్లి మే కేంద్ర సర్కార్ బడే ఫార్మా పార్క్ కే లియే భీ సహయోగ్ దే రహీ హై. ఇసే ఆంధ్రప్రదేశ్ దేశ్ కే ఏక్ బడే ఫార్మా హబ్ కే రూప్ మే భీ వికసిత్ హోగా.
1: మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ గ్రోత్ స్టోరీ కాకుండా డిజిటల్ టెక్ వరకే పరిమితం కాకుండా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం యొక్క భారీ ఫార్మా పార్క్ ఏర్పాటుకి కూడా సహకరిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ ఫార్మా హబ్ గా ఎదగబోతుందని తెలియజేస్తున్నాను.
0: గ్రీన్ ఎనర్జీకి ఫీల్డ్ మే భీ అకేలే రాయలసీమ క్షేత్రమే 5 లక్ష కరోడ్ రూపీస్ సే జ్యాదా కా ఇన్వెస్ట్మెంట్ హువా హై. మే ఆజ్ ఆంధ్రప్రదేశ్ కే ఆప్ సభీ లోగో కో ఫిర్ విశ్వాస్ దిలాతా హూ హమారీ సర్కార్ ఐసీ హర్ సంభావనాఓ కో సాకార్ కర్నే కే లియే దిన్ రాత్ ఏ డబల్ ఇంజిన్ సర్కార్ కామ్ కర్తీ రహేగీ.
1: గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే 5 లక్షల కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నేను మరోసారి హామీ ఇస్తున్నాను, ఇలాంటి ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి, ఆ కలని సాకారం చేయడానికి మా ప్రభుత్వం, ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రి ప్రగలు కృషి చేస్తూనే ఉంటుందని తెలియజేస్తున్నాను.
0: సాధ్యం ఆజ్ ఆంధ్రప్రదేశ్ మే హర్ సెక్టర్ మే కిస్ స్పీడ్ సే కామ్ హో రహా హై ఇస్కా అందాజా आप इस बात से लगा

0: सकते हैं कि पिछले तीन यात्राओं में ही मैंने 2 लाख करोड़ रुपीज के प्रोजेक्ट का शुभारंभ यहां किया है।
1: मित्रुलारा, ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో మనం ఒక్కసారి అంచనా వేయాలనంటే ఈ ఒక్క విషయం గమనించండి. నా గత 3 పర్యటనల్లో 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, 2 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు నేను ఎక్కడే ప్రారంభించానని తెలియజేస్తున్నాను.
0: ముజే ఖుషి హై కి ఆంధ్ర కి ఇస్ వికాస్ యాత్ర మే ఉత్తర ఆంధ్ర భీ సశక్త హో రహా హై. हम विशाखापट्टनम इकोनॉमिक रीजन वीईआर को देश के बड़े औद्योगिक केंद्र के रूप में विकसित कर रहे हैं. हमारा लक्ष्य है वीईआर एशिया का प्रमुख इकोनॉमिक हब बने. ये एयरपोर्ट से लेकर सेमीकंडक्टर यूनिट तक इसी मिशन का हिस्सा है.
1: ये अभिवृद्धि प्रयाणों ఉత్తరాంధ్ర కూడా మరింత బలోపేతం అవుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మనం విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ను దేశంలో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి మనం చేస్తున్నాం. మన లక్ష్యం బీఆర్ ను ఆసియా ఖండంలోనే ఒక ప్రముఖ ఎకనామిక్ హబ్ గా తీర్చిదిద్దడం. దీనికి ఎయిర్పోర్ట్ నుంచి సెమీకండక్టర్ యూనిట్ వరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆ లక్ష్యంలో భాగమే అనేది కూడా నేను తెలియజేస్తున్నాను.
0: సాధ్యం. हमारी सरकार का मंत्र है इन्वेस्टमेंट से एम्प्लॉयमेंट. इसलिए सरकार ने अपनी तरफ से भी इन्वेस्टमेंट बढ़ाया और हम प्राइवेट सेक्टर को भी इन्वेस्टमेंट के लिए प्रेरित कर रहे हैं. आप भी जानते हैं जब इन्वेस्टमेंट बढ़ता है तो मैन्युफैक्चरिंग बढ़ती है, मैन्युफैक्चरिंग बढ़ती है तो एक्सपोर्ट बढ़ता है, एक्सपोर्ट बढ़ता है तो रोजगार के नए अवसर बनते हैं और रोजगार बढ़ता है तो लोगों की आमदनी बढ़ती है, परिवारों की जिंदगी बेहतर होती है और आंध्र प्रदेश में हम यही होते देख रहे हैं.
1: మిత్రులారా, మా ప్రభుత్వం తాలూక మంత్రం పెట్టుబడి నుంచి ఉపాధి వరకు. అందుకే ప్రభుత్వం తనవంతుగా కూడా పెట్టుబడులు పెంచుకుంటూ పోతుంది. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్ తాలూకా పెట్టుబడులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెట్టేలా ప్రోత్సహిస్తుంది. మీ అందరికీ తెలుసు, పెట్టుబడులు పెరిగితే తయారీ రంగం పెరుగుతుంది, తయారీ రంగం పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఈ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరిగితే ప్రజల తాలూకా ఆదాయం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు కుటుంబం తాలూకా జీవితాలు మరింత మెరుగుపడతాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పుని మనం కళ్ళారా చూస్తున్నాం.
0: साथियों, मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. चंद्रबाबू जी के नेतृत्व में आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत धन्यवाद.
1: మిత్రులారా, ఈ రోజు ప్రారంభమైన శంకుస్థాపన జరిగిన ప్రతి ప్రాజెక్ట్ కూడా స్వర్ణాంధ్ర మరియు వికసిత్ భారత్ సంకల్పాలను సాకారం చేయడంలో ఎంతో గొప్ప పాత్ర పోషిస్తుందనే నమ్మకం నాకుంది. మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికసిత్ భారత్ మిషన్ కు ఒక పెద్ద శక్తిగా ఉజ్వలిస్తుంది. మరోసారి ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, అలాగే ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరిమణులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను.
0: भारत माता की
1: जय.
0: भारत माता की
1: जय.
0: भारत माता की
1: जय.
0: बहुत धन्यवाद.

0: ಉತ್ತರಾಂಧ್ರನಿ ಉತ್ತಮ ಆಂಧ್ರಗಾ ತೀರ್ಚಿದಿದ್ದಾಲನಿ ಕೇಂದ್ರ ಪೌರ ವಿಮಾನಯಾನ ಶಾಖ ಮಂತ್ರಿ ಕಿಂಜರಾಪು ರಾಮ್ಮೋಹನ್ ನಾಯ್ಡು పిలుపుతో సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాటతో నదుల అనుసంధానంతో నీటి కొరత తీరుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాగ్దానంతో కొనసాగిన ప్రసంగాలు అనంతరం మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారాం రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఇతర శంకుస్థాపనలు ఆపై ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రతి ప్రయాణికుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుని తలుచుకుని స్ఫూర్తిని పొందుతారనే ఆశాభావం వ్యక్తం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఉత్తేజపూరిత ప్రసంగంతో వేదికపై కార్యక్రమాలు ముగిశాయి.
1: ఇది ముగింపు కాదు, ఆనంద విమానం గగనతలానికి ఎగిరింపు, అంతర్జాతీయంగా భారతీయ అభివృద్ధి ఎదిగింపుగా భావిస్తూ భారత ప్రధాని గౌరవనీయ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. తిరిగి ఆకాశవాణి స్టూడియోస్కి వెళ్దాం.
2: గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే విజయనగరం జిల్లా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, కుమారి ఎన్ మణి. ఈ వ్యాఖ్యానం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైంది.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షో టైం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట చూడాలని ఉంది సినిమా కోసం హరిహరన్ పాడారు. గీత రచన వేటూరు సుందరమూర్తి, సంగీతం మణిశర్మ. మనం వింటున్నాం షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం కనుక తెలిస్తే వెంటనే 0402324080 నెంబర్కు వాట్సాప్ చేయండి. మరి ప్రశ్న వచ్చేస్తుంది, పాట విన్నారు కదా. మరి షో టైం కార్యక్రమానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి మా అభిమాన శ్రోతలకు ప్రశ్న. సిగరెట్ పీకలు, కళ్లద్దాల లెన్సులు, కారు టైర్లు. ప్రశ్న మరొకసారి, సిగరెట్ పీకలు, కళ్లద్దాల లెన్సులు, కారు టైర్లు, వీటిల్లో ప్లాస్టిక్ దేంట్లో ఉంది? ఈ మూడిట్లో ప్లాస్టిక్ దేంట్లో ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే

వెంటనే 04023240858 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందు ఆశక తెలియబోతున్నా. ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. తెర తాళాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం

కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట మనస్సున్న మహారాజు సినిమా కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట. అది గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్. మనం అడిగినటువంటి ప్రశ్న, సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కార్ టైర్లు, వీటిలో దేనిలో ప్లాస్టిక్ ఉంటుంది అని మనం ప్రశ్న వేశాం. మరి సరైన సమాధానం పంపారు వెంటనే. వీరు భోగ మార్కండే ఆడిత బుధన్ పోచంపల్లి నుంచి సరైన సమాధానం పంపారు. వీళ్ళు మరొక శ్రోత కేఎస్ఆర్ ఆంజనేయులు, రాజలక్ష్మి, వీరు కూడా సరైన సమాధానం పంపారు. తర్వాత ప్రభాకర్ రావు, స్వరూప రెభానా, కొమరం భీం జిల్లా నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదీని లక్ష్మీనారాయణ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్ రైట్ ఆన్సర్. ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఇంకా చాలా మంది శ్రోతలు కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది రాంగ్ ఇచ్చారు, మ్యాక్సిమం అయితే రాంగే ఇచ్చారు, కొంతమంది మాత్రమే సరైన సమాధానం పంపించారు. బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాల్, వినయ్ కుమార్ సరైన సమాధానం ఇచ్చారు. వీరు మరొక శ్రోతలు వీళ్ళు కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ కూడా రైట్ ఆన్సర్. తర్వాత కనజగూడ కుషాయి కూడా వెంకటేష్, మౌనిక రైట్ ఆన్సర్. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట గ్రామ సిరిసిల్ల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఇంక వారి కుటుంబ సభ్యులు. బాలాజీ, సావిత్రి, కుబేర్, నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. వీరు వెల్లుల నుంచి జాప భూమేశ్వర్ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత దస్తగిరి, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి పంపిన వాళ్ళు మళ్లీ మళ్లీ పంపుతున్నారు, అలా పంపకండి. చిరంజీవి, నాగభూషణం, నారాయణ స్వామి, వీళ్ళు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం ఏంటి అంటే సిగరెట్ పీకలు, కళ్ళద్దాల లెన్సులు, కారు టైర్లు, వేటిలో ప్లాస్టిక్ ఉంటుంది అని మనం ప్రశ్న వేశాం. అయితే సర్వసాధారణంగా మనం తప్పుగా ఆలోచించడానికి మన వెంటనే మన దృష్టి కారు టైర్లు, అలాగే కళ్ళద్దాల లెన్సులు వాటి మీదకి వెళుతుంది, సిగరెట్ పీకల మీదకి వెళ్ళదు. కానీ ఇండైరెక్ట్గా సిగరెట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి అంటే ఆన్సర్ మూడింట్లో కూడా ప్లాస్టిక్ ఉంటుంది అనేది సరైన సమాధానం. ఈ సమాధానం పంపిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఈరోజు తక్కువ సమయం ఉంది, ఎందుకంటే లైవ్ స్పీచ్, పిఎం స్పీచ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి, అందుకని మరి మనం తక్కువ సమయం కేటాయించుకున్నాము. భారత పునరుజ్జీవ పితామహులు అని ఎవరిని పిలుస్తారు? భారత పునరుజ్జీవన పితామహులుగా ఎవరిని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు సమాధానం ముందుగా, ఆ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు.

గోపి గోపిక గోదావరి సినిమా నుంచి చక్రి కౌసల్య పాడిన పాట విన్నారు. గీత రచన రామ జోగశాస్త్రి, సంగీతం చక్రి. మనం అడిగినటువంటి ప్రశ్న, భారత పునరుజ్జీవన పితామహులుగా ఎవరిని పిలుస్తాము అని చెప్పేసి ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలా మంది పంపించారు, వారందరి పేర్లు చదివి ప్రయత్నం చేస్తాను. ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత. చంపాపేట నుంచి రాధ. హైదరాబాద్ బీఎన్ నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్. నందిపేట నుంచి వెంకటేష్.

తర్వాత ప్రభాకర్ రావు స్వరూప రుభేనా కొమరం భీం జిల్లా నుంచి, పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుంచి, కనకారావు పెడన నుండి, ఆనందరావు దాదాపురం ప్రదీప్ కుమార్ నల్లబత్తుల జ్ఞానేశ్వర్ గద్వాల జిల్లా నుండి వీరు రెస్పాండ్ అయ్యారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, పుట్టుపక్క నుంచి భవానీ వెంకట్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద వారి కుటుంబ సభ్యులు, వెల్లుల్ల నుంచి జాప భూమేశ్వర్, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ, పోలపల్లి శ్రీనివాస్ సిరిసిల్ల జిల్లా నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, ద్రోణంరాజు సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూరు నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. నల్గొండ జిల్లా నరసింహపురం నుంచి నరసింహ కూడా రెస్పాండ్ అయ్యారు. రైట్ ఆన్సర్ నారాయణ, చిలక నారాయణ, అనసూయ, యమున, జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, రవిశంకర్ చాగంటి నుండి, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణ స్వామి, దమోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. రైట్ ఆన్సర్ ఎం నరేష్, రోజా శిరీష, ఓంకార్ లక్ష్మీ నరసింహ, పద్మజ నాగ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుండి, చొడవరపు సాయి మందిత గీతానగర్ హైదరాబాద్, రామ మోహన్ రాయ్ వారు, అలాగే అమనగుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. పోలయ్య పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్, రవీందర్ నాగోల్ నుండి, ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుంచి కీర్తి రాజ్ కుమార్ కూడా రైట్ ఆన్సర్, ఖైరతాబాద్ వీరు కేవి రావు శ్రీనివాసరావు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బుధన్ పోచంపల్లి నుంచి భోగ మార్కండే అనిత వీరంతా కూడా ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. మరి ఇంతకు సరైన సమాధానం ఏంటి అంటే రాజా రామ్మోహన్ రాయ్, భారత పునరుజ్జీవన పితామహులుగా రాజా రామ్మోహన్ రాయ్ని పిలుస్తారు. మరి మరొక ప్రశ్న వేయటానికి సమయం ఉన్నప్పటికీ పేర్లు చదవడానికి సమయం లేదు కాబట్టి ఈ రోజుతో షో టైం కార్యక్రమం ముగిస్తున్నాం. మళ్లీ ఒకరోజు మీ ముందుకు షో టైం కార్యక్రమంలో మరిన్ని ప్రశ్నలు, మరిన్ని రేర్ ప్రశ్నలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్డ్.

కలుసుందాంరా చిత్రం నుంచి ఈ పాట. గానం శంకర్ మహాదేవన్, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

బద్రీనాథ్ సినిమా కోసం రేవంత్ శ్రవణ భార్గవి పాడిన పాట అది. మనం శక్తిశీల కార్యక్రమంలో ఎనిమేటర్ సింధుజ సక్సెస్ జర్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో భాగంగా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏ విషయమైనా ఎవరు ఎంత ప్రతిభగా ఉన్నప్పటికీ, ఏ విజయం సాధించినప్పటికీ వాళ్లు ఎంచుకున్నటువంటి మార్గంలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం దానికి పునాది పాఠశాల విద్య, తల్లిదండ్రులు, తర్వాత గురువులు చెప్పినటువంటి అంశాలను శ్రద్ధగా విని దాన్ని ఆచరణలో పెట్టేసి కఠోరమైనటువంటి సాధన చేస్తే ఖచ్చితంగా విజయ తీరాలను మనం చేరుకోవచ్చు అని చెప్పడానికి ఇలాంటి వాళ్ల జీవిత చరిత్రలు మనకు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుందన్నమాట. నిజానికి పాఠశాల విద్యలో మనము ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వ్యవస్థలు నడుస్తూ ఉంటాయో అన్ని రకాల వ్యవస్థలకు బీజాలు, అంటే మనం ఆ రంగంలో ఆరితేరడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు బీజాలు పడడానికి కారణము కేవలం ఆ ఎడ్యుకేషనల్ సొసైటీ, మీన్స్ ఆ పాఠశాల విద్య, అదొక్కటి మాత్రం వేదిక అన్నమాట. అక్కడ అన్ని రకాలుగా మనం నేర్చుకుంటేనే అక్కడ అన్ని రకాలుగా మనం దానికి కావలసినటువంటి లక్ష్యాలను నిర్దేశించుకుంటేనే మనం రానున్న రోజుల్లో, మీన్ ఇంటరు తర్వాత డిగ్రీ తర్వాత సోయన్సో అలా మనం ఎంచుకోవడానికి ఆ రంగంలో మనం మంచి ఎక్స్పర్ట్ అవ్వడానికి కారణమవుతుందన్నమాట. అంతేగాని ఎక్కడికో వెళ్లిన తర్వాత నేను ఇది కావాలి అది కావాలి అంటే మాత్రం అస్సలు కుదరదన్నమాట. ఎక్కడైతే మనం నాటుకుపోతాయో, ఎక్కడైతే మనం ఇది కావాలి ఆ సంకల్పం ఎక్కడైతే నాటుకుంటుందో అక్కడి నుంచే మనం కరెక్ట్ అయినటువంటి డిసిషన్ తీసుకుని ఆ వైపు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా మనం ఏదైతే పాయింట్, ఏదైతే బ్లాంక్ పాయింట్, ఏదైతే మనం గోల్ బుల్లెట్ దిగాలో అలా బుల్లెట్ దింపవచ్చు అనమాట. అంత సక్సెస్ జర్నీలో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదిస్తున్న వాళ్ళ యొక్క జీవితాల్లో ఇలాంటి సంఘటనలు ఎదురై ఉండొచ్చు. అది ఆ స్పిరిట్ను మనం కంటిన్యూ చేయాలి, ఆ స్పిరిట్ను మనం తీసుకోవాలి. ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం ఓ పాట విన్న తర్వాత.

భరత్ అనే నేను సినిమా కోసం యాజిన్ నిజర్ రేట పాడిన పాట విన్నారు. మనం శక్తిశీలి కార్యక్రమంలో ప్రముఖ యానిమేటర్ సింధూజ సక్సెస్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. 1997 జనవరి 26న జన్మించిన సింధూజ, తల్లిదండ్రులు తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్ వంటి వాటిని చూసి యానిమేషన్లో రాణిస్తారనే ఉద్దేశంతో యానిమేషన్ నేర్పించారన్నమాట. అలా ఆమె మరి ఆ రంగంలో రాటుదేలిపోయారు, చాలా క్రియేటివిటీగా మారిపోయారు. లాజికల్ థింకింగ్స్లో ఆమె ఎట్లా అంటే అందవేసిన చెయ్యిలాగా మారిపోయారు అనమాట. దానికి తోడు మరిన్ని టెక్నాలజీ స్కిల్స్, టెక్నాలజీ సంబంధించిన స్కిల్స్ను కూడా నేర్చుకుని తన సత్తా చాటారనమాట. ఇవన్నీ కూడా టాలెంట్ ఉన్న వాళ్లకు సాధారణమే, కానీ ఆమెని మరి అంతలా ఆ కంపెనీకి సీఈఓగా ఎలా సెలెక్ట్ చేశారు అనేది, ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఉంటే కంపెనీకి సీఈఓ చేస్తారా చెప్పండి. దానికి సంబంధించినవి ఇంకా చాలా ఉంటాయి కదా. ఒక కంపెనీ సీఈఓ అంటే ఎన్ని రకాల స్కిల్స్ ఉండాలి, ఎన్ని రకాల మనుషుల్ని మెయింటైన్ చేయాలి, కంపెనీ వృద్ధిలోకి రావాలంటే ఏ విధమైన ఐడియాలజీ ఉండాలి, పెట్టుబడులు పెట్టాలంటే కంపెనీ వాళ్లతో ఎలా నమ్మకాన్ని కలిగించాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటికి తోడు ఈ టెక్నాలజీకి సంబంధించింది. ఇది ఒక యానిమేషన్ అంటేనే క్రియేటివిటీతో కూడుకున్నటువంటి పని. మన ఆలోచనలు ఎంత లోతుగా, ఎంత వినూత్న తరహాలో ఉంటాయో అంత కొత్త రకమైనటువంటి వీడియోను పుట్టించవచ్చు అనమాట. సో అలాంటి దాంట్లో ఈమె బాగా రాణించారు కాబట్టి ఆమెను అలా తీసుకున్నారో ఏమో అని అనిపిస్తూ ఉంటుంది. మరి దానికి ఏదో ఒక రుజువు ఉండాలి కదా, దానికి ఏదో ఒక పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి కదా. ఉంది, అదే ఆ పర్ఫామ్ చేసింది కాబట్టే ఆమెని కంపెనీకి సెలెక్ట్ చేశారు. చిన్న వయసులో ఇలా చిన్న వయసు మనం వింటుంటే చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఆ ఏజ్లో చిన్న వాళ్లకు ఎంత క్యూరియాసిటీ, ఎంత ఆసక్తిగా ఉంటుంది. ఇంకా ఇంకా అవునా అవునా అని ఉంటుంది, నేను కూడా అలా కావాలి అని ఒక కొత్త ఆలోచన జనరేట్ అయిపోయి ఆ వైపు అడుగులేస్తారు. కానీ ఇదే స్కిల్ ఉన్నవాళ్ళు, ఇదే సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఒక 40 దాటిన తర్వాతనో 50 దాటిన తర్వాతనో నేను అవుతాను అని అంటే కుదురుతుందా చెప్పండి? ఏ వయసులో ఉండే ముచ్చట, ఏ వయసులో ఉండే సామర్థ్యాలు, ఏ వయసులో చేసే పనులు ఆ వయసులోనే నెరవేర్చుకోవాలి, అప్పుడే అడుగు పెట్టాలి. అడుగు పెట్టిన తర్వాత మన అనుభవంతో ఇంకా ఏ వయసులోనైనా ఎంత పెద్ద ఉద్యోగానైనా సంపాదించవచ్చు, కానీ చేయాల్సిన సమయంలో నేర్చుకోకపోతే, మనం అందుకోవాల్సినటువంటి అవకాశాలు అందుకోకపోతే అన్నింటినీ సాధించలేము. విని సంతోషపడాల్సిందే. కొంతమంది ఈర్ష్య కూడా పడుతుంటారు అనుకోండి, వాళ్ళ గురించి మనకెందుకు, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైపే ఉండాలి. ఏమంటారు? ఎస్, వింటూ ఉండండి వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. బిల్లా సినిమా

ప్రతిభను వెలికి తీసే అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేసే వ్యక్తులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అలాగే జరిగింది సింధుజ విషయంలో. తన 9వ తరగతిలోనే ఒక ఎన్జిఓ సంస్థ వారు ఒక యానిమేషన్ పోటీ నిర్వహించారన్నమాట. అయితే అందులో అందరితో పాటుగానే అందరిలానే ఆమె కూడా ఆ పోటీలో పాల్గొన్నారు. పోటీలో పాల్గొనడం అంటే ఏముందిలే అని అనుకుంటారు జీకే ప్రశ్నలు తర్వాత దానికి సంబంధించిన అంశం అనుకుంటారు. అయితే అక్కడ జరిగినటువంటి వింత ఏంటంటే ఒక 10 గంటల సమయం ఇచ్చేసి 10 గంటల సమయంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క వీడియో చేయమన్నారనమాట. అత్యంత వేగంగా ఎవరు చేస్తారు అనేది అక్కడ టాస్క్ ఉందేమో అప్పుడు జరిగినటువంటి దాంట్లో. అయితే చాలా వేగంగా అత్యంత వేగంగా 10 గంటల సమయంలో 3 నిమిషాల డ్యూరేషన్తో ఒక యానిమేషన్ వీడియో క్రియేట్ చేశారనమాట. ఇక్కడ యానిమేషన్ వీడియోని క్రియేట్ చేయడం

చేయడం అనేది గొప్ప విషయమే అనిపించకపోవచ్చు కొంతమందికి, అది నిజంగా గొప్ప విషయమే. బట్ అందులో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఇంపార్టెంట్ కదా. ఎలాంటి వీడియోని క్రియేట్ చేశారు, ఎలాంటి టూల్స్ని వాడారు, అది ఎంత యూజ్ఫుల్గా ఉంది అనేది కూడా ఇక్కడ చూస్తారనమాట ఎక్స్పర్ట్స్. సో ఈమె తక్కువ సమయంలోనే 3 నిమిషాలు నిడివి ఉన్నటువంటి అనిమేషన్ వీడియో తయారు చేయడమే కాకుండా కంటెంట్ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. సో అలా ఆమెకు ఆ ఏజ్లోనే ఒక ది మోస్ట్ టాలెంటెడ్ ఉమెన్గా, ఐ మీన్ గర్ల్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇంకేముంది కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఆఫర్స్ వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా. కానీ మరి చదువుతున్నటువంటి చదువు చాలా ఎర్లీ స్టేజ్ కదా. సో మరి ఆ తర్వాత ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుతున్న సమయంలో కూడా ఇలాంటి కాంపిటీషన్స్కు వెళ్ళారు. ఆ కాంపిటీషన్స్లో కూడా సత్తా చాటారనమాట. అలా సత్తా చాటి కంపెనీకి ఏకంగా మరి ఇలాంటి వాళ్ళను తీసుకుంటారు, ఆషామాషి వాళ్లను, టాలెంట్ లేని వాళ్లను, ఎలాంటి స్కిల్స్ లేని వాళ్లను, సర్టిఫికెట్స్, మార్క్స్, రికార్డ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టాస్క్ను ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. ఆ కంపెనీకి ఏం నీడ్ ఉంది, ఆ నీడ్ని ఫుల్ఫిల్ చేసే వాళ్ళు మాత్రమే వాళ్లకు కావాల్సి వస్తారనమాట. అలాంటి వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. మనం ఇంతకుముందు మా వాళ్ళు రాజులు, మేము ఇంతకుముందు యుద్ధాలు గెలిచాము, మొన్న అది గెలిచాము ఇది గెలిచాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే నేను ఓల్డ్ విషయం చెప్తున్నాను, దీనికి అప్లై చేసుకోవాలి. అలా ప్రజెంట్ స్టూడెంట్స్ ఉంటారనమాట, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, లేకపోతే నేను ఇన్ని అవార్డ్స్ గెలుచుకున్నాను, తర్వాత ఇక్కడ కాంపిటీషన్ ఇలా ఉంది అని అనుకుంటారు. మెమోస్ కూడా మార్క్స్ ఫుల్గా ఉంటాయి అనమాట. అయినప్పటికీ కూడా అలాంటి వాళ్ళని తీసుకోరు, సెలెక్ట్ అవ్వరు. రీజన్ ఏంటి అంటే ఆ కంపెనీకి కావాల్సిన నీడ్స్ ఏంటి అనేది చూస్తారు. ఎవరైనా అంతే కదా, అక్కడ మనం స్వార్థంగానే ఆలోచించాలి. కారణం ఏంటంటే పెద్ద కంపెనీ, ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఆ ఎంప్లాయీస్కి మరి ఎంప్లాయ్మెంట్ కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది, కంపెనీ కూడా మరి అభివృద్ధి చెందాలి, ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అనుకోండి. సో దాని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క టాస్క్ని, టార్గెట్ని రీచ్ అవుతారో అలాంటి వాళ్ళని తీసుకుంటారు. అలాంటి టాస్క్, అలాంటి టార్గెట్ రీచ్ అయ్యారు కాబట్టే మన సింధూజ గారు ఎనిమేటర్గా ఎదిగారు. చిన్న వయసులో సీఈఓగా ఆ కంపెనీకి నియమితులయ్యారనమాట. అది ఒక రికార్డుగా వరల్డ్ వైడ్గా ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు.

2010 హైదరాబాద్ లో జరిగినటువంటి నాస్కామ్ ది గేమింగ్ అండ్ అనిమేషన్ కాన్క్లేవ్ పోటీలో సింధుజా గారు పాల్గొన్నారన్నమాట. అత్యంత వేగంగా 2D యానిమేటర్ గా అవార్డు అందుకున్నారు. అలా ఏ రంగంలో తీసుకున్నా, ఏ పోటీలో పాల్గొన్నా మొదటి ప్రైజ్, మొట్టమొదటి అవార్డు ఆమెని అందుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. వీళ్ళైతేనే మన కంపెనీకి కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారన్నమాట. అలా అనేక అంశాలలో సత్తా చాటారు, ప్రతిభను చూపించారు. కాబట్టి వయసు చిన్నదైనా బుర్ర పెద్దది కాబట్టి పెద్ద ఉద్యోగం వచ్చి ఆమెకు పక్కన చేరిందనమాట. ఆ ఉద్యోగమని కాదు, ఇంకా చాలా మంది పిలుస్తూ ఉంటారు, కానీ ఒక కమిట్మెంట్ ఒకటి అనేది ఉంటుంది కాబట్టి అలా అనమాట ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఆమెను చూసి ఎంతో మంది స్ఫూర్తిని పొంది ఆమె మార్గదర్శనంలో నడుస్తూ తర్వాత ఆమెని స్పోర్టివ్గా తీసుకుని ఆమెతో ఆమె మాటలు కానీ ఆమె సాధించిన విజయాలు కానీ ప్రేరణగా తీసుకుని లైఫ్ని కంటిన్యూ చేసేవాళ్ళు, లైఫ్లో గోల్స్ను సాధించాలనే కసితో లక్ష్య సాధనలో తలమునకలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిజంగా అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ప్రోత్సహించాలి, అది మన బాధ్యత. ఎందుకంటే భావి భారత నిర్మాణంలో వీళ్ళందరి అవకాశాలు, వీళ్ళందరి సహాయ సహకారాలు, వీళ్ళందరి సేవలు మనకు చాలా చాలా అవసరం కాబట్టి అది మన విధి అన్నమాట. ఏమంటారు, ఎస్. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. మీకు అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తూ మీ అశోక్. చిరుత సినిమా నుంచి పాట. అంతకుముందు బిజినెస్ మ్యాన్ సినిమా నుంచి రాహుల్ నంబేర్ పాడిన పాట విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలకు వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు, అనంతరం ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్లో అత్యుత్తమ ప్రతిభ చూపి పతకాలు సాధించిన మన క్రీడాకారులకు రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి అభినందన తెలియజేశారు. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు పార్లమెంట్ గురువారం నాడు ఆమోదం తెలిపింది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్దతులకు పాల్పడే వారి పట్ల కఠిన వైఖరిని అవలంబిస్తూ శిక్షలు, విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు బిల్లు వీలు కల్పిస్తుంది. విద్యార్థుల సురక్షిత భవిష్యత్ లక్ష్యంగా చట్టపరంగా పటిష్టమైన వ్యవస్థను రూపొందించి పరీక్షా విధానంలో పారదర్శకత, సమగ్రత, నిష్పాక్షికత ఉండేలా బిల్లు రూపొందించబడింది. అక్రమ పద్దతులకు పాల్పడిన వారికి 10 ఏళ్ల వరకు కారాగారం, 10 కోట్ల రూపాయల జరిమానా, దోషుల ఆస్తి జప్తు వంటివి ఈ బిల్లులో భాగమయ్యాయి. రాష్టపతి ఆమోదంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఇందుకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి రాష్ట గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది.

0: సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.
1: मुझे पूरा विश्वास है आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है जिनकी नींव रखी गई है वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: రాష్ట్రాన్ని ఆసియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్ర ప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని అన్నారు.
1: आज यहां करीब 18,000 करोड़ रुपीज की विकास परियोजनाओं का शुभारंभ लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है.
0: కార్యక్రమంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయని అన్నారు.
2: ఉత్తరాంధ్రలో టూరిజం, ఫార్మా, నేషనల్ హైవేలు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే కనెక్టివిటీ, రేర్ ఎర్త్ మినరల్స్, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అరకు, పాడేరు, సుందర ప్రాంతాలు లేనిదంటూ లేదు. వీటితో ఉత్తరాంధ్ర నుంచి వలసలు పోరు.
0: పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు రాష్టంలో మొత్తం 18,000 కోట్ల రూపాయలు విలువ చేసే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని కర్ణాటక చేరుకుని అక్కడ స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం వివేక స్మారకను ప్రారంభిస్తారు. 81,000 చదరపు అడుగుల ప్రాంతంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఎగ్జిబిషన్ హాల్, 4D ఎక్స్పీరియన్స్ కేంద్రం, 700 మందికి సరిపడే సమావేశ మందిరం, గ్రంథాలయం, ధ్యాన యోగ కేంద్రాలున్నాయి. ఇక పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే సౌకర్యాలను కూడా వివేక స్మారక కలిగి ఉంది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, హోటళ్లు, తదితర ఆహార వ్యాపార సంస్థలకు ఊరట కలిగిస్తుందని భావిస్తున్నారు. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ వెల్లడించింది. కుల్గాం కేలం ప్రాంతంలో నిన్న సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో గాయాల పాలైన కార్మికులు ఇరువురు మృతి చెందారు. ఈ సంఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఒక్కో కుటుంబానికి కుల్గాం జిల్లా యంత్రాంగం ప్రకటించిన 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి అదనంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల పట్ల భారత్ ఆందోళన చెందుతున్నట్లు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీకి తెలియజేశారు. నిన్న సాయంత్రం అరాక్చీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్య నౌకలు, ప్రయాణికులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలకు పాల్పడిన ఎవరిని భారత్ సమర్థించబోదని అన్నారు. గత 24 గంటల్లో తమ భూభాగంలోకి, సెవుటా నగరంలోకి 60,000కు పైగా మొరాకో శరణార్థులు ప్రవేశించడంతో స్పెయిన్ తీవ్ర అభ్యంతరం తెలియజేసింది. దాంతో వీటి కట్టడికి ఇటలీ సరిహద్దుల వద్ద రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ చర్య వల్ల వైమానిక సేవలు, నౌకా రవాణా ప్రభావితం కానున్నాయి. 29 ఐరోపా దేశాలకు సులభమైన రవాణా సదుపాయాన్ని అందించే స్పెయిన్ షెంజెన్ సౌకర్యం కూడా ప్రస్తుతం నిలిచిపోనుంది. ఇటలీ భద్రత, యూరోపియన్ యూనియన్ సరిహద్దులను కాపాడేందుకు ఈ చర్య అనివార్యమైందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని వెల్లడించారు. కట్టడి చర్యలు నెల రోజుల పాటు అమల్లో ఉంటాయని వివరించారు. గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారతీయ క్రీడాకారులు నిన్న అత్యుత్తమ ప్రతిభ కనపరిచి జూడోలో 2 బంగారు పతకాలు, జావెలిన్ త్రోలో 2 పతకాలు, డీకాథలాన్లో తొలి కాంస్య పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి జూడో విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించిన

0: స్మితా డే, హర్ష్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఇక మహిళల 57 కిలోల విభాగంలో యామిని మౌర్య మరో రజత పతకాన్ని అందించారు. అథ్లెటిక్స్ లో ఒలింపియన్ నీరజ్ చోప్రా పురుషుల జావలిన్ త్రోలో రజతాన్ని గెలుచుకోగా యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. డీకాథ్లాన్లో తేజస్వి శంకర్ కాంస్యాన్ని సాధించి క్రీడా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. భారతీయ బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శనతో సెమీఫైనల్లో స్థానాలను ఖరారు చేసుకున్నారు. విజేతలకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, రచయిత రాజశ్రీ పురుషోత్తమ్ దాస్ టండన్ జయంతి సందర్బంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో స్పూర్తిని నింపే రచనలతో పురుషోత్తమ్ దాస్ జాతిని జాగృతం చేశారని, టండన్ జాతికి చేసిన సేవలను మరువజాలమని, తరతరాలకు ఆయన స్పూర్తిగా నిలుస్తారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఒడిశాలో వరద భీభత్సం కొనసాగుతోంది. రాష్టంలోని నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలు నీట మునిగిపోయాయి. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఈరోజు హెలికాప్టర్ ద్వారా భద్రక్, బాలసోర్, జాజ్పూర్, కేంజర్ సహా ఇతర వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్నారు. అధికారులతో సహాయ పునరావాస చర్యలను సమీక్షిస్తున్నారు. కాగా ఇతర జిల్లాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టడంతో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. గతరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కేరళలో పలు ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలు, వరద పరిస్థితులు నెలకొన్నాయి. 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు సూచిస్తూ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్దతుల నివారణకు సంబంధించిన 2026 సవరణ బిల్లుకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ మధ్యాహ్నం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. సవరించిన ధరలు ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్త బులెటిన్ వినవచ్చు.
1: ఆకాశవాణి ఇప్పుడు ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆంధ్రప్రదేశ్ భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరచడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫామ్ల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభంగా ప్రజలను చైతన్యపరుస్తూ సమాజంలో సానుకూల మార్పులు ఆవిష్కరణలు ప్రోత్సహించడంలో మరింత కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైటెక్ సిటీలోని హెచ్ఎస్సీ సినోవోటల్లో శుక్రవారం నిర్వహించిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తెలంగాణ 2026 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలు, పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ఆర్థిక చైతన్యం, పారదర్శక వ్యాపార పోటీని ప్రోత్సహించడంలో మీడియా సంస్థలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. తెలంగాణ ఐటీ, ఆరోగ్యం, విద్య, పరిశ్రమల రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కూడా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఐఐ ఉత్తర భారత ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను పెట్టుబడులకు సురక్షితమైన ప్రాంతంగా అభివర్ణించారు. ప్రభుత్వం మారినా ఇక్కడ పారిశ్రామిక విధాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తూ 2037 నాటికి రాష్ట ఆర్థిక వ్యవస్థను $1 trillion చేర్చడమే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్ అవసరాల కోసం క్యూర్, ప్యూర్, రేర్ విభాగాలుగా అభివృద్ది చేస్తూ ఫ్యూచర్ సిటీకి Fortune 500 కంపెనీలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన భూములు, మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలోని అనుకూల వాతావరణం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తమను విశేషంగా ఆకర్షించాయని సీఐఐ ఉత్తర భారత రీజియన్ చైర్మన్ పునీత్ కోరా కొనియాడారు. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటి మట్టం ఉండగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 54 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడవ ప్రమాణం.

0: ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు ఉదయానికి 51.1 అడుగులకు నీటిమట్టం చేరింది. కలెక్టర్ అంకిత్ ఎస్పీ రోహిత్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించి లోతట్టు ప్రాంతవాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వాగులు దాటకుండా బందోబస్తు పాటించాలన్నారు. వరద నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను ఆయన పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్దతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయం ప్రత్యేకత. అంతకుముందు అక్కడ చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది థింసా కళాకారులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: आज यहां जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు.
2: ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను.
0: అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తూ కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు.
3: The world has moved from IT to AI. The right knowledge is available. The right technology is maturing. But we need leader to deliver. Democratic countries everywhere are facing crisis, searching for new leaders. India is fortunate. There is a tested leadership. 25 years, Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఫార్ముల సమర్పణ గడువును ఎన్నికల కమిషన్ ఆగస్టు 10వ తేదీ వరకు పొడిగించింది. రాష్టంలోని 3,00,00,000 మంది ఓటర్లకు ఫామ్లు పంపిణీ చేయగా ఇప్పటికే 2,60,00,000 మంది వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇది 77.12%. ఈ ప్రక్రియ అనంతరం ఆగస్టు 17వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని అక్టోబర్ 15వ తేదీ నాటికి పరిష్కరించి అక్టోబర్ 19వ తేదీన తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేస్తుంది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమాపేశం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్ అధ్యక్షతన స్వచ్ఛర్వలయంలో జరిగింది. మెట్రో ప్రయాణికుల సురక్షిత సౌకర్యవంతమైన ప్రయాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎయిర్ కార్గో కాంప్లెక్స్ లో 2026-27 కస్టమ్స్ సంస్కరణలపై నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో సీబీఐసీ సభ్యుడు సుర్జిత్ భుజ్బల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సరుకు క్లియరెన్స్ వేగవంతం చేసేందుకు మరో 2 ICDలు, ఎయిర్ ఫ్రేట్ స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదనలను చర్చించారు. ములుగు జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి సందర్శించారు. రామన్నగూడెం పుష్కర్ ఘాట్ సందర్శించి గోదావరి నదికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడారు. సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ
4: రాబోయే కాలంలో ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నిశ్చింతగా ఉండేందుకు రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ మిగతా కరకట్టను కూడా కంప్లీట్

0: చేసుకుని సురక్షితంగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఉండే విధంగా కృషి చేస్తాం. ఈ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకు వీలైనంత వరకు తీరం ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. పేదవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో రెండో విడతలో మేజర్ గా అది చేయాలని అనుకుంటాం.
1: ఓటర్ ప్రత్యేక సవరణ గడువును ఆగస్టు 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ పొడిగించిన విషయాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ చెప్పారు. అర్హత గల ఓటర్లందరూ ఎస్ఐఆర్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. నల్గొండ జిల్లాలోని చేనేత కళాకారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్రా రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధిని విస్తరించడంతో పాటు ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా చేనేత కళాకారులకు ముద్ర రుణాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లాను బాలులకు స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి పర్వీన్ తెలియజేశారు. జిల్లాలో జులై 1 నుంచి 31 తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు పర్వీన్ ఆకాశవాణికి తెలియజేశారు.
2: ఎక్కడైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే వెంటనే 109 టోల్ ఫ్రీ నంబర్ 24x7 పనిచేస్తుంది. దీంతో పాటు మనకు ఒకటి డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ ఉంది. లొకేషన్ షేర్ చేయడానికి 9490881098 దీనికి లొకేషన్ షేర్ చేయొచ్చు. మన 24x7 రెస్క్యూ టీమ్ ఉంటుందండి.
1: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాధికారి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఈ విషయం తెలియజేశారు. రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాశయానికి వరద నీరు భారీగా వస్తోందని, 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచవాగు ద్వారా భారీగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు చెప్పారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లంకనాలతో నిన్న రాత్రి నిఖరంగా నిర్వహించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి నల్లబిల్లిలో నిర్వహించే అంతిమ సంస్కారాలకు హాజరై నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని ఎల్లాగౌడ్ తోటలోని ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లో ఉన్న 5 డయాలసిస్ బెడ్లకు అదనంగా మరో 5 డయాలసిస్ బెడ్లను ఎమ్మెల్సీ దండి వెంట తృప్తులతో కలిసి సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వయ్య హరీష్ బాబు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3:20 దాటి 28 సెకండ్లు. ముంబై నుంచి రిలే కార్యక్రమం వింటారు. ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమం ప్రసారమవుతుంది. మిమ్మల్ని తెలుగు కార్యక్రమాలకు స్వాగతం అంటూ పలకరిస్తుంది స్టేట్ యూనిట్.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ పొజ్జమట్ల కార్యక్రమాలకు స్వాగతం. ఇప్పటి వరకు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అయినాయి. ఇక ఇప్పటి నుండి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర స్వంత కార్యక్రమాలను వింటారు. ఈ కార్యక్రమాలను మీరు 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్లో వినొచ్చు. స్టూడియోలో సమయం 5 గంటలు దాటి 1 నిమిషంగా వస్తుంది. మరికొద్దిసేపట్లో మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి బరినే రహస్యం కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథలను వింటారు. యువవాణి కార్యక్రమంలో 5:45 ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూర్కు చెందిన మౌనికతో ముచ్చట, ఇట్లా అట్లనే వందే మాత్రం శ్రీనివాస్ పాడిన యువజన గీతం ప్రసారమవుతుంది. ఇవే కాకుండా మీ మదిని దోచే ఎన్నో కార్యక్రమాలున్నాయి. గా వివరాలు 6:05 ఇయాల్టి రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 FM మనసు నిండా.

మాట చెప్పుండ్రీ, పాట ఇనుండ్రీ. మీ మాటలు మీకోసం పాటలు, పాటలు మావి మాటలు మీవి. వెంటనే 0872 కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081కి ఫోన్లు చేయండి. నచ్చిన పాటలు అడిగి గమ్మతైన ముచ్చట్లని చెప్పుండ్రి. ఈ కార్యక్రమం 5:30 దాకా ఉంటది. ఇప్పుడైతే మీకోసం మన్మధుడి చిత్రం నుండి పాట.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. బొమ్మరిల్లు చిత్రం నుండి కన్నులు తెరిచి కలగన్నామని పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్మీతి కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొద్దుగల 8:45 సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. ఇప్పుడు బొమ్మరిల్లు చిత్రం నుండి పాటను విందాము.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు.

0: పాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
1: హలో మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఆదిలాబాద్ నుండి మేడం.
0: ఆదిలాబాదా? పేరు? ఏంటండి?
1: మేడం యాపల్ కూడా. రవి.
0: రవియా? ఏం చేస్తుంటారు రవి? మీకే ఉందా, మీరు చేస్తారా పని ఎక్కడ? ఏ పాట విందామని చేసిండ్రు?
1: నెల్లూరి నిర్జన పాట.
0: మీతో పాటు మీ దోస్తులు కూడా ఉన్నట్టున్నారు అవునా?
1: మా సేడు ఉన్నాడు,
0: అందరు కలిసి వింటున్నారు అన్నట్టు.
1: మా డైలీ ఉంటాడు మా సేడు.
0: అయితే ఈ పాట అందరి కోసమా? సరే, మరి మీరు కోరుకున్న పాట వచ్చేస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0872 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మాట చెప్పుండ్రి, పాట వినుండ్రి కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు. హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: భద్రాద్రి కొత్తగూడెం.
1: ఎట్లున్నారు?
2: బాగున్నా మేడం. నిన్ననే మాది వ్యవసాయం నాశనం పడేసింది. దమ్ములో సూపర్ ఉన్నా యూరియా కలిపి కూడా వేసినాం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే దమ్ములు వేయట్లేదు, ఇచ్చి పైపాటు చేసుకుంటున్నారు. వ్యవసాయ అధికారులు అట్లా వద్దంటున్నారు. కాంప్లెక్స్లు ఏమైనా కానీ మనం దమ్ములు వేసుకోమని చెప్తున్నారు. మేము అదే ఫాలో అవుతాం. ఎందుకంటే మన ఇల్లు చూస్తే మన దాంట్లో వస్తుంది కదా.
1: వింటూ ఉంటారు అన్నట్టు, అన్ని పాటిస్తూ ఉంటారు.
2: వింటా ఉంటాం, ఫోన్ కూడా చేస్తా ఉంటాం. అట్లా ఏమైనా డౌట్లు ఉంటే
1: ఇవాళ కంది సాగు గురించి ఉంది. కంది సాగు చేస్తారా మీ దగ్గర?
2: లేదు మేడం, కంది ఎందుకంటే కోతల బెడతో పత్తి, మిర్చి, వరి, ఈ మూడే.
1: మిర్చి, వరి ఎట్లున్నాయి మరి ఇప్పుడు ప్రస్తుతానికి? పత్తి, పత్తి ఎట్లుంది ఇప్పుడు ప్రస్తుతానికి?
2: పత్తి బాగానే మిర్చి అంటే ఇప్పుడు మాట
1: అవునవును, ఈసారి తక్కువనే ఉన్నాయి అంటున్నారు మరి ఎల్నినో ప్రభావంతో. పర్వాలేదన్నట్టు, వాటర్ అంటే పెట్టొచ్చు అన్నట్టు. చెప్పండి మరి, ఏ పాట విందా మీ పూట?
2: మణిశంకర వరప్రసాద్.
1: తప్పకుండా అండి, మీకోసం మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం మరి.
2: Okay, thank you.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: బాహుబలి చిత్రంలోని పాట నిన్నరు. ఇంతటితో ఎల్టీ మాట చెప్పుండ్రీ పాటైనుండ్రీ కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజ్జామట్ల 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవనోళ్లు 7:45 హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి హుషారైన పాటలను అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కతిందాం పిల్లల కోసం కథలు వినిపించే కార్యక్రమం. ఇయాల్టీ కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, బరినే రహస్యం కథ, ఇంకా స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథలను వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కథలంటే ఇష్టముండని పిల్లలుండరు. రోజుకొక కొత్త కథ చెప్పాలే గాని ఊగొట్టుకుంటా ఇంటనే ఉంటారు. ఈ కథలు వినడం వల్ల పిల్లలకు కూడా మస్తు విషయాల మీద అవగాహన పెరుగుతుంది, మెదడుసుక చురుగ్గా ఆలోచిస్తుంది. అందుకనే మంచి మంచి కథలను రోజు చెప్పాలా. మేం చెప్పలేం రావు అంటారా, వెంటనే 100.2 ఎఫ్ఎంని ట్యూన్ చేసి మీ చిన్నారులకు మా చిట్టి పొట్టి కథల్ని వినిపించండి. మరి ఇయాల్టి కథల్ని షురూ చేద్దామా? ముందుగా విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, బరినే రహస్యం కథ. రచన చంద్రప్రతాప్ కంతేటి, కథ చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక ఊళ్ళ్యా వీరడు అనే ఒక పేద యువకుడు ఉంటుండే. అతను కట్టెలు కొట్టుకుని బతికేటోడు. రోజు అడవికెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి ఊళ్ళే అమ్ముకొని బతుకుతుండే. అతనికి ఒక అక్కుంటుండే, ఆమెకు కండ్లు కనబడే. తమ్ముడు తెచ్చిన డబ్బులతోనే ఆమె ఇల్లు నడిపేది. గుడ్డిదైనప్పటికి కూడా కష్టపడి వంట చేస్తుండే. తమ్ముడు తెచ్చిన కట్టెల్ని మోపులు కట్టి ఆయనకు సాయం చేస్తుండే. ఒకరోజు వీరడు అడవికెళ్తాడు. చెట్లు నరుక్కుంటా నరుక్కుంటా కట్టెల మోపులు కట్టుకుంటా అడవిలా లోపల బాగా దూరం దానికెళ్ళిపోతాడు. అంతట్లనే ఉన్నట్టుండి మొగులంతా మబ్బులు గమ్ముకపోయి పెద్ద వాన గురుస్తుంది. అది దట్టమైన అడవి కదా, ఇక చీకట్లు బాగా అలుముకుంటాయి. ఇక లాభం లేదు, ఎట్లనన్నా నేను వానకు దొరికెట్టే ఉన్నా. అసలే అడవి బాగా అనబడుతున్నది, ఎటువోలనో కూడా ఈ అడవిలో అర్థమే అయితే లేదు అని అనుకుంటా ఏం అర్థం కాక అటూ ఇటూ తిరిగి సప్పుడేక ఒక గుహ దగ్గర

0: ఎందుగాని అని అంటది. ఆ రోజు రాత్రి ఆ వనరాణి మనుషులు వీరనికి మంచి విందు భోజనం పెడతారు. పొద్దుగల్లనే పోయేటప్పుడు నగలు, తినే పదార్థాలు, మిఠాయిలు ఇచ్చి పంపిస్తారు. చివరగా వనరాణి అతన్ని పిలిచి అతని చేతికి ఒక బరిణే ఇస్తది. ఇది నీ దగ్గరుంచుకో, కాని ఎప్పుడు కూడా దీన్ని తెరిచి మాత్రం చూడకు అని చెప్తుంది. చెప్పి వీడుకొలు వలుకుతుంది. ఇక వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకొని వీరుడు ఊరి బాట వాడతాడు. కానీ ఊరికి వచ్చేసరికి అతనికి బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఊళ్ళో మొత్తం మారిపోయింది. అసలు ముందట్లే కేముండదు. అన్నిటికంటే విచిత్రం ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ దోస్తులు అందరూ కూడా ముసలోళ్ళు అయిపోతారు. కొంతమంది చనిపోయిళ్ళు కూడా అని తెలుస్తుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతాడు వీరుడు. నేను మాత్రం నవయవ్వనంగానే ఉన్నా కదా, మరి ఇక్కడ ఉన్నోళ్ళందరూ ముసలైపోయినరేంది, మా దోస్తులు కూడా ఇంకా కొంతమంది చచ్చిపోయినలాంటున్నారు అని అనుకుంటా ఆశ్చర్యపోతాడు. వాళ్ళ అక్క కూడా మంచం పడుతుంది. తమ్ముడు మాత్రం ఏం మారలేదేందబ్బా అని వాళ్ళ అక్క వీరని చూసి ఆశ్చర్యపోతుంది. ఆయన సంతోషిస్తుంది, పోన్లే నేనైతే ముసల్దాన్నైనా కానీ మా తమ్ముడైతే మంచిగా ఉన్నాడు కదా అని అనుకుంటుంది. తమ్ముడు తెచ్చిన పైసల్ని, నగలని, తినే తినుబండారాల్ని చూసి ఆశ్చర్యపోతుంది. అబ్బా మన దరిద్రం దూరమైందిగా అని అనుకుంటుంది. నువ్వు ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని అంటది వీరనికి. ఒకరోజు వీరనికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. ఇక లగ్గమైనాక ఒకరోజు అతని భార్య ఇంట్లో సామాన్ సర్దుకుంటుండగా వనరానిచ్చిన బరిణే ఆమెగ్గాన పడుతుంది. అబ్బా గిదేదో మంచిగున్నది, తెరిచి చూద్దాం అని అనుకుంటా తెరిచి చూస్తుంది. అందులో ఏముండదు, ఏం కనబడతలేదేంది అని అనుకుంటా దాన్ని అటు ఇటు ఉదిప్పుకుంటా చూస్తుంది. అదే టైంకు ఇంట్లోకి వస్తున్న వీరుడు ఉన్నట్టుండి శరీరం అంతా ముడతలు పడి ముసలోడైపోతాడు. తల మొత్తం తెల్లగా పండువారిపోతుంది. అతను నివ్వెరపోతూ భార్య వంక చూస్తాడు. ఆమె చేతుల భరణ తెరిచి ఉండటం చూసి కుప్పగూలి పడిపోతాడు.
1: ఇప్పటి వరకు చంద్రప్రతాప్ కంతేటి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి బరిణే రహస్యం కథను ఇన్నారు. కథ చెప్పినారు ఈ వరలక్ష్మి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథను విందాం. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్తారు జీ జ్యోతి.
2: మిథిలరాజపు రాజు మిథులునికి ఒక సమస్య చివడ్డది. రాజుగారి గుర్రం ఉన్నట్టుండి సచ్చిపోయింది. గుర్రం రాజుగారికి ఎన్నో విజయాల్ని సాధించిపెట్టింది. గందుకే గదంటే రాజుగారికి మస్తు ప్రేమ. మళ్ళీ అసుంటి గుర్రం కోసం ఎన్ని రాజ్యాలు తిరిగినా ఏడా దొరకలేదు. తెల్ల గుర్రాలు, నల్ల గుర్రాలు, తెలుపు నలుపు మచ్చలున్న రంగురంగుల గుర్రాలను ఎంతోమంది గుర్రాల వ్యాపారం

అధికారులు తెస్తనే ఉన్నారు. అయినా ఏ గుర్రము రాజుగారిని మెప్పించలేకపోయింది. ఇక అసుంటి గుర్రం దొరుకుడు కష్టమేనని రాజు నిరాశగురైండు. అయితే ఒకనాడు పొద్దికి రాజు మంత్రి మారువేషాలతోటి రాజ్యంలో తిరుగుతున్నారు. గట్ల తిరుగుతూ తిరుగుతూ ఒక ఇంటి దగ్గర ఒక చిత్రమైన దృశ్యాన్ని చూసిండ్రు. ఆ ఇంటి చుట్టూ ఓ గుర్రం కాపల కుక్కలా తిరుగుతూ పహారాగాస్తున్నది. అది చూసి రాజు, మంత్రివర్య, కుక్కలుగదా ఇంటిని కాపలాగాస్తాయి, మరి గిదేం చిత్రము అని అన్నాడు మంత్రితో. నాకునూ చిత్రముగానే ఉన్నది మహారాజా అంటూ గొడిసేపు అట్లనే నిలబడి చూసిండ్రు ఇద్దరు. సరిగ్గా గదే సమయానికి పక్కింట్ల దొంగతనం చేసి దొరికిన నగలు డబ్బుతోటి పారిపోతున్న దొంగ వీళ్ళిద్దర్ని చూసి తన గుర్రంపై కూసని పారిపోయిండు. గది చూసిన రాజు దొంగ దొంగ అని అరుసుకుంటా గదొంగని ఎట్లైనా పట్టుకోవాలని అందుబాటులో ఇంటి చుట్టూ పహారాగాస్తున్న గుర్రాన్ని క్షణాలల్లా అదుపులోకి తెచ్చుకుని మంత్రిని వెనుక ఊసమని చెప్పి గుర్రాన్ని ముందు కురికించిండు. ఇక తెల్లారేసరికి దొంగను ఇద్దరు పట్టుకోగలిగిండ్రు. దొరికిన దొంగను గదే గుర్రంపైనెక్కించుకుని తిరుగు ప్రయాణం షురూ చేసిండ్రు రాజు మంత్రి. ఈలోపు నగర పర్యటనకు వెళ్లిన రాజు మంత్రి తెల్లారినా కూడా ఇంకా తిరిగి రాకుల్లేరని సైనికులు వాళ్ళిద్దరిని ఎత్తుక్కుంటా గదేదారిలో వస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుగు ప్రయాణంలా రాజు మంత్రి ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఆ చెరువుల నుంచి ఏదో కుక్క ఏడుస్తున్న అరుపులినిపించి గుర్రం ఆగిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ముందుకు కదులలేదు గుర్రం. రాజుకు ఏం చేయాలనో తోచక గుర్రం మీదికెళ్లే కిందకు దిగి ఆలను కూడా దిగమన్నాడు. ఎంటనే ఆ గుర్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కుక్క అరుపులినిపించిన దిశగా చెరువులోనికి దూకేసింది. రాజు తెల్లబోయి చూస్తున్నాడు గుర్రం వైపు ఏం చేస్తుందా అని. సరిగ్గా రాజుగారి కోసం ఎదుకుతున్న సైనికులు కూడా అప్పుడే అక్కడికచ్చిండ్రు. అంతా చెరువు చుట్టూ నిలబడి చూస్తున్నారేమో, చెరువులో కనిపించిన దృశ్యాన్ని చూసి రాజుతో సహా అక్కడున్నోళ్ళంతా ఒకటే ఆశ్చర్యపోయిండ్రు. చెరువులోకి దిగిన గుర్రం కుక్కను తన వీపుమీద ఊసోబెట్టుకుని ఒడ్డుకి ఈదుకుంటూ వస్తున్నది. ఆ గుర్రం సమయస్ఫూర్తికి దాని మంచితనానికి ఆశ్చర్యపోయిండు రాజు. బహుశా ఈ గుర్రానికి తెలిసినదై ఉంటది ఈ కుక్క అని అన్నాడు మంత్రి. అవును మంత్రివర్య, మాకును అదే సందేహము. బహుశా ఈ గుర్రానికి తెలిసిన కుక్కే ఉంటది మహారాజా అని అన్నాడు మంత్రి. అవును మంత్రివర్య, మాకును అదే సందేహము. కుక్క కాయవలసిన కాపలా ఈ గుర్రం కాయడమో, కళ్లకు గంతలు ఉన్నప్పటికీ కుక్క గొంతును గుర్తించి గుర్రము ఆగిపోయి కదలనని మొరాయించటమో గమనిస్తుంటే మాకును అట్లనే అనిపిస్తున్నది. ఏది ఏమైనను ఈ గుర్రము మంచి సమయస్ఫూర్తిగలది. మంత్రివర్య, మీరే గుర్రం యజమానింటికి పోయి దాన్ని ఆళ్ళకు అప్పగించి ఆళ్ళని తీసుకోన్రా అని ఆజ్ఞాపించిండు రాజు. దాంతోటి గుర్రాన్ని తీసుకుని దాని యజమానింటికి బయల్దేరిండు మంత్రి. ఇక గుర్రాన్ని ఎంబడించింది కుక్క. రాజాజ్ఞ మేరకు మరుసటి రోజు రాజుని కలిసిండు గుర్రం యజమాని. రాజు తన సందేహాన్ని గుర్రం యజమానికి చెప్తున్నాడు. దానికి ఆ గుర్రం యజమాని ఇట్లన్నాడు, తల్లి బిడ్డను ప్రేమిస్తుంది మహారాజా, అది పేగుబంధం. భార్య భర్తను ప్రేమిస్తది, అది సృష్టిబంధం మహారాజా. అట్లనే ఈ రెంటి మధ్య ఉన్నది జాతులతో సంబంధం లేని స్నేహబంధము. రెండింటినీ ఒకేసారి వెంచుడు షురూ చేసిన ఆ రెండింటి నడుమల మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కొద్దీ నా ఇంటిని కుక్క గుర్రము వంతుల వారిగా కాపలగాసేటి. ఉన్నట్టుండి ఒకనాడు ఒక దొంగ తన దొంగతనంకి అడ్డస్తుందని కుక్కనెత్కవోయిండు. గప్పడిసంది కుక్క మీద ఉన్న ప్రేమ కొద్దీ కుక్క బాధ్యతను కూడా తనే తీసుకున్నది గి గుర్రం. పగలంతా ఎంతగా కష్టపడి పనిచేసినప్పటికీ కుక్కతో ఉన్న స్నేహాన్ని తలుసుకుంటా ఇంటి కాపలాగాస్తూ నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది మహారాజా అని వివరించిండ్రు. రాజుతో సహా ఆస్థానంలోని వాళ్ళందరూ కూడా సప్పట్లు కొట్టిండ్రు అతడి మాటలకి. ఇంతలో రాజన్నాడు, ఇదే నాకు సరైన గుర్రము. ఈ గుర్రంతో పాటు మీరును మా ఆస్థాన ఉద్యోగులుగాండ్రి. ఇంత మంచి గుర్రానికి శిక్షణ ఇచ్చినందుకు ఆ యజమానిని మంచిగా సత్కరించిండు రాజు. ఆనాడు సంధి గుర్రం

0: రాజుగారి అనుగ్రహానికి పాత్రురాలై అనేక యుద్ధాలల్లా రాజుకు రక్షణగా నిలిచింది.
1: ఇప్పటి వరకు స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథను ఇన్నారు. రచన కన్నెగంటి అనసూయ, కథ చెప్పిండ్రు జి జ్యోతి. ఇది ఇయాల్టి కతిందాం కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా రోజు పొద్దుమట్ల 5:30 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 5:30 సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగ్బి మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఇంకా పిల్లల పాటల్ని వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా యువవాణి యువజనుల కార్యక్రమం. యువతి యువకుల విజయాలు అనుభవాలు వారి నైపుణ్యాలను ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలకు పరిచయం చేస్తున్న కార్యక్రమమే యువవాణి. ఇయాల్టి యువవాణి కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూర్కు చెందిన మోనికతో జి గంగామణి పెట్టిన ముచ్చట ఇంకా వందే మాతరం శ్రీనివాస్ పాడిన యువజన గీతం వింటారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: యువవాణి కార్యక్రమంలో ముందుగా విందాం ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన మోనికతో జీ గంగామణి పెట్టిన ముచ్చట.
3: హాయ్ రా.
4: హాయ్ అక్క.
3: ఏం పేరు నీది?
4: మౌనిక.
3: మౌనిక, ఇప్పుడు ఆర్మీలో చేస్తున్నా అన్నావు, ఏం చేస్తున్నావు దాని గురించి చెప్పు.
4: ఆర్మీలో ఇప్పుడు ప్రెసెంట్ నేను ట్రైనింగ్ లో ఉన్నా.
3: మరి ఆర్మీ ట్రైనింగ్ లో ఉన్నా అంటున్నావు కదా, మరి ఆర్మీలోకి అసలు ఎలా వెళ్ళావు, ఎలా చదువుకున్నావు?
4: ఇప్పుడు 10th బేస్ పైన ఇంటర్ బేస్ పైన మనకి ఎగ్జామ్ ఉంటది. ఇంటర్ అయిపోయిన వెంటనే డిగ్రీలో జాయిన్ అయిన వెంటనే మనకు ఒక ఎగ్జామ్ అనేది ఇట్లా ఉన్నదని చెప్పి తెలిసింది. ఎగ్జామ్ రాయగానే దాంట్లో మెరిట్ వైజ్ మెరిట్ లో వచ్చానన్నమాట. రాగానే అక్కడ నుంచి మళ్ళా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేశారు వరంగల్ లో. మళ్ళా అక్కడ ఎగ్జామ్ రాసి ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అన్నింటిలో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ రిజల్ట్ ఇచ్చారు. మళ్ళా బీబీనగర్ భువనగిరిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా సెల్ఫ్ ఇంటర్వ్యూ ఉండే, మెడికల్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ అవన్నిట్లో క్వాలిఫై అయిన తర్వాత అక్కడ నాకు సీట్ వచ్చింది. ఇట్లా
3: ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు నువ్వు ఆర్మీకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం?
4: ప్రెసెంట్ 1.5 ఇయర్ అవుతుంది.
3: 1.5 ఇయర్ నుంచి చేస్తున్నావు. మరి ఇప్పుడు మీది ప్రాపర్ ఎక్కడ, ఊట్నూరా?
4: లేదు, ప్రాపర్ మాది వెస్ట్ గోదావరి. డాడీ జాబ్ కోసం అని మేము ఉట్నూరు వచ్చాం అనమాట. అక్కడ నుంచి నేను మంచిర్యాలలో జాయిన్ అయ్యాను ఇట్లా డిగ్రీ చేద్దామని. అక్కడ నుంచి నాకు ఈ ఛాన్స్ వచ్చింది. అట్లా అట్లా
3: మంచిర్యాలలో డిగ్రీ చేస్తుండగా నీకు ఈ
4: ఆఫర్ వచ్చింది.
3: మరి ఇప్పుడు చాలా దూరం వెళ్ళావు ఇప్పుడు అమ్మ వాళ్ళకి, ఉట్నూరు నుంచి అక్కడికి చాలా దూరం కదా, ఎట్లా హాస్టల్ ఉండడమా?
4: హాస్టల్లోనే, హాస్టల్ అనేది చాలా.
3: నువ్వేనా వాళ్ళే మొత్తం చూసుకుంటారా?
4: మొత్తం వాళ్ళదే. చాలా బాగుంది ఫుడ్ కానీ అన్ని బాగుంటాయి. మాకు ట్రైనింగ్ ఇచ్చే సార్స్ కూడా, అంటే జవాన్స్ అనమాట వాళ్ళు, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు. మాకోసం అక్కడ ఒక మేజర్ మేడం అని ఉషా శర్మ మేడం ఒక మేడం ఉంటారు. ఆ మేడం ద్వారా మేము ట్రైనింగ్ అవుతున్నాం.
3: దాదాపు ఎంతమంది ఉంటారు మీరు నేర్చుకునే వాళ్ళ ఆర్మీలో?
4: మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఆర్మీ గర్ల్స్ ది, ఉమెన్స్ ది అనమాట. ఫస్ట్ బ్యాచ్ మాది.
3: అంటే మీరు చేయడమే ఫస్ట్ బ్యాచ్?
4: మా నుంచే స్టార్ట్ అయింది ఇప్పుడు బ్యాచ్ అనమాట. అది మేము టోటల్ 120 మెంబర్స్. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ మళ్ళా వచ్చారు కాబట్టి వాళ్ళు ఒక 170 ఉన్నారు, మేము 120.
3: అంటే ఇప్పుడు నీతో చేసే వాళ్ళు దాదాపు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటా?
4: మేము ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కొక్కళ్ళం ఉన్నాం. అట్లా డిస్టిక్ వైజ్ ఉన్నాం, ఒక 5 మెంబర్స్ ఒక డిస్టిక్ నుంచి. అట్లా మొత్తం ఓవరాల్ తెలంగాణ నుంచి మమ్మల్ని సెలెక్ట్ చేసి తీసుకున్నారు. 1800 మెంబర్స్ లోకి వెళ్ళి అట్లా 120 వచ్చాం లాస్ట్ కి, ఫిల్టర్ చేసి.
3: అంటే అక్కడ ట్రైనింగ్ తీసుకోగా అంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళని ఉంచుకొని మిగతా వాళ్ళని తీసేస్తాం.
4: 3 స్క్రీన్ టెస్ట్ జరిగినాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినాం. మళ్ళీ ఎగ్జామ్స్, 3 ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి అట్లా అట్లా మొత్తం అంతా 1800 లోకి వెళ్ళి 120 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. అంటే మాకు ఇట్లా ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి. నెక్స్ట్ SSB అని చెప్పేసి, CDS, AFCAT అని చెప్పేసి ఇట్లా ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి. దానికి మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉంటారు అనమాట. మాకు డిఫెన్స్ క్లాసెస్ అని సపరేట్ గా జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కోసం చేస్తారు. నావీ, పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ ఉంటాయి. ఆర్మీ ఈ 4 రంగాల్లో దేంట్లో అన్న ఏదో ఒక గ్రూప్ లోకి సెలెక్ట్ చేసి మమ్మల్ని పంపిస్తారు దాంట్లోకి.
3: అంటే అందులో
4: ఫిట్ ఉంటాం అనేది చూసి వాళ్ళు
3: ఎగ్జామ్. నువ్వు దేంట్లోకి వెళ్ళాలని నీకు ఉంది?

0: నాకు ఆర్మీలోకి వెళ్ళాలని ఉంది.
1: మీకు ఆర్మీ
0: అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది.
1: మరి ఇప్పుడు ఆర్మీ అంటే పోలీస్ రంగం అంటేనే ఎక్కువ శాతము మగవాళ్ళే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. మరి ఒక యువతిగా నువ్వు వెళ్లి ఆర్మీలో చెయ్యాలి అనుకుంటున్నావు, ఎలా అనిపిస్తుంది? నువ్వు అనుకున్నావా ఇంతకు ముందు ఇందులోకి వెళ్ళాలి చెయ్యాలి అని?
0: ఇంతకు ముందు ఎప్పుడు అనుకోలేదు పోలీసులోకి వెళ్దాము అని ఇట్లా అనుకున్నా, గానీ తర్వాత మళ్ళా ఆర్మీలో ఛాన్స్ రాగానే ఆహా ఓకే ఆర్మీనే కదా సరే చేద్దాం, మనం మొత్తం వరల్డ్ కి మొత్తం సర్వ్ చేసినట్టు ఉంటది, అందరు మన గురించి మంచిగా చెప్పుకుంటారు అన్నట్టు అట్లా అనుకుని ఆర్మీలోకి జాయిన్.
1: దాదాపు మీరు పోలీస్ రంగం అంటే అది ఇది కొద్దిగా దగ్గర దగ్గర సంబంధం
0: అన్నట్టే, ఇదైతే మొత్తం అందరికి కదా అట్లా అన్నట్టు.
1: మరి నువ్వు ఇలా ఆర్మీలో సెలెక్ట్ అయ్యావు, ఇట్లా బయటకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నావు, మరి కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా మరి అంత దూరం వెళ్ళడం ఎందుకు, లేకుంటే వెళ్ళమన్నారా, ఎలా ఉంది సపోర్ట్ అనేది?
0: ఏమనలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇట్లా రావడం తోటి. సరేరా ఎట్లా అయినా గానీ ఇప్పుడు పోలీస్ అంటే ఇంటి వరకే సరిపోతుంది, కానీ ఇట్లా అయితే మొత్తం వరల్డ్ వైజ్ చూసుకుంటాం కదా, అందరూ మనల్ని తలుచుకుంటూ ఉంటారు ఎప్పటికైనా గానీ, అందరికి హెల్ప్ చేస్తూ ఉండాలి మనం అన్నట్టు అట్లానే.
1: అమ్మ నాన్న వాళ్ళు కూడా
0: వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకు, అందుకని అక్కడికి వెళ్ళడం జరిగింది.
1: మరి ఇప్పుడు ఈ ఆర్మీలోకి వెళ్ళక ముందు నువ్వు ఇంటర్ గానీ టెన్త్ గానీ ఎక్కడ చదివావు, నీ విద్యాభ్యాసం అనేది ఎలా జరిగింది?
0: నేను టెన్త్ ఇంటర్ ఉట్టూరులోనే చదివాను, పులాజీబాబా స్కూల్ ఇంకా కాలేజ్ లో. నేను ఎప్పటి చిన్నప్పటి నుంచి కూడా మెరిట్ స్టూడెంటే, టెన్త్ లో 9.5 వచ్చినాయి, ఇంటర్ లో 9.30, ఎప్పటి మొత్తం అంతా 9 లోనే ఉన్నా.
1: ప్రాపర్ ఇక్కడ కాదు ఆంధ్ర అన్నారు, ఊర్నూరుకు వచ్చామన్నారు, అంటే నాన్న ఉద్యోగం పరంగా వచ్చామన్నారు. మరి ఎప్పుడన్నా వెళ్తుంటారా ఆంధ్రాకి?
0: ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఆంధ్ర వెళ్ళి వస్తూ ఉంటాం మేము.
1: ఎక్కడ నీకు మంచి అనిపిస్తుంది చెప్పు, ఆంధ్ర మీ తాతయ్య వాళ్ళు అక్కడ వెళ్ళడం మంచి అనిపిస్తుందా, ఇక్కడ ఊట్నూరు ఆదిలాబాద్ అంటే వాతావరణం అనేది ఏడ మంచి అనిపిస్తుంది?
0: అంటే ఇక్కడ వెళ్తే అక్కడే అలవాటు పడిపోతూ ఉంటాం మేము అట్లా అని చెప్పేసి, ఊట్నూరు అంతే ఇష్టం అట్లా అని ఆంధ్ర కూడా అంతే ఇష్టం మాకు.
1: అంటే మీకు ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏమన్నా తేడా అనిపిస్తా?
0: అంటే ఫుడ్ ఐటమ్స్ మొత్తం అన్ని ఆంధ్ర సైడే చాలా వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి, అక్కడ చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు.
1: ఎక్కువగా నీకు నచ్చిన ఫుడ్ ఏంటి ఆంధ్రలో?
0: కాజా పూతరేకులు,
1: అవి అక్కడ బాగా
0: స్వీట్స్ అని.
1: అక్కడ నుంచి మీరు వచ్చేటప్పుడు ఇక్కడ తెచ్చుకుంటారా?
0: తీసుకొస్తాం అందరికి, మా ఆంధ్ర స్పెషల్ అని చెప్పేసి అందరికి ఇస్తూ ఉంటాం మేము.
1: మరి ఇక్కడ నీకు తెలంగాణలో నచ్చిన ఫుడ్?
0: బూరెలు, అంటే ఇక్కడ ప్రతి దాంట్లో కూడా నువ్వుల పొడేసి ఇట్లా ఇట్లా చాలా కొన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ టేస్ట్ ఇక్కడనే నచ్చుతుంది, అక్కడ టేస్ట్ అక్కడే ఉంటుంది,
1: అంటే రెండు బానే ఉంటాయి.
0: మరి
1: ఇప్పుడు నువ్వు అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గరే ఉండి చదువుకున్నావు కదా, ఇప్పుడు ఆర్మీకి ట్రైనింగ్ కి వెళ్తున్నావు, 1.5 ఇయర్ అవుతుంది, ఎప్పుడన్నా అనిపించిందా మరి అమ్మ వాళ్ళకి దూరంగా వెళ్ళినా మరి ఎలా అని చెప్పి, అలా బాధ అనేది అనిపించలేదా?
0: అంటే అసలు మాకు అక్కడ టైమే ఉండదు, మార్నింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 11 వరకు అయ్యా ఒకటే ట్రైనింగ్ లోనే ఉంటాం మేము. ఒక 1 మినిట్ కూడా మాకు అసలు ఛాన్స్ ఇవ్వరు ఇట్లా ఖాళీగా ఉండడానికి. మా బిజీలో మేమే షెడ్యూల్ లోనే ఉంటాం, ఎప్పుడన్నా సండే ఎప్పుడన్నా ఆలోచిస్తే మమ్మీ వాళ్ళకి ఎప్పుడన్నా కాల్ చేసి ఎట్లా ఉన్నారు బాగున్నారా అంతే. ఫోన్స్ కూడా మాకు ఎలా లేదు, అక్కడ ఫోన్ మాట్లాడడానికి కూడా ఉండదు, ఎప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వస్తూ ఉంటది అట్లా.
1: మనకు అవకాశం వచ్చింది కాబట్టి
0: అంతే, ఇక కంపల్సరీ ఇక అక్కడ ఉండాలి, మన గురించి ఇక మనం ఆలోచించుకుని అక్కడ ఉండడం అవుతుంది. మళ్ళీ ఎట్లన్నా జాబ్ కొట్టుకుని మంచి ఫ్యూచర్ ఉంటది అక్కడ ఉంటే అన్నట్టు, ఇక పేరెంట్స్ గురించి ఎక్కువ అంటే ఆలోచించాం మేము.
1: ఇప్పుడు ట్రైనింగ్ చేస్తున్నావు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్తావు? మీకు హాలిడేస్ అనేది ఎప్పుడెప్పుడు?
0: హాలిడేస్ అంటే దసరాకి సంక్రాంతికి ఇస్తూ ఉంటారు అంతే, సమ్మర్ హాలిడేస్ అంటే ఒక 5 డేస్ 6 డేస్ అట్లా ఇస్తారు. హాలిడేస్ అనేది ఎక్కువ ఉండవు,
1: తక్కువ ఉంటాయి. మరి ఇప్పుడు నీతో పాటు అక్కడ స్నేహితులు ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎలా పరిచయం అయ్యారు? అంటే నువ్వు కొత్తగా వెళ్ళినప్పుడు నువ్వు కొత్త వాళ్ళు కొత్తనే, అంటే ఎలా అడ్జస్ట్ అయ్యారు, ఎలా పరిచయం చేస్తారు?
0: ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు, ఇక ఏదైనా గానీ మేము 120 మంది అక్కడ అట్లా అని చెప్పేసి అందరం ఇక ఒకటే దగ్గర ఉండడం మంచిగా, అందరూ కూడా చాలా ఫ్రీగా మూవ్ అయ్యారు ఫస్ట్ లో. ఎవరికి అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కాబట్టి ఎవరు కూడా మన దగ్గరికి పేరెంట్స్ అనేది రాలేరు, అందుకని చెప్పేసి మాది మేమే సర్దుకుపోవడం ప్రతిది ఏదన్నా గానీ, మాది మేమే హెల్ప్ చేసుకోవడం ఏదన్నా గానీ అట్లా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయినాం అందరం, బానే ఉన్నాం ఇప్పుడైతే ప్రెసెంట్ ఓకే హ్యాపీ ఉన్నాం అందరం.
1: ఇప్పుడు ఎట్లా ఇంకెన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఉంటుంది?
0: ఇంకొక 1 ఇయర్ ఉంది మాకు. 1 ఇయర్ అయిపోతే అయిపోతుంది. తర్వాత ఈ లోపు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి జాబ్ వస్తుంది. తర్వాత
1: ఇచ్చిన ట్రైనింగ్ బట్టి జాబ్ అనేది
0: వస్తుంది.
1: సంతోషం, మీరు ఒక ఆర్మీకి వెళ్లి ట్రైనింగ్ తీసుకుని ఇంకా ఇంకా కొన్ని రోజులలో జాబ్ పర్పస్ కూడా జాబ్ పొందాలని అనుకుంటున్నారు, అలాగే మీకు జాబ్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, మరి ఇప్పుడు నువ్వు పొద్దున్నే 4 గంటలు వేసి రాత్రి 11-12 వరకు మేము అలాగే ట్రైనింగ్ లో ఉంటామంటావు, మరి సినిమాలు చూడడం అనేది ఎలా చూస్తుంటావు అప్పుడప్పుడు?
0: చూస్తూ ఉంటాం మేము ఎవ్రీ సాటర్డే మాకు ఇట్లా 3-5 మూవీస్ అని, లేకపోతే నైట్ లో గానీ మూవీ అనేది పెడతారు మాకు. సండే మాత్రం ఫ్రీ వదిలేస్తారు మాకు.
1: అలా సినిమాలు వాళ్ళు చూపించినప్పుడు చూస్తుంటారు?
0: చూస్తుంటాం.
1: మరి అలా సినిమాలు చూడడమే కాకుండా బయటకు వెళ్లడం అనేది కూడా ఉంటారా ఏదన్నా స్పెషల్ ప్లేస్ లలో?
0: మాకు ఇట్లా కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు మాకు ఇట్లా ట్రైనింగ్ ద్వారా. మొన్న ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ ఇట్లా తీసుకువెళ్లారు, దిండిగల్ హైదరాబాద్ లో ఉంది అక్కడికి, ప్లస్ మళ్ళా గోల్కొండ ఫోర్ట్ అని ఇట్లా కొన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారు మాకు రిఫ్రెష్మెంట్ కోసం.
1: మరి ఇప్పుడు మీరు 10వ తరగతి ఇంటర్ చదివిన అన్నారు, డిగ్రీ చేయంగా ఆర్మీలోకి వెళ్లడం జరిగింది, మరి ఈ చదువుకి ఆర్మీ చదువుకి తేడా అనేది ఏమన్నా ఉన్నదా?
0: అంటే నేను ఇప్పుడు డిగ్రీ కూడా చదువుతున్నా, ప్లస్ మళ్ళా ఇది ఆర్మీ కూడా చేస్తున్నా. ఆర్మీ అంటే ఇక మొత్తం కొంచెం ఎంతైనా టఫ్ ఉంటది, అది అన్ని ఎదుర్కొని మనం చేసుకుంటూ. అక్కడ కూడా మనకి ఒక మేజర్ మేడం అని ఉంటారు, ఉషా మేడం అని, ఆవిడ మనకి ఎగ్జామ్ అనేది ఎట్లా ఎదుర్కోవాలి, ఇంటర్వ్యూస్ అనేది వాళ్ళు ఎట్లా చేస్తారు, మనం ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, లెక్చరర్స్ అనేది ఎట్లా చెప్పాలి, స్టేజ్ ఫియర్ అనేది ఎట్లా పోవాలి, అట్లాంటివన్నీ మనకి ఆర్మీ క్లాసెస్ లో నేర్పిస్తూ ఉంటారు.
1: సరే, మరి నువ్వు ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది నీకు ఆర్మీకి వెళ్ళి చదవడము, దీని ద్వారా నీకు ఒక మంచి భవిష్యత్ అనేది ఉంటది. నీ లెక్కనే వేరే యువత కూడా మంచి భవిష్యత్ ఉండాలి, వాళ్ళు ఏ చదివినా ఏ ఉద్యోగం రావాలి అన్నా, ఒక విజయం సాధించాలి అన్నా, మరి అసలు ఎలా ఉంటే యువత మంచి విజయాలు సాధించవచ్చంట, నీ ఉద్దేశం ఏంటి?
0: మనం ఫస్ట్ ఎప్పుడైనా గానీ డేర్గా ఉండాలి. డేర్గా ఉండి ఏదైనా మనం సాధించగలుగుతాం అని అంటే తప్పకుండా ఎవరైనా ముందటికి వెళ్ళగలుగుతారు. ప్లస్ మళ్ళీ మనకి పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. చాలా మంది పేరెంట్స్ ఎట్లా అంటే, ఏ అమ్మో ఆర్మీనా వద్దు, అదైపోతారు ఇదైపోతారు అని చెప్పేసి చాలా ఇది చేస్తూ ఉంటారు. ఫస్ట్ సగం పేరెంట్సే వద్దనేస్తారు, తర్వాత మనలో కూడా చాలా భయం అది ఇది ఉంటది. సో ఫస్ట్ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి, తర్వాత మనం భయం అనేది ఉండద్దు.
1: అంటే మనం ఏది చేసినా గానీ భయం అనేది ఉండద్దు,
0: అట్లా మనం ముందుకెళ్తే ఏదైనా గానీ మనం సాధించగలుగుతాం.
1: సంతోషం, చాలా చక్కగా మాట్లాడావు. నువ్వు చేసే ఇప్పుడు ట్రైనింగ్ గురించి గానీ ఇంట్లో గురించి గానీ నీ ఫీలింగ్స్ అన్ని మాతో పంచుకున్నావు. అడగంగానే ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పటి వరకు యువవాణి కార్యక్రమంలో ఆర్మీ శిక్షణ అనుభవాల గురించి ఉట్నూరుకు చెందిన మోనికతో జీ గంగామణి పెట్టిన ముచ్చటను విన్నారు. ఇప్పుడు విందాం వందే మాతరం శ్రీనివాస్ పాడిన యువజన గీతం.

వందే మాతరం శ్రీనివాస్ పాడిన యువజన గీతాన్ని విన్నారు. ఇంతటితో ఇయల్టి యువవాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: पदक तालिका में भारत 8 स्वर्ण, 15 रजत और 7 कांस्य समेत कुल 30 पदकों के साथ छठे स्थान पर पहुंच गया है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

ఇయాల్టీ రేపటి కార్యక్రమాలు ఇవాళ ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా అట్లనే రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ముందుగా ఈ పూట కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. మరికొద్దిసేపట్లో 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 8వ భాగం వింటారు. జానపద గీతాలు కార్యక్రమంలో నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్ కనకాపూర్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారాం బృందం పాడిన భజనలు మొదటి భాగం 6:45 ప్రసారమవుతాయి. కిసాన్ వాణి కార్యక్రమంలో రాత్రి 7:15 వానకాలంలో కంది సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన మక్క వరి పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం లోలల్ గ్రామానికి చెందిన రైతు వెంకగారి వెంకట్తో ముచ్చట వింటారు. పుస్తకంతో కార్యక్రమంలో రాత్రి 9:30 సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలు ప్రసారమవుతాయి. షామ్హి గజల్ కార్యక్రమంలో పివి శ్రీనివాస్ పాడిన గజల్లు రాత్రి 9:40 వింటారు. ఇక రాత్రి 10 గంటలకు జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. రేపు పొద్దుగల ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, ఇంకా కొన్ని క్రైస్తవ భక్తి గీతాలను వింటారు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల్లా 7:15 తల్లిపాలు బతుకు పునాది, తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి సాధనతో ముచ్చట, ఇంకా తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు జమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం, ఇంకా తలమడుగుకు చెందిన ఎల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మూడో భాగం వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పాల సంఘాల ఏర్పాటు సూచనల గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా గొర్రెలు మేకలలో మాసూచి వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి కథనం కార్యక్రమంలో 9:30 మా ఊరి భాగవతం కథలు, కథల సంపుటి నుండి అచ్చు పుస్తకం పోయింది కథ వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 6:10 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్లతో మోడల్ రోడ్లు, స్కై వాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ది చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంలోని అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఏటా 60 లక్షల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యం కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలు, ఆటోమేటెడ్ బ్యాగేజ్ నిర్వహణ, బయోమెట్రిక్ ప్రాసెసింగ్ నూతన విమానాశ్రయంలో ప్రత్యేకతలు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధానమంత్రికి గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. లక్షలాది ప్రజలు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలాగా 13,000 మంది ధింసా కళాకారులు చేసిన నృత్యం ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రధానమంత్రిని స్వాగతించిన ముఖ్యమంత్రి బొబ్బిలి వీణను బహుకరించి పొందూరు ఖద్దర్శాలవతో సత్కరించారు. సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి భారీ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ది ఊతంతో స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ కలలను సాకారం చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
1: आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: ఉడాన్ పథకం వల్ల దేశంలోని పేద ప్రజలు సైతం విమానయానం చేయగలుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని ఏషియాలోనే అత్యుత్తమ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఆంధ్రప్రజలకు లాభాన్ని చేకూరుస్తోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: ఎన్డీఏ సర్కార్ మే ఆజ్ ఛోటే షహర్ కే సాధారణ లోగ్ భీ ఫ్లైట్ సే ఆ జా రహే హై. 12 ఇయర్స్ మే సిర్ఫ్ ఎయిర్పోర్ట్ కి సంఖ్యా హీ నహీ బడీ హై. హమారీ ఉడాన్ యోజనా కే కారణ్ आज गरीब परिवार के लोगों को भी जहाज में बैठने का अवसर मिल रहा है. इस योजना ने गरीब से गरीब को अपना सपना पूरा करने में मदद की.
0: అంతకుముందు ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త విమానాశ్రయ నిర్మాణం వల్ల ఇక ఉత్తరాంధ్రకు వలసలు పెరుగుతాయన్నారు. పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ప్రజలకు సింహద్వారం వంటిదని, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు అధిరోహిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం 418,931 చేరిందని, గత ఏడాది 380,031తో పోలిస్తే ఒక ఏడాదిలోనే 38,900 రూపాయల మేరకు పెరిగి 10.23% వృద్ధి నమోదైందని వెల్లడించారు. ఆర్థిక అభివృద్ది, పెట్టుబడులకు ఆకర్షణ, ఉపాధి కల్పన, అన్ని రంగాల్లో సమతుల అభివృద్ది, విధానపరమైన పాలన, నిరంతర సమీక్షలు, ప్రజలు భాగస్వాములతో నిరంతర సంప్రదింపుల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసియా అభివృద్దికి భారత్ చోదక శక్తిగా, ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందని గవర్నర్

ప్రతాప్ శుక్లా చెప్పారు. హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం నిర్వహించిన ఇండియా ఏషియన్ బిజినెస్ కాన్క్లేవ్ లో గవర్నర్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని యాక్ట్ ఈస్ట్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపాయని పేర్కొన్నారు. పరిశ్రమలకు అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ ఆవిష్కరణలు, సాంకేతికత, ఔషధ తయారీ, కృత్రిమ మేధ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కూడా గవర్నర్ చెప్పారు. ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో అందిస్తున్న తెలంగాణ మీ సేవ వేదిక మరో రికార్డు సృష్టించిందని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. నిన్నొక్కరోజే 2,20,172 లావాదేవీలు నమోదయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించారు. సాధారణంగా రోజుకు 70-80,000 లావాదేవీలు నమోదవుతుండగా తొలిసారి 2,00,000 దాటడం మీ సేవపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఫ్యామిలీ కార్డు దరఖాస్తులు, రవాణా శాఖ సేవలు, ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులు అత్యధికంగా నమోదయ్యాయని శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖను పూర్తి స్థాయిలో డిజిటలీకరించి పారదర్శకంగా సమర్థవంతంగా తీర్చిదిద్దాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో 206 మార్కెట్ కమిటీల ఆటోమేషన్ను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేసి సెప్టెంబర్ నుంచి అమలు ప్రారంభించాలని ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, గేట్ ఎంట్రీ ఎగ్జిట్ వ్యవస్థను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని మంత్రి చెప్పారు. పత్తి కొనుగోళ్లలో కనీస మద్దతు ధర ప్రయోజనం రైతులకి అందేలాగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి వీధిని అభివృద్ది చేసి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పర్యటనలో భాగంగా 48వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పైప్ లైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మొగదుంపూర్లో మహిళా శక్తి ధరణి గ్రామైక్య సంఘ భవనం సీసీ రోడ్ డ్రెయిన్ను ప్రారంభించారు. తెలంగాణ విద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు 2026 ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు తీసుకుని సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా కుల, మత, ప్రాంత, లింగ వివక్షకు తావులేని విధంగా బిల్లును రూపొందించడమే లక్ష్యమన్నారు. శాసనసభలో విద్వేషపూరిత, నేరపూరిత ప్రసంగాలకు అవకాశం లేకుండా నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగాలని కమిటీ నిర్ణయించిందని చెప్పారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెండోరా మండలం పోచంపాడ్లోని ఎస్ఆర్ఎస్పీని ఐటీ మంత్రి శ్రీధర్బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. నీటి లభ్యతను బట్టి ఆయకట్టుకు నీటి విడుదలపై 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ములుగు జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మంత్రి సీతక్క మంగపేట మండలంలో వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోదావరి నీటి మట్టం 3 ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువ కావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలను స్వయంగా పరిశీలించినామే వరద నీరు పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్దికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాల్లో పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు. మీడియా స్వేచ్ఛ క్షీణిస్తోందని, వార్తలను నిర్భయంగా ప్రచురించే పరిస్థితి దేశంలో లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు అన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అనే అంశంపై హైదరాబాద్లో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధులు గాలులు వీచే అవకాశం కూడా ఉన్నందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విశేషాలు మరొకసారి. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ కలలు సాకారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తెలంగాణలో తమ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్దిలో కొత్త శిఖరాలు గ్రహిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. పారిశ్రామిక అనుకూల విధానాలు, నైపుణ్య యువశక్తితో తెలంగాణ పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు.
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 840 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు.

0: ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നിണ്ട മനപുരാണാലു ജാനപദ കഥാഗാനാലു വിൻപിച്ചേ കാര്യക്രമം ബുറ്റ ഒഗ്ഗു കഥ ബുടികജംഗം കഥ മന്ദഹെച്ചുല കഥ ചിന്തു യക്ഷഗാനം വണ്ടി ജാനപദ പ്രക്രിയലോ സാഗേ വിവിധ രക്കാല കഥലനു ഗാഥലനു പൂർത്തി നെടിവിലോ വിൻപിച്ചേ കാര്യക്രമം ഇതി. ഇയാൾട്ടി മനപുരാണാലു കാര്യക്രമംലോ ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 8వ భాగం విందాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు కొన్ని ప్రకటనలు.
1: ముఖాన 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: అది లక్షల లాటరీ నాకా?
5: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
6: ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు మన పురాణాలు కార్యక్రమాన్ని వింటున్నారు. భూచక్రపురం రాజు దంపతులకు 7 సంతానం, అందులో చివరగా బాలనాగమ్మ జన్మిస్తుంది. ఈమెకు పాములవాడ నిలే కార్యవర్ధన రాజుతో వివాహం జరుగుతుంది. వీరికి ఒక కుమారుడు జన్మిస్తారు. బాలనాగమను మాయల ఫకీరు ఇంద్రజాలంతో మాయ చేసి 7 సంబరాల మేడకు ఎత్తుకెళ్తాడు. తల్లి కోసం ఎత్తుక్కుంటూ కొడుకు బాలవర్తిరాజు బయలుదేరుతాడు. చివరికి తల్లిని మాయల ఫకీర్ దగ్గర నుండి ఎలా రక్షిస్తాడు, ఇది కథ. తన తల్లిని కాపాడే ప్రయత్నంలో కుమారుడు చేసిన సాహసాలతో అద్భుతంగా సాగుతుంది బాలనాగమ్మ బుర్రకథ. ఇలా 8వ భాగం విందాం.

బుడగ సంఘాల బుర్ర కథ. కథ చెప్పేవారు పద్మల లింగన్న, జి శ్రీనివాసు, సుదర్శను, రామ్నగర్, అదిలాబాద్. కథ పేరు బాలనాగమ్మ, 8 భాగాల కథ. ఆ 7 భాగంలో బాలభద్రరాజు తంబల్ల వీరన్న వేషం కట్టి ఆ బాలనాగమ్మకు కలిసి పకిరువ అనే హౌసు అడుగుమని చెప్పాది. తల్లివా యొక్క నేటికి పకిరువాన్ని అంకిచ్చి బంకిచ్చి బొందెలు పడేసి పకిరువ అనే హౌసుకి ఇక్కడ ఉన్నది బిడ్డ అని చెప్పాది. పకిరు అని ఆ హౌసు కొరకు పిల్లగాడు వచ్చి నది ఎవడు సముద్రాల ఒడ్డుకు రాగి చెట్టు 12 ఊడల రాగి చెట్టు కాడ బాలుడు పండుకున్నాడు. ఆ సర్పము వా యొక్క పుట్ట మొదట్లకెళ్లి 12 సురసుల నాగేంద్రుడు వెళ్లి పక్షి పిల్లల్ని వట్టబోయింది. అప్పుడు పక్షులు లేవు. పక్షులు కిలకిలకిలకిల మొత్తుకుంటున్నాయి. ఇవ్వరికివ్వరికి ఈకల పెట్టంగా పండుకున్న బాలునికి తెలివైంది. పక్షి పిల్లలు మాత్రం గూటులు అరుస్తున్నాయని చెప్పి చేతులు ఉన్న చంద్రరథం బట్టి కడలు మని దెబ్బగొట్టాడు. ఆ దెబ్బకు 11 తలలు ఎగిరిపోయినాయి. ఒక్క శిరసు అమ్మ పిల్లగాని

ఒక శిరసు తట్టుకున్నది. పిలగాడు వా యొక్క నెడికి పాము చచ్చిందని పండుకుంటే అటువంటి శిరసు ఊడిపోయి పిలగాని వా యొక్క బొండ్రికాయకి ఎప్పుడు పట్టుకున్నదో, మెడగ పట్టుకొని బుక్కడు విషం ఎప్పుడు విడిసిందో, పిలగానికి నిశలు గమ్మి అమ్మా ఉల్లి.

పిల్లగాడు జీవితం విడిచిండు. ఎప్పుడు ప్రాణం పోయిందో అక్కడ పానగంటి పట్నముల తులసి చెట్టు మొత్తం ఎండిపోయింది. సూర్యనాగమ్మ చంద్రనాగమ్మ పగడాల నాగమ్మ అటువంటి వా యొక్క నేటికి ఆరుగురు తల్లులు తులసి చెట్టును చూసి ఒక్కలారా మన కన్నకు

గారు తులి చెట్టు పచ్చగుంట మన కొడుకు ఉన్నట్టు, తులి చెట్టు ఎండిపోయితే కొడుకు చచ్చినట్టు అని చెప్పి గడగడ ఏడ్సి ఆ కోడ శంభుని వారి యొక్క నేటికి తపస్సు పడుతున్నారు, పూజలు చేస్తున్నారు. అక్కడ అక్కడి కథ అలాగుంది. పక్షి పిల్లల కళ్ళ చూసినాయి. ఈ బాలుని ప్రాణం ఈ సర్పము మా యొక్క మెడబట్టుకుని కొరికి సంపిందని రెండు పిల్లలు పిలగాని సంకల కూర్చుండి కీరికీరు మొత్తుకుంటున్నాయి. అంతలోపల రెండు గండరేణు పక్షులు వచ్చినాయి. గండరేణుండ పక్షులు వచ్చి గండవేరుండ పక్షులు, ఓ పిల్లలారా ఏమందికి నరుం దగ్గర వండరు? ఓయమ్మ ఏమి చెప్పాల తల్లి, మీరు మేతకెళ్ళిపోయినరు, పుట్టలకెళ్లి పన్నెండు సిరుసుల నాగేంద్రుడు వచ్చి మమ్మల్ని కొరకటానికి మింగటానికి వస్తే పిల్లగాడు చంద్రాయుధం బట్టి దాన్ని నరికేసిండు, పదకొండు తలలు ఎగిరిపోయినాయి ఒక తల,

అడగాడు నరుడు మిమ్మల్ని బతికించండు, ఉపకారిగా ఉపకారం చెయ్యొద్దు, ఉపకారం ఇద్దామని చెప్పి ఆ గండరేణి పక్షి హరహర ఆకాశం లేసి ఆ సంజీవ హృతవాయు యొక్క బాండవ దగ్గరికి పోయి సంజీవ పుల్ల తెచ్చి పిలగా

మీద ఎప్పుడు మోపిందో, ఎంత రక్తం ఏందో అంత రక్తం నిండుకున్నది. పోయినా ఆత్మ పిలగాని బొందిలబడి అక్కడున్న పక్క ఇక్కడ బలిపి కన్ను నలుసుకొని లేచి కూసున్నాడు. అప్పుడు గండరేని పక్షి ఏమంటది, ఓ బాలుడా, నీది ఏ ఊరో ఏ పల్లెనో గాని ఎందుకోసం వచ్చినవు చెప్పు బాలుడన్నది. నా కథ చెప్పాలంటే ఒకనాడు ఒడది ఒకనాడు పొద్దు ఓదు తల్లి ఆనుగండి పట్టము. నా తల్లి బాలనాగమ్మని మహిళ పకిరువాడు తీసుకువచ్చి నాగబెల్లి గట్లల్లా చెరల ఉంచిండు. పకిరువాణ్ణి చంపాలని చెప్పి పకిరువాణి ఆవుసులు వాణి వా యొక్క సంపదందుకు పంచరంగుల వా యొక్క బంగారు జంగుల చిలక వజ్రాల చెలుకున్నదట. ఏడు సముద్రాల వల జీవగడ్డ మీద వాణి ఆవుసున్నదట. అందుకోసం పోతున్నా, మరి పాముగుట్టి నన్ను చంపితే లేపిండు తల్లి అన్నాడు. ఓ బాలుడా.

0: నీను చిగాదు.
1: అవును,
0: నీల సముద్రం, పాల సముద్రం, ఇందు మా సముద్రం, యమున మా సముద్రం, అరేబియా సముద్రం, సాత్విక సముద్రం, ఈ ఏడు సముద్రాలు దాటాలంటే పిల్లడా రెక్కలు దాపుదా. ఈ రెక్కల పైన కూసుండు. ఆనాడు విష్ణుమూర్తి వేయినట్టు నా యొక్క రెక్కల పైన కూసుండు నేను తీసుకుపోతా. ఆ జీవగడ్డ నాకు గుర్తని చెప్పి అటువంటి గండరేణు పక్షి రెండు రెక్కలు దాపింది. ఆ పక్షి మీద పిల్లగాడు కూసున్నాడు. ఆ పక్షి అలాగ పోతున్నది.

0: జీవగడ్డ. ఆ జీవగడ్డ గాడికి వచ్చేనే గడ్డ వేరుండ పక్షి. ఏడు సముద్రాల వాళ్ళ జీవగడ్డ మెదించిన బోవయ్య అన్నాడు.
1: సరే
0: ఆ బాలుడు, ఏడు సముద్రాల వాళ్ళ జీవగడ్డలో రాజుగోడ, రాజుగోడలోని రాగి కోట, రాగి కోటలో అన్నడుమ కోట, ఉక్కు కోటలోన ఇన్నూరు వాయొక్క ఎలిగే చెట్లు, మున్నూరు మునిగ చెట్లు, నన్నూరు తాటి చెట్లు, 550 చెట్లు మోతలు పెడుతున్నాయి. అటువంటి బాలుడు వాయొక్క నేడికి చూశాడు. చంద్రహైదం సీతవట్టి కంచుమాయి అవసరా రామయ్యకు నమస్కారం చేసి బంగారు బంగారం ఎప్పుడు మోపిండో దయ్యాల భూతాలై మంత్రమైన దాగుతలేదు. ఆ చెట్లు కొమ్మలు పట్టి వస్తుంటే

యొక్క నేటికి ఎవరిచ్చిండ్రు? పొలిమార శక్తి అవతారం పొడమార్చి నాగబెత్తం ఇచ్చింది. నాగబెత్తము బంగారు బంగరము. ఈ పిలగాడు వా యొక్క చంద్రహైదం చేతబట్టి అటువంటి వా యొక్క నరుకుతుంటే.

ఆరాధనలు గురిని చెట్లను కూకటెల్లకు నరికేసి అటువంటి వాయొక్క నేడికి 300 మనగా చెట్లు, 400 తాటి చెట్లు, 550 చెట్లు అవన్నీ తీసి లోపలికి వహిండు బాలుడు. ఆడయ్యేముంది వీటి నడుమల ముంత మామిడి చెట్టు, ముంత మామిడి చెట్టు తొర్ర లోపట ఉన్నాయి 7 దంతులు, 7 దంతుల అడుగున ఉన్న దంతు లోపట బంగారు.

బాబు వచ్చి, బాలుడా ఇక నీ కోరిక నెరవేరింది, ఈ చిలకని మాత్రం వదిలిపెట్టకు. ఆ చిలకని చేతికిచ్చి దండవే రుండ పక్షి వెనకకు మలరింది. బాలుడు బాగా చూశాడు, ఇక చిలకని తెచ్చిన వాన ఆవసు దొరికింది, వాను ప్రాణం తీయాలని చెప్పి బాలుడు బాలాగా

కట్టిండు. ఆ గారెడు వేషం కట్టి సోదరు సోదరు మనులారా, చిన్నలారా పెద్దలారా, ఎల్లారా చెల్లారా, బాల గారడి, నేను గారెడ ఆడతా, ఇక రండి చూడండి.

0: ఆ నాగలపూడి గట్టు, ఆ గట్టు దగ్గరనే ఆట ఆడుతున్నాడు. అడ్డబొట్టు పెట్టిన ఆడవిల్ల మల్దారం గట్టును మొగసిన కాడికెళ్ళి న్యాయవాది పట్టణముల ప్రజలందరూ వచ్చిండ్రు.
1: అందరూ వచ్చారు.
0: అప్పుడు పెద్ద మనుషులు అంటారు, ఎవ్వో ఎవ్వో ఈయన ఇంట్లో అన్నవాడా, ఈ పగిరివాడు చూస్తే పాపం పశుబాలుడు, చక్కని ఆటలు ఆడుతున్నాడు, ఈ పోరన్ని చంపేస్తారని చెప్పి అందరూ ఆ యొక్క ఈడబడ్డం ఆడబడ్డం ఆట పగిరివా అని ఆ యొక్క శవుల పడ్డది. ఈ పోరడు ఎవడు గారుడు అని చెప్పి అటువంటి వా యొక్క మహిళ

0: ఆట ఆడుతున్నావా? అరే చాలా మంచిగా ఓరో బాలా గారడి, ఇగో ఇడ నేను దుడ్డు కొత్త పడేస్తున్నా, ఆ దుడ్డు కొత్త తెచ్చి నాకు ఇవ్వు.
1: సరే
0: ఇస్తానని చెప్పి బాలుడన్నాడు. 6000 మంత్రము చదివి బాలగారడి పట్టుకోరని చెప్పి ఇచ్చాడు. ఆ దుడ్డు కొత్త కోసము పట్టి నేను ఇస్తానని అంగిండు. పాపగారి వా యొక్క మంత్రగాడు పకీరువాడు 6000 మంత్రము చదివి పిడికడు బియ్యం ఇత్తులు తీసి ఆ పిల్లగాని శిరసు మీద పోచిండు. అతనికి బంగారు కిరీటం ఉన్నది. ఆ కిరీటము లోపల మాత్రము 5 బియ్యం ఇత్తులు పడ్డాయి. అమ్మా.

ఎండబెట్టుకొని ఏడు సముద్రాలు దాటి వా యొక్క చిలకను మాత్రము పట్టి తీసుకుపోవని చెప్పి చెప్పారు. ఇప్పుడు నాకు లెవ్వతరము కాదు, నా ప్రాణం పోతుందనంగని ఇప్పటికైనా అప్పటికైనా గాని పక్షి సామాన్యం కాదు. అరహరా మీదుకు లేచి పిలగాని మా యొక్క నేటికి మీద తిరిగినాయి. పసుపు బియ్యం పిలగాని నెత్తి మీద ఉన్నాయి. ఈ పిలగాడు ఉంటే చనిపోతాడని చెప్పి ఆడికెళ్ళి రయ్యను హంగి ఒక్కట తన్ను దాన్ని గిరిట మిగిలిపోయింది, బియ్యముతలు రాలిపోయినాయి. అప్పుడు బాల వద్దిరాజు లేచి కూర్చున్నాడు. ఓయ్ బగీరు, నీ బంధం అయిపోయింది, ఇప్పుడు నా పంది ముందు చూడు. ఇదిగో బొంగరం బట్టి మూడు గిర్రలు గీసిండు. ఇదిగో తొర్రి కమ్మున్నది అక్కడ పెడుతున్నా, ఈ గవ్వని తెచ్చి నాకు ఇదేం పురుగులు.

కోసం ఆ యొక్క నేటికి ఆ పకీరు పోయిండు ఉటానన్నాడు. ఆ గవ్వ దగ్గరికి చెరులోన పడ్డాదు పోయి చెరులో ఎప్పుడు పడ్డదో ఆ చెరులకెళ్ళి మట్టి తీసి ఆ చిలక నోట్లో పెట్టుండు బాలవద్దిరాజు. ఇక పకీరు ఆ చెల్లరకు వెండి కదా అడు బెల్లమాని తినా వట్టే పుట్టును విసుకుంటా బెల్లం అనుకుంటూ తింటున్నాడు. చెల్లర నీళ్లు వట్టిండు అన్ని చిలక నోట్లో పోసిండు ఆడు అమృతమని ఏమి దాగునా దాగా వట్టే నీళ్ళు తాగిండు. ఆడికల్ ఉటో అన్నాడు ఆ దొరిక వాడికల్ లేసి ఆండము చెట్ల పడ్డది ఆండము చెట్లు. ఆండము చెట్లు అంటే ఇప్పుడు ఈ కసలాలకు బండికిరలకు ముందు ఆండం పూస్తుండ్రి, బట్ట పేగలను నానిపి కసలం పుట్లకు పూస్తుండ్రి. ఆ అన్నము చెట్లలో కూడా పడ్డదో ఈడు ఆ చెట్లలో తిరుగుతున్నాడు. ఆ చెట్టు తోడుకని అన్నము చెట్టు తోడుకని ఇరిసి చిలక నోట్లో పెట్టిండు పగిరోడు. ఈమె సరుకులాని సీకావట్టే ఆ గవ్వ ఇక్కడికి వెళ్ళి పోతుంటే ఇప్పటికనప్పటికైనా ఆందం చెట్టుకు చెరుకు గనలు లేకుండే ఇప్పుడు కట్లు పుట్టినాయి. ఆడు కట్టుకొక్క మంత్రము కట్టుకొక్క మంత్రము చదువుకుంటూ పోతున్నాడు. ఆడికలు పిలగాని జేబులో వచ్చి పడ్డది దుడ్డు కొత్త. అప్పుడు వా యొక్క పిలగాడు జేబులున్న వా యొక్క నేటికి చిలకని తీసిండు. చిలకని తీసి పట్ట పట్ట చిలక బోరు వీకిండు. ఆ పగిరివాడు హాని అంటికలాడు పట్ట పట్ట వీక వట్టే పగిరు. పకీరు వాడు బాగా చూసిండు చిలకని ఎప్పుడు చూసిండు పంచభూతాలు వెళ్ళిపోయినాయి నీ కాలం మోత.

0: అరే బాలగారిని నీ కాలు మోతరా, నువ్వు చెప్పిన పని చేస్తా, చిలకని ఇవ్వు బిడ్డ. చిలకనిస్త గాని నా తల్లి ఆ బందికాళ్ళ కలిసి ఇయ్యు. తీస్తా బిడ్డే, నా తండ్రులు ఏడగురు వారిని లేపు
1: లేపు
0: లేపుదా బిడ్డ. మరి నీ దగ్గర ఉన్నది అటువంటి వా యొక్క ఆవుల కాసే గోవుల చిన్నన్నను చిడిరాలు చేసినవు, వాళ్ళని లేపు
1: లేపు
0: లేపుతానన్నాడు. మంత్రదండ సేదమట్టు పడతానన్నాడు. పకిరు వాణ్ణి వా యొక్క నేడికి తల్లిని మాత్రము దర్వాజ తీసిండు. బందికాన్లకెళ్ళి బాలనాగమ్మ వెళ్ళింది. రే పకీర్ లేపావాలని
1: చెప్పి మంత్రాబలం తోటి అందరినీ లేపేసిండు.
0: అటువంటి మంత్రదండం సేత బట్టి వా పకీరమన్ దగ్గర ఉన్నది మంత్రదండం. ఆ దండంతో మాత్రం ఎప్పుడు లేపిండో ఓం రీమ్ క్లీమ్ అన్నప్పుడే తండ్రులు మాత్రం నిలబడ్డలు నిలబడ్డట్టే గుర్రాల మీద ఉన్నారు. పడువు పడువు నరుకు నరుకని చెప్పి పకీరవాణి.

నరగవాణి నరుకుదామని చెప్పి పక్రవాణి కోసం దండు సైన్యం 7 లక్షల దండులేసింది. రాజులేసి నరగడానికి వచ్చింది. బాలవద్ది రాజు ఏమన్నాడు, అయ్యలార వీణ్ణి ఇప్పుడు చంపవద్దు, నేను ఉన్నగదా వీణ్ణి చంపటానికి, మీకేం భయం అన్నాడు. వద్దిరాజులు బాలనాగమ్మ వాళ్ళు కలిశారు. ఇక పక్రవాణ్ణి నాగబల్లి గట్టుకు బంధ పెట్టాలి, వీణ్ణి కథం చేయాలి. పాపిష్టి వాడు ఉండకూడదు, నా తల్లి మీద కన్నేసిన వాడు. అడదాన్ని చూసిన హర్దంపు చూసిన బ్రహ్మకైన బుట్టు రిమ్మ తిక్క. నా తల్లి మీద కన్నులేసి నా తల్లి మీద మనిషేసి ఎందరు మందిని కోసపెట్టుకున్నావు. ఇటువంటి వా యొక్క నేటికి కర్కోటకుడు లోకం మీద ఉండద్దు, కఠినమైన శిక్ష ఉండాలని చెప్పి చిలక కాలు కట్క నిరిసిండు. వాను కాలు ఇరిగిపోయింది. తల్లిని బంగారు వా యొక్క పల్లకిలకు సుండబెట్టి నా తల్లిని రాగోరినవు, ఈ పల్లకు మొయ్యమని చెప్పి ముంగట 7 బెస్తబోయులు వెనక పకిరువాన్ని ఆ ఊరో నాగబెల్లి గట్టు దాటదాకా వాన్ని మోపించి పకిరువాని హౌసు చిలక కంఠంలో ఉంది. చిలక దస్తే పకిరి దస్తడు, పకిరు వస్తే చిలక దస్తది. నాగబెల్లి గట్టుకు వా యొక్క 2 రెక్కలు బట్టి మెడను బట్టి గిరగిర దింపి అటువంటి చంద్రాహితం బట్టి

0: అటువంటి పగిరు చిలకవా యొక్క నేటికి వజ్రాల చిలక మెడని ఎప్పుడు వీరు చేసి
1: ఉండోవాని
0: శిరసు గిరగిరా ఇరిగిపోయి పడిపోయాడు
1: పడిపోయాడు.
0: ఈ మంత్రదండం ఉండవద్దు, ఈ మంత్రదండము ఉంటే ఎందరో మంది ప్రాణగండమైందని చెప్పి పగిరువాని మంత్రదండాన్ని కోటి చెప్పని లాకో దుడ్లని వా యొక్క అగ్నికుండములగాల పెట్టి అటువంటి వా యొక్క నేటికి తల్లి బాలనాగమ్మ అటువంటి వా యొక్క తండ్రుల్ని తీసుకున్నాడు. తండ్రులైన వా యొక్క ఏడగురు అటువంటి వా యొక్క నేటికి మాత్రము సూర్యవద్ధి రాజు చంద్రవద్ధి రాజు.

పాపవద్దిరాజు, శబరవద్దివాదు, కామవద్దిరాజు, రమావద్దిరాజు, కార్యవద్దిరాజు, 700,000 సైన్యము తీసుకొని బాలుడు బాలవద్దిరాజు తల్లి బాలనాగమ్మను తీసుకొని

వచ్చి అటువంటి వా యొక్క బంగారు బొంగరం ఉన్నది, చక్రవాడు వా యొక్క నటికి హడికల్లో మంత్రం చదివి లేపిండు కదా. ఆవుల కాసే గోవుల చిన్న 300 వా యొక్క ఆవులు గోవుల చిన్న కూడా లేచారు. వాళ్ళని తీసుకొని వా యొక్క పానుగంటి పట్టణం కచ్చిండు. తలారి రామన్న కన్నెత్తి చూసిండు. మా రాజులు వచ్చిండు, మా బాలవతి రాజు వచ్చిండు. మరి ఇంకేమున్నది, మరి వా యొక్క చిలకావతి పట్టణం పోయి అటువంటి వా యొక్క చిలకావతిని ఇస్తున్నారు కదా, ఆ చిలకావతిని తీసుకున్నాడు. ఓ రాజా నీ పట్నము నేనయ్యెళ్తా, నాకేం తక్కువ లేదని ఆ పులిరాజు పట్నం వచ్చి పులిరాజు బిడ్డే పుష్పగన్నే అంటే పులిని చంపిన వారికి పెళ్ళాడుతున్నది కదా, ఓ రాజా నీ రాజ్యం నేనేళ్తన్నాడు. చిలకవాది పట్నము, మరి వా యొక్క నేటికి పులిరాజు పట్నము, వాళ్ళందరూ రాజులందరూ అదే పానగంటి పట్నంకు వచ్చారు. ఆడికి వా యొక్క 18 బాలుడయిండు. ఏడు గుండాలు గాయించి ఒక బ్రాహ్మలు వచ్చి నా యొక్క శిల్పాలైన తండ్రులు లేచిండ్రు. పాపిష్టి వాని ఇంట్లోకెళ్లి నా తల్లి వచ్చింది. చూడండి, ఆనాడు మధ్యమనాడు సూర్య నాగమ్మ చంద్ర నాగమ్మ ఉత్తర నాగమ్మ దక్షిణ నాగమ్మ పొగడాల నాగమ్మ ముని నాగమ్మ బాల నాగమ్మ సూర్యవతి చంద్రవతి శబరవతి మహావతి కామవతి రమావతి కార్యవతి రాజులు. ఆ బాలునికి ఈనాడు పెళ్ళని చెప్పి అదే పట్టణంలో రంగరంగ వైభవంగా పెళ్లి జరిగించిందే ఓ దేవుడా. ఆ పెళ్లి జరిగించి బాలుని పేరు బాలవతి రాజు పుష్పగాంధీ, మరి వా యొక్క చిలకావతని పేరు పెట్టి వాళ్ళు

బాలనాగమ్మ కథ ఎనిమిది భాగాల కథ సంపూర్ణము. ఈ కథ చెప్పిన వారు ఉడగదంగాల బుర్ర కథ, కథ చెప్పేవారు పసుపుల లింగన్న జి శ్రీనివాసు మరి సుదర్శను రామ్ నగర్ అదిలాబాద్. ఎనిమిది భాగాల కథ సంపూర్ణమైంది.

ఇప్పటి వరకు ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 8వ భాగం విన్నారు. ఇంతటితో ఇయాల్టి మన పురాణాలు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దుమట్ల 6:20 ప్రసారమవుతుంది. ఇక రేపు పొద్దుమట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం, ఇంకా తలమడుగుకు చెందిన ఏల్చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు 3వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా జానపద గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం వడ్యాల్ కనకాపూర్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం పాడిన భజనలు మొదటి భాగం విందాం.

ఇప్పటి వరకు నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద మండలం వడ్యాల కనకాపూర్ గ్రామానికి చెందిన గంధం నడిపి గంగారం బృందం పాడిన భజనలు మొదటి భాగం విన్నారు. ఇది ఇయాల్టి జానపద గీతాలు కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

విద్య ఉద్యోగ సమాచారం. విద్య ఉద్యోగం స్వయం ఉపాధికి సంబంధించిన సమాచారాన్ని అందించే కార్యక్రమం ఇది. ముందుగా ఒక సమాచారం. ఎంజేపీ బాలుర పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 2 అతిథి స్టాఫ్ నర్స్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపాదికన భర్తీ చేయనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ సేరు శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపినారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలు సంబంధిత ధృవపత్రాలతో 3 అగస్టున ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా లక్షటిపేటలోని ఎంజేపీ బాలుర పాఠశాలలో నిర్వహించే డెమోలకు హాజరు కావచ్చు. మరో సమాచారం. నిర్మల్ మండలంలోని అనంతపేట్ గ్రామ శివారుల్లోని కేజీబీవీలో నైట్ వాచ్ ఉమెన్ అసిస్టెంట్ కుక్ పోస్టులకు ఖాళీగా ఉన్నాయని మండల విద్యాధికారి విజయ స్వప్న ఒక ప్రకటనలో తెలిపినారు. ఆసక్తి గల వారు 10వ తేదీలోగా అనంతపేట్లోని కేజీబీవీలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

0: ఇప్పుడు మరో సమాచారం. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా అవకాశం కల్పించిందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ అధికారి భగత్ సునీత కుమారి ఒక ప్రకటనలో తెలిపినారు. 2026 సంవత్సరానికి గాను స్ప్రింగ్ ఇంటేక్ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి 20 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్ విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆసక్తి గల విద్యార్థులు www.telangana.epass.ccg.gov.in వెబ్సైట్లో 31 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలా. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.telangana.epass.ccg.gov.in. మిగతా వివరాల కోసం 8888697660 నంబర్ను సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ మరొకసారి 8886976630. ఇది ఇయాల్టి విద్య ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. స్టూడియోల సమయం 7:05 వస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే తిరిగి కిసాన్ వాణి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రీ 100.2 FM మనసు నిండా.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థ ప్రయోజనాలు కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో

0: కమనోజ్ క్రీడల్లో ఈరోజు బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మైసూర్లో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892 మైసూర్కు స్వామి వివేకానంద చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనాలలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజు శ్రీ చామరాజేంద్ర వడియార్ నుంచి స్వామి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని చెప్పారు. దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందని ఆయన నొక్కి చెప్పారు.
1: స్వామీ వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మానతే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే హై. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి వివేక స్మారకాన్ని తిరిగి చూశారు. అక్కడ స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ధ్యానంలో కాసేపు కూర్చుని అనంతరం స్మారక ప్రాంగణంలో మొక్క నాటారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, రామకృష్ణ మఠం అధ్యక్షుడు శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహారాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెద్ద ఎత్తున మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. విమానాశ్రయం, రోడ్డు, ఇంధన మౌలిక సదుపాయాలతో సహా సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్రాల, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో జరుగుతున్న వేగవంతమైన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర వృద్ధికి ఒక రన్వే లాంటిదని, రాష్ట్ర యువత ఆకాంక్షలకు ప్రయాణ వేదిక అని ఆయన అభివర్ణించారు.
1: मुझे पूरा विश्वास है आज यहाँ जितने भी प्रोजेक्ट की शुरुआत हुई है, जिनकी नींव रखी गई है, वो सारे प्रोजेक्ट स्वर्ण आंध्रा और विकसित भारत के संकल्प को पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है.
0: భవిష్య తరాల్లో దేశభక్తి, ప్రజాసేవాభావాన్ని నింపేందుకు విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్లు మోదీ ప్రకటించారు. భారత్ పౌర విమానయాన రంగం వేగంగా విస్తరిస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య ఇప్పుడు 166కి పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. విశాఖపట్నంలో సెమీకండక్టర్ ప్రాజెక్ట్, గూగుల్ ప్రతిపాదిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్, నక్కపల్లిలో రాబోయే ఫార్మా పార్క్, అలాగే హరిత ఇంధన రంగంలో భారీ పెట్టుబడుల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. నషా ముక్త్ యువ ఫర్ వీక్స్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ స్వచ్ఛంద కార్యకర్తలు, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యూత్ క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలతో పాటు 125కు పైగా ఆధ్యాత్మిక భాగస్వామ్య సంస్థలు కూడా వర్చువల్గా ఈ కార్యక్రమంలో చేరతాయి. ఈ ప్రచారంలో భాగంగా మాదక ద్రవ్యరహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించడానికి, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రేరేపించడం, వారి సమాజాల్లో సానుకూల సామాజిక మార్పుకు వారిని రాయబారులుగా మారేలాగా ప్రోత్సహించడం నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రధాన ఉద్దేశం. వార్తలు వింటున్నారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పూణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు 2022 సంవత్సరపు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ఈ రోజు ప్రదానం చేశారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా అందజేశారు.

0: కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు. ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ ఈ గుర్తింపు తనకెంతో వినమ్రత కలిగించిందని చెప్పారు. దేశభక్తి, త్యాగం, అచంచలమైన కర్తవ్య దీక్ష వంటి లోకమాన్య తిలక ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని అజిత్ దోవల్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతి ప్రయోజనాలకి అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ మరింత బలమైన, సమర్థవంతమైన దేశంగా ఎదుగుతోందని దోవల్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహన్, లోక్మాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఒక జాతీయ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయ మంత్రి పవిత్ర మార్గరిట ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. భారత్లో గొప్ప చేనేత వారసత్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశ సాంస్కృతిక ఆర్థిక అభివృద్ధికి చేనేత వస్త్ర పరిశ్రమ అందించిన కృషిని గుర్తించేందుకు ఈ వేడుక ఎంతగానో దోహదం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2020 సంవత్సరానికిగాను సంతోప్ కబీర్ చేనేత అవార్డుల జాతీయ పురస్కారాలు ప్రదానం చేయడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ది వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటాను పొందగా, ఆ తర్వాత స్థానంలో బీహార్ 10,845 కోట్లు, మధ్యప్రదేశ్ 8,010 కోట్లు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్లు, మహారాష్ట్రకు 7,022 కోట్లు ఇచ్చారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వివిధ వాటాలను అందజేశారు. గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ 8 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 7 కాంస్య పతకాలతో సహా మొత్తం 30 పతకాలను సాధించి ఈ వేళ 6వ స్థానానికి చేరుకుంది. భారతీయ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రదీప్ పవార్ తమ తమ విభాగాల్లో ఫైనల్స్లో అద్భుత విజయం సాధించి స్వర్ణ పతకాలు కవసం చేసుకున్నారు. ప్రీతి మహిళల 54 కిలోల బాక్సింగ్ టైటిల్ గెలుచుకోగా, ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన జాస్మిన్ మహిళల 57 కేజీల ఫైనల్లో మరో స్వర్ణ పతకం సాధించారు. పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో సోమన్ రాణా స్వర్ణ పతకం, శుభం జ్యువెల్ రజతం సాధించడంతో భారత్ పారా అథ్లెటిక్స్లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కామన్వెల్త్ గేమ్స్ పురుషుల షార్ట్ పుట్ F57 విభాగంలో భారత్కి ఇది తొలి స్వర్ణ పతకం కాగా, ఈ విభాగంలో దేశానికి ఇదే తొలి డబుల్ పోడియం ఫినిష్ కావడం అనేది విశేషం. మహిళల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన ప్రీతి పవార్, జాన్స్పిన్ లంబోరియాను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య అభినందించారు. విశేషాలు మరొకసారి. యువతకి ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలపై దృష్టి కేంద్రీకరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రధానమంత్రి రేపు ప్రారంభిస్తారు. స్వేచ్ఛ అంటే స్వార్థం కాదని, దేశ ప్రయోజనాలను సర్వప్రథమం చేసుకోవడమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో ఈవేళ బాక్సర్లు జాస్మిన్ లంబోరియా, ప్రీతి పవార్ బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

రైతులకు అక్కిరకచ్చే వాతావరణ సూచనలు, కాలానుసారం వ్యవసాయంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు, కలుపు చీడపీడల నివారణ, నూతన వ్యవసాయ విధానాలు, ఇలా ఎన్నో తీర్ల విషయాల గురించి రైతు శ్రోతలకు సలహాలు సూచనలను అందించే కార్యక్రమం ఇది. ఇవాళ్టి కిసాన్ వాణి కార్యక్రమంలో వానకాలం కంది సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట, ఇంకా రైతు అంతరంగం శీర్షికన మక్క, వరి, పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం లోలాం గ్రామానికి చెందిన రైతు వెంకగారి వెంకట్ తో ముచ్చట ఇంటర్వ్యూ.

0: వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనవి. గాలిలో తేమ 61%, గాలి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా విందాం వానకాలం కంది సాగులో మెలకువల గురించి. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. పప్పుజాతి పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేసే పంట కంది. కంది పంటను ఖరీఫ్ సీజన్లో వర్షాధారంగా పండిస్తారు. ఈ పంటను పత్తి, మిరప, సోయా చిక్కుడు, వేరుశెనగ పంటల్లో మిశ్రమ పంటగా కూడా సాగు చేస్తారు. ఈ పంటలో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందొచ్చు. మరి వానాకాలం కంది సాగులో ఎసుంటి మెలకువలు చేపట్టాలో ఈ ముచ్చట్లో తెలుసుకుందాం.
1: నమస్కారం డాక్టర్ మోహన్ దాస్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ముందుగా చెప్పండి, మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ కంది పంట లేక తొగరి పంట ఏ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారు, అసలు ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది?
2: కంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 4.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరం భీం, జోగులాంబ, గద్వాల, సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు.
1: అయితే మరి ఇంకా ఈ కందిని విత్తుకోవడానికి సమయం ఉందా? అయితే మరి విత్తుకునేటప్పుడు ఈ విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, విత్తేటప్పుడు ఎంత దూరం పాటించాలంటారు?
2: అయితే ఈ కంది జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు కూడా మొక్కల సంఖ్య పెంచి దగ్గర దగ్గర అచ్చులు వేసుకుని విత్తుకోవచ్చు. ఇది ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవచ్చు. వర్షాలు ఆలస్యంగా గురవడం వల్ల జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతుల సోదరులు తమ భూముల్లో ఏ పంటను వేసుకోనట్లయితే ఈ కంది పంటను ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా విత్తన శుద్ధి మొదటగా విత్తనాలకు ఈ థైరం లేదా క్యాప్టన్ 1 కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున పట్టించి ఆ తర్వాత విత్తుకునే ముందు 200 నుంచి 400 గ్రాముల రైజోబియంను ఎకర విత్తనానికి కలిపి విత్తుకోవచ్చు.
1: మరి ఎరువుల యాజమాన్యం అంటే ఈ కంది పంటలో మనం ఎప్పుడెప్పుడు ఎరువులు అందించాలి, ఏమేమి ఎరువులు అందించాలంటారు?
2: ముఖ్యంగా ఈ సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా మనము ప్రతి పంట వేసే ముందు మనం సేంద్రియ ఎరువులు అన్నది తప్పకుండా వేసుకోవాలి. రైతు సోదరులు సేంద్రియ ఎరువులు వేయడం లేదు కాబట్టి పంటల్లో అంటే వారి యొక్క నేలల్లో సేంద్రియ కర్బనం అన్నది తగ్గుతూ వస్తున్నది. అందువల్ల పంటల యొక్క దిగుబడులు కూడా చాలా మార్పు వస్తుంది కాబట్టి సేంద్రియ ఎరువులు కంపల్సరిగా వేసుకోవాలి. అయితే ఇవి చివరి దుక్కులు ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొక్కలను తర్వాత రోటోవేటర్తో కూడా భూమిలో మనం చదువు చేసుకోవాలి. అయితే ఈ జీవన ఎరువుల విషయానికి వస్తే ఈ రైజోబియం కల్చర్ ని విత్తనానికి పట్టించి ఉపయోగించుకోవాలి.

0: వంద మిల్లీలీటర్ నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చాలి. చల్లార్చిన ద్రావణంలో 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిపి విత్తనం చుట్టూ పొరలు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ ప్రక్రియను పాలిథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలి. ఈ రైజోబియం ని పట్టించిన విత్తనాన్ని నీళ్లు ఆరబెట్టి మనం విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోల ఫాస్ఫో బాక్టీరియా, 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కులో గాని విత్తనం విత్తేటప్పుడు గాని సాలలో పడేటట్లు వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యంగా రూపంలో ఉన్నటువంటి ఈ భాస్వరాన్ని లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి. దీంట్లో ఇంకోటి ఈ రసాయన ఎరువుల విషయానికి వస్తే మనకు తులకరి కంది ఎకరాకి 8 కిలోల నత్రజని, తర్వాత 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు ఆకు దుక్కులను మనం వేసుకోవాలి. అంటే 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపీని వాడుకోవాలి. యాసంగి విషయానికి వస్తే మనకు కందికి 16 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ఇవి భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువుల్ని మనం వేసుకోవాలి. అయితే ఈ కంది మొక్కకు తొలి రోజుల్లో ఎక్కువ పోషకాల ఆవశ్యకత ఉంటుంది కాబట్టి పూర్తి నత్రజని మరియు భాస్వరం ఎరువుల్ని తప్పనిసరిగా విత్తనంతో పాటు గాని లేదా ఆఖరి దుక్కులో గాని వేసుకోవాలి.
1: మరి ఈ కందిలో చూసుకున్నట్లయితే పోషక లోపాలు, ఏ పోషక లోపాలు తలెత్తే అవకాశం ఉన్నది, మరి ఆ పోషక లోపాలను ఎట్లా గుర్తించాలి, ఆ పోషక లోపాల నివారణ ఎట్లా చేసుకోవాలంటారు?
0: అయితే మన రాష్ట్రంలో ఈ కందిని ఒక వైవిధ్యమైన నేలలు, సారవంతమైన రేగడి ఎర్ర చెలక ఇసుక ఎత్తైన పల్లపు ప్రాంతాల్లో, ఇలాగే చౌడు క్షార భూముల్లో కూడా పండిస్తాం. పంట యాజమాన్యంపై ఎక్కువ శ్రద్ధ చూపకపోవడం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల పలు పోషకాల లోపాలు గమనించడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనకు నత్రజని లోపం. ఇది ఎలా గుర్తిస్తారంటే మనకు ఈ ముదురు ఆకులు లేత పసుపు రంగుకు మారి పాలిపోయి బడిపోవడం గమనించవచ్చు. దీనికి కావలసిన అనుకూలమైన సమయం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు, తక్కువ సారం కలిగిన నేలలు, మురుగునీరు పో సౌకర్యం లేని నేలలు, ఇసుక నేలలు ఈ దీనికి గురవడం జరుగుతుంది. అయితే ఈ లోపం యొక్క సవరణలు ఎలా చేయాలంటే ఎకరానికి 8 కిలోల నత్రజని ఆకలి దుక్కులు వేసుకోవాలి. 20 గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి పంటపై 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకున్నట్లయితే ఈ నత్రజని లోపాన్ని మనం సవరించవచ్చు. ఇది కాకుండా పొటాషియం లోపం, ఈ నెల మధ్య హరితాన్ని అంటే ఈ పత్ర హరితాన్ని కోల్పోయి ఆకుల అంచులు వాడిపోయి లోపలికి మురుచుకుని పోతాయి. అయితే ఇది ఎక్కువగా మురుగునీరు పో సౌకర్యం లేని నేలలు దీనికి గురవుతాయి. దీనికి భూసార పరీక్షలను అనుసరించి అవసరమైతే ఎకరానికి 10 కిలోల మ్యూటా పొటాషియం ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే మనకు ఈ పొటాష్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. అదే విధంగా ఇది జింక్ లోపం, ఇది లేత ఆకుల ఈనల మధ్య పసుపు వర్ణం దాల్చి ఈ మచ్చలు ఏర్పడి ఎర్రబారి రాలిపోవడం జరుగుతుంది. ఈ ఎదుగుదల లోపిస్తుంది, కనుపల మధ్య దూరం తగ్గుతుంది. ఇది ఉదజని సూచిక 8 కంటే ఎక్కువ ఉన్న నేలల్లో ఇలాంటి లోపం మనకు కనబడుతుంది. దీని నివారణకి మనం ఎకరాకి 20 కిలోల జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి. పైరు లోప లక్షణాలు కనబడినప్పుడు వెంటనే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 7 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారు చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనం సవరించుకోవచ్చు. అదే విధంగా ఈ ఇనుము లోపం అనేది లేత ఆకుల్లో ఈనల మధ్య హరితవనం కోల్పోయి ఈ పసుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోవడం జరుగుతుంది. ఇది సున్నపు నిల్వలు ఎక్కువగా ఉత్తజని సూచిక 8.5 కన్నా ఎక్కువ ఉన్న నీళ్లలో ఈ లోపం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని సవరణ చేయడానికి లీటర్ నీటికి 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, దీన్ని మనం అన్నభేది అని అంటాం, 1 గ్రాముని నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై 1 వారం రోజుల వ్యవధులు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ జింక్ లోపాల నుంచి మనం పంటలని కాపాడుకోవచ్చు.
1: అదేవిధంగా మరి ఈ వానాకాలం సాగు చేసే కంది పంటలో కలుపు సమస్య అనేది వస్తూ ఉంటుంది, మరి ఈ కలుపు నివారణకు మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలంటారు?
0: అయితే కలుపు ముఖ్యంగా మొలకెత్తక ముందు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. దాని తర్వాత మొలకెత్తిన తర్వాత కూడా మనకు కలుపు ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి మొలకెత్తక ముందు విత్తిన వెంటనే ఈ పెండి మిథాలిన్ 30% ఎకరాకి 1.5 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని మనం పిచికారు చేసుకోవాలి. ఇక మొలకెత్తిన తర్వాత

0: అయితే పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో దీని యొక్క నివారణకి మనం ఎమిజెత్తా పైర్ దీన్ని మనం మార్కెట్ లో పరచూటన్ అంటాం. ఇది 300 మిల్లీలీటర్లు ఎకరాకు పిచికారి చేసుకోవాలి. దాని తర్వాత ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ క్విజలోపాప్ ఇథైల్ 5% ఈసి ఈ 400 మిల్లీలీటర్లు లేదా క్రోపా క్విజోపాప్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు లేదా ఫినాక్సి ప్రాప్ ఇథైల్ ఈ 250 మిల్లీలీటర్లు కలుపు మొక్కలు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలా చూసుకున్నట్లయితే అది సక్రమంగా పనిచేయడం జరుగుతుంది.
1: ఈ కంది పంటలో మనం చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యం, నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వవలసి ఉంటుంది, ఆ వివరాలు చెప్పండి.
0: అయితే వానాకాలంలో వర్షాధారంగా మనం పండించడం జరుగుతుంది. అవకాశం ఉన్న చోట ఎప్పుడైతే మనకు వర్షాలు అప్పుడు పడేవు ఆ సీజన్ లో పడకున్నట్లయితే అవకాశం ఉన్న చోట ఈ పూత కాయ తయారయ్యే దశలు 1 లేదా 2 తరలు ఇస్తే దిగుబడులు పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అయితే యాసంగిలో కందికి సుమారు 250 నుంచి 300 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది కాబట్టి 4 లేదా 5 తండ్రులు ఇవ్వాలి. మొక్క రాబోయే ముందు ఒకసారి కాయలు ఏర్పడే దశలో తప్పకుండా నీరు అందించాలి.
1: చాలా మంచిదండి, ఈ వానాకాలం సాగు చేసే కంది పంటలో పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు. మరి వ్యవసాయదారులు మీరు చెప్పినటువంటి ఈ సూచనలను పద్ధతులను పాటించి ఈ కంది పంటలో మంచి దిగుబడుల్ని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వానాకాలం కంది సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో పి అశోక్ పెట్టిన ముచ్చటను విన్నారు. ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయ ముచ్చట్లను వింటున్నారు. ప్రతి సోమవారం, గురువారం, శనివారాల్లో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వ్యవసాయంలో వారి అనుభవాలు, పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, ఇంకా వ్యవసాయంకు అనుసంధానమైన పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల పెంపకం గురించి స్వయంగా రైతులే వివరిస్తారు ఈ కార్యక్రమంలో. ఇయ్యల విందాం రైతు అంతరంగం శీర్షికన మక్క, వరి, పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం లోలాం గ్రామానికి చెందిన రైతు వెంకగారి వెంకట్తో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టినరు కే లెనిన్.
3: నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం లోలాం గ్రామానికి చెందిన వెంకగారి వెంకట్ గారి పొలంలో ఉన్నాం. వీరు గత కొన్నేళ్లుగా మక్క, పసుపు, వరి పొలం చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించిన సాగు అనుభవాలు ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం వెంకట్ గారు.
4: నమస్కారం సార్.
3: ఎన్నేళ్ళు వ్యవసాయం చేయబట్టి?
4: 4 ఏళ్ళైతే సార్ చేస్తున్నాం.
3: ఎంత ఉన్నది భూమి?
4: ఎక్కడన్నారుంటది ఇటు సార్ లోపల 2 ఎకరాలు మక్కేసినాం.
3: మొత్తం ఎంత ఉంటది?
4: మొత్తం 3 బిగాల చిల్లర అంట సార్.
3: ఈ 3 బిగాల చిల్లర భూమిలో ఏమేమి పంటలు వేసిండు?
4: మక్కేసినాం 2 బిగాలు. పొలం ఉంది, మాదవి పసుపు ఉన్నది. ఈవిడ పసుపు వేయలేము, అంతా మర్రాకు రోగం పడింది. వేయలేము, అంత బాగా దిగుబడి వస్తుంది కానీ రోగం పడ్డానికి వేయలేము.
3: ఈవిడ ఏం పంటలు వేసిండ్రు?
4: మక్కేసినాం, పొలం ఉంది, ఈవిడ పసుపు వేయలేదు.
3: అంటే పసుపు తప్ప పొలం మక్క 2 వేసిండ్రు. అయితే ఇప్పుడు ఏట ఇవే పంటలు వేస్తారా, పంటలు మారుస్తా ఉంటారా?
4: పంటలు మారుస్తాం, పత్తి కూడా పెడతాం సార్. పత్తి పెడతాము, ఇంకా చిన్న చిన్న పంటలు పెడతాం. కూరగాయ మిర్చి పెడతాం.
3: అయితే ఇప్పుడు ఇక్కడ ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయి మీ భూములు?
4: పత్తికి కాని, పసుపు కాని, పొలంకు అనుకూలంగా ఉన్నాయి.
3: ఈయోడు అనకాలం వరి పొలం చేస్తున్నారు కదా, ఏ రకం సన్న మా తోట?
4: సన్న రైతు మిత్ర సార్, రైతు మిత్ర పెట్టినాం. దీని మీకు చూస్తాం, నేను మా తిందలి రైతు మిత్రం పెట్టినాం, ఇది కూడా మంచిగా వచ్చింది.
3: ఈయోడు కూడా అదే వేసిండ్రు?
4: ఈయోడు రైతు మిత్రం వేసినాం, రైతు మిత్ర వేసినాం ఈయోడు.
3: అయితే ఇప్పుడు మక్క పంట వేసిండ్రు కదా, ఎట్లా ఎన్నేళ్ళను చేస్తున్నారు ఈ మక్కని?
4: 4 ఏళ్ళు సార్ 4 ఏళ్ళు చేస్తున్నాం. ఇక మక్క పంట
3: దిగుబడులు ఎట్లా ఉన్నాయి?
4: దిగుబడి మంచిగా ఉంది. మక్క పైనర్ పెడతాం, పైనర్ పెడితే మంచి వస్తుంది.
3: అయితే ఇప్పుడు మక్క వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా ఏమేం చేస్తారు
4: సార్? కలపాలా, కలిపియాలా, మందులు కొట్టాలా, స్ప్రే వేయాలా, మందులు తెచ్చుకొని అట్లా.
3: ఎన్నిసార్లు కొడతారు మందులు?
4: మందులు 2 సార్లు 3 సార్లు కొడతాం, ఒకసారి కలుపు, 4 సార్లు అయితే.
3: ఇప్పుడు ఈ మక్కలు ఏమన్నా పురుగు సమస్య ఉంటుందా?
4: ఉంటాయి సార్, ఇట్లా ఆకు అంతా ఇట్లా తినుడు కొరుడు లోపల మొగిని కొరికేస్తుంది. మొగిని కొరికేసినప్పుడు మందు ఇచ్చి కొడతాం ఇక పట్ల చెట్లకు తీసుకొచ్చి.
3: అంటే ఎట్లా ఇప్పుడు దానికి సంబంధించి ఎవరిని అడుగుతారు మందు? ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, దీనికి ఏ మందు కొట్టాలని ఎవరిని అడుగుతారు?

0: జల్లకపోతాం. ఆ కర్ర తీసుకుని మక్క రాసుకొని పట్లే జగ చూపిస్తాం. ఈ పురుగు మొగిల మొత్తం కొట్టేస్తున్నది, దీనికి ఏ మందు వాడాలా అని చూపిస్తాం. ఆ చూపించిన తర్వాత ఆ మందు ఇస్తారు పట్లే జర.
1: ఈ మధ్యలో ఈ మక్కల కత్తెర పురుగు సమస్య కూడా ఉండే కదా, ఈ సైడ్ కత్తెర పురుగు సమస్య
0: ఉన్నది, కత్తెర పురుగు సమస్య ఉన్నది. దాన్ని తీసుకొని పోయి చూపించుకొని వచ్చి మళ్ళా ఈ పంపు కూడా కొడతాం, కత్తెర మందు కూడా కొడతాం, పట్ల జరుగు తీసుకొచ్చి కొడతాం.
1: అయితే ఇప్పుడు మక్క ఎంత వేస్తారు, ఎంత దిగుబడి వస్తున్నది?
0: మక్క 2 బిగాలు ఉంది, దిగుబడి మంచిగా వస్తుంది.
1: ఇప్పుడు మీకు మక్కకు మార్కెట్ ఏడ దగ్గర ఉన్నది, ఏ మార్కెట్ కి తీసుకుపోతారు?
0: ఇక ఇప్పుడు వెలుగు చాలైంది అనుకో, వెలుగు చాలు కాకపోతే ప్రైవేట్ అమ్ముకుంటారు.
1: ధర ఎట్లా, ప్రైవేట్ మంచిగా ఉన్నదా గవర్నమెంట్ ధర మంచిగా ఉన్నదా?
0: గవర్నమెంట్ మంచి ఉన్నది.
1: అయితే ఇప్పుడు పొలం కు సంబంధించి చెప్పండి, పొలం ఇప్పుడు ఏ దశలో ఉన్నది, ఎప్పుడు నారు అలికిండ్రు?
0: నారా పోయిన నెల అలికి, నెల అవుతుంది అలికి, రైతు మిత్రులది నెల అవుతుంది, నెల అలికినాం. ఇక ఇప్పుడు కేబుల్ కొట్టి పోయాలా, నాటుకు వచ్చింది. ఇక ట్రాక్టర్ టైం కరెంట్ ఉండదు, పరేషన్ ఉన్నది, చూసుకుంటుంది కేబుల్ కోసం చూస్తుంది. పెట్టుమంది టైం కైకిల మంది దొరకరు. అట్లా
1: నారు మడి తయారు చేసినా మరి?
0: చేసినాం. కేబుల్ ఇంకా రాలేదు, వస్తుంది. కరెంట్ వచ్చిన పోడికి సగం నీళ్లు పడతలేవు, బట్ నీళ్ళకి పోతున్నాయి. వర్షాలు లేవు, వర్షాలు లేక ఇబ్బంది ఉన్నది.
1: ఇప్పుడు కేజీవీల్ తోని మీరు మొత్తం దాన్ని రొప్పుతారు కదా, రొప్పిన తర్వాత అప్పుడు మడి తయారైనాక అప్పుడు నారు అలుగుతారు.
0: కేబుల్ కొట్టించి తర్వాత అప్పుడు నాటేస్తాం, నాటేసిస్తాం. అప్పుడు కేబుల్ కొట్టిన తర్వాత డ్రమ్ చేసిన తర్వాత నాటేసి అప్పుడు వేస్తాం.
1: అంటే ఇప్పుడు ఎప్పటిదాకా సమయం ఉన్నది ఇప్పుడు నారు అలకతందుకు?
0: మనకు ఇప్పుడు ఉంది, ఇప్పుడు నారు టైం కి వచ్చింది, నాటేసి టైం కి వచ్చింది, వేయబడుతుంది. కేబుల్ కొట్టిపోయాలా, డ్రమ్ చేపించి వేయాలా.
1: ఎట్లా ఇప్పుడు కేజీవీల్ కొట్టిపోయాలంటే ఎంత తీసుకుంటారు కిరాయి?
0: గంటకు 1600-1700 ఉంది, 1700 దాకా ఉంది గంటకు.
1: ఇప్పుడు గంటల హిసాబే కానీ రోజుల హిసాబు కాదు?
0: రోజుల హిసాబు కాదు. డీజిల్ రేట్లు పెరిగినాయి కదా సార్, డీజిల్ రేట్లు ఆ రేట్లో ఈ మాకు కూడా పెంచారు. ఆ డీజిల్ రేట్లు తగ్గితే మనకు తగ్గుతాయి.
1: ఎట్లా మరి మీకు దొరుకుతాయి కేజీవీల్ బండ్లు?
0: దొరుకుతాయి, కేబుల్ బండ్లు దొరుకుతాయి, కేబుల్ బండ్లు దొరుకుతాయి. దొరికిచ్చే వాళ్ళు ఉండి డబ్బులు ఇచ్చి బండి వేసుకుని కొట్టించుకోవాలా. ఇక వాళ్ళు నెట్ జల్దీ రారు, నెట్ ఇస్తే వస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ వరి సాగులో ఏమన్నా ఇంకా ప్రత్యేక పద్ధతులు ఏమన్నా మీరు పాటిస్తారు? ఇప్పుడు ఇంతకుముందు శ్రీ వరి సాగు ఇట్లాంటివి చేస్తుండే, ఇవి చేస్తలేరు ఈ పాట?
0: శ్రీ వరి సాగు వర్తిస్తుంది, వరిని వరికి వేయడానికి. శ్రీ వరి సాగుకు దారం తీయచ్చు, కాలాలు తీయచ్చు, కాలాలు తీసి మంచిగా ఉంటది.
1: ఎట్లా చేస్తారు అది ఒకసారి చెప్పు.
0: కాలాలు ఉంటే సూర్యుడికి ఇట్లా పొడు సూర్యుడు పడమని ఉంటది, ఇట్లా వేసినాక కాలాలు వాపేయచ్చు. శ్రీవారి పద్ధతి అంటే దారం పట్టుకోవాలా, దారం పట్టుకుని ఆ గెట్టుకోవాలి, ఈ గెట్టుకుండి కర్ర పట్టుకుని కట్టేసుకుని అటు దారం వేసి తీసేయాలి, వేసుకుంటా జరుపుకోవాలా, ఇంటికి సైడ్ జరుపుకోవాలయ్యా దారం. శ్రీవారి పద్ధతి
1: అయితే ఇప్పుడు మీరు వేసేది శ్రీవారి పద్ధతి లేక మామూలు పద్ధతిలో వేస్తారా?
0: నేను వేసి కాళ్ళ తీసిస్తా, కాళ్ళ తీసిస్తే గాలి కొట్టేట్లా ఉంటది.
1: ఏది మంచిగా ఉంటది?
0: శ్రీవారి పద్ధతి మంచి ఉంటది, శ్రీవారి పద్ధతి నేను చేసిన కాబట్టి శ్రీవారి పద్ధతి మంచి ఉంటది దారం కేసుడు.
1: అంటే ఇప్పుడు ఈ పద్ధతి గురించి ఎక్కడ తెలుసుకున్నారు?
0: నేను అగ్రికల్చర్ చేసిన, అగ్రికల్చర్ చేసింటి అక్కడ తెలుసుకున్నా, అగ్రికల్చర్ లో చెప్పిండ్రు. మీరు ఫస్ట్ రైతులు ముందు మీరే చెయ్యరు, మీరేసిన తర్వాత పక్కలకు రైతులకు చెప్పరు, వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటే చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఇంకోళ్ళు చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి ఇంకోళ్ళు చెప్తారు, అట్లా ఒక 50 మంది దాకా నేను చెప్పిన.
1: అంటే ఎట్లా ఇప్పుడు ఇక్కడ నేర్చుకున్నారా మీరు, లేదా వేరే ఏదైనా ఊరుకు తీసుకుపోయినా మిమ్మల్ని ఇట్లా ఇది చూపించేందుకు, దీని గురించి చెప్పతందుకు, నేర్పతందుకు?
0: మన విలేజ్ లో వేసి మన రైతులకు యూ పెట్టి చూపెట్టిన తర్వాత పొరుగు రైతులు కూడా దిలాపురం నుంచి వచ్చిండ్రు, చూసిండ్రు. వాళ్ళు చూసి శ్రీవారి పద్ధతిలో మంచి ఉన్నది, మేము కూడా ఇట్లా వేస్తామని దిలాపూర్ లో కూడా వేసిండ్రు, ఈ చుట్టుపక్కల దిలాపూర్.
1: ఇప్పటికీ శ్రీవారి సాగు పద్ధతిని పాటిస్తున్నారా లేక వేరే వేరే పద్ధతుల నారు అలుకుతున్నారా?
0: శ్రీవారి పద్ధతి పాటిస్తున్నాం అనుకో, శ్రీవారి పద్ధతిలో వేస్తున్నాం.
1: ఇప్పుడు మిగతా పద్ధతులకు ఈ పద్ధతికి ఏమన్నా తేడా గమనించారు?
0: గమనించాం, ఇది బాగుంది. ఇంత గాలి నాలుకలకి వెళ్ళి కొడుతుంది, దోమాగినక అన్నది పోటు, దోమ పోటు అన్నది వరి అన్నది ఇట్లా దోమ పోటుకు రాకుండా, రోగం రాకుండా, బీమా రాకుండా మంచిగా కాపాడుతుంది.
1: అంటే ఈ పద్ధతిలో నారు అలుకుతే మంచిగా గాలి వెలుతురు తగులుతుంది, పురుగుల సమస్య ఉండదు.
0: గాలి వెలుతురు మంచిగా అలుగుతుంది, మళ్ళీ సూర్యకిరణాలు కూడా కొట్టాలా, కొట్టినా కదా మన మంచి అవుతుంది. మళ్ళా
1: ఇప్పుడు ఈ వరి పుట్టకచ్చేందుకు ఎంత టైం పడుతుంది, పుట్టకచ్చే సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: పుట్టకచ్చేది సార్, పుట్టకచ్చే మూమెంట్ లో మనం చూస్తాం, చూసిన తర్వాత మళ్ళా మందు పడుతుంది, మందు తీసుకొచ్చి ఊరియా, ఊరియా పెట్టి ఊరియా చల్లుతాం. ఊరియా వెళ్ళిన తర్వాత పుట్టక జాగ్రత్త చూస్తాం, ఇక నీళ్లు మళ్ళా రోగం రాకుండా చెరువులో చూస్తాం, ఇక స్ప్రే చేస్తాం. ఇక ఒకసారి రోగం గినక వచ్చాడంటే పచ్చడి పురుగు గినక ఆకు మీద ఉండి కొరికిచ్చేది ఉంటే అనుకో, ఆ పురుగు గినక ఉండే ఇక చూస్తాం, ఆ కర్ర వేకిస్తాం. మోగి గినక వచ్చిపోయింది అనుకో, కర్ర వేకిస్తే మోగితే మోగి కర్రీ నల్ల అయిపోతాయి, మాడిపోయినట్లా దాన్ని వేకి చూస్తాం, చూసి పట్ల జరుగు తీసుకుపోదాం. ఈ మగం తెచ్చిపోతుంది, చచ్చిపోయి ఏ మందు కొట్టాలా, సే చేయాలా అంటే ఆ సే తీసుకపోతే చెప్తారు, ఈ మందు కొట్టాలి, ఈ కంపోయి అని ఇస్తారు.
1: అయితే పోయినసారి ఎంత వచ్చింది దిగుబడి, ఈసారి ఎంత వస్తుంది అనుకుంటున్నారు?
0: పోయినసారి మంచిగా వచ్చింది, 2 సార్లు ట్రాక్టర్లు అడ్లున్నాయి. మంచిగా రెండు ట్రాక్టర్లు వచ్చినాయి.

0: నగరాల మాకిస్తాం, ఈ క్రమంలో వారు ఇస్తాం.
1: ఇట్లా ఏది మంచిగా అనిపిస్తుంది మీకు, మక్కనా వరి?
0: మక్క మంచి అనిపిస్తుంది, మక్క వారి మంచి అనిపిస్తుంది. మక్క ఏంటంటే ఇవంతా పెట్టుబడి ఉండదు, మూడు నాలుగు సార్లు పెట్టుబడి పెట్టి చేసిన ఇంటి వల్ల ఉంటది. మందులు వేసిన ఒక్కోసారి ఇస్తాం, మందులు రెండు సార్లు ఒకటి ఇస్తాం, మూడు సార్లు ఒకటి ఇస్తాం. ఇది తక్కువ అనిపిస్తుంది దానికి పెట్టుబడి. ఇక పందులు కావాలి, ఎక్కువ ఉంటాయి కావాలి వాసుకోవాలి, పందులు చిలుకలు కావాలి ఉంటది.
1: ఇప్పుడు ఇక్కడ పందులు చిలుకల సమస్య, కోతుల సమస్య లేదా?
0: సమస్య ఉన్నాయి సార్, కోతుల సమస్య రోజు ఉంటాయి సార్. కోతులు వచ్చేటి వస్తాయి దారి పంట డాంబరు చెట్ల మీద గినక మొత్తం వస్తూ ఉంటాయి, తింటే ఉంటాయి కోతులు, ఎక్కువ తినంగ తినంగ ఉన్నాయి. సరే
1: మరి ఇట్లా ఏం చేస్తారు వీటిని పోగొట్టేందుకు?
0: ఇక కావాలి వస్తాం, కట్టెలు పట్టుకుని కొడతాం. ఇక కొట్టినా గానీ మళ్ళీ వస్తాయి, మళ్ళీ కావాలి ఉండబడుతుంది ఒక మనిషి కంపల్సరీ కోతులకు. ఆ పొట్ట మీద ఉన్నట్టు తింటాయి, దాన్ని చీరేస్తాయి, చీరేసి పొట్ట మీద ఉన్నప్పుడు చీసుకుంటే తింటాయి, తొక్కేస్తాయి. కావాలండి కొడతాం ఇక రోజు సాయంత్రం పొద్దుగల పూట వస్తాయి.
1: ఇప్పుడు రోజు పొలం కాయ పోతూ చూసుకుంటా ఉంటారా, రోజు తప్పి రోజు పోతారా?
0: రోజు చూసుకుంటా ఉంటాం ఇక. ఈ కోతులు ఒకటి మాకు దగ్గర ఉన్నాయి, ఈ కోతులు చేసిన రోజు వస్తాం, పొద్దుగల పూట చూసుకుంటా పోతాం ఇక. వేసిన కావాలి పొలం వేసిన కావాలి ఏమన్నా ఏం కదా, కోతులు వస్తా ఉంటాయి చూసుకుంటా పోతాం ఇక రోజు పొద్దుగల పూట.
1: మరి ఇప్పుడు ఈయోడు వానలు కొంచెం ఎట్లా ఉన్నాయి, మీ పంటలకు ఎట్లా అనుకూలంగా ఉన్నాయా, పంటల పరిస్థితి ఎట్లా ఉన్నది?
0: వానలైతే కాలం లేదు, వెనుక ఉన్నాయి కాలం, కాలం లేదు, బోర్లు కూడా పోస్తలేవు, నీళ్ళు లేవు పోస్తలేవు, కాలం వెనుక పట్టిలా వెనుక ఉన్నది. కాలం మంచి పడితే కాలం వేస్తుండే, ఇవ్వరకు నాటు పడిపోతుండే, కాలం లేదు, కాలం లేక వెనుక ముందు చూసున్నది.
1: అయితే ఇప్పుడు వానలు పడితే నాట్లు వేసుడు సూరి చేస్తారు?
0: వానలు పడితే నాట్లు వేసుడు సూరి చేస్తాం ఇక. ఆ బోర్ల కాడిసిన నీళ్ళు కూడా బాగా వాడతలేదు, ఒక మడి రెండు మళ్ళీ వాడుతున్నాయి. ఆ కరెంటు కూడా చక్కగా ఉంటలేదు, అత్తుంది పోతున్నది. ఒక మడి పట్టిందనే పోతుంది, మళ్ళీ కేబుల్ బండికి వరకు వెళ్ళి ఆ ఆడికెళ్ళి వచ్చే బండికి వెళ్ళి ఇంటికి పోతున్నాయి. భూమిలో పదనలు లేదు సార్, పదనలు లేకపోతే అటు ఇంకిపోతున్నాయి.
1: ఎట్లా అనిపిస్తున్నది మరి ఇప్పుడు నాలుగేళ్ల నుంచి వ్యవసాయంలో ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది
0: సార్? చేసిన దానికి మంచిగా దిగుబడి వచ్చింది, నాలుగేళ్ల నుంచి దిగుబడి మంచిగా ఆలోచన వచ్చింది, మంచిగా ఉంది. ఏంటంటే కోతుల బాధ ఒకటి ఇబ్బంది ఉన్నది, కోతులు
1: అంటే ఎంత కష్టం చేస్తే అంత ఫలితం ఉంటది అంటారు.
0: ఫలితం ఉండదు, కష్టం తిరిగి ఫలితం ఉన్నది సార్, ఏదని కాదు కష్టం తిరిగి ఫలితం ఉన్నది సార్.
1: చాలా సంతోషం వెంకట్ గారు, మంచిగా మీ ఈ మక్క పసుపు వరి పొలం సాగుకు సంబంధించిన అనుభవాన్ని మీరు పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు రైతు అంతరంగం శీర్షికన మక్క వరి పసుపు పంటల సాగు అనుభవాల గురించి నిర్మల్ జిల్లా దిల్వర్పూర్ మండలం లోలాం గ్రామానికి చెందిన రైతు వెంకగారి వెంకట్తో కేలెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఏవసం పాటను విందాం.
3: ఒక మరదలు తన బావతో వంక వంక జీడి వంక, ఆ చింతకాయ ఉట్ల మీద మనం ఆడుకున్న ఆటలు పాటలు అవి గుర్తుకొస్తున్నాయంటూ తన బావతో చెప్తుంది.

ఇప్పటి వరకు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఎవసం పాటను విన్నారు. ఇంతటితో ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈ వ్యవసం ముచ్చట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మీ దోస్తులకు చుట్టాలకు చెప్పి వినిపించాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినిపించచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇంకా మీకు వీలైతే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పాల సంఘాల ఏర్పాటు సూచనల గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా గొర్రెలు మేకలలో మాసూచి వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చటను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా

హుషారు. జోర్దార్ సినిమా పాటల షికారు. జోరు జోరు మాటలు, హోరెత్తించే పాటలతో సరదాగా సందడి సందడిగా సాగే ఈ కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. వెంటనే 0873 కోడ్ని జత చేసి 2

9550801 మరొక నంబర్ 2300081 ఫోన్లు చేసి నచ్చిన పసందైన పాటల్ని అడుగుతూ అందరు మెచ్చే ముచ్చట్లను చెప్పుండ్రి. ఇప్పుడైతే ఈ హుషారు కార్యక్రమాన్ని హుషారైన చింతకాయల రవి చిత్రంలోని పాటతో షురు చేద్దాం.

0: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
1: హలో మ్యామ్.
0: నమస్తే అండి, మీ పేరు?

0: రాజేష్
1: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు రాజేష్?
0: ఆదిలాబాద్.
1: ఏం చేస్తుంటావు రాజేష్?
0: నేను ఇంటర్.
1: ఇప్పుడా ఈ మొదటి సంవత్సరమా?
0: ఫస్ట్ ఇయర్ మ్యామ్.
1: ఎట్లా చదువుతున్నావు మరి? ఏ గ్రూప్ తీసుకున్నావు నువ్వు? ఎంపీసి. మ్యాథ్స్ మంచిగా చేస్తావు అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏంటి?
0: నెక్స్ట్
1: డిగ్రీ చేస్తారా? నేను ఇంకా బీటెక్ అంటారేమో అనుకున్నా. అంటే ఎక్కువ ఎంపీసీ చేసిన వాళ్ళు బీటెక్ వైపు వెళ్తుంటారు కదా, బీటెక్ అంటారేమో అనుకున్నా.
0: బీటెక్
1: ఏదైనా కొత్తగా చేయాలంటారా? పర్వాలేదు, ఏది చేస్తున్నాం అన్నది కాదు, మన అంతిమ లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని చేరుకోవాలి, అంతేనా? మీరు ఏం కావాలనుకుంటున్నారు మీరు?
0: నేను
1: లెక్చరరా? అదే, నువ్వు చేరాలనుకున్న లక్ష్యం వైపు అడుగులేస్తూ ముందుకెళ్ళు, నీ లక్ష్యం తప్పకుండా వస్తుంది. సరేనా? చెప్పండి, మరి ఏ పాట విందాం?
0: పెద్ది మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్.
1: తప్పకుండా, మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి.
0: ఓకే.

0: మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రాములు మేడం.
0: కచ్చకంటి నుండా. ఏం చేస్తుంటారు రాములు? వ్యవసాయం. ఎట్లున్నాయి మరి పంటలు? మంచిగున్నాయా? పత్తి వేసిండ్రా? కలుపులు అన్ని అయినాయి మరి? నడుస్తున్నాయి. మధ్యలో 2 రోజులు వాన పడ్డది మస్తు. అవునా? చెప్పండి మరి, ఏ పాట విందాం? హలో, ప్రేమ పావురాలు. హలో, సరిగ్గా వినిపించట్లేదు, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఫోన్లు చేసి మీకు నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300. ఇప్పుడైతే ప్రేమ పావురాలు చిత్రం నుండి పాట వస్తుంది, విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ చేసిండ్రు, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? హలో, శుభ సాయంత్రం అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు. ఏ పాట విందామని చేసిండ్రు? తప్పకుండా సాయి చంద్ర, ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది అందుకే మీతో మాట్లాడలేకపోతున్నా. ఇప్పుడైతే మీరు కోరిన పాట వినిపిస్తా, వినేసేయండి.

0: ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండు. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఆదిలాబాద్ నుంచి రవి. నా పేరు
0: రవి. ఏం చేస్తుంటావు రవి? ఎక్కడ? ఆదిలాబాద్ లోనేనా?
1: అవును.
0: అయిందా మరి హోంవర్క్ అంతా?
1: అవును.
0: అవును. తిన్నావా? తినలేదా? హుషారు పాటలు వినుకుంటూ తింటావా, లేకుంటే హుషారు అయిన తర్వాత తింటావా? వినుకుంటా తిని ఇంకా హుషారుగా మంచిగా తినస్తుంది. అంతేనా? చెప్పు మరి, ఏ పాట విందామని చేసినావు ఈరోజు హుషారుకి?
1: జానకి
0: రివ్వున ఎగిరే గువ్వ. రవి, నువ్వు కోరుకున్న పాట వచ్చేసింది, విందాం మరి.
2: డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాడబోయే ఈ పాట ఓ అందమైన ప్రేమ కథ. రెండు గువ్వలు, చిలక, గోరింక. రెండు రవ్వలు, తార, నెలవంక. కలలు కన్నాయి, కథలు చెప్పుకున్నాయి. ఆకాశం సాక్షిగా, భూదేవి సాక్షిగా పసి వయస్సులో బొమ్మలు పెళ్లి చేసుకున్నాయి. కడ వరకు నిలవాలని బాసల వీరునామా రాసుకున్నాయి. ఇంతలో

ఇది నాలుగు జిల్లాలైన కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమాన్ని వింటున్నారు. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే వెంటనే 0878 కొన్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 ఫోన్లు చేయండి. ఫోన్లు చేసిడే కాదు, మీకు తెలిసిన వింతలు, విశేషాలు, పొడుపు కథలు, చిట్కాలు గిట్లే ఉన్న ఆకాశవాణి అదిలాబాద్ శ్రోతలతోటి పంచుకోండి. ఇప్పుడైతే హుషారు.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం, ఆ క్షణం మౌనంగా ఉన్నట్టయితే బాధపడే వేల క్షణాల నుంచి తప్పించుకోవచ్చట. అందుకని

కోపం వచ్చిన ఆ క్షణం కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించింది. లేదు, మా వల్ల అవ్వట్లేదు అంటే ఆ పరిస్థితులకు కొంచెం దూరంగా వెళ్ళండి, ఏదైనా లేదా ఇష్టమైన పని మీద దృష్టి పెట్టడం కానీ, లేదా ఇంకేదైనా మీకు నచ్చిన వ్యక్తులతో మాట్లాడడం, లేదా సంగీతం వినడం, నచ్చిన పాటల్ని వినడం, ఇట్లా చేయడం వల్ల కోపం త్వరగా తగ్గిపోతుందట. అయితే మనం ఎప్పుడైతే కోపంలో ఇంకా ఎక్కువ వాదన కానీ మాట్లాడుతూ ఉన్నట్టయితే ఆ ద్వేషం, కోపం అనేది మనసులో అలా నిలిచిపోయి కొంచెంసేపు, కొందరికి కొన్ని రోజుల పాటు, కొందరికి ఒక రోజు మొత్తం, కొన్ని గంటల పాటు, అట్లా ఆ కోపం అనేది మనసులో ఉంటూ ఉంటుంది. అలా కాకుండా ఆ టైంలో మనం మాట్లాడినట్టయితే త్వరగా కోపం తగ్గిపోవడమే కాకుండా మనం ఆ క్షణం ఎలాంటి నోట్లో నుంచి మాటలు జరగడం కానీ ఇట్లాంటివి ఏం కాకుండా ఉంటాయి. అందుకనే కోపం వచ్చినప్పుడు కాస్త ఆలోచించి మౌనం పాటించే ప్రయత్నం చేయండి, అందరం ఆనందంగా ఉండొచ్చు. ఇప్పుడు వర్షం చిత్రం నుండి పాటను విందాం హుషారు కార్యక్రమంలో.

0: ఇది మనయాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు హుషారు కార్యక్రమంలో హుషారైన పాట వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
1: హలో మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు రాధిక మేడం, తెనాలి నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏం చేస్తుంటావు రాధిక? ఇంటి దగ్గరనే ఉంటారా? అంటే ఈ రోజు ఇంట్లో ఉన్నారా, రోజు ఇంటి దగ్గరే ఉంటారా? ఇంట్లోనేనా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు కొడుకులు. చదువుకుంటున్నారా? మీ దగ్గరే ఉంటారా హాస్టల్లోనా?
1: మా దగ్గర.
0: అయితే ఇక మీకు పని లేదు అనడం కుదరదు అవునా? రోజంతా పని వాళ్ళతోనే సరిపోతుంది కదా. చెప్పండి, మరి ఏ పాట విందామని చేసిండ్రు హుషారుకి? సినిమాలు చూస్తుంటారా? ఈ మధ్య వచ్చిన సినిమాలు చూసిండ్రు ఏమైనా కొత్తగా? మళ్ళా చూడలేదు. నితిన్ ది దిల్ సినిమా. దిల్ సినిమా నితిన్ ది. అది చూసిన తర్వాత మళ్ళీ చూడలేదు. ఇక ఇంటి దగ్గర టీవీలో చూస్తారు ఏమైనా, అంతేనా? సరే, మరి మీరు కోరుకున్న పాట వస్తుంది, విందామా? మరి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు మీట్యూన్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో,
2: హలో మేడం, నమస్కారం.
1: నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు కవిత.
1: ఏం చేస్తుంటావు కవిత? ఇంట్లోనే ఉంటారు. అయితే మా పక్కకి ఎవరైనా ఉన్నారా? కొంచెం ముచ్చట పెట్టా. అట్లా కదంటే, రోజంతా వాళ్ళు పనికి వెళ్తారు కదా, మీ ఆయన పనికి వెళ్ళిపోతాడు, నీ కొడుకు బడికి వెళ్తారు. అదే మరి ఆడకట్టోళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉంటే మనది మనకు, అంటే కొంచెం బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఏదన్నా టెన్షన్స్ ఉన్నా అన్ని ఉన్నా పోతాయి కదా. సోఫా తుండి మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు కొంచెం సేపు. చెప్పు మరి, ఏ పాట విందామని
2: చేసినావు?
1: ఆయుధం సినిమా, అది ఆయుధం సినిమా నుంచి పాట వస్తుంది, విందాం మరి.

ఇది మనందరిని అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా హుషారు కార్యక్రమంలో చివరగా ఆకాశమై నియాతురా చిత్రం నుండి పాటను విందాం.

మీరు విన్న పాటతో ఇయల్టీ హుషారు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది. ఇక రేపటి హుషారులో మరిన్ని హుషారైన పాటలతో మిమ్మల్ని అలరిస్తారు మా ఆకాశవాణి దోస్త్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య. 9 గంటలకు న్యూస్ 8:00. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: large quantum of renewable energy sources, which will show our commitment also reduce the fossil fuel power generation, which is a very important step for the coming generation. It's Prime Minister's commitment to the coming generation that India surges ahead the field of cleaner fuel.
1: Prime Minister Narendra Modi today said Andhra Pradesh has the potential to emerge as a key growth engine for Viksit Bharat. How do projects inaugurated or launched by him today fit into the center's vision of Viksit Bharat and the broader strategy for infrastructure and economic development in the state?
0: Yes, because as I mentioned earlier, the Andhra Pradesh has always shown, as I mentioned, under the leadership of Chandrababu Naidu, earlier as a Chief Minister of United Andhra, and now as a Chief Minister of Andhra Pradesh, he has been very committed to reforms. He always believes that the huge potential of the people of Andhra Pradesh must be tapped for these kind of forward-thinking, innovative projects that will bring about an opportunity or open the window for what the Prime Minister calls global dominance of local youth. Already we know Andhra Pradesh, Telangana and some other states, they contribute a lot of talented youth to various technology projects, not just in India. You go to the Silicon Valley or you go to anywhere, you'll find a lot of these young people are from these states.
1: Yes.
0: Where along with the people from other parts of our country have been making fantastic contribution. And the Prime Minister believes that the various schemes, you know, whether it is airport connectivity, airport infrastructure or port connectivity, ultimately, the idea is the logistics is optimized, and along with that, the development that will benefit also the agriculture sector, you know, it will empower our farmers and significantly boost the ease of doing business.
1: Right.
0: So that is why all the projects that were, they will ensure that there is the local talent pool is directly involved in regional development.
1: Mr. Shekhar Iyer, thank you so much for joining us in Akashvani's Spotlight program and sharing your views on this issue.
0: Thank you very much.
2: You were listening to a discussion on Prime Minister's visit to Andhra Pradesh and inauguration of developmental projects. The participants were Shekhar Iyer, senior journalist, and Anubha Rothke, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044.
3: Akashavani Adilabad 100.2 FM Manasu Ninda Pustakanto Chakkati Sahitya Rachanalanu Vinpinche Karyakramam Yalti Pustakanto Karyakramamlo సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విశేషాలను వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత కళాకారుల జీవిత విశేషాలను వివరాలను పొందుపర్చిన పుస్తకమే సంగీత సౌరభాలు. ఇలా ఈ పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణి గురించి విందాం.
5: సరస్వతి రాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం విని ఆనందించే శ్రోతలకు పరిచయం అవసరం లేని పేరు. అవును, ప్రఖ్యాత గాయిక హీరాబాయి బరోడేకర్ చెల్లెలు. ఆమెతో కలిసి జుగల్బందీలు చేసిన తొలి గాయిక సరస్వతి రాణి. వాయిద్యాలలో జుగల్బందీలుండేవి, కానీ గానంలో జుగల్బందీలకు తెరలేపిన గాయికా శిరోమణులు హీరాబాయి బరోడేకర్, సరస్వతి రాణిలే. నిజంగానే ఆమె గాన సరస్వతి. ఒకవైపు సంగీతంలో మేరు నగధీరులైన అన్న సురేష్ బాబు

అని, మరోవైపు గాన కోకిల హీరాబాయి బరోడేకర్ ఉద్ధతుల మధ్య పేదలుండతరమే అనుకున్నట్లు కాకుండా తన అస్తిత్వాన్ని నిలుపుకొన్నది సరస్వతీరాణి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య మలుచిన చిన్ని మొక్క నవనవలాడుతూ ఎదిగి మహావృక్షమైనట్లు సరస్వతీరాణి హిందుస్థానీ సంగీతంలో ఉన్నత స్థానాలకెదిగింది. కిరాణా ఘరానా సంగీతంలో కౌస్తుభ మణి వంటివారని పేరుగాంచిన ఖాన్ సాహెబ్ అబ్దుల్ కనీం ఖాన్ సాహెబ్ బరోడా సంస్థానంలో ఉన్న సమయంలో అక్కడి రాజకుటుంబానికి చెందిన తారాబాయి అనే శిష్యురాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది సంస్థానానికి సంబంధించిన వారికి నచ్చనందున తారాబాయి మాణేతో కలిసి ఖాన్ సాహెబ్ బరోడా వదిలి బొంబాయి చేరుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు కలిగినారు. కొడుకులు సురేష్ బాబు మాణి, కృష్ణ మాణి, హీరాబాయి బరోడేకర్, కమలాబాయి, సరస్వతి రాణి అనే ముగ్గురు కూతుర్లు. సురేష్ బాబు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ సాహెబ్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చుకున్నాడు. అతని గానం అచ్చం ఖాన్ సాహెబ్ గానాన్ని పోలి ఉంటుంది. సురేష్ బాబు తన చెల్లెలు హీరాబాయి బరోడేకర్, సరస్వతి రాణేలతో పాటు మాణిక్ వర్మ, మాలతీ పాండే, ప్రభా అత్రే వంటి శిష్యురాళ్లకు సంగీతం నేర్పినాడు. సరస్వతి రాణి తన అన్న సురేష్ బాబు మాణి, అక్క హీరాబాయి బరోడేకర్ వద్ద సంగీతం నేర్చినప్పటికీ ఇతర ఘరానా గాయకులు అనగా జైపూర్ అత్రోలీ ఘరానాకు చెందిన ఉస్తాద్ నత్తన్ ఖాన్ వద్ద, గ్వాలియర్ ఘరానాకు చెందిన మాస్టర్ కృష్ణారావు వద్ద మరియు ప్రొఫెసర్ బిఆర్ దేవ్ధర్ వద్ద ఆయా ఘరానాల సంగీతంలోని మెలకువలు నేర్చుకున్నది. కాని ఆమె గాత్రం కిరాణా ఘరానా పద్ధతిలోనే సాగుతుంది. సరస్వతీ రాణి ఎదిగిన వాతావరణమంతా మధుర సంగీతమయమైనదే కనుక సంగీతం ఆమెకు ఉగ్గుపాలతోనే అబ్బినట్లు చెప్పవచ్చు. పిన్న వయస్సులోనే సంగీతంలో నైపుణ్యాన్ని సంపాదించిన సరస్వతీరాణి 7 సంవత్సరాల వయస్సులోనే మరాఠీ రంగస్థల నటిగా వేదికనెక్కింది. సౌభద్ర, సంశయ్ కళ్ళోల్, ఏకచ్ ప్యాలా వంటి మరాఠీ నాటకాలలో పాత్రలు వేసే అవకాశం వచ్చింది. ఈ మరాఠీ నాటకాల ముందు సంగీత్ అని ఒక విశేషణాన్ని జోడిస్తారు. ఉదాహరణకు సంగీత్ సౌభద్ర. ఈ నాటకాలు సంగీత ప్రధానమైనవి. ఈ నాటకాల్లో గానం చేయబడే నాట్యగీతాలు శాస్త్రీయ సంగీతానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటాయి. ఈ ప్రభావం తెలుగు నాటకరంగంపైన కూడా పడింది. అందుకే తెలుగు పద్యనాటకాలకు మరాఠీ నాట్యగీతాలు మాతృకల వంటివని ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు తాము రాసిన బాలగంధర్వ అనే వ్యాసంలో పేర్కొన్నారు. సరస్వతీ రాణి శాస్త్రీయ సంగీతాన్ని సాధన చేస్తూనే మరాఠీ నాటక రంగంలో మంచి పేరు సంపాదించింది. ఆమె ఎంతగా ఎదిగిపోయిందంటే ఆనాటి మేటి నట గాయకుడు బాలగంధర్వ సరసన నటించేంతగా. 1913 అక్టోబర్ 4వ తేదీన జన్మించిన సరస్వతీ రాణి 1929 అంటే 16 సంవత్సరాల వయస్సులోనే రంగస్థలంపై తనదైన ముద్ర వేసుకున్నది. హీరాబాయి బరోడేకర్ శిష్యురాలిగా, చెల్లెలిగా ఆమెతో పాటు కచేరీలు చేస్తూ జుగల్బందీలకు నాంది పలికింది. హీరాబాయి బరోడేకర్, సరస్వతి రాణేలు కలిసి చేసిన జుగల్బందీలు సంగీతజ్ఞులను విశేషంగా ఆకర్షించినాయి. విజయవాడ మొదలైన ఆంధ్ర ప్రాంతాల్లో కూడా వారు జుగల్బందీలు చేసినట్లు చెప్పుకుంటారు. ఈ జుగల్బందీలలో చంద్రకౌంస్, బసంత్ రాగాల రికార్డులు ఈనాటికీ లభ్యమవుతున్నాయి. సరస్వతీ రాణి తమ 20 సంవత్సరాల వయస్సులో అనగా 1933 నుండి ఆకాశవాణిలో కార్యక్రమాలనివ్వడం ప్రారంభించింది. 1933 నుండి 1990 వరకు అనగా తాను సంగీత సన్యాసం చేసే వరకు ఆకాశవాణి శ్రేష్ఠ గాయికగా అంటే ఆల్ ఇండియా రేడియో టాప్ గ్రేడ్ ఆర్టిస్టుగా గుర్తింపబడమేగాక ఆకాశవాణి సంగీత సభల్లో అత్యధికంగా పాల్గొన్న కొందరు గాయకుల్లో ఆమె ఒకరుగా పేరుగాంచింది. కన్యాకుమారి నుండి పేష్వార్, ఈనాడది పాకిస్తాన్లో ఉన్నది, కన్యాకుమారి నుండి పేష్వార్ వరకు ఆమె గానం చేయని రేడియో స్టేషన్ లేదనడం అతిశయోక్తి కాదు. అంతేగాక హిందీ, మరాఠీ చిత్రాల్లో మొట్టమొదటి నేపథ్య గాయికగా గుర్తింపబడింది. ఆమె గానం చేసిన మొదటి మరాఠీ చిత్రం పాయాచి దాసీ

మర్ధిని అంటే అదే. ఈ రాగాన్ని కర్ణాటక సంగీతంలో అభేరి రాగమంటారు. త్యాగరాజస్వామి వారి నగుమోముగనలేని నాజాలి దెలిసి అనే ప్రఖ్యాత కీర్తన ఈ రాగంలోనే ఉన్నది. రామరాజ్య చిత్రం ఆనాటి గొప్ప చిత్రంగా చెప్తారు. మహాత్మాగాంధీ గారు కూడా ఈ చిత్రాన్ని చూసి ఆనందించినారట. ఈ చిత్రంలో సీతమ్మవారు శోభనా సమర్థ్ అంటే ప్రముఖ బాలీవుడ్ నటీమణులు నూతన్ తనూజల తల్లి. ఇంకా బాగా చెప్పాలంటే ఈ తరం నటి కాజోల్ అమ్మమ్మ. ఆ చిత్రానికి సంగీతం సమకూర్చింది ప్రముఖ సంగీత విద్వాంసులు పండిత్ శంకర్రావు వ్యాస్. ఆ రాగంలో ఆ సమయంలో పాడించటమంటే జరగబోయే అనౌచిత్యానికి ప్రతీక. చెలికత్తె పాత్రధారిణి ఆనాటి మేటి నటి రంజన. ఈ గీతం చివర్లో తారసప్తకానికి చేరుకోగానే వీణ తీగలు తెగిపోతాయి. ఇక్కడ ఒక విషయం చెప్పడం అప్రస్తుతం కాదు. ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు ఈ గీతాన్ని గురించి, సరస్వతీరాణే గాత్రాన్ని గురించి చెప్పేటప్పుడు తన్మయత్వంతో చెప్పేవారు. జ్ఞాపకాలు అనే బనారస్ పట్టుచీర మడతలు విప్పినట్లు ఒక్కో విషయాన్ని విడమర్చి చెప్పేవారు. ఆనాడు ఈ యూట్యూబ్లు ఇంటర్నెట్లు లేవు. ఇప్పుడు కావాలనుకుంటే వెంటనే సరస్వతీరాణే రంజన కంఠం నుండి బీనా మధుర మధుర కచి బోల్ అనే గీతం జాలువారుతుంది యూట్యూబ్లో. ఈ సౌకర్యం ఆనాడుంటే సదాశివ గారు ఇంకా ఉత్సాహంతో సంగీతాన్ని గురించిన వ్యాసాలు రాసేవారు కదా అనిపిస్తుంది. అప్పటికే 3 గ్రంథాలు వెలువడ్డాయి. 3 గ్రంథమైన స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే సరస్వతీరాణి నేపథ్య గానం అందించిన మరో చిత్రం భూమిక. 1977లో శ్యామ్ బెనగల్ దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్రం ప్రముఖ మరాఠీ నటి హంసా వాడ్కర్ జీవిత చరిత్ర. మరాఠీ సినిమాలలో సాత్విక పాత్రలు వేసి మరాఠీ ప్రేక్షకుల ఆదరాభిమానాలనందుకున్న హంసా వాడ్కర్ నిజ జీవితంలోని ఉత్థాన పతనాలను ఈ చిత్రంలో శ్యామ్ బెనగల్ వాస్తవికంగా చిత్రీకరించినారు. ఈ చిత్రంలో నటించిన స్మితా పాటిల్ నటించలేదు, హంసా వాడ్కర్గా జీవించింది. ఈ చిత్రం నేపథ్యంలో సరస్వతీరాణే పాడిన శుద్ధ కళ్యాణ్ రాగంలోని బందిష్ బాజోరే ముంగరవా వినిపిస్తూ ఉంటుంది. భూమికతో పాటు మరో హిందీ చిత్రం సర్గంలో కూడా సరస్వతీరాణే నేపథ్య గానమందించింది. సరస్వతీరాణే రేడియో, సినిమా, నాటకం వంటి జనరంజకమైన కార్యక్రమాలతో పాటు ఆమె పాడిన భావగీతాలు అంటే మన లలిత సంగీతం వంటి గీతాలు కూడా బహుళ జనాదరణ పొందినాయి. అత్యధిక రికార్డులు అమ్ముడుపోవడానికి కారకురాలైన గాయికగా గుర్తించిన HMV కంపెనీ వాళ్లు సరస్వతీరాణేను సన్మానించినారంటే ఆమె రికార్డులను శ్రోతలెంతగా ఆదరించినారో తెలుస్తుంది. ఆనాటి మేటి సంగీత దర్శకులైన పండిత్ శంకర్రావు వ్యాస్, సి రామచంద్ర, సుధీర్ ఫడ్కే, కేసీడే వంటి వారు సమకూర్చిన బాణీలలో సరస్వతీరాణే గానం చేసింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఢిల్లీలో జరిగిన సభకు హీరాబాయి బరోడేకర్తో పాటు సరస్వతీరాణే ఆహ్వానింపబడింది. అదే సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు యశ్వంతరావు చౌహాన్ మహారాష్ట్రలోని శివనేరిలో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రత్యేక ఆహ్వానితురాలిగా సరస్వతీరాణే హాజరైంది. సరస్వతీరాణే అసంఖ్యాకమైన పురస్కారాలనందుకున్నది. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం 1966లో అందించిన బాలగంధర్వ పురస్కారం, ఇంకా బాలగంధర్వ బంగారు పతకం, సంగీత రీసెర్చ్ అకాడమీ పురస్కారం, యశ్వంతరావు చౌహాన్ పురస్కారం, గురు మహాత్మా పురస్కారం వాటితో పాటు ఉస్తాద్ ఫయ్యాజ్ అహ్మద్ ఖాన్ సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ వారందించిన పురస్కారాలు కూడా ఉన్నాయి. ఆమె భర్త సుందర్రావు రాణి కనుక సరస్వతీబాయి కాస్త సరస్వతీరాణి అయింది. ఆమెకు అనేక మంది శిష్యురాణులున్నారు. అయితే ఆమె మనుమరాలు మీనా ఫతీర్పేకర్ యువగాయికగా పేరుగాంచింది. యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో తెలియదు గాని సరస్వతీరాణే అక్టోబర్ నెలలోనే జన్మించింది, అక్టోబర్ నెలలోనే మరణించింది.
అక్టోబర్ 4, 1913లో జన్మించిన సరస్వతి

0: ఇరానీ అక్టోబర్ 10, 2006లో తమ 93 సంవత్సరాల వయస్సులో గంధర్వ లోకాలకు చేరుకున్నది.
1: ఇప్పటి వరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 18వ భాగంలో సరస్వతి రాణే గురించి విశేషాలను విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇంతటితో ఇయల్టీ పుస్తకంతో కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి అచ్చు పుస్తకం పోయింది కథను వింటారు.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు షామ్ హే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్లను విందాం. పిబి శ్రీనివాస్ పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్. ఈయన చలనచిత్ర నేపథ్య గాయకుడు, స్వరకర్త, హార్మోనియం వాద్యకారుడు, గీతారచయిత, కవి కూడా. మాతృభాష తెలుగు అయినా కన్నడ, తమిళ, హిందీ, మలయాళ చిత్రాలలో కూడా పాటలు పాడారు. కన్నడ నట దిగ్గజం రాజ్ కుమార్కు శ్రీనివాస్ ఎన్నో గీతాలను ఆలపించిండ్రు. పివి శ్రీనివాస్ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషల్లో దిట్ట ఎన్నో గజళ్లను కూడా వ్రాశారు. పివి శ్రీనివాస్ గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాటలను ఆలపించిండ్రు. తర్వాత సుమారుగా 3000కు పైగా పాటలను పాడారు. సంగీతం చిత్ర పరిశ్రమకు చేసిన కృషికి గాను కన్నడ రాజ్యోత్సవ అవార్డు, తమిళం కలైమా మణి పురస్కారం, ఆంధ్ర శివ ప్రతిష్టానం వారి మాధవ పెద్ది సత్యం అవార్డులను అందుకున్నారు పివి శ్రీనివాస్. ఈయన గౌరవార్థం చెన్నైలోని శ్రీ కళాసుధా తెలుగు సంఘం సీనియర్ గాయకులను గౌరవించడానికి పిబి శ్రీనివాస్ మహాపురుష పురస్కారాన్ని నెలకొల్పింది. ఇప్పుడు మనం షామ్ హే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజళ్లను విందాం.
3: గజలు తెరచేను తలపుల తలుపు, గజలంటే వల్లపుల పిలుపు అన్నారు పిబి శ్రీనివాస్. ఒక సందర్భంలో ఎతిప్రాసులతో, గణాలతో, గజలంశాలైన కాఫియా రదీఫ్లతో ఒక వృత్తపద్యం రాశారు పివి శ్రీనివాస్. మల్లెల శరమై తావులవనమై మత్తును గుల్పిడి సౌర గజల్, వెల్లువబడియై జీవన సుధయై వెన్నెల వెల్గిడి తీరు గజల్, అల్లగ కవితల్ కల్పనలలై అప్సరమీటు సితారు గజల్, సల్లని తలపై వెత్సని వలపై సాగిడి తీగల తేరు గజల్. ఇది 22వ ఛందంలో వృత్తమవుతుంది. 1996లో పివి శ్రీనివాస్ తమ కవితలు కొన్నిటిని గాయకుడు గేయల పేరుతో ఒక సంకలనంగా వెలువరించారు. అందులో తమ గజల్ కొన్నిటిని పొందుపరిచారు. అటు తరువాత 1997లో ప్రణవం పేరుతో తమ అష్టభాషల కవితా సంకలనాన్ని వెలువరించారు. అందులో వేరువేరు భాషల గజళ్లు ఉన్నాయి. వారి మరణానంతరం 2015లో ప్రభుత్వ ప్రాచలిక్త గ్రంథాలయం మరియు పరిశోధనాలయం హైదరాబాద్ వారు పిబి శ్రీనివాస్ గారు రాసిన కవితలు కొన్నిటిని గేయ కవితల పేరుతో అచ్చువేశారు. అందులో కొన్ని తెలుగు గజళ్లు మనం చూడగలం. పిబి శ్రీనివాస్ ప్రేమ గీతగలు పేరుతో ఒక కన్నడ గజల్ ఈపీ రికార్డుని 1981లో విడుదల చేశారు.

ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, తెలుగువారయుండి దక్షిణాది వారయుండి పివి శ్రీనివాస్ ఉర్దూలో గజలు రాయటం, ఉర్దూ గజళ్ల స్థాయిలో రాయటం చాలా గొప్ప విషయం. ఇది హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్ అని గజల్ గురించి ఉర్దూలో ఒక షేర్ రాశారు. హుస్న్ కి జబీ పర్ మహతాబ్ హై గజల్, సౌందర్యం పాల భాగం పైన జాబిల్లి గజల్. షాయరీ కా షాన్ కా ఆఫ్తాబ్ హై గజల్, కవిత్వం అవున్న చెప్పు సూర్యుడు గజల్. ఇక్కడ జాబిల్లి సూర్యుడు అని గజల్ అంటాం విరోధాభాస అవుతుంది. ఇలాగా ఎన్నో గొప్ప షేర్లు, ఉర్దూ గజల్ షేర్లు రాశారు పీబీఎస్. 1981లో ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో 4 ఉర్దూ గజళ్లను పాడి ప్రసారం చేశారు పిపి శ్రీనివాస్. యారో ముఝే అని మొదలయ్యే మీర్ తక్కి మీర్ రాసిన గజల్ వినండి.

బహదూర్ షా జఫర్ ఆఖరి ముగల్ రాజు రాజ్యాన్ని కోల్పోయి కారాగార వాసం చేస్తూ కుల్తా నహీ అని రాసుకున్నారు. ఆ రాసిన దాన్ని ఆయన పాడితే ఎలా ఉంటుందో అలా పాడారు పిపి శ్రీనివాస్. వినండి.

గజల్ గానానికి రౌండెడ్ ఈవెన్ వామ్ బారిటోన్, సరిగ్గా పొసిగే గాత్రం. మెహరీ హసన్, గులాం అలీ, హరిహరన్, జగ్జీత్ సింగ్ వీళ్ళందరూ హెవీ బేస్ వాయిసెస్ తో చక్కని గజల్ గానం చేశారు. గజల్ గానానికి సరిగ్గా పొసిగే దక్షిణాది గాత్రం విభీష్ణాస్ గారు. షకీల్ బదాయూని మనందరికీ బాగా పరిచయమైన హిందీ సినిమా పాటల కవి, ఆయన గొప్ప గజల్ కవి కూడా. తల్హయ్యే అంటూ ఆయన రాసిన గజల్ని ఫక్తు ఉర్దూ ఉచ్చారణతో చాలా బాగా పాడారు, వినండి.

ఇప్పటి వరకు శ్యామ్ హే గజల్ కార్యక్రమంలో పిబి శ్రీనివాస్ పాడిన గజల్లను విన్నారు. ఇది ఇయాల్టీ శ్యామ్ హే గజల్ కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శనివారం ప్రసారమవుతుంది. ఇక రేపు రాత్రి 9:45 ఇక ఈనుండ్రి కార్యక్రమంలో ప్రముఖ కథారచయిత తుమ్మేటి రఘుత్తమరెడ్డితో ముచ్చట రెండవ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోల సమయం 10:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. గాలిలో తేమ 65%. గాలి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. తల్లిపాలు బతుకు పునాది. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాధనతో ముచ్చట, ఇంకా తెలంగాణ కవిత్వం సమకాలీనత గురించి ప్రముఖ కవి ఏనుగు నరసింహారెడ్డితో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:45 న్యాయ శాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపటిగల 9:35 విశాఖపట్నం భోగాపురంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. రేపొచ్చామట్ల 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన మలపతి భూమయ్య బృందం పాడిన పరమేశ్వరయ్య తత్వాలు మొదటి భాగం, ఇంకా తలమడుగుకు చెందిన ఎల్ చల్వార్ మాణిక్రావు బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు మూడవ భాగం ప్రసారమవుతాయి. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 పాల సంఘాలు ఏర్పాటు సూచనలు. విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చట, ఇంకా గొర్రెలు మేకలలో మాసూచి వ్యాధి లక్షణాలు చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట ప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు, కథల సంపుటి నుండి అచ్చు పుస్తకం పోయింది కథను వింటారు. ఇక ఇనుడి కార్యక్రమంలో 9:45 ప్రముఖ కథా రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డితో ముచ్చట రెండవ భాగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వర విక్రయం శ్రావ్య నాటకం మొదటి భాగం వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

మనసు నిండా. స్టూడియోలో సమయం 11:04 దాటి 19 సెకండ్లు. ఇంతటితో ఎల్టీ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:50 100.2 MHz FM పై ఇంకా ప్రసార భారతి న్యూస్ అని AR మొబైల్ యాప్లో రేపటి ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.